శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 28వ రోజు, క్రీస్తు శకం 2026, జూన్ నెల 18వ తారీఖు, గురువారం. నిలయంలో సమయం 5:58 దాటి 45 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, సమయం సరిగ్గా 6 గంటలు. ఇప్పుడు విందాం ప్రబోధ గీతం.

ప్రబోధగీతం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, సమయం 6:05 కావస్తోంది. కొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు విందాం ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఇప్పుడు విందాం భక్తిరంజని. ఈనాటి కార్యక్రమంలో సాయిబాబా భక్తిగీతాలు ఇప్పుడు విందాం.

భక్తిరంజని కార్యక్రమంలో సాయిబాబా భక్తి గీతాలు మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2, 107.5 మెగాహెడ్స్ పై శ్రోతలు కార్యక్రమంలో ఇప్పుడు వింటాం.

భక్తిరంజని కార్యక్రమంలో సాయిబాబా భక్తి గీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, సమయం 6:30. ఇప్పుడు విందాం సూక్తి ముక్తావళి. వ్యాఖ్యాత డాక్టర్ చిట్రాజు గోవిందరాజులు గారు.
1: అప్పిచ్చువాడు వైద్యుడు ఎడతెగకుండా పారే ఏరు ద్విజుడు ఉండే ఊళ్ళోనే నివసించాలని సుమత శతకకారుడు తన కాలం నాటి మానవులకు సందేశమిచ్చాడు. గ్రామీణ ప్రజల స్థితిగతులు, వాళ్ల అవసరాలు ఎలాంటివో పై మాటల్ని బట్టి మనం చక్కగా ఊహించుకోవచ్చు. తినడానికి తిండి, త్రాగడానికి నీరు, ఆరోగ్యానికి వైద్యుడు, కర్మలకు బ్రాహ్మణుడు, కరువు కాటకాల్లో ఆదుకునే ఆప్తుడు లేకపోతే జీవనం స్తంభించిపోతుంది. అడవిని తోడరయక ఒంటి నరగకుమని, నడవకి మీ తెరు ఒక్కట అని అంటాడు. ప్రయాణ సాధనాలు లేని కాలంలో ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి లేదా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం అంత సులభం కాదు, అతి సాహసం కూడా. దొంగల భయము, వన్యమృగ భయము, దానికి తోడు దయ్యాల మీద నమ్మకం వాళ్లను పట్టి పీడించేవి. ఒంటరితనం ఎప్పుడూ అనర్థదాయకమే కానీ సంతోషదాయకం కాదు. పిలువని పేరంటానికి పోరాదనడం ఆత్మాభిమానంతో బతకడమే అవుతుంది. ఊళ్ళల్లో పేరంటాలంటే స్త్రీలకు బల ఇష్టం, అయితే పల్లెల్లో మాట పట్టింపులు ఎక్కువ. పల్లెటూళ్ళు పట్టుదలలు అనే చిన్న గ్రంథాన్ని తిరుపతి వెంకట కవులు రాశారు. ఆ ఇంటికాకి ఈ ఇంటిపై వాలకూడదంటారు. పిలువని పేరంటానికి వెళ్ళడం అగౌరవం. సతీదేవి అలా వెళ్ళినందుకే పుట్టింటిలోనే అవమానం జరిగింది. అది చివరికి ఆత్మత్యాగానికే దారితీసింది. వరదైన చేను దున్నకూడదు, కరువైన బంధుజనుల ఇండ్లను చేరకూడదు. మొదటిది పంట నష్టం, రెండోది పరువు నష్టం. ఏటిగట్టు దాపునే పంట పండిస్తే వరద వచ్చినప్పుడు పడిన శ్రమంతా వ్యర్థమవుతుంది. మెట్ట సేద్యం చేసే వాళ్లకు సకాలంలో వర్షాలు రాకపోతే కరువు తప్పదు, వాళ్ల బ్రతుకు కడు దుర్భరం. పచ్చగా ఉంటే అందరూ పలకరిస్తారు, కాస్త సంసారం నలిగితే గడప తొక్కనివ్వరు. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు. శ్రమజీవులకు కలో గంజో గతి, దాన్నే అమృతంతో సమానంగా భావిస్తారు. సంతృప్తికి మించిన ఆనందం మరెక్కడా లేదు. వాళ్ళు ఉన్నంతలోనే తృప్తి పడతారు. అప్పు చేసి చేయి విభవం కూడదంటారు. అప్పు లేని వాడే అధిక సంపన్నుడు అంటాడు వేమన. అప్పు అనేది అగౌరవానికి, ఆర్థిక పతనానికి హేతువు. లేనిపోని డాబు దర్పాలకు పోయిన భూకామందులు కృషికలయ్యారు, రైతులు కూలీలయ్యారు. కూర్చుని తింటే కొండైనా తరిగిపోతుంది. ఎంత ఉన్నా పనిచేసి కష్టపడి న్యాయార్జితంగా సంపాదించి జీవనం గడపాలి. శతక కవులు ఎందరు ఉన్నా ఆంధ్రులు సగర్వంగా చెప్పుకునే శతక కవి వేమనని. అతని ఉద్దేశం గ్రామీణ సమాజ ఉద్ధరణ, సంఘ సంస్కరణ, మూఢాచారాల ముసుగు తొలగించడం, జ్ఞానం పెంపొందించడం, సరళమైన భాషలో సూటిగా గుండె కత్తుకునేలా చెప్పడం, మాటల్ని పొదుపుగా మదింపు వేసి వాడడం అతని ప్రత్యేకతలు. వేమన్న మధ్యతరగతి కుటుంబానికి చెందిన గ్రామీణుడై ఉంటాడు. దేశాటనం చేసి విశేష లోకానుభవం సంపాదించాడు. పుస్తకాల కళ్ళజోడుతో లోకాన్ని చూశాడు. ప్రత్యక్షానుభవమే అతనికి ప్రమాణం. అందువల్లనే ఆయన పద్యాలు దేశ కాలాలకు అతీతమై ఆణిముత్యాలైనాయి. పప్పు లేని కూడా పరుల కసస్యము, సద్ది మిగుల నింట సంసారమేలర అని పల్లెటూరి వారి భోజనాన్ని గురించి అంటాడు. వాళ్ళు ఉన్నంతలో తిని కాలం గడిపేవాళ్ళు. ఏమి లేకపోయినా ఏదో పచ్చడి, మజ్జిగ తప్పనిసరిగా ఉంటాయి. పప్పన్నం తినేది ఉన్నవాళ్ళే. ఇంట్లో తినే తిండిని బట్టి ఆ ఇంటి స్థితిని ఇతరులు అంచనా వేస్తారు. వాళ్ళు కోరేది పప్పన్నమే. ఉదయం తినే తిండిని సద్ది వంటకం అంటారు. వాళ్ళ ఇళ్లలో అల్పాహారాలు ఉండవు. సద్ది కూడే వారికి అమృతంతో సమానం. సద్ది మిగలని రైతు కుటుంబాలే ఉండవు. పిల్ల జల్లాగల కుటుంబాలు సద్ది మిగిలి తీరాలి. పల్లెటూరి వాళ్ళది సామాజిక ఆనందం. తాను, తన తోడివారు ఆనందంగా ఉండాలనే వారు కోరుకుంటారు. ఉన్నంతలో సహాయ సహకారాలు అందించుకుంటారు. అతిథి అభ్యాగతులకు, ఇరుగు పొరుగు వాళ్ళకి పెట్టి పోయిన వాళ్ళుండరు. పల్లెటూళ్ళలో రాత్రిళ్ళు వచ్చే భిక్షగానికి ఏ ఇంటివారు లేదని చెప్పడం నేను వినలేదు. ఉంటే మాత్రం పెట్టి పోయలేని వట్టి దేవల భూమి పుట్టరేమి వారి గిట్టరేమి. వారు సమాజానికి నిరుపయోగం అంటాడు. రైతు అన్న తర్వాత

0: కాపరి తప్పక ఉంటుంది. కొందరిండ్లలో పశువులు ఉన్నా తాత్కాలికంగా పాడి ఉండదు. పల్లెటూరు వాళ్ళది సహకార జీవనం. పాడి ఉన్న ఇంట్లోని మజ్జిగ అందరూ తెచ్చుకుంటారు. పల్లెల్లో పదార్థాలు వస్తు వినిమయ రూపంలో చేతులు మారుతుంటాయి. ద్రవ్య మార్పిడి విధానం రావడంతో వస్తువులు పట్టణాల చేరాయి. పండిన పంటను అమ్మివేయడంతో పల్లెల్లో వాటికి కరువు ఏర్పడుతుంది. కొత్త నీళ్లు వచ్చి పాత నీళ్లు పోయినట్టు పట్టణ సంస్కృతి పల్లె సంస్కృతిని బాగా దెబ్బతీసింది. ఆత్మీయత, పరస్పర సహకారం అరుదైపోతున్నాయి. అందువల్ల మానసిక శాంతి సంతోషాలకు పల్లెల్లో కూడా కనుమరుగైపోతున్నాయి. పాత పరిస్థితి మళ్ళీ నెలకొనాలి. పల్లెలు మళ్ళీ మానవత్వానికి పట్టుకొమ్మలు కావాలి. అప్పుడే భారతదేశంలో పూర్వవైభవం నెలకొంటుంది.
1: సూక్తి ముక్తావళి మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ చిట్రాజు గోవిందరాజు గారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. శ్రోతలు ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: శుభోదయం రైతుమిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో సాగునీటి వినియోగం, తుంపర బిందు సేద్య పద్ధతులు ఉపయోగాలు, అట్లే నేలను కప్పి ఉంచే పంటలు ప్రయోజనాలు అన్న విషయాల గురించి తెలుసుకుందామా.

సాగునీటి వినియోగం, తుంపర బిందు సేద్య పద్ధతులు ఉపయోగాలు అన్న విషయానికి వస్తే, సాధారణంగా పంటలకు ఉపరితల నీటి పారుదల పద్ధతులైన చిన్న మల్ల పద్ధతి, చాళ్ళ పద్ధతి, పొడవైన మల్ల పద్ధతి, పండ్ల తోటలకు పాదుల పద్ధతి ద్వారా నీరు పెట్టడం వల్ల కొంత నీరు ఆవిరి రూపంలో, కొంత భూమి లోపలి పొరలలోకి ఇంకిపోవడం, మరికొంత వృధాగా కొట్టుకొని పోవడం ద్వారా రైతాంగం నష్టపోతున్నారు. కావున ఈ సాగునీటి నష్టాలను అధిగమించడానికి తుంపర బిందు సేద్య పద్ధతులు, అంటే వీటినే సూక్ష్మస్థాయి నీటిపారుదల పద్ధతులు అంటారు, ఈ బిందు సేద్య పద్ధతులు ఆచరించాలి. తుంపర్ల సేద్యం అంటే స్ప్రింక్లర్తో నీరు చల్లుట. ఈ పద్ధతిలో సాగునీరు పంటపై కృత్రిమ వర్షంలా కురుస్తుంది. వరి పంటకు తప్ప ఇతర పంటలకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వరి నారుమడులకు, వరి తరువాత మాగాణంలో పండించే అపరాలకు, వేరుశనగ, కూరగాయ తోటలకు బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయంటే, ఇసుక నేలలకు, ఎత్తు పల్లాలు ఉన్న నేలలకు కూడా అనుకూలం. గట్ల కింద, కాలువల కింద భూమి వృధా కాదు. పైరుపై నీరు సమానంగా చల్లడం వల్ల పైరుకు తగినంత నీరు లభ్యమవుతుంది. సాగునీటి వృధా ఉండదు. సమర్థ నీటి వినియోగం 65-70% ఉంటుంది. ఒక ఎకరం విస్తీర్ణం సాగు చేసే నీటితో 4-5 ఎకరాలు సాగు చేయవచ్చు. కలుపు చీడపేడల ఉధృతి తగ్గుతుంది. పంటకు సున్నిత దశలలో నీటిని సమర్థవంతంగా వినియోగించవచ్చు. నేల భౌతిక రసాయనిక స్థితిలో మార్పు ఉండదు. పైపులు తేలికగా ఉంటాయి. కావున ఒక పొలం నుండి వేరొక పొలానికి మార్చుకునే సౌలభ్యం ఉంటుంది. నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. మురుగునీటి పారుదల సమస్య ఉండదు. బిందు సేద్యం అంటే డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి. అంటే ఈ పద్ధతిలో సాగునీరు మొక్క నారు వ్యవస్థ వద్ద డ్రిప్పర్ ద్వారా బొట్లు బొట్లుగా అందించడం జరుగుతుంది. ఈ పద్ధతి వరుసలలో సాగు చేయు అన్ని రకాల పంటలకు, పండ్ల తోటలకు అనుకూలమైంది. దీనివల్ల ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయంటే, మొక్క నారు వ్యవస్థ దగ్గర మాత్రమే నీరు అందించడం వల్ల నీరు సమర్థవంతంగా వినియోగించబడుతుంది. నీరు వృధాగా పోదు. నీరు 95-98% సమర్థవంతంగా వినియోగించబడుతుంది. ఒక ఎకరానికి వినియోగించే సాగునీటితో 6 ఎకరాలు సాగు చేయవచ్చు. కలుపు సమస్య, చీడపీడల ఉధృతి చాలా వరకు తగ్గిపోతుంది. మొక్కలలో పెరుగుదల ఒకే విధంగా ఉంటుంది. నీటిలో కరిగే ఎరువులను కూడా సాగునీటి ద్వారా పైరుకు అందజేయవచ్చు. దీనివల్ల ఎరువులు కూడా వృధా కాకుండా మొక్క మొదలు దగ్గర చేరడం వల్ల ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా పెరుగుతుంది. కూలీల ఖర్చు తగ్గుతుంది. మురుగునీటి పారుదల సమస్య ఉండదు. పోషక పదార్థాల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. నీటిని 70% వరకు ఆదా చేయవచ్చు. వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత, దిగుబడి పెరుగుతుంది. గట్లు, కాలువలు లేనందున పొలం నష్టపడదు. ఇక నేలను కప్పి ఉంచే పంటలు ప్రయోజనాలు అన్న విషయానికి వస్తే, నేలల సంరక్షణతో పాటు పలు ప్రయోజనాలు కలిగించే ఈ పంటలను నేలను కప్పి ఉంచే పంట

0: పంటలు అంటే కవర్ క్రాప్స్ అంటారు. నేలను కప్పి ఉంచే పంటలుగా లెగ్యూమ్ జాతి పంటలు, నీటి ఎద్దడిని తట్టుకునే పంటలు, కొన్ని రకాల గడ్డి జాతులను సాగు చేయవచ్చు. ఈ పంటలను ఏకపంటలుగా లేదా మిశ్రమ పంటలుగా సాగు చేయడం ద్వారా పలు ప్రయోజనాలను పొందవచ్చు. భూసార పరిరక్షణ విషయానికొస్తే, నేల సారం సంరక్షించడంతో పాటు నేలలోని తేమను కూడా ఈ పంటలు పట్టి ఉంచుతాయి. దీనివల్ల తరువాత సాగు చేసే ప్రధాన పంటలకు తగినంత తేమ అందుబాటులో ఉంటుంది. నేల కోతకు గురి కాకుండా సంరక్షిస్తాయి. వేసవికాలంలో వీచే బలమైన గాలుల వల్ల నేలపై ఉండే సారవంతమైన పొర కొట్టుకొని పోకుండా అడ్డుకుంటాయి. కలుపు మొక్కల నియంత్రణ ఏ విధంగా అంటే, నేలను కప్పి ఉంచే పంటలో విస్తారంగా పెరగడం వల్ల వ్యవసాయ భూమిలో సహజంగా పెరిగే కలుపు మొక్కలకు సూర్యరశ్మి తేమ లభించకుండా ఈ పంటలు అడ్డుకొని వాటి పెరుగుదలను నియంత్రిస్తాయి. నత్రజని స్థాపన ఏ విధంగా అంటే, నేలను కప్పి ఉంచే పంటలుగా లెగ్యూమ్ పంటలను సాగు చేయడం వల్ల ఈ మొక్కలు వేరు బుడుపులు ఉండే నత్రజని స్థాపక బ్యాక్టీరియా వాతావరణంలోని నత్రజనిని సేకరించి నేలకు అందిస్తాయి. దీనివల్ల నేలలో నత్రజని సహజంగా స్థిరీకరించబడి రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించవచ్చు. చీడపీడల నియంత్రణ ఏ విధంగా అంటే, ప్రధాన పంటలను ఆశించే పలు హానికారక కీటకాలను నేలను కప్పి ఉంచే పంటలు ఆకర్షించడం ద్వారా కీటకాల వల్ల కలిగే పంట నష్టంను తగ్గిస్తాయి. ప్రధాన పంటలకు వ్యాధులను కలిగించే కొన్ని రకాల వ్యాధిజనకాలు నేలలో ఉంటాయి. వీటి యొక్క ప్రభావం ప్రధాన పంటలపై తగ్గుతుంది. సేంద్రియ ఎరువుగా అంటే, నేలను కప్పి ఉంచే పంటలను దమ్ము చేసినప్పుడు నేలకు సహజ సిద్ధంగా సేంద్రియ పదార్థం అందించబడుతుంది. ఈ సేంద్రియ ఎరువుల వినియోగం వల్ల రసాయనిక ఎరువుల వాడకం తగ్గించబడి పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తాయి. పశుగ్రాసాలుగా అంటే, నేలను కప్పి ఉంచే పంటలుగా గడ్డిజాతి పంటలను సాగు చేయడం ద్వారా నేలను సంరక్షణతో పాటు పశువులకు కూడా పశుగ్రాసాలను అందించవచ్చు. నేలపై గుబురుగా పెరిగే గినియా గడ్డి, నేపియర్ గడ్డి సాగు చేస్తే పశువులకు సరిపడినంత పశుగ్రాసాన్ని అందిస్తాయి. అదనపు ఆదాయం ఏ విధంగా అంటే, పప్పుజాతి పంటలను సాగు చేయడం వల్ల నత్రజని స్థాపన, అలసంద, సోయాబీన్ వంటి పంటల నుండి ఆదాయం వస్తుంది. కలుపు మందుల వినియోగం తగ్గించడమే కాకుండా కలుపు తీత ఖర్చును ఈ పంటలు కొంతవరకు మిగులుస్తాయి. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం అదుపులో ఉంచి వ్యవసాయ వ్యయంను నియంత్రించడంలో సహకరిస్తాయి. సేంద్రియ ఎరువుగా ఉపయోగించబడి పర్యావరణ హితంగా తోడ్పడతాయి. పశు సంపదకు అవసరమగు పశుగ్రాసాలను అందించడం ద్వారా పశుగ్రాసాల కొనుగోలు ఖర్చును తగ్గిస్తాయి. నేలను కప్పి ఉంచే పంటల వల్ల కలిగే పలు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రైతన్నలు ఈ పంటల సాగును అవలంబిస్తే నేలల సంరక్షణతో పాటుగా మరిన్ని లాభాలను పొందవచ్చు.
1: పొలం కబుర్లు మీరు ఇంతవరకు విన్నారు. శ్రోతలు, ఈరోజు సాయంత్రం ప్రసారంలో 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రపంచ ఎడారీకరణ కరువు కట్టడి దినోత్సవం గురించి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డాక్టర్ సంగటి చెన్నకేశవరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
2: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తిముక్తావళి మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి FM లో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తిముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి FM మీరు వింటున్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 6:45 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. గత 12 ఏళ్లలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్రంలో పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరిగా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయం ఆర్టీజీఎస్లో వివిధ శాఖల పనితీరుపై నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, జులై నెల నుంచి ప్రతి అధికారి వారానికి 3 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. అలాగే వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా రంగాలపై జరిగిన సమీక్షలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ప్రకృతి సేద్యాన్ని మరింత విస్తరించడంతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న పప్పుదినుసుల సాగును ప్రోత్సహించాలని సూచించారు. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఈ నెల 21న నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమ ఏర్పాట్లపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సంజీవని కార్యక్రమంతో అనుసంధానం చేసి యోగాను ఇంటింటికీ తీసుకువెళ్లేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ నెల 20న ఉండవల్లి గృహాల సమీపంలో నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే 21వ తేదీన విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రైల్వే పైవంతెన ఆర్ఓబీ నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఉండి రైల్వే స్టేషన్లో మచిలీపట్నం, విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైలుకు హాల్ట్ కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. పీఎం గతిశక్తి పథకం కింద నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఇప్పటికే 4 ROBలు మంజూరయ్యాయని వివరించారు. అనంతరం ఉండి బస్టాండ్ వద్ద అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కను నాటారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులను హోంమంత్రి అనిత నిన్న పరామర్శించారు. పాప తల్లిదండ్రులను కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారి అదృశ్యమైన కేసు పురోగతిపై హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. అన్ని కోణాల్లో దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. సాంకేతిక ఆధారాలతో పాటు ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నాయని ఈ సందర్భంగా అనిత తెలియజేస్తూ,
1: ఒక చెంటబిడ్డ కనిపించలేదని డిపార్ట్మెంట్ ముందుకొచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిద్రాహారాలు మాని దగ్గర దగ్గర ఆ కొండని 2-3 సార్లు ఎక్కి దిగారు. NDRF స్ట్రీమ్ థర్మల్ డ్రోన్స్ ని కూడా యూజ్ చేస్తున్నాం, CDR లు తీసాం. అంటే ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత మేరకు ఇన్వెస్టిగేషన్ లో ఇన్ని టూల్స్ ఉపయోగిస్తారో అన్ని టూల్స్ ఉపయోగించారు. ఇక్కడ CCTV కెమెరాస్ అన్ని కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. చెక్ చేస్తే కూడా ఎక్కడ కూడా అనుమానాస్పదంగా లేదు. కాకపోతే దురదృష్టం, ఆ అమ్మాయి పరిస్థితి ఎక్కడుందో ఏంటో తెలియలేకపోవడం. ఇంకొంచెం అగ్రెసివ్ వేలో వెళ్తాం, కొంత మంచి సూచనలు సలహాలు మాకు ఇవ్వండి, డెఫినెట్ గా మేము తీసుకుంటాం.
0: తెలంగాణలో రానున్న 10 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్దికి కార్యాచరణ రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని విద్యుత్ సౌదాలో సంబంధిత

0: ఉన్నతాధికారులతో విద్యుత్ రంగ పనితీరుపై నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా సమస్యలు ఏర్పడితే వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఋషికొండలో నిర్మించిన భవనాల వినియోగంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమావేశమైంది. సమావేశమనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, ఋషికొండలోని నిర్మాణాలను పర్యాటక రంగ అభివృద్దికి వినియోగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. ప్రజల సూచనలు తీసుకుని ఈ అంశంపై ఒక నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు పేర్కొంటూ,
1: మ్యూజియం గా మార్చండి అని చెప్పి చాలా మంది చెప్పారు, కల్చరల్ హెరిటేజ్ సెంటర్ గా మార్చండి అని చెప్పారు. రెండు మూడు ఒపీనియన్స్ లో తీసుకున్నప్పుడు మనం బెటర్ ఇట్ వాజ్ ఎ రిసార్ట్, ఇట్ షుడ్ కంటిన్యూ యాజ్ ఎ రిసార్ట్ అనేటువంటి ఒపీనియన్ ఇస్ ఎ బెటర్ థింగ్ అనేటువంటిది ఒకటి అనిపించింది. ఎవరికి ఇచ్చినా కూడా ప్రైవేట్ యాక్సెస్ అనేటువంటిది కూడా ప్రజల సందర్శనార్థం కూడా ఉంచాలి. అవసరమైతే దాంట్లో ఒక బ్లాక్ ని కల్చరల్ బ్లాక్ కింద మార్చడమా, హెరిటేజ్ బ్లాక్ కింద మార్చడమా, ఏదో ఒకటి యాక్సెస్ టు ది పబ్లిక్ కూడా కంటిన్యూ అయ్యేలాగా చేయాలి అనేటువంటి దాన్ని తీసుకుని ఈ 2-3 డేస్ లో ఒక రిపోర్ట్ ఫార్మాట్ ని సబ్మిట్ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. మే 21 నుంచి జూన్ 5వ తేదీ వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తామని ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. ఈ ఏడాది నుంచి ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థులకు కూడా మార్కుల మెరుగుదల కోసం ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసే అవకాశం కల్పించారు. విద్యార్థులు తమ ఫలితాలను ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారిక వెబ్సైట్ bie.ap.gov.in లో పరిశీలించవచ్చని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మార్కాపురంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: వెలుగొండ ప్రాజెక్ట్ కి మేము వెళ్ళి అడిగాము. ఆ రోజు మనం ఇట్లా చెప్పామని చెప్పగానే మీరు వెళ్ళి ధైర్యంగా చెప్పండి, ఆ ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం అన్నారు. ఆ రోజు 550 కోట్ల రూపాయలు ఇచ్చి సప్లై ఛానల్ ప్రారంభించడం జరిగింది. 980 కోట్ల రూపాయలు ఇచ్చారు, నెహ్రీ గారు వచ్చారు. ఇది కాకుండా కొత్తగా ఏర్పడిన మార్కాజ్పురం జిల్లాను కూడా హార్టికల్చర్ హబ్ గా చేరుస్తున్నారు. కోకోను మన పామాయిల్ పంట, ఎకరానికి 100,000 రూపాయలు వాళ్ళ రైతులు లాభం పొందుతుంటే మనం పంట పండితే వర్షం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు వచ్చింది అన్నమాట. ఇక్కడ కూడా మనం హార్టికల్చర్ తీసుకుంటాం, రాబోయే రోజులు అభివృద్ధి చెందిద్దని కూడా తెలియజేసుకుంటూ.
0: వాతావరణం. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. అనంతపురం జిల్లా సింగనమలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఎస్ఐఆర్పై కొన్ని రాజకీయ పార్టీలు ఓటర్ల వివరాలను సేకరిస్తున్నాయనే ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించాలని డిమాండ్ చేశారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. గత 12 ఏళ్లలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో ప్రసార విశేషాలు. అనంతరం 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారమవుతాయి. అనంతరం దైనందిన జీవితంలో యోగా ప్రాముఖ్యత గురించి కొన్ని వివరాలు. ఆ తర్వాత 7:45 ఉదయరాగం సినిమా పాటలు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. 8:35 పుస్తకవాణి అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనంలో ఈరోజు 14వ భాగం ప్రసారమవుతుంది. కీలక నిర్ణయానికి

వార్తలు 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి 8:35 పుస్తకవాణి అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనంలో ఈరోజు 14వ భాగం ప్రసారమవుతుంది. కీలక నిర్ణయానికి నేపథ్యం రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, చదివినవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 9:00 హలో ఆకాశవాణి ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరుకునే సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇంకా ఈ ఉదయం 10:00 ఆర్టిస్టిక్ ప్రైడ్ డేపై ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది. అతిథి డాక్టర్ ప్రసన్నకుమార్, పరిచయకర్త ఎన్ మణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:20, 12:10, 12:40 1:30 తిరిగి 3:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 12:05 ఈరోజు మధ్యాహ్నం ఎప్పట్లాగానే ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 12:30 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా ఈరోజు సాయంత్రం ప్రసారంలో 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో అంశంతో కూర్చిన పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి జె నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం. ఆ తర్వాత జేఈఈ అడ్వాన్స్ పరీక్షలలో భారతదేశంలో 15వ ర్యాంకు సాధించిన మాస్టర్ వెల్దుర్తి హర్షిత్తో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి జె నిర్మల. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 6:30 భక్తి కుసుమాలులో భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రపంచ ఎడారీకరణ కరువు కట్టడి దినోత్సవం గురించి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డాక్టర్ సంగటి చెన్నకేశవరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమంలో ఈరోజు నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా మత్తు పదార్థాల వ్యసనం కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ బళ్ళారపు గిరిజాకుమారి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి జె నిర్మల. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 చిత్రకుసుమాలు సినిమా పాటలు. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 8:40 చిత్రకుసుమాలు సినిమా పాటలు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 9:30 చిత్రకుసుమాలు సినిమా పాటలు. ఇంకా ఈరోజు రాత్రి 10:00 వ్యాసపీఠం మహాభారతంపై ప్రసారమవుతున్న ధారావాహికలో భాగంగా ద్రోణపర్వం 3వ భాగం ప్రసారమవుతుంది. 10:30 ఆపాత మధురాలు, 11:00 దేశభక్తి గీతాలు. ఇంకా ఈరోజు రాత్రి 11:10 కేంద్ర ప్రభుత్వం 12 పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 11:45 ప్రసార సమాప్తి. ఇవి శ్రోతలు ఈరోజు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విందాం హైదరాబాద్ కేంద్రం నుంచి.

కీలకమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా నిన్న రాత్రి ప్యారిస్ చేరుకున్నారు. ప్యారిస్ చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివాటెక్ 2026 సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సు ఐరోపాలోనే అతిపెద్ద టెక్నాలజీ స్టార్టప్ ఈవెంట్. ఈ వేదికపై భారత్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆవిష్కరణల, పర్యావరణ వ్యవస్థ, సాంకేతిక పురోగతిని మోదీ ప్రముఖంగా ప్రస్తావిస్తారు. అలాగే ప్రవాస భారతీయుల కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. మధ్యప్రదేశ్లోని బేతుల్లో గిరిజన సమాజ సాధికారత కార్యక్రమానికి ఈరోజు రాష్ట్రపతి హాజరవుతారు. రేపు ఓంకారేశ్వర్లో జరిగే అంతర్జాతీయ సికిల్ సెల్ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం ఒడిశాలో రైరంగ్పూర్లో ఎయిమ్స్ భువనేశ్వర్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తారు. కుసుమి బ్లాక్లో గనుల ప్రభావిత గ్రామాల కోసం ఉద్దేశించిన భారీ గ్రామీణ పైపుల నీటి సరఫరా ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తారు. శనివారం పహాడ్పూర్లో స్కూల్, స్కిల్ సెంటర్తో పాటుగా పలు సౌకర్యాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి రాష్ట్రపతి సందర్శిస్తారు. లబ్ధిదారులు పిల్లలతో సంభాషిస్తారు. అనంతరం రైరంగ్పూర్లో జరిగే బహిరంగ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ నెల 21న మధ్యప్రదేశ్లో జబల్పూర్లో జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అదే రోజు రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ కన్వకేషన్ వేడుకకు అధ్యక్షత వహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జర్మనీ ఛాన్సలర్ ఫ్రీడ్రిచ్ మెరోజర్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న లక్షలాది మంది భారతీయ నావికుల భద్రతే తమకు అత్యంత ప్రాముఖ్యమని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు ట్రంప్ను అభినందిస్తూ భారత్, అమెరికా వాణిజ్య చర్చల పురోగతిపై మోదీ సంతోషం వ్యక్తం చేశారు. భారత్, యూకే దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం పెట్టుబడులు గణనీయంగా పెంచుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ఒప్పందం ఈ ఏడాది జూలై 15 నుంచి అమల్లోకి రానుంది. భారతీయ రైతులు, కార్మికులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలకు అనేక అవకాశాలకు ఈ ఒప్పందం కలిగిస్తుందని, అలాగే వికసిత్ భారత్ 2047 సాకారానికి గణనీయమైన సహకారం అందిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులు పేర్కొన్నారు. ఫ్రాన్స్లో ఏవియాన్లో జరిగిన G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో నిన్న సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో భారత్, ఉక్రెయిన్ దేశాలు విస్తృతంగా చర్చలు జరుపుతున్నాయని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అలాగే యుద్దానికి పూర్వం ఉన్న వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు అంగీకరించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్చలు దోహదపడతాయని, భారత్ ఎల్లప్పుడూ శాంతిపక్షానే ఉంటుందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. సమాజానికి మేలు చేసేలా మానవ కేంద్రిత విధానంలో కృత్రిమ మేధస్సు అభివృద్ధి చెందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. G7 సదస్సులో మాట్లాడుతూ AI కేవలం యంత్రాల శక్తి చాటేందుకే కాకుండా సామాన్య ప్రజలను సాధికారత వైపు నడిపించేలా ఉండాలని స్పష్టం చేశారు. అయితే ఈ సాంకేతికతను బాధ్యతాయుతమైన డిజైన్, సమర్థవంతమైన పాలన, నైతిక విలువల ఆధారంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. డిజిటల్ యుగంలో పిల్లల రక్షణ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. AI వల్ల సృజనాత్మకత పెరిగినప్పటికీ సరైన రక్షణ చర్యలు లేకపోతే పిల్లలు డీప్ ఫేక్స్, తప్పుడు సమాచారం, దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. సైబర్ స్పేస్ అనేది ప్రపంచ ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలని, సాంకేతికత అందరికీ అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సాంకేతిక ప్రయోజనాలు కేవలం ధనిక దేశాలకు పరిమితం కాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలకు చేరాలని, తద్వారా సమ్మిళిత వృద్ధికి సాధనంగా మారుతుందని మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. G7 సదస్సులో నాయకులు 3 కీలక ప్రకటనలు ఆమోదించారు. ప్రపంచ స్థిరత్వం, భద్రతా సహకారం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు ఎదుర్కొనే ప్రయత్నాలపై దృష్టి సారిస్తూ G7 దేశాల నేతలు ఈ ప్రకటనలో ఆమోదించారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ఈరోజు ప్యారిస్లో వివాటెక్ 2026 సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం

0: హర్ముజ్ జలసంధి ద్వారా సురక్షిత నౌకాయాను పునరుద్ధరించడం, పెరుగుతున్న ప్రపంచ ఆర్థిక అస్తమతుల ఎత్తులు పరిశీలించడం వంటి వాటి ప్రాముఖ్యత తెలిపారు. అలాగే మైనర్ల కోసం సురక్షితమైన డిజిటల్ స్పేస్ సృష్టించడంపై దృష్టి సారించిన ప్రకటనను నాయకులు ఆమోదించారు. ఈ పిలుపుకు మద్దతు ఇవ్వడంలో బ్రెజిల్, ఈజిప్ట్, కెన్యా, దక్షిణ కొరియాలతో భారత్ చేరింది. బాలల లైంగిక దుర్వినియోగం, ఆన్లైన్ గ్రూమింగ్, దోపిడీ పట్ల జీరో టాలరెన్స్ G7 పునరుద్ఘాటించింది. కీలకమైన ఖనిజాలపై చేసిన ప్రత్యేక ప్రకటనలో ఇంధన పరివర్తన, డిజిటల్ పరిశ్రమల కోసం లిథియం, నికెల్ వంటి ఖనిజాల ప్రాముఖ్యతను G7 నాయకులు చెప్పారు. భారత్ ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఎదిగిందని, ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా నిలిచిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పూణేలో రంజన్ గావ్ MIDCలో అమెరికాకు చెందిన జాబిల్ సంస్థ కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచస్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని తెలిపారు.
1: Today we have electronics manufacturing industry worth 13 lakh crore rupees in our country. Electronics export was considered unthinkable. Last year 2025, electronics as an export category became third largest export category in the country. But now we must take the target. Second largest exported category banna hai.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా జాతీయ భద్రత, స్వయం సమృద్ధికి అత్యంత ప్రాధాన్యమిచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. సైనిక సంసిద్ధత పెంపొందించడం, స్వదేశీ తయారీపై దృష్టి పెట్టడం ద్వారా దేశ రక్షణ రంగంలో అద్భుత మార్పులు వచ్చాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. రక్షణ బడ్జెట్ దాదాపు 3 రెట్లు పెరిగి 8 లక్షల కోట్లకు చేరిందని, మందుగుండు సామగ్రి ఉత్పత్తిలో స్వయం సమృద్ధి 32% నుంచి దాదాపుగా 90% పెరిగిందని పేర్కొన్నారు. రక్షణ ఉత్పత్తి 1.5 లక్షల కోట్ల రూపాయలు దాటిందని, ఇది దేశీయ రక్షణ పరిశ్రమ పెరుగుతున్న బలాన్ని చూపిస్తుందని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో అనుసంధానం మెరుగుపరిచేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 6800 కిలోమీటర్ల కంటే ఎక్కువ మేర రహదారులు నిర్మించిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 4 నుంచి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్లో మరికొన్ని ప్రాంతాలకు, ఛత్తీస్గఢ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని IMD తెలిపింది. ఈరోజు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అండమాన్, నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో మధ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని IMD పేర్కొంది. ICC మహిళల T20 ప్రపంచకప్లో గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు 95 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక లక్నోలో జరిగిన 3 ODI సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగులు చేస్తుంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులు చేస్తుంది. ఈ సిరీస్లో చివరి మ్యాచ్ శనివారం చెన్నైలో జరుగుతుంది. అంతకుముందు ధర్మశాల జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ఈరోజు ప్యారిస్లో వివాటెక్ 2026 సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. లక్నోలో జరిగిన 3 ODI సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి FM మీరు వింటున్నారు.

ప్రభాతరేఖలు. శ్రోతలు, ఈనాటి ప్రభాతరేఖలు కార్యక్రమంలో ప్రసారం కాబోయే అంశాలు: ముందుగా చరిత్రలో ఈరోజు, ఆ తరువాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారమవుతాయి. అనంతరం దైనందిన జీవితంలో యోగా ప్రాముఖ్యత గురించి కొన్ని వివరాలు. ముందుగా విందాం చరిత్రలో ఈరోజు. శ్రోతలు, ఈరోజు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన జాతీయ నాయకులు చక్రవర్తి విజయ రాఘవాచార్య వీరి జయంతి ఈరోజు. 1852 జూన్ 18 మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించారు విజయ రాఘవాచార్య. విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత ఉపాధ్యాయుడిగా పనిచేసి అనంతరం న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించారు. విజయ రాఘవాచార్య గారు ప్రజాసేవ పట్ల ఆసక్తితో రాజకీయాలలోకి ప్రవేశించారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ ప్రారంభ దశ నుంచే చురుకుగా పనిచేశారు. కాంగ్రెస్ సంస్థ బలోపేతానికి కృషి చేసి స్వరాజ్య సాధన కోసం ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని పెంపొందించారు. విజయ రాఘవాచార్య గారు స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం మరియు జాతీయ ఐక్యతకు ప్రాధాన్యమిచ్చారు. దేశ స్వేచ్ఛ కోసం జీవితాంతం కృషి చేసి భారత జాతీయోద్యమానికి విలువైన సేవలు అందించారు. 1944 ఏప్రిల్ 19 ఆయన కన్నుమూశారు. చక్రవర్తి విజయ రాఘవాచార్య గారు భారత స్వాతంత్ర్య సమరయోధులు, గొప్ప దేశభక్తి ఉన్నవారు కూడా, అలాగే ప్రజానాయకులు కూడా. ఆయన చేసిన సేవలు భారత చరిత్రలో చిరస్మరణీయమైనవి. శ్రోతలు, ఈరోజు ఝాన్సీ లక్ష్మీబాయి వీరి వర్ధంతి ఈరోజు. వీరి గురించి కొన్ని వివరాలు ఇప్పుడు విందాం. రాణి లక్ష్మీబాయ్ భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో అత్యంత ధైర్యవంతురాలైన మహిళా వీరులలో ఒకరు. ఆమెను ఝాన్సీ రాణి అని కూడా పిలుస్తారు. దేశభక్తి, సాహసం, నాయకత్వ లక్షణాలకు ఆమె ఒక గొప్ప ఆదర్శంగా నిలిచారు. ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక తాంబే. 1828 నవంబర్ 19 వారణాసిలో జన్మించారు లక్ష్మీబాయి. ఆమెను ప్రేమగా మను అని పిలిచేవారు. చిన్నప్పటి నుంచే గుర్రపుస్వారీ, ఖడ్గవిద్య, విలువిద్య వంటి యుద్ధ కళల్లో శిక్షణ పొందారు లక్ష్మీబాయి. ధైర్యం, ఆత్మవిశ్వాసం ఆమెకు బాల్యం నుంచే అలవడ్డాయి. ఝాన్సీ రాజ్యానికి రాజు అయిన గంగాధరరావును 1842 వివాహం చేసుకున్నారు లక్ష్మీబాయి. వారికి ఒక కుమారుడు జన్మించారు. ఆయన కొద్ది కాలంలోనే మరణించారు. తర్వాత వారు దామోదరరావు అనే బాలుడిని దత్తత తీసుకున్నారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం దత్తపుత్రుడిని వారసుడిగా అంగీకరించలేదు. ఆ కాలంలో ఈస్టిండియా కంపెనీ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అనే విధానాన్ని అమలు చేసింది. ఈ విధానం ప్రకారం ప్రత్యక్ష వారసుడు లేని రాజ్యాలను బ్రిటిష్ పాలనలో కలిపేవారు. ఝాన్సీ రాజ్యాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలని బ్రిటిష్ అధికారులు ప్రయత్నించారు. దీనికి లక్ష్మీబాయి తీవ్రంగా వ్యతిరేకించారు. నా ఝాన్సీని నేను ఇవ్వను అనే ఆమె సంకల్పం ప్రజలలో దేశభక్తిని పెంపొందించింది. 1852 జరిగిన తిరుగుబాటులో ఆమె ప్రముఖ పాత్ర పోషించారు. 1858 బ్రిటిష్ సైన్యం ఝాన్సీపై దాడి చేసింది. లక్ష్మీబాయి తన సైన్యాన్ని సమర్థవంతంగా నడిపించారు. గుర్రంపై స్వారీ చేస్తూ యుద్ధరంగంలో సైనికులకు నాయకత్వం వహించారు. ఆమె అసాధారణ ధైర్య సాహసాలను ప్రదర్శించారు. చివరి వరకు శత్రువులకు లొంగకుండా పోరాడారు. 1858 జూన్ 18 గ్వాలియర్ సమీపంలో జరిగిన యుద్ధంలో లక్ష్మీబాయి వీరమరణం పొందారు. అప్పటికి ఆమె వయస్సు కేవలం 29 సంవత్సరాలు మాత్రమే. ఆమె మరణించినప్పటికీ దేశభక్తి, స్ఫూర్తిని ప్రజలలో నింపి అమరురాలిగా నిలిచారు. భారత స్వాతంత్ర్య సమరానికి

ప్రేరణగా నిలిచారు. మహిళలు కూడా యుద్ధరంగంలో గొప్పగా నాయకత్వం వహించగలరని నిరూపించారు. దేశభక్తి, ధైర్యం, త్యాగానికి ప్రతీకగా నిలిచారు ఝాన్సీ లక్ష్మీబాయి. భారతీయ మహిళలకు ఆదర్శంగా మారారు. రాణి లక్ష్మీబాయి భారత చరిత్రలో చిరస్మరణీయమైన వీరనారి. ఆమె ధైర్యం, దేశభక్తి, త్యాగం నేటికీ కోట్లాది భారతీయులకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన ఈ మహనీయురాలిని భారతదేశం ఎప్పటికీ గౌరవంగా స్మరిస్తుంది. చరిత్రలో ఈరోజు మీరింతవరకు విన్నారు. శ్రోతలు, కార్యక్రమంలో ఇప్పుడొక పాట విందాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి.

0: ఆంధ్రప్రదేశ్
1: ప్రభాత రేఖలు కార్యక్రమం మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2 107.5 మెగాహెడ్స్ పై శ్రోతలు ప్రభాత రేఖలులో ఇప్పుడు విందాం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. బేటీ బచావో బేటీ పఢావో, పుట్టుకతోనే గౌరవం, బాల్య సంరక్షణకు పెద్దపీట, ప్రవర్తనలో మార్పు, బాలికా సాధికారత దిశగా దేశవ్యాప్త ఉద్యమంగా మారిన బేటీ బచావో బేటీ పఢావో. పుట్టేటప్పుడు తీసుకునే జాగ్రత్తలే ఆ బిడ్డ జీవితానికి, తల్లి ఆరోగ్యానికి బలమైన పునాది వేస్తాయి. గడిచిన కొన్నేళ్లుగా ఆరోగ్య సేవలు, పోషకాహార మద్దతు, ఆసుపత్రి ప్రసవ వ్యవస్థల ద్వారా తల్లి పిల్లల సంరక్షణను భారత్ మరింత బలోపేతం చేసింది. దేశవ్యాప్తంగా ఆడపిల్లల మనుగడ, రక్షణ, సాధికారతను నిర్ధారించడంలో భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం బేటీ బచావో బేటీ పఢావో నిరంతరం కీలక పాత్ర పోషిస్తోంది. క్షీణిస్తున్న బాలల లైంగిక నిష్పత్తి, సమాజంలో విస్తృతంగా పాతుకుపోయిన లింగ వివక్ష సమస్యలకు ముగింపు పలకాలనే లక్ష్యంతో 2015 జనవరి 22 ఈ పథకాన్ని ప్రారంభించారు మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, వైద్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖల ఉమ్మడి చొరవతో ఈ పథకం కొనసాగుతోంది. గడిచిన 11 కాలంలో బేటీ బచావో బేటీ పఢావో ఒక నిర్దేశిత విధానపరమైన చర్య నుంచి ప్రభుత్వం, మీడియా, పౌర సమాజం, వివిధ వర్గాల ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ ఒక దేశవ్యాప్త ఉద్యమంగా ఎదిగింది. ఈ కార్యక్రమం ఆడపిల్ల పుట్టుకతోనే దక్కాల్సిన గౌరవం, ఆమె రక్షణ, బాల్యదశలో సంరక్షణ, విద్యను పొందే హక్కు వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తుంది. తద్వారా బాలిక సమగ్ర అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందిస్తుంది. కీలకమైన లింగ సూచికలను మెరుగుపరచడంలో ఈ పథకం గణనీయమైన సహకారాన్ని అందించింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆరోగ్య నిర్వహణ సమాచార వ్యవస్థ గణాంకాల ప్రకారం జాతీయ స్థాయిలో జనన సమయంలో లింగ నిష్పత్తి 2014-15 918గా ఉండగా అది 2024-25 నాటికి 929కి పెరిగింది. లింగ నిర్ధారణ ఆధారంగా శిశు ఎంపికను నివారించడం, ఆసుపత్రి ప్రసవాలను ప్రోత్సహించడంలో నిరంతరంగా జరుగుతున్న కృషికి ఇది అద్దం పడుతోంది. విద్యారంగంలో కూడా బాలికల పాఠశాల విద్యను పెంపొందించడంలో గణనీయమైన పురోగతి నమోదైంది. విద్యామంత్రిత్వ శాఖకు చెందిన యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థ గణాంకాల ప్రకారం మాధ్యమిక స్థాయిలో బాలికల నమోదు శాతం 2014-15 75.51% ఉండగా అది 2024-25 నాటికి 80.2% పెరిగింది. ఇది పాఠశాలల్లో బాలికలు చదువును మధ్యలో ఆపకుండా కొనసాగిస్తున్నారని స్పష్టం చేస్తోంది. బేటీ బచావో బేటీ పఢావో పథకం ఆడపిల్లల జీవన చక్ర విధానానికి ప్రాధాన్యతనిస్తూనే ఉంది. ఇది సురక్షితమైన, గౌరవప్రదమైన పుట్టుకతో ప్రారంభమై ప్రారంభ బాల్య సంరక్షణను నిర్ధారిస్తూ బాలికల విద్య సాధికారతకు మార్గం సుగమం చేస్తుంది. నిరంతర అవగాహన కార్యక్రమాలు, సమాజ భాగస్వామ్యం, వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సమన్వయం ద్వారా సమాజంలో ప్రవర్తనా మార్పును ఈ పథకం మరింత బలోపేతం చేస్తోంది. దేశంలోని ప్రతి ఆడపిల్లకు రక్షణ, విద్య, సాధికారత లభించేలా చూసేందుకు, తద్వారా మహిళల నేతృత్వంలోని అభివృద్ధి దార్శనికతకు దోహదపడేలా బేటీ బచావో బేటీ పఢావో విధానాలను మరింత బలోపేతం చేయడానికి మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పూర్తి నిబద్ధతతో కృషి చేస్తోంది.
0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ప్రభాత రేఖలులో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటూ ఉన్నాం. యోగా పార్క్ పోర్

హాస్పిటల్, బహిరంగ ప్రదేశాలను సామాజిక ఆరోగ్య కేంద్రాలుగా మార్చటం, ప్రజల ఆరోగ్యం, ఆరోగ్య సంరక్షణకు కేంద్రంగా మారనున్న యోగా పార్కులు. భారత్లోని సామాజిక స్థలాలు, పట్టణ ప్రాంతాలు, పార్కులు ప్రజలను ఒకచోటికి చేర్చడమే కాక ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రోజురోజుకు పట్టణాలలో జీవన విధానం వేగవంతం అవుతున్న తరుణంలో శారీరక, మానసిక ఆరోగ్య కేంద్రాలుగా ఈ బహిరంగ ప్రదేశాల ప్రాధాన్యత పెరుగుతోంది. వీటి సామర్థ్యాన్ని గుర్తించిన కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న పార్కులను సామాజిక ఆరోగ్య కేంద్రాలుగా మార్చేందుకు యోగా పార్క్ పోర్టల్ను ప్రారంభించింది. దీని ద్వారా యోగా, ధ్యానం, ఆరోగ్యకరమైన జీవనం ప్రజల దైనందిన జీవితంలో భాగం కానున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 కోసం మధ్యప్రదేశ్లోని ఖజురహోలో 25 రోజుల కౌంట్డౌన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా యోగా పార్క్ పోర్టల్ను కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్రావు జాదవ్ ప్రారంభించారు. తిరిగి ప్రారంభించిన యోగా సంఘం పోర్టల్తో పాటుగా దీన్ని ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ యోగాను విస్తరించేందుకు దేశవ్యాప్తంగా స్థిరమైన ఆరోగ్య మౌలిక సదుపాయాలను రూపొందించటానికి మంత్రిత్వ శాఖ చేపట్టిన ప్రధాన కార్యక్రమాల్లో ఒకటిగా ఈ వేదిక నిలిచింది. యోగా పార్క్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం పార్కులను కేవలం వినోద స్థలాలుగా కాకుండా సామాజిక ఆరోగ్య కేంద్రాలుగా తీర్చిదిద్దడం. ఈ పోర్టల్ ద్వారా ఇప్పటికే ఉన్న పార్కులను యోగా పార్కులుగా అభివృద్ధి చేయడంలో పంచాయతీరాజ్ సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ఇతర సంస్థలు భాగస్వాములు కావచ్చు. ఈ యోగా పార్కులు యోగా సాధన, ధ్యానం, ఆరోగ్య సంరక్షణ చర్యలు, సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయి. ఈ కార్యక్రమ ప్రాముఖ్యతను వివరిస్తూ ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించేలా భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసే శాశ్వత సామాజిక ఆస్తులుగా యోగా పార్కులు ఉపయోగపడతాయని తెలియజేశారు. యోగాను రోజువారీ జీవితంలో భాగం చేయాలని, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో, నివాస సముదాయాల్లో ప్రజలకు సులభంగా ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండేలా చూడాలన్న మంత్రిత్వ శాఖ విస్తృత నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది. భౌతిక అభివృద్ధిపై దృష్టి సారించే సంప్రదాయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులా కాక ఆరోగ్యం, పర్యావరణ స్థిరత్వం, సామాజిక భాగస్వామ్యాలతో యోగా పార్క్ ఉంటుంది. ప్రస్తుతమున్న ప్రభుత్వ పార్కులను యోగా సాధన, ధ్యానం, సామాజిక ఆరోగ్య కార్యకలాపాలకు అనుకూలంగా, ఆహ్లాదకరమైన ప్రదేశాలుగా తీర్చిదిద్దుతారు. అన్ని వయస్సుల వారు రోజూ పాల్గొనేలా ప్రోత్సహించడానికి ప్రత్యేక యోగా వేదికలు, ధ్యాన కేంద్రాలు, పచ్చిక మైదానాలు, అవగాహన సదుపాయాలు, సమూహాలుగా యోగా చేసుకునేందుకు వీలుగా ఖాళీ స్థలాలను అభివృద్ధి చేస్తారు. అందరి భాగస్వామ్యంతో నమూనా ద్వారా అమలు చేయటం ఈ కార్యక్రమం విశిష్టత. అనువైన పార్కులను గుర్తించి నిర్వహించడంలో స్థానిక అధికారులు, సామాజిక సంస్థలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అవగాహన కార్యక్రమాలకు, క్రమం తప్పని యోగా తరగతులకు యోగా సంస్థలు మద్దతిస్తాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత ద్వారా భాగస్వామ్యాన్ని కూడా ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తుంది. స్థానిక సమాజాలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి కంపెనీలు సహకారం అందించవచ్చు. కార్పొరేట్ సామాజిక బాధ్యత ద్వారా ఏర్పాటు చేసే యోగా పార్కులు, రోజువారీ యోగా సాధన, ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు, సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం అందుబాటులో ఉండే స్థలాలను అందించటం ద్వారా ప్రజారోగ్యానికి శాశ్వత వారసత్వాన్ని సృష్టించగలవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇందులో పాల్గొనే కంపెనీలు సామాజిక సంక్షేమానికి చేసిన కృషికి తగిన గుర్తింపును పొందవచ్చు. ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంలో ప్రైవేట్ రంగం పాత్రను మరింత బలోపేతం చేస్తుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి మాత్రమే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా భాగస్వామ్యం కోసం రూపొందించిన డిజిటల్ వ్యవస్థే

0: యోగా పార్క్ పోర్టల్. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యేందుకు అవసరమైన మార్గదర్శకాలు, కాన్సెప్ట్ నోట్స్, రిజిస్ట్రేషన్ ప్రక్రియలు, ఇతర వనరులను ఈ వేదిక అందిస్తుంది. ప్రభుత్వ సంస్థలు, స్థానిక సంస్థలు, కమ్యూనిటీ సంస్థలు, కార్పొరేట్ భాగస్వాములను ఈ పోర్టల్ పరిధిలోకి తీసుకురావడం ద్వారా ఆరోగ్యం సంరక్షణే లక్ష్యంగా సమన్వయ జాతీయ ఉద్యమాన్ని రూపొందించాలని మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఈ కార్యక్రమం అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 ఇతివృత్తం వృద్ధాప్యంలో ఆరోగ్య సంరక్షణకు యోగాకి అనుగుణంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా జీవనశైలి సమస్యలు, మానసిక ఒత్తిడి, వయసురీత్యా ఆరోగ్య సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో క్రమం తప్పకుండా శారీరక శ్రమ, మానసిక ప్రశాంతత, సామాజిక సంబంధాలను పెంపొందించడంలో ఇలాంటి బహిరంగ ఆరోగ్య సంక్షేమ స్థలాలు కీలక పాత్ర పోషిస్తాయి. పిల్లలు, యువత, ఉద్యోగ నిపుణులు, వయోవృద్ధులు ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగా సాధన చేయడం ద్వారా ప్రయోజనం పొందేలా అందరికీ అందుబాటులో ఉండే వాతావరణాన్ని కల్పించేందుకే ఈ యోగా పార్కులు. యోగా పార్క్ కేవలం ఏటా జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవానికే పరిమితం కాకుండా సుదీర్ఘకాలం నిలిచిపోయే వారసత్వాన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సామూహిక యోగా ప్రదర్శనలు, బహిరంగ కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ఆరోగ్య కేంద్రాలు సంవత్సరం పొడవునా పౌరులకు సేవలు అందించగల శాశ్వత వనరుగా మారతాయి. ఈ విధంగా ఈ కార్యక్రమం కేవలం ఒకరోజు జరిగే ఈవెంట్లాగా కాకుండా ప్రజల జీవితాల్లో నిరంతర ఆరోగ్య అలవాటుగా మారేలా మార్పును తీసుకొస్తుంది. దశాబ్ద కాలంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజారోగ్య ఉద్యమాల్లో ఒకటిగా మారింది. ఈ వేగాన్ని యోగా పార్క్ పోర్టల్ మరింత ముందుకు తీసుకెళ్తూ అవగాహన కల్పించడమే కాక మౌలిక సదుపాయాల కల్పనగా ప్రజల భాగస్వామ్యాన్ని సమాజానికి దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే విధంగా మారుస్తోంది. భారత్లోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మరిన్ని పార్కులను ఈ కార్యక్రమంలో భాగం చేయడం ద్వారా ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ సామరస్యం, సంపూర్ణ సంక్షేమం పట్ల భారతదేశ నిబద్ధతకు యోగా పార్క్ శాశ్వత చిహ్నంగా మారనుంది. శ్రోతలు, మీరింతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: శ్రోతలు, కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

శ్రోతలు, ప్రభాతరేఖలులో ఇప్పుడు విందాం దైనందిన జీవితంలో యోగా ప్రాముఖ్యత గురించి కొన్ని వివరాలు. యోగా అనేది భారతదేశానికి చెందిన ఒక ప్రాచీన సంప్రదాయం. యోగా అనే పదం సంస్కృతంలోని యూస్ అనే ధాతువు నుండి వచ్చింది. దీని అర్థం కలయిక లేదా ఐక్యత. యోగా శరీరం, మనస్సు మరియు ఆత్మ మధ్య సమన్వయాన్ని కల్పిస్తుంది. నేటి ఆధునిక జీవితంలో ఒత్తిడి, ఆందోళన, అనారోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో యోగా ఎంతో అవసరమైన సాధనంగా మారింది. ఆరోగ్యవంతమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుత కాలంలో మనుషులు పనిభారం, చదువు ఒత్తిడి, సాంకేతిక పరికరాల అధిక వినియోగం వంటి కారణాల వల్ల మానసిక మరియు శారీరక సమస్యలను ఎదుర్కొంటున్నారు. యోగా ఈ సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం వ్యాయామం మాత్రమే కాదు, మనస్సును ప్రశాంతంగా ఉంచే జీవన విధానం కూడా. అసలు రోజువారీ జీవితంలో యోగా యొక్క ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. శారీరక యోగాసనాలు శరీరాన్ని దృఢంగా, చురుకుగా ఉంచుతాయి. కండరాలకు బలం పెరుగుతుంది, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలోని అవయవాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంకా మానసిక ప్రశాంతత ఎలా వస్తుంది అంటే, యోగా మరియు ధ్యానం మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. ఆందోళన, కోపం, భయం వంటి ప్రతికూల భావాలను తగ్గిస్తాయి. మనసుకు స్థిరత్వం కలిగించి ఏకాగ్రతను పెంచుతాయి. ప్రాణాయామం మరియు ధ్యానం ద్వారా ఒత్తిడి హార్మోన్లు తగ్గుతాయి. ఫలితంగా మనిషి ప్రశాంతంగా ఆలోచించగలుగుతాడు. ఉద్యోగులు, విద్యార్థులు, గృహిణులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది యోగా. ఇంకా విద్యార్థులకైతే, విద్యార్థులలో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో యోగా సహాయపడుతుంది. పరీక్షల సమయంలో కలిగే భయాన్ని తగ్గించి మంచి ఫలితాలు సాధించడానికి ఉపయోగపడుతుంది. ఇంకా నిద్రలేమితో బాధపడుతున్న వారికైతే యోగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతిరోజు కొంత సమయం యోగాభ్యాసం చేయటం వల్ల ప్రశాంతమైన మరియు గాఢమైన నిద్ర లభిస్తుంది. యోగా శరీరంలోని రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది, వివిధ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది, శరీరంలో శక్తి మరియు ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది. రోజూ చేయగలిగే కొన్ని ఆసనాలేంటో ఇప్పుడు చూద్దాం. తాడాసనం, వృక్షాసనం, భుజంగాసనం, వజ్రాసనం, పద్మాసనం, సూర్య నమస్కారాలు, అనులోమ విలోమ ప్రాణాయామం, కపాలభాతి, ధ్యానం. ఈ ఆసనాలను సరైన పద్ధతిలో శిక్షణ పొందిన గురువు మార్గదర్శకత్వంలో చేయడం చాలా మంచిది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 21న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాగా జరుపుకుంటాము. యోగా యొక్క ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేయటానికే ఈ దినోత్సవం నిర్వహించబడుతుంది. లక్షలాది మంది ఈ రోజున యోగాభ్యాసం చేస్తారు. శ్రోతలు, మీరింతవరకు దైనందిన జీవితంలో యోగా గురించి కొన్ని వివరాలు విన్నారు.

తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు నిలయంలో సమయం 7:45 దాటి 50 సెకండ్లు. ఇప్పుడు విందాం ఉదయరాగం సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా మనం వినబోతున్నాం అంతరిక్షం 9000 KMPH. ఈ చిత్రం కోసం యాజిన్ నిస్సార్ హరిణి ఆలపించిన అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని విందాం. సంగీతం ప్రశాంత్ ఆర్ విహారీ.

శ్రోతలు, ఉదయరాగం కార్యక్రమంలో తరువాత వినబోయే పాట మహర్షి. ఈ చిత్రం కోసం రాహుల్ సిప్లిగంజ్, ఎంఎం మానసి కలిసి ఆలపించిన శ్రీమణి సాహిత్యాన్ని విందాం. సంగీతం సమకూర్చారు దేవిశ్రీ ప్రసాద్.

103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మీరు వింటున్నారు. ఉదయరాగంలో సినిమా పాటలు వింటూ ఉన్నాం. తరువాత వినబోయే పాట టెంపర్. ఈ చిత్రం కోసం అద్నాన్ సమీ, రమ్యా బెహ్రా కలిసి ఆలపించిన వీణ సాహిత్యాన్ని విందాం. సంగీతం విశ్వా.

0: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురువారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
0: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
2: శ్రోతలు, ఈ ప్రసారంలో 8:35 పుస్తకవాణి అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనంలో 14వ భాగం ప్రసారమవుతుంది. కీలక నిర్ణయానికి నేపథ్యం రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, చదివిన వారు శ్రీ ఎం సుధాకర్ మోహన్.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

శ్రోతలు విన్న ఆ పాట ది ఫ్యామిలీ స్టార్. ఈ చిత్రం కోసం శ్రేయా ఘోషల్ ఆలపించిన శ్రీమణి సాహిత్యమది, సంగీతం గోపి సుందర్. 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మీరు వింటున్నారు. ఉదయరాగంలో చిత్రగీతాలు వింటూ ఉన్నాం. తరువాత వినబోయే పాట హార్ట్ అటాక్. ఈ చిత్రం కోసం అనూప్ రూబెన్స్ ఆలపించిన భాస్కర భట్ల సాహిత్యాన్ని విందాం. సంగీతం అనూప్ రూబెన్స్.

శ్రోతలు వింటున్న ఈ పాట మ్యాడ్ స్క్వేర్. ఈ చిత్రం కోసం భీమ్స్ సిసిరోలియో మంగ్లీ కలిసి ఆలపించిన కాసర్ల శ్యామ్ సాహిత్యమది. సంగీతం భీమ్స్ సిసిరోలియో.

శ్రోతలు, మీరింతవరకు ఉదయరాగం కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. కొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు విందాం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: రాష్టంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నంద్యాల మండలం చాపిరేవుల్లో ప్రజాప్రభుత్వానికి రెండేళ్లు విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవ్, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావల కేశవ్ మాట్లాడుతూ, రాష్టంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల అభివృద్దిని ప్రజలకు వివరించేందుకు క్షేతస్థాయిలో కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాష్టంలో ప్రగతి, సంక్షేమ పాలన సమాంతరంగా కొనసాగుతోందని, దేశంలో 20% పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేశామని, పోలవరం పూర్తి చేసి రాయలసీమ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని, రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా మారుస్తామని అన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్రెడ్డి దంపతులు శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి దంపతులకు ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామి అమ్మవారిని దర్శించుకుని శ్రీ మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేద పండితులు మంత్రి దంపతులకు వేద ఆశీర్వచనం చేశారు. దర్శనానంతరం మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, దేశ ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి అమ్మవార్లను ప్రార్థించినట్లు తెలిపారు. నంద్యాల పట్టణంలోని 21 వార్డులో రాష్ట న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్దిదారులకు ఇంటింటికి వెళ్లి పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి నెలా 1వ తేదీనే లబ్దిదారుల ఇళ్ల వద్దకు పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ADIP పథకం కింద నంద్యాల జిల్లాలో దివ్యాంగులకు 4 కోట్ల రూపాయల విలువైన సహాయక పరికరాలను పంపిణీ చేశారు. నంద్యాల మార్కెట్ యార్డులో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి వీల్ చైర్లు, మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, ప్రెయిలీ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బైరెడ్డి శబరి మాట్లాడుతూ, జిల్లాలో 1847 మంది దివ్యాంగులకు సుమారు 4 కోట్ల రూపాయల విలువైన సహాయ పరికరాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో, స్వయం సమృద్దితో జీవించడమే ADIP పథకం ప్రధాన లక్ష్యమని చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 5,000 దరఖాస్తులను పరిశీలించి అర్హులైన దివ్యాంగులకు పరికరాలను మంజూరు చేశామని అన్నారు. నంద్యాలలోని ఎన్టీఆర్ షాధీఖానాలో ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన తాలిం ఏ హునర్ పరీక్షా ఫలితాలను న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రాష్ట వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, ఎంపికైన 250 మంది విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ విద్య అందించేందుకు వక్ఫ్ బోర్డు ముందుకు రావడం అభినందనీయమన్నారు. వక్ఫ్ ఆస్తులను సమర్థవంతంగా వినియోగించి పేద ప్రజలకు ఉపయోగపడేలా కార్యాచరణ రూపొందించాలని, ముఖ్యంగా బాలికల విద్యకు మరింత ప్రోత్సాహం అందించాలని మంత్రి సూచించారు. నంద్యాలలోని క్రాంతినగర్లో కార్మిక రాజ్య బీమా సంస్థ నూతన శాఖ కార్యాలయాన్ని తిరుపతి ఉప ప్రాంతీయ కార్యాలయం సంయుక్త సంచాలకులు డి రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మిక రాజ్య బీమా పథకం ద్వారా కార్మికులు, వారి కుటుంబాలకు వివిధ సామాజిక భద్రతా ప్రయోజనాలు అందుతున్నాయని తెలిపారు. బీమా పొందిన కార్మికుల పిల్లలకు ఈఎస్ఐసి కోటా ద్వారా వైద్య, దంత వైద్య విద్యా కోర్సుల్లో నామమాత్ర రుసుముతో ప్రవేశం పొందే అవకాశం ఉందని వివరించారు. ఇప్పటివరకు నంద్యాల జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన బి శేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఇప్పుడు విందాం పుస్తకవాణి. అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం 14వ భాగం. కీలక నిర్ణయానికి నేపథ్యం. రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, చదివినవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. కార్యక్రమాన్ని వినబోయే ముందుగా ఈ పాట మీకోసం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: శ్రోతలు, ఇప్పుడు విందాం పుస్తకవాణి. అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం 14వ భాగం. కీలక నిర్ణయానికి నేపథ్యం. రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. చదివినవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్.
2: ఆకాశవాణి అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం. రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. పఠనం శ్రీ ఎం సుధాకర్ మోహన్. వినండి అమరజీవి పొట్టి

0: శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం.
1: 1952లో తన 52వ ఏట పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ఆత్మత్యాగం చేసుకున్నారు. నిజానికి అప్పటికి ఆంధ్ర రాష్ట్రం కోసం చేస్తున్న ఉద్యమానికి 40 ఏళ్లకు పైగా వయసుంది. ఒక్క పొట్టి శ్రీరాములు మాత్రమే ఎందుకు ఉద్యమించారు? ఆయనను ముందుకు నడిపిన వ్యక్తిగత నేపథ్యం ఏమిటి? ఆంధ్ర రాష్ట్ర పోరాటం తీరేమిటి? ఈ రెండింటినీ వేర్వేరుగా పరిశీలించాల్సి ఉంటుంది. ముందు పొట్టి శ్రీరాములు గారిని నడిపిన నేపథ్యం చూద్దాం. మహాత్ముని మరణం మన దేశాన్ని చాలా రకాల కుదుపులకు లోన్ చేసింది. మనస, వాచ, కర్మణ గాంధీజీ ఆలోచనలను, సిద్ధాంతాలను ఆరాధించి పాటించే శ్రీరాములు గురించి చెప్పనక్కర్లేదు. గాంధీజీ ప్రబోధించి నిర్మాణ కార్యక్రమాన్ని విస్తరింపచేయటానికి గాంధీ స్మారక నిధి దేశవ్యాప్త కార్యక్రమాల కోసం మొదలైంది. జీవి మౌలాంకర్, దేవదాస్ గాంధీ, లక్ష్మీదాస్ పురుషోత్తం, జవహర్లాల్ నెహ్రూ, సి రాజగోపాలాచారి, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, రాజకుమారి అమృత్ కౌర్ మొదలైన 21 మంది ప్రముఖులతో దీనికోసం ట్రస్ట్ బోర్డు ఏర్పడింది. 1950 అక్టోబర్ 25న లక్ష్మీదాస్ పురుషోత్తం ఒక సర్క్యులర్ విడుదల చేశారు. అందులో 16 ప్రాంతాలకు ప్రతినిధులను నియమిస్తూ అకౌంట్ తెరవవలసిన బ్యాంకును కూడా సూచించారు. అప్పటికి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడలేదు. ఆ ప్రాంతాలేవంటే ఆంధ్ర, అస్సాం, విదర్భ, హైదరాబాద్, కర్ణాటక, కేరళ, మరాఠీ, మైసూర్, నాగ్పూర్, పంజాబ్ మరియు హిమాచల్, తమిళం, ఉత్కళ్, మధ్యభారత్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్. ఆంధ్ర ప్రాంతానికి ప్రతినిధి పొట్టి శ్రీరాములు గారు, బ్యాంకు ఆంధ్ర బ్యాంకు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన గాంధీ స్మారక నిధి సంఘం ప్రొఫెసర్ ఎన్జి రంగా అధ్యక్షులుగా, వి రామకృష్ణ ఉపాధ్యక్షులుగా, బివి సుబ్బారెడ్డి గారు ఉపాధ్యక్షులుగా, దుగ్గిరాల బలరామకృష్ణయ్య గారు కార్యదర్శిగా, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు కార్యదర్శిగా, మరో కార్యదర్శిగా ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ, కోశాధికారిగా డాక్టర్ టీవీఎస్ చలపతిరావు ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాలకు 85% చొప్పున నిధులు ఖర్చు పెట్టాలని పటిష్టమైన ప్రణాళిక నిర్ణయించబడింది. గాంధీ సిద్ధాంత ప్రచారం, స్త్రీ బాల అభివృద్ధి, దీనజనోద్ధరణ, ఆదిమవాసుల అభివృద్ధి, కుష్ఠరోగ నివారణ, ఆరోగ్యం ఇలాంటి రంగాలలో నిర్మాణాత్మక కార్యక్రమాల కోసం దృష్టి పెట్టారు. ఇక ఆంధ్ర ప్రాంతంలో కృషి చేస్తున్న సంస్థలను గుర్తించి వాటి ద్వారా అభ్యున్నతిని పర్యవేక్షణ చేయాలి. ఆ సంస్థలేవంటే గాంధీ సేవాశ్రమం మందపల్లి, కస్తూర్బా కరుణానిలయం యనమలకుదురు, మహిళా బేసిక్ ట్రైనింగ్ సెంటర్ తిరువూరు, ఇలా కృష్ణాజిల్లాలో 14, గుంటూరులో 17, పశ్చిమగోదావరిలో 17, తూర్పుగోదావరిలో 6, విశాఖపట్నానికి 6, శ్రీకాకుళంలో 4, నెల్లూరులో 11, కర్నూలుకు 2, బళ్ళారికి 1, అనంతపురంకి 2, చిత్తూరు 2, కడపకు 3 జిల్లాల వారీగా సంస్థల సంఖ్యను గుర్తించి ఆయా బాధ్యుల పేర్లు, ఆ సంస్థ దృష్టి పెట్టిన కార్యరంగాలను పేర్కొన్నారు. సంచాలకులుగా ఉన్నవారు నెలకు 150 రూపాయలు తీసుకునే వీలున్నా పొట్టి శ్రీరాములు గారు తీసుకోలేదు. ఒక పూట భోజనం, ఒక ఖాదీ లుంగి, టవల్, 3వ తరగతి ప్రయాణం ఖర్చులే ఆయన అవసరాలు. 1952 ఏప్రిల్ 4న నెల్లూరు జిల్లా కనుపూరు ఫిర్కాలో నిడమానూరు గ్రామంలో జరిగిన ఒక సమావేశానికి సభ్యుడిగా హాజరయ్యారు. నిబంధనల మేరకు 16.5 రూపాయలు మంజూరైనా ఖర్చయింది మాత్రమే రూపాయినర కనుక మిగతాది మినహాయించి పంపమని కలెక్టర్కు పొట్టి శ్రీరాములు గారు ఉత్తరం రాశారు. సంచారం చేసే వ్యక్తికి గడియారం అవసరమని, రిస్ట్ వాచ్ కొన్నప్పుడు జీతం తీసుకునే వ్యక్తికి విలాసవంతమైన చేతి గడియారం ఎందుకని కొందరు విమర్శించారు. చాలా చిత్రాలలో పొట్టి శ్రీరాములు గారి ఎడమ చేతికి బెల్ట్ ఉన్న చేతి గడియారం కనబడుతుంది. గాంధీ స్మారక నిధి ఆంధ్ర ప్రాంతపు సంచాలకులుగా 1000 రూపాయల ధనం ఉన్నా ఎటువంటి తేడా ఉండేది కాదు. మద్రాసుకు దీక్షకు వెళ్తూ తెలిపిన సమావేశంలో ఈ విషయం వెల్లడైంది. అదే సమయంలో యోగ్యత లేని వ్యక్తులను, సంస్థలను గుర్తించి నిర్ణయాలు తీసుకునేవారు. చాలా కార్యక్రమాలు చేపట్టారు. చాలా

0: ప్రాంతాలు పర్యటించారు. దాదాపు 2 సంవత్సరాలు ఆంధ్రప్రాంతపు గాంధీ స్మారక నిధి సంచాలకులుగా పొట్టి శ్రీరాములు ఒక విషయం గమనించారు. ఏ నిర్మాణాత్మక కార్యక్రమం సరిగా జరగడం లేదని గుర్తించారు. వినోబా భావే భూదాన యజ్ఞం దేశమంతటా బాగా సాగుతున్నా ఒక్క ఆంధ్రప్రాంతంలోనే సంతృప్తిగా జరగడం లేదని కూడా తెలుసుకున్నారు. అదేవిధంగా గాంధీజీ ట్రస్టు, కస్తూర్బా ట్రస్టు కార్యక్రమాలు కూడా ఈ ప్రాంతంలో మందకొడిగా నడుస్తున్నాయని అవగతం చేసుకున్నారు. దీనికి అసలు కారణం ప్రత్యేక రాష్ట్రం లేకపోవడమని పొట్టి శ్రీరాములు గారు గ్రహించారు. ఈ విషయాన్ని ఆయన క్రమంగా గమనించి పరిష్కారం వైపు ఆలోచించారు. అంతే, 1952 అక్టోబర్ 16న గాంధీ స్మారక నిధి ఆంధ్రప్రాంతపు బాధ్యతల నుంచి వైదొలిగారు. అంత క్రితం పొట్టి శ్రీరాములు గారు 1930లో ఇలానే చాలా శీఘ్రంగా నిర్ణయం తీసుకుని రైల్వే ఉద్యోగానికి నమస్కారం చెప్పి స్వాతంత్ర సమరంలో దూకారు. ఒకవైపు గాంధీజీ లేని భారతదేశం, మరోవైపు నిర్మాణాత్మక కార్యక్రమాలు సరిగా సాగని పరిస్థితి పొట్టి శ్రీరాములు గారిని తీవ్ర నిర్ణయం తీసుకునేలా పురుగులపై. ఇక్కడ ఇంకో విషయం గురించి చెప్పుకోవాలి. అది పొట్టి శ్రీరాములు గారి వ్యక్తి సౌశీల్యం కూడా. గాంధీజీతో పొట్టి శ్రీరాములు గారిని పోలుస్తూ ఉంటాం. అయితే అదే సమయంలో ఉన్న తేడాల గురించి కూడా చర్చించాలి. గాంధీజీలో చాతుర్యం ఉంది, పట్టుబిడుపులున్నాయి. పాండవులను సంరక్షించడానికి గాని, కురుక్షేత్ర యుద్ధంలో వారిని గెలిపించడంలో గాని శ్రీకృష్ణుడు చూపిన చాతుర్యం వంటిది గాంధీజీ సొంతం. ఇలాంటి చాతుర్యం, లాఘవం పొట్టి శ్రీరాములు గారిలో మృగ్యం. అదే సమయంలో శ్రీయుతులు నెహ్రూ, పటేల్, రాజేంద్ర ప్రసాద్, నేతాజీ, రాజగోపాలాచారి, ప్రకాశం పంతులు, మౌలానా ఆజాద్ వంటి నాయకులను సంభాళించే గాంధీజీ నేర్పరితనం పొట్టి శ్రీరాములు గారిలో లేదు. ఒక రకంగా శ్రీరాములు గారిది అనాకర్షణీయమైన వ్యక్తిత్వం. అయితే అది లోటు కాదు. పొట్టి శ్రీరాములు గారిలో మొండితనం ఉంది అని కొందరు భావిస్తారు. కానీ అది స్వచ్ఛత, చిత్తశుద్ధి మాత్రమే.
1: ఇంతవరకు అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం విన్నారు. రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, పఠనం శ్రీ ఎం సుధాకర్ మోహన్.

0: శ్రోతలు, పుస్తకవాణి అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం 14వ భాగం కీలక నిర్ణయానికి నేపథ్యం మీరింతవరకు విన్నారు. రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, చదివినవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: శ్రోతలు, ఇప్పుడు ఒక పాట విందాం.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, సమయం 9:00. ఇప్పుడు విందాం హలో ఆకాశవాణి. ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరుకునే సినిమా పాటలు ఇప్పుడు విందాం. మన శ్రోతలందరికీ కాల్ చేయాల్సిన నంబర్లు తెలుసు, అయినా మరొక్కసారి కొత్త వారి కోసం నంబర్లు 2246605, మరొక నంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. మరి మీరు కోరుకున్న పాటను వినాలి అనుకుంటే ఇప్పుడు చెప్పిన నెంబర్కు కాల్ చేసేయండి, మీరు కోరుకున్న పాటను వినేయండి. మన కాలర్లో మొదటి కాలర్తో మాట్లాడేద్దాం. హలో, నమస్కారం, మీ పేరు? కోలార్ జిల్లా నుంచి ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు సరిగ్గా చెప్పట్లే.
1: రామచంద్ర మేడం.
0: రామచంద్ర, చెప్పండి, ఫస్ట్ కాలర్ ఇవాళ మీరే. ఏ పాట? మీరు వాల్యూమ్ అన్నా తగ్గించండి. పాండురంగ మహత్యం. ఏది? ఎన్టీఆర్ పాండురంగ మహత్యమా? ఏ పాట అందులో? పొద్దున్నే మరి కొంచెం మంచి పాట అడగచ్చు కదా.

0: సాడ్ సాంగ్ కదా ఇది. సరే వింటారా మరి పాటని? చెప్పండి, కోరుతున్న శ్రోతలు చెప్పండి. తప్పకుండా వింటున్న శ్రోతలందరి కోసం ప్రత్యేకంగా మీకోసం మీరు అడిగిన పాట వస్తోంది, విందాం.
1: థ్యాంక్స్ మేడం.

0: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: హలో ఆకాశవాణిలో టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరుకుంటున్న సినిమా పాటలు మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2, 107.5 MHz పై కార్యక్రమంలో తర్వాత కాలర్తో మాట్లాడేద్దాం. ఎలాంటి మంచి పాట వినిపిస్తారో చూద్దాం. హలో హలో
2: హలో
1: హలో ఆకాశవాణి అండి.
2: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి అమ్మా, ఏ పేరు, ఎక్కడి నుంచి మీ పేరు?
2: నేను కాళహస్తి నుంచి చేస్తున్నాను. అదే జయంతి కాళహస్తిలో ఉన్నాను మేడం. నాకు
1: మీ పేరు చెప్పలేదు.
2: నా పేరు సుబ్రత్నమ్మ.
1: సుబ్బరత్నమ్మ గారు, చెప్పండి ఏ పాట వినిపిస్తారు ఇవాళ శ్రోతలకి? తక్కమని కలిసిందా మీకు కాల్ లక్కీగా?
2: అవును మేడం.
1: గుర్తు రావట్లేదా సినిమా పాట
2: మేడం? సినిమా పాట అంటే నా మనవుడు ఖుషి కోసం వచ్చి అమలే

0: எனக்கு ஃபர்ஸ்ட் சாங் வந்துருக்காது மேடம். திருநெல்வேலிக்கின்ற சின்ன நவுலே.
1: చిల్లరంగడి నడుపుతున్నారు.
0: ఓకే,
1: అయితే పాటొస్తోంది, విందాం.
0: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ,
2: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
1: ఆకాశవాణి. ఆ పాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
2: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
3: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
4: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారం.
2: హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరుకుంటున్న సినిమా పాటలు మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2 107.5 మెగాహెడ్స్ పై. మరి శ్రోతలు కార్యక్రమంలో తర్వాత కాలర్తో మాట్లాడేద్దాం. హలో.
5: హలో, నమస్కారం మేడం.
2: నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి? తిరుపతి నుంచి ఓబుల్ రెడ్డి గారు.
5: అవును మేడం.
2: చెప్పండి సార్, ఏ పాట వినిపిస్తారు?
5: ఇల్లరికం చిత్రంలో, అంటే ఇది ఉమ్మడి కుటుంబం చిత్రంలో ఎన్టీఆర్ సావిత్రి ఎం ధర్మరాజు డ్రామా కావాలా మేడం?
2: ఎన్టీఆర్ సావిత్రి డ్రామా కావాలా మీకు? పాట ఏదైనా అడగకపోయారా?
5: అవును మేడం.
2: పాట ఏదైనా చెప్పకపోయారా?
5: అంటే దాంట్లో అది డ్రామా మేడం. ఫస్ట్ పద్యం మారుతారు ఘంటసాల, అది యమధర్మరాజు వచ్చేటప్పుడు.
2: చెప్పండి ఆ పాట మొదటి పదం చెప్పారంటే గనక ప్లే చేయటానికి చూద్దాం.
5: అంటే శ్రీవాదో పాట వస్తుంది మేడం, మళ్ళా సావిత్రి వచ్చి యమధర్మరాజు అనే పాట వస్తుంది మేడం.
2: మీకు గుర్తులేదా మరి మొదటి పదము? అట్టయితే ఆ చిత్రం నుంచి ఒక మంచి పాట విందాం. ఓకేనా?
5: ఓకే మేడం. బాయ్ మేడం.
2: ఓకే బాయ్ అండి.
5: ఆ సరే.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ముఖాన్ మొటిమలా, సై బాల్, గజ్జా బబలా, సై బాల్, నడుగులో తామరా, సై బాల్, బురద పుల్లా, సై
3: బాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి, సై బాల్.
4: హలో, హలో, హలో ఆకాశవాణి, హలో ఆకాశవాణి అండి.
5: మేడం నమస్తే. మేడం
4: నమస్కారం, మీ పేరు ఎక్కడి నుంచి?
5: అది శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మేడం. పలాస, శ్రీకాకుళం జిల్లా
4: పలాస నుంచి మాట్లాడుతున్నారు?
5: పలాస అంటే విలేజ్ మేడం, పెద్దసాన విలేజ్.
4: ఓకే ఓకే. మీ పేరు సార్?
5: నా పేరు నవీన్ మేడం. మీరు బాగున్నారు మేడం?
4: చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?
5: బాగున్నాం మేడం. మీ పేరు మేడం?
4: మంజులా అండి నా పేరు. చెప్పండి, ఏ పాట వినిపిస్తారు మన శ్రోతలకి?
5: మాకు శివయ్య సినిమా నుంచి మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటుంది మేడం ఆ పాట?
4: శివయ్య నుంచి?
5: అవును మేడం.
4: తప్పకుండా విందాం ఆ పాట.
5: వింటాం మేడం. అన్ని ప్రోగ్రామ్స్, అన్ని కార్యక్రమాలు అన్ని వింటాం మేడం.
4: అన్ని వింటున్నారు, నచ్చుతాయా మరి మీకు అన్నీను?
5: అన్ని నచ్చుతాయి మేడం, మొబైల్లో వింటాం అన్ని.
4: మరి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.
5: వాట్సాప్ లో పెడుతున్నాం మేడం మెసేజ్లు.
4: ఓకే, ధన్యవాదాలు.
5: లెటర్స్ దొరకవు.
4: అలాగేనండి, తప్పకుండా. మరి కోరుతున్న శ్రోతలు ఉన్నారా? వింటున్న శ్రోతలందరి కోసం లక్కీగా కలిసింది ఇవాళ మీకు లైన్.

0: అవును మేడం, చాలా లాంగ్ కదా ఇక్కడ నుంచి.
1: అవును, చాలా చాలా సంతోషం అండి. మరి మీరు అడిగిన పాట వస్తుంది, విందాం.
0: ఓకే మేడం, థ్యాంక్స్.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి.

0: ఓంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
2: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం, ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
1: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
2: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు, ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
1: వనితాలోకం. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక వినండి.
2: వనితాలోకం స్త్రీల కార్యక్రమం.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ

0: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: నూట 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మీరు వింటున్నారు. హలో ఆకాశవాణి, ఇందులో ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరుకుంటున్న సినిమా పాటలు వింటూ ఉన్నాం. కార్యక్రమంలో తర్వాత కాలర్తో మాట్లాడేద్దాం. హలో, నమస్కారం అండి. హలో ఆకాశవాణి, మీ పేరు? రంపిచర్ల నుంచి గురుస్వామి నాయుడు గారు. చెప్పండి సార్, ఏ పాట వింటారు? వీరసింహారెడ్డి. వింటూ ఉంటారా మా కార్యక్రమాలు?
2: వింటూ ఉంటామ్మా.
1: నచ్చుతాయా?
2: నచ్చుతాయమ్మా.
1: ఏ కార్యక్రమాలు నచ్చుతాయి మీకు? కోరుతున్న శ్రోతలు చెప్పండి.
2: అందరి కోసమ్మా.
1: వీరసింహారెడ్డి ఈ సినిమా మన దాంట్లో కనిపించట్లేదు కదండి.
2: సరే, భగవత్ కేసరీమ్మా.
1: భగవంత్ కేసరీనా?
2: అవునమ్మా.
1: భగవంత్ కేసరి నుంచి పాట కావాలి మీకు?
2: ఉయ్యాలో ఉయ్యాలో.
1: తప్పకుండా విందాం.
2: థ్యాంక్ యూ అమ్మా.
1: ఓకే అండి.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.

0: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: శ్రోతలు, ఈ కార్యక్రమాలు మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2, 107.5 MHz పై హలో ఆకాశవాణిలో. ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరుకుంటున్న సినిమా పాటలు వింటూ ఉన్నాం. తరువాత శ్రోతతో మాట్లాడేద్దాం. హలో. హలో, నమస్తే అండి.
3: గుడ్ మార్నింగ్.
2: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి?
3: అరకోణం పక్కన మేల్పాక నుండి పాండరంగం మాట్లాడుతానమ్మా.
2: అరకోణం నుంచి పాండరంగం గారు?
3: అవును సార్.
2: చెప్పండి సార్, ఏ పాట కావాలి?
3: పాట రాజమ్మ కూడమ్మా. అది పి లీలమ్మ, అదే పి లీలమ్మ పాడిన పాటమ్మా. సరిసెయ్య పోగాలి అనే శివ పాటమ్మా. ఆ పాట కావాలమ్మా.
2: తప్పకుండా. వింటుంటారా మా కార్యక్రమాలు?
3: వింటానమ్మా. నాది అరవమ్మ దాస్తే తెలుగు 10-11 ఏళ్ళుగా వింటా ఉండ. తెలుగు ఆరం వచ్చి 53 ఏళ్ళు 54 ఏళ్ళుగా వింటా ఉండమ్మా.
2: అవునా? చాలా సంతోషం అండి. మీరు అడిగిన పాట వస్తోంది, విందాం.
3: సరేమ్మా. థ్యాంక్ యూ.
2: ఓకే సార్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: దేశవ్యాప్తమైన మన ఆకాశవాణి ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైంది.
2: రేడియోల్లో, సెట్టాప్ బాక్సుల ద్వారా టీవీలో, ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ద్వారా మొబైల్ ఫోన్లలో ఆకాశవాణిని వింటున్న మీరు
1: ఇప్పుడు ఇంటర్నెట్ లైవ్ స్ట్రీమింగ్ తో పాటు ఆండ్రాయిడ్, ఐఫోన్లలో మొబైల్ యాప్స్ ద్వారా కూడా వినవచ్చు.
2: ఎఫ్ఎం గోల్డ్, ఢిల్లీ ఎఫ్ఎం రెయిన్బో,
1: వివిధ భారతి, ఉర్దూ, మరాఠీ,
2: మలయాళం, గుజరాతీ, పంజాబీ
1: ఈ 8 ఛానళ్లను
2: ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి.
1: వివరాలకు
2: ఆల్ ఇండియా రేడియో వెబ్సైట్ చూడండి.
1: అందరికీ అన్ని వేళలా అతి సులభంగా, చౌకగా అందుబాటులో ఉండే ప్రజాసేవా ప్రసార మాధ్యమం ఆకాశవాణి.
2: ప్రపంచవ్యాప్తమైన ఆకాశవాణి ప్రసారాల్ని ఆస్వాదించండి.
1: ఆరోగ్యకరమైన విషయ విజ్ఞాన సమాచారాల్ని, ఆనందప్రదమైన వినోదాన్ని
2: ఉచితంగా పొందండి.
3: హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరుతున్న సినిమా పాటలు మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి 103.2, 107.5 మెగాహెడ్స్ పై. తర్వాత శ్రోతతో మాట్లాడేద్దాం. హలో.
4: హలో, నమస్తే మేడం.
3: నమస్కారం అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి?
4: నా పేరు మంజుల మేడం.
3: మంజుల గారు ఎక్కడి నుంచి?
4: మా వైరాల మండలం 35 ఎల్లంపల్లి మేడం.
3: ఐరాల నుంచి 35 ఎల్లంపల్లి.
4: అవును మేడం.
3: చెప్పండి మంజుల గారు, కార్యక్రమాలన్నీ వింటూ ఉంటారా?
4: వింటూ ఉంటాం మేడం.
3: సంతోషం. ఏ పాట వినిపిస్తారు ఇవాళ మాకు?
4: సమ్మక్క సారక్క సినిమా నుంచి అక్క అక్క నువ్వెక్కడే ఆ పాట కావాలి మేడం.
3: అక్క అక్క నువ్వెక్కడే అనే పాట.
4: అవును మేడం.
3: పాట మొదటి పేరు గుర్తుందా?
4: అదే మేడం.
3: గుడ్ మార్నింగ్ అండి ఉంది, అమదాల పుట్టినానుంది, సిరిసిరి అని ఒక పాట ఉంది. మీరు అడిగిన పాట
4: అక్క అక్క నువ్వు ఎక్కడే పాట మేడం.
3: మేడం మేడారం జాతర అని ఒక పాట ఉంది, అదేనా
4: మేడం?
3: మేడారం జాతర, శ్రీ శ్రీ మేడారం జాతర అని ఒక పాట ఉంది. అక్కో అక్కో అనే పాట లేదు కదండి.
4: సరే మేడం, చెప్పండి.
3: ఏదైనా మంచి పాట వింటారా అందులో?
4: కాదు మేడం, కృష్ణార్జున సినిమా నుంచి మంచు కొండల్లో నా పాట ఏంటి మేడం?
3: కృష్ణార్జున కొత్తదా?
4: కాదు మేడం, పాత సినిమా.
3: శ్రీకృష్ణార్జున యుద్ధమా?
4: కృష్ణార్జునులు.
3: కృష్ణార్జునులు.
4: కృష్ణ గారు, సోన్ బాబు గారు. మంచు కొండల్లోన మంచు కురిసినట్టు ఆ పాట కాదు.
3: మంచు కొండల్లోన మంచు కురిసినట్టు,
4: ఎండ కాసినట్టు.
3: ఎండ కాసినట్టు. ఓకే అమ్మా, మీరు అడిగిన పాట వస్తోంది, విందాం.
4: ఓకే మేడం, కోరుకున్న శ్రోతలు మేడం.
3: చెప్పండి.
4: మంజుల శ్రీనివాసులు, పవన్ కుమార్, భరత్ కుమార్.
3: ఓకే అమ్మా, వీళ్ళందరి కోసం మీరు అడిగిన పాట విందాం.
4: ఓకే మేడం.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలిలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: శ్రోతలు, ఈరోజు సాయంత్రం ప్రసారంలో 5:30 ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం వింటారు. ఆ తర్వాత జేఈఈ అడ్వాన్స్ పరీక్షలలో భారతదేశంలో 15వ ర్యాంకు సాధించిన మాస్టర్ వెల్దుర్తి హర్షిత్తో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి జె నిర్మల. ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ప్రసారం. 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మీరు వింటున్నారు. హలో ఆకాశవాణిలో తర్వాత శ్రోతతో మాట్లాడేద్దాం. హలో హలో
2: మేడం,
1: నమస్తే అండి. హలో ఆకాశవాణి.

0: నెల్లూరు నుంచి ఖాదర్ భాష మేడం. బాగున్నారు మేడం?
1: చాలా బాగున్నాం ఖాదర్ భాష గారు.
0: మేము టైలరింగ్ చేస్తా ఉత్సాహంగా ఉన్నాం మేడం.
1: చాలా ఉత్సాహంగా ఉన్నారు, మీ గొంతులో కనిపిస్తుంది ఆ ఉత్సాహం. చెప్పండి, ఏ పాట విందాం?
0: లక్ష్యంలో గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరనే అడిగనుగా. ఆ పాట కావాలి మేడం, ఫ్యామిలీ సాంగ్ అది.
1: తప్పకుండా, మీరు వాల్యూమ్ అన్న తగ్గించండి, లేదంటే దూరంగా రండి.
0: ఫ్యామిలీ సాంగ్ మేడం అది, చాలా బాగుంటుంది.
1: ఓకే, పాట వస్తుంది, విందాం మరి.
0: ధన్యవాదాలు మేడం.
1: ఓకే అండి.

0: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224605 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: శ్రోతలు, ఈరోజు సాయంత్రం ప్రసారంలో 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రపంచ ఎడారీకరణ కరువు కట్టడి దినోత్సవం గురించి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డాక్టర్ సంగటి చెన్నకేశవరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
2: బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
3: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ,
4: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
3: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
4: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
5: పాటల పల్లకిలోన, చిగురాకుల సవ్వడిలోన, నిరంతరం వసంతమే సంగీతం.
6: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెడ్స్ పై ప్రసారం.
1: శ్రోతలు, ఈనాటి హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో చివరి కాలర్ తో మాట్లాడేద్దాం. హలో,
7: హలో, నమస్కారం మేడం.
1: నమస్కారం అండి, మీ పేరు?
7: నల్గొండ జిల్లా చందంపేట మండలం సీచురాల గ్రామం దమ్మోజ్ వెంకటాచారి మాట్లాడుతున్నాం.
1: దమ్మోజ్ వెంకటాచారి గారు.
7: అవును మేడం.
1: చెప్పండి సార్, ఏ పాట వినిపిస్తారు?
7: మాకు మల్లె పువ్వులో ఒక చిన్న మాట, ఒక చిన్న మాట అనే పాట వినిపించండి మేడం.
1: తప్పకుండా, మీరే ఇవాళ లాస్ట్ లక్కీ కాలర్
7: మేడం. మా కుటుంబ సభ్యుల పేర్లు చెప్తా. దమ్మోజు వరలక్ష్మి, దమ్మోజు కృష్ణమ్మ, మసూలనాచారి రవి, నవీను కృపాచారి, సాయివర్షి సాయి. వింటున్న శ్రోతలందరి కోసం ఈ పాట వినిపించండి.
1: ఓకే అండి, తప్పకుండా వింటున్న శ్రోతలందరి కోసం, ప్రత్యేకంగా మీ కుటుంబ సభ్యుల కోసం ఈ పాట

హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, సమయం 10 గంటలు కావస్తోంది. కొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆటిస్టిక్ ప్రైడ్ డే సందర్భంగా ఆటిజం వ్యాధి కాదు రుగ్మత మాత్రమే ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎన్ ప్రసన్న కుమార్. జూన్ 18ని ఆటిస్టిక్ ప్రైడ్ డేగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఆటిజం లక్షణాలు చికిత్సా విధానాల గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎన్ ప్రసన్న కుమార్. ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీలో ప్రొఫెసర్గా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా విధులు నిర్వర్తిస్తూ డాక్టర్ ప్రసన్న కుమార్ గారు వరల్డ్ కాన్ఫరెన్స్లో స్పీకర్గా కూడా ఎన్నో ప్రసంగాలు చేశారు. వీరిని అడిగి ఆటిజం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: జూన్ 18ని ఆటిస్టిక్ ప్రైడ్ డేగా జరుపుకుంటూ ఉంటారు, ఎందుకండి ఆ రోజున ప్రత్యేకంగా అలా జరుపుకుంటారు?
1: ఆటిజం అనేది మన సమాజంలో అవగాహన చాలా తక్కువగా ఉందండి. ఒక పిల్లవాడే కానీ, పాపే కానీ, లేకపోతే ఈవెన్ అడాల్సెంట్ పెద్దవాళ్ళు అయినా ఆటిజం ఉంది అంటే సమాజంలో ఒక వివక్ష చూపడానికి అవకాశం ఉంది, వాళ్ళకి సరైన సహాయం చేయలేకపోవడానికి అవకాశం ఉంది, స్కూల్లోనూ వాళ్ళ పనిచేసే చోట్ల కూడా వివక్షత లేకపోతే సరైన సహాయం లేకపోవడంతో వాళ్ళ హక్కులు కూడా వాళ్ళు కాపాడుకోలేని స్థితిలో కొన్నిసార్లు ఉంటున్నారు వాళ్ళు. యాక్చువల్గా నిజంగా చూస్తే ఆటిజం అనే పిల్లలు ఎవరైతే ఉన్నారో అది బ్రెయిన్లో కొన్ని పార్ట్స్ సరిగ్గా మిగతా పిల్లలని స్పీడ్గా ఎదగట్లేదు. ఆటిజం అనే డిజార్డర్

0: మన ఈజీగా అర్థం చేసుకోవాలంటే, సామాన్య ప్రజలతో పోలిస్తే కొన్ని విషయాల్లో మిగతా వాళ్ళకన్నా ముందుంటారు వీళ్ళు. కొన్ని స్పెషల్ స్కిల్స్ కూడా ఉంటాయి వీళ్ళకి. కానీ మనకి సమాజంలో ఆటిజం గురించి సరిగ్గా అవగాహన లేకపోవడం వల్ల, సమాజంలో అవగాహన పెంచడానికి, ఆటిజం గురించి చైతన్యం పెంచడానికి ఈ ఆటిజం ప్రైడ్ డే అనేది జరుపుకుంటారండి.
1: అసలు ఆటిజం అంటే ఏంటి డాక్టర్ గారు, అంటే దాని లక్షణాలు ఏంటండి?
0: ఆటిజం అని మన మెడికల్ టర్మ్ లో అంటామండి, న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అంటారండి. న్యూరో అంటే బ్రెయిన్ అనమాట. ఈ ఆటిజంతో ఉన్న పిల్లలకి ఏంటంటే, నార్మల్ పిల్లలతో పోలిస్తే వీళ్ళ బ్రెయిన్ మిగతా పిల్లలంత స్పీడ్గా ఎదగట్

0: ముఖ్యంగా ఇప్పుడు బ్రెయిన్లో మెజారిటీ ఆఫ్ పార్ట్స్ డెవలప్మెంట్ తక్కువగా ఉంటే మనం దాన్ని బుద్ధిమాంద్యం అంటాం, మెంటల్ రిటార్డేషన్ అంటే. వీళ్ళు మెంటల్ రిటార్డేషన్ అనేది కాదు, ఆటిజం వేరు, మెంటల్ రిటార్డేషన్ వేరు. 10-15 సంవత్సరాల ముందైతే చాలామంది ఆటిజం పిల్లల్నే మెంటల్ రిటార్డేషన్ ఏమో అనుకునేవారు యాక్చువల్గా. ఇప్పుడు సైన్స్ డెవలప్ అయింది, డాక్టర్స్లో కూడా మనకు రీసెర్చ్ పెరుగుతుంది. సో ఆటిజంని ఎలా గుర్తించాలి అనే క్వశ్చనర్సే కానీ ఇన్స్ట్రుమెంట్సే కానీ ఎక్కువ వచ్చాయి. సో ఇప్పుడు ఇదివరకులా కాకుండా చాలా త్వరగా ఫాస్ట్గా కూడా డాక్టర్స్ ఆటిజం డిటెక్ట్ చేయగలుగుతున్నారు. ఆటిజం అనేది బ్రెయిన్ డెవలప్మెంటల్ డిజార్డర్. వీళ్ళ బ్రెయిన్లో కొన్ని పార్ట్స్, కొన్ని ఏరియాస్ ఆఫ్ బ్రెయిన్ మిగతా పిల్లలంతా స్పీడ్గా ఎదగట్లేదు. ఆ ఏరియాస్ ఎదగలేకపోవడం వల్ల బ్రెయిన్లో వీళ్ళకి ఆ స్కిల్స్ ఉండవు. ఏం స్కిల్స్ ఉండవు? సపోజ్ స్పీచ్ అనేది సరిగ్గా ఉండదు. కమ్యూనికేషన్ అంటాం మనం. కమ్యూనికేషన్ అంటే తనకి ఏది కావాలి అనేది వేరే వాళ్ళకి ఏదైతే మాటల ద్వారానే చెప్పొచ్చు, లేదా సైగల ద్వారానే చెప్పొచ్చు. ఈ మాటలు సైగలు అనేది కమ్యూనికేషన్ అండి. సో ఈ కమ్యూనికేషను అనేది ఉండదు వీళ్ళకి. దీన్ని చాలామంది ఏమనుకుంటారంటే మాటలు లేటేమో అనుకుంటారు. అది యాక్చువల్లీ ఇది మాటలు లేట్ కాదు. మాటలు లేట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మాటలు రాపోయినా కూడా సైగల ద్వారా చేస్తారు. ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిన ఆటిజంలో ఒకటి కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు. అట్ ది సేమ్ టైం అవతలలో ఏం చెప్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోలేరు. వీళ్ళు పిలుస్తున్నారు అనుకోండి, అది పిలుస్తున్నట్టు కూడా వీళ్ళకి అర్థం అవ్వదు. సో వీళ్ళ నుంచి అవతల వాళ్ళకి ఉండదు, అవతల వాళ్ళ నుంచి వీళ్ళకి ఉండదు. మనుషులతో కలవడం అనేది చాలా తక్కువ ఉంటుందండి వీళ్ళకి. సోషల్ ఇంట్రాక్షన్ అంటాం మనం దాన్ని యాక్చువల్గా. దానికి సంబంధించిన బ్రెయిన్ ఏరియాస్ కూడా వీళ్ళలో అంత డెవలప్మెంట్ ఉండకపోవచ్చు అనేది మనకు కొంత పరిశోధనలో తెలుస్తుంది యాక్చువల్గా. మనుషులతో కలవరు వీళ్ళు, హాయ్ అన్నా కూడా వీళ్ళు రెస్పాండ్ అవ్వరు. అలా వాళ్ళ లోకంలో వాళ్ళ వరల్డ్లో వాళ్ళు ఉంటానే ఆటిజం అంటారు. మాటలు లేటు. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ముఖ్యంగా గ్రాండ్ పేరెంట్స్ చెప్తారు, నీకు కూడా లేట్ అయ్యింది, పిల్లవాడు కూడా కొంత లేట్ అవ్వచ్చు, ఏం పర్లేదు అంటారు. అలాంటి ఇంకా డిలే అయిపోద్ది. యాక్చువల్గాను మాటలు లేట్ అయితే పర్లేదు, మెడికల్ టర్మ్స్ ఎక్స్ప్రెస్ స్పీచ్ డిలే అంటాం. తెలుగులో అయితే మాటలు లేటు అంటారు. వాళ్ళైతే సైగల ద్వారా చేస్తారు, అవతలలు ఏం చెప్తున్నారు అనేది అర్థం చేసుకుంటారు, అవతలు చెప్పినవన్నీ చాలా వరకు ఫాలో చేస్తారు, మనుషులతో చక్కగా కలిసిమెలిసి ఆటలాడతారు, పక్క పిల్లలతో ఆటలాడతారు. ఇవన్నీ ఉంటాయి కానీ మాటల రూపంలో ఎక్కువ చెప్పలేరు, తక్కువ మాటల రూపంలో చెప్తారు, అప్పుడు మాటలు లేటు అని అనుకుంటాం. కానీ ఆటిజం అనేది ఎంటైర్లీ డిఫరెంట్ అండి. సో నేను ఇందాక చెప్పినట్టు కమ్యూనికేషన్ ఉండదు, మనుషుల్లో కూడా కలరు, వాళ్ళ ఉంటారు. ఒక సైడ్కి చూడటం, ఏదో ఆలోచించుకుంటున్నట్టు ఉండటం. స్పిన్నింగ్ ఆబ్జెక్ట్స్ అంటారు, అంటే రౌండ్గా తిరిగే ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఫ్యాన్ ఉంటుంది, ఫ్యాన్ ఎక్కువసేపు ఫ్యాన్ చూడటం, లేకపోతే మన రోడ్ మీద తీసుకెళ్తే కార్ చక్రాలు అయిపోయి చూడటం, లేదా వేలు కూడా అస్తమోని రౌండ్గా తిరగడం, లేకపోతే ఎక్కువగా ఒకే రకంగా ఎగరటం, ఒకే ప్యాటర్న్లో పరిగెట్టడం, లేకపోతే కొంతమంది ప్రతిదీ ఓ పద్ధతి ప్రకారంగా ఉండాలనుకుంటారు. ఏ మాత్రం చిన్న తేడా వచ్చిన ఒప్పుకోరు అనమాట. బ్రష్ మార్చిన ఒప్పుకోరు, పేస్ట్ మార్చిన ఒప్పుకోరు, డ్రెస్ కలర్ మార్చిన ఒప్పుకోరు. సో అంత చాలా స్పెసిఫిక్గా ఉంటారు. అలాంటి సేమ్ థింగే రోజు ఉండాలి, చిన్న తేడా వచ్చినా ఒప్పుకోలేకపోవడం అనేది కూడా కొంతమందిలో ఉంటుందండి. కొన్ని ఆటలకి బాగా అటాచ్ అయిపోతూ ఉంటారు. వంట సామాన్లతో ఎక్కువ ఆడటం, మిగతా ఆటలతో దేంతో ఆడరు, అదే ఆటలు రోజంతా ఆటలతోనే ఉంటారు. కొంతమంది బాటిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని ఒక లైన్లో చేరుస్తారు, లేదా బొమ్మలు ఇస్తే బొమ్మలన్నీ ఒక లైన్లో చేరుస్తారు. ఆ వరుస ఏదైనా చిన్న తేడా వచ్చినా చాలా బాధ వచ్చేస్తుంది వాళ్ళకి, చాలా కొమ్మ వచ్చేస్తుంది. లేకపోతే సెన్సరీ ఇష్యూస్ అంటారు. సెన్సరీ ఇష్యూస్ అంటే పరిస్థి సంబంధించిన సెన్సరీ ఇష్యూ. కొన్ని లౌడ్ సౌండ్స్, టపాకాయల సౌండ్స్ కానివ్వండి, కొన్ని రకాల సౌండ్స్కి బాగా ఇరిటేట్ అయిపోయి, లేకపోతే కుక్కర్ సౌండ్స్, కుక్కర్ ఇంట్లో ఏమని చెప్తారంటే కుక్కర్ సౌండ్ వచ్చిందంటే చాలా భయపడిపోయి చెవులు మూసుకుంటూ ఉంటారు వాళ్ళు ఎక్కువసార్లు, అస్తమోని చెవులు మూసుకోవడం. ఇవి సెన్సరీ ఇష్యూస్ అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఏ వస్తువు ఇచ్చినా కూడా మామూలుగా అయితే ఇలా పెన్ ఇచ్చాం అనుకోండి, వాళ్ళు పట్టుకుంటారు కదా, వీళ్ళు ఏంటంటే వాసన చూస్తారు, పెన్ ఇస్తే వాసన చూస్తారు, లేకపోతే పేపర్ ఇచ్చినా వాసన చూస్తారు. కొంతమంది కళ్ళల్లోకి లైటింగ్ వేసుకుంటుంటారు, అది కూడా ఒక రకమైన సెన్సరీ ఇష్యూ. ఇలాంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఆటిజంలో సెన్సరీ ఇష్యూస్ కింద తీసుకుంటామండి.
1: పిల్లల్లో ఏ వయసులో ఈ లక్షణాలు బయటపడతాయండి?
0: పేరెంట్స్ అయితే అండి 1.5 సంవత్సరాల నుంచి గుర్తుపట్టచ్చు అండి. 1.5 ఇయర్ నుంచి నిర్ధారించవచ్చు ఈ ఆటిజం ప్రాబ్లం ఉంది అని నిర్ధారించవచ్చు. చిన్న వయసులో ఎలా అంటే పిలిస్తే పలకరే పిల్లలు. చాలా మంది ముందే అనుకుంటారంటే చెవులు వినబట్టలేదేమో అనుకుంటారు అనమాట. కానీ మళ్ళీ వాళ్ళకి డౌట్ వస్తుంది, ఎందుకంటే కొన్ని రకాల అడ్వర్టైజ్మెంట్లు టక్కమని రెస్పాండ్ అవుతారు, కొన్ని రకాల సౌండ్స్ కి వెంటనే గ్రహించగలుగుతారు, తిరుగుతారు. కానీ పేరు పిలిచినా రారు, ఎన్నిసార్లు పిలిచినా రారు, మాట్లాడినప్పుడు కానివ్వండి, పిలిచినప్పుడు కానివ్వండి, మనుషులు మొహాలు అనేది చూడరు. పాయింటింగ్ అంటారు. పిల్లలకి ఏదైనా వస్తువు కావాలనుకోండి, వాళ్ళ చూపుడు వేలుతో నాకు ఇది కావాలి అని వేలుతో చూపిస్తారనమాట. ఇది నార్మల్గా ప్రతి పిల్లల్లోనూ, నార్మల్ పిల్లల్లో ఉంటుంది. కానీ ఆటిజం వచ్చి పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఏదైనా కావాల్సితే చూపుడు వేలుతో చూపించలేరు, అమ్మ చేయి పట్టుకుని అమ్మ చేయిని తోస్తారు అలాగలాగా. సో ఇలాంటి పాయింటింగ్ లేకపోయినా, ఐ కాంటాక్ట్ లేకపోయినా, పాయింటింగ్ లేకపోయినా, తర్వాత ఎక్కువ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు వాళ్ళే ఆడుకుంటారు. సో ఒక్కడో ఆడుకోవడం, పిల్లలతో కలవలేకపోవడం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఆటిజం అని గుర్తించి పేరెంట్స్ డౌట్ రాగానే ఇమీడియట్గా దగ్గరున్న చిన్నపిల్లల డాక్టర్ చూపించాలి, సైకియాట్రిస్ట్ చూపించాలి.
1: ఆటిజం లక్షణాలు కనపడగానే తల్లిదండ్రులు ముందుగా వెళ్లాల్సిన డాక్టర్ ఎవరంటారు?
0: పీడియాట్రిషియన్కి వెళ్తే వాళ్ళు చాలాసార్లు డిటెక్ట్ చేస్తారు. బెస్ట్

0: సైకాట్రిస్ట్, ప్రతి ఊర్లోనూ సైకాట్రిస్ట్స్ ఉంటున్నారు మనకి. ఆ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు గుర్తిస్తారు మనకి అసలు ఆటిజం ఉందా లేదా అనేది గుర్తిస్తారు. పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ అని ఉంటారు, యాక్చువల్గా నాడీ వ్యవస్థ సంబంధించిన చిన్నపిల్లల డాక్టర్లు అనమాట, వాళ్ళకైనా చూపించవచ్చు లేకపోతే డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్స్ అని ఉంటారు. సో సైకాట్రి అనే వాళ్ళు ప్రతి ఊరు టౌన్లోనూ ఉంటున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు గుర్తిస్తారు ముందు ఆటిజం ఉందా లేదా అనేది గుర్తించి దానికి ఎలా చేయొచ్చు అనేది వాళ్ళు చెప్తారు.
1: ఆటిజం అనేది ఇట్ ఇస్ నాట్ ఎ డిసీజ్, ఇట్ ఇస్ ఎ డిజార్డర్. అది వ్యాధి కాదు, రుగ్మత అంటున్నారు. ఏంటండి తేడా?
0: ఇది బేసిక్ గా ఏదో మనకి ఇన్ఫెక్షన్స్ నుంచి వచ్చి కాదండి, ఇది కేవలం వీళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ తక్కువగా ఉందంతే. మిగతా వాళ్ళతో పోలిస్తే ఒక ఇంకొకరి నుంచి సంక్రమించింది ఏం కాదు, ఇది వేరే వాళ్ళ నుంచి ఇన్ఫెక్షన్ అనుకోండి, ఒక బ్యాక్టీరియా నుంచి వైరస్ నుంచి ఇలా వస్తే అలా కాదు, ఇది కేవలం డెవలప్మెంట్ లో తక్కువ ఉండటమే దీనికి సమస్య.
1: ఓకే, ఇది జెనెటిక్ డిజార్డర్ అంటారండి.
0: ఆటిజం కి మెజారిటీ ఆఫ్ కారణాలు ఏంటంటే జెనెటిక్ అంటారు. జెనెటిక్ అంటే జన్యుపరం అని. మన బాడీ తయారీ ఏదైనా కూడా అమ్మ పొట్టలో ఉన్నప్పుడు ఆ జీన్ డిఎన్ఏ కోడ్ ప్రకారంగా తయారవుతాయి. సో బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా అలాగే అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ కోడ్ డిఎన్ఏ కోడ్ లో చిన్న చిన్న తేడాలు వస్తుంటే ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ లో తేడాలు వస్తాయి. సో అది జెనెటిక్ డిజార్డర్ అని అంటాం. కానీ ఈ మధ్య రీసెర్చ్ ఏం చెప్తుందంటే పర్యావరణం నుంచి వచ్చే ఎఫెక్ట్ వల్ల జీన్స్ నుంచి బాడీ ఆర్గన్స్ తయారీలో తేడా రావచ్చు, సైన్స్ లో ఎపిజెనెటిక్స్ అంటారు. సో పర్యావరణం ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది ఆటిజం రావడానికి. ఒక ఇంచుమించు 40-50% వరకు ఉండొచ్చండి పర్యావరణం నుంచి ఇంపాక్ట్. కొంతమందిలో అంటే కొన్ని కారణాల వల్ల ఆటిజం వచ్చే అవకాశం పెరుగుతుంది అన్నమాట. తల్లిదండ్రుల వయసు అని తీసుకుందాం, ముఖ్యంగా తల్లిదండ్రుల వయసు ఎక్కువ ఉన్న అంటే లేట్ మ్యారేజ్ లేట్ ప్రెగ్నెన్సీస్, అందులో ముఖ్యంగా తండ్రి వయసు ఎక్కువ ఉన్నా కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. అంటే ఖచ్చితంగా వస్తుందని మనం చెప్పలేం, కానీ పరిశోధనలు ఏం తెలుస్తుందంటే కొంతమందిలో తండ్రి ఏజ్ కొద్దిగా ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. కొన్నిసార్లు పరిశోధన ఏం తెలుస్తుందంటే గర్భిణీగా ఉన్నప్పుడు ఏమైనా అమ్మకి సమస్యలు వస్తాయి, కొన్ని చోట్ల బీపీ పెరగచ్చు, గర్భిణీలో ఉన్నప్పుడు బ్లీడింగ్ ఇలాంటివి అవ్వచ్చు, తర్వాత జ్వరాలు ఇలా రకరకాల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకి ఆటిజం రావడానికి ఛాన్స్ ఉండొచ్చు. ఇదేంటంటే ఖచ్చితంగా అని కాదు కానీ ఛాన్స్ అయితే ఉండొచ్చు అనేది కొంత రీసెర్చ్ ఈ మధ్య వస్తుంది. ఇప్పటి వరకు ఆటిజం దీని వల్ల వస్తుంది అనేది ఇప్పటి వరకు మన సైన్స్ ఇంత డెవలప్ అయినా కూడా దీని వల్ల ఆటిజం వచ్చింది అనేది అయితే ఎవరు కనిపెట్టలేదు ఇంకా.
1: ఇది హెరిడిటరీ అండి?
0: హెరిడిటరీ కాదు మేడం, లేకపోతే ఒక సిబ్లింగ్ ఉంటే నెక్స్ట్ సిబ్లింగ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనకి రీసెర్చ్ ఏం చెప్తుందంటే సెకండ్ కిడ్కి కూడా వచ్చే ఛాన్స్ 10-20% అనేది ఉంది. అంటే జెనెటిక్ కారణం ఉంది, ఖచ్చితంగా ఉండాలని అదే లేదు.
1: దీనికి చికిత్స ఉందా సార్?
0: చికిత్స ఉంది మేడం. ఆటిజం అనేది బ్రెయిన్ డెవలప్మెంటల్ డిజార్డరు, అంటే బ్రెయిన్ ఎదుగుదల తక్కువ ఉంది. ఎక్కువ మెయిన్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఎదుగుదల మొదట 5 సంవత్సరాల్లోనూ జరుగుతుంది. ఈ 5 సంవత్సరాలు అనేది గోల్డెన్ పీరియడ్ అనమాట. ప్రతి పిల్లవాడికి పుట్టినప్పటి నుంచి మొదట 5 సంవత్సరాల్లో వాళ్ళకి గోల్డెన్ పీరియడ్ కింద మనం లెక్కేసుకోవాలి. అంటే ఎందుకు గోల్డెన్ పీరియడ్ అంటున్నామంటే ఈ 5 సంవత్సరాల తర్వాత అంత ఎదుగుదల ఉండదు బ్రెయిన్ లో. సో ఈ ఎదిగే టైంలోనే ఏదైనా ఇలాంటి ఏదైనా ఆటిజం కానివ్వండి ఇంక వేరే సమస్యలు ఏదైనా వస్తే మనం ఎదిగే టైంలోనే సెట్ చేస్తేనే బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మనం ఇచ్చే ట్రీట్మెంట్ బాగా రిసీవ్ చేసుకుంటుంది మొదట 5 సంవత్సరాల్లోనే. మనకి బ్రెయిన్ ఎదగాలంటే ఖచ్చితంగా స్పందన అందాలండి. స్పందన అందితేనే బ్రెయిన్ ఎదుగుతుంది. ప్రతి పిల్లవాడు పుట్టినప్పటి నుంచి రోజు మనుషులతో కలుస్తూ ఉండాలి, మనుషుల మాటలు వింటూ ఉండాలి, అది స్పందన అంటాం. స్పీచ్ స్టిమ్యులేషన్ అంటాం, సోషల్ స్టిమ్యులేషన్ అంటాం. అలాగే వస్తువును చూసి పరిశీలిస్తుంటే దాన్ని కాగ్నిటివ్ స్టిమ్యులేషన్ అంటాం. అంటే ఏ వస్తువు ఏంటి, స్విచ్ నొక్క లైట్ వెలిగిందా అంటే అది కూడా ఒక విజువల్ స్టిమ్యులేషన్. సో ఇవన్నీ బ్రెయిన్ లెవెల్లోనే స్టిమ్యులేషన్ అవుతాయి. ముఖ్యంగా ఈ స్పీచ్ స్టిమ్యులేషన్ అంటే మాటలు వినటం మనుషుల్లో కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ కరోనా వచ్చాక ఏమైందంటే ఈ మనుషులతో కలవడం అనేది చాలా తగ్గిపోయిందండి. కరోనా తర్వాత అయితే ఆటిజం రేటు పెరిగింది. యాక్చువల్గా సిడిసి డేటాని యూఎస్ఏ వాళ్ళు ఇస్తారు 2024 ది, దాని ఎంత ఉందంటే అండి 1 in 36, అంటే 36లో ఒకటి. అంటే ఆటిజం అనేది పెరుగుకుంటూ వచ్చేస్తుంది. 2000 ముందైతే 1 in 2000 అలా ఉండేది, కానీ ఇప్పుడు వచ్చేసిన 1 in 36 వచ్చేసింది. అంత ఎందుకు పెరిగిపోతుంది అంటే పిల్లలు మనుషుల్లో కలవడం అనేది తగ్గిపోయింది. కరోనా వచ్చాక 4 గోడలు తప్పి బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేదండి వాళ్ళకి. సో మనుషులు చూడడానికే ఛాన్స్ దొరకలేదు, అమ్మ నాన్న తప్పి వాళ్ళ మనుషులు చూడడానికే ఛాన్స్ దొరకలేదు, మాటలు వినడానికి కూడా ఛాన్స్ దొరకలేదు. పేరెంట్స్ స్క్రీన్ ఇవ్వడం మొదలు పెట్టారు. అసలు స్క్రీన్ టైం ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వకూడదు అనేది కూడా ఉన్నాయి గైడ్లైన్స్. గైడ్లైన్స్ ప్రకారంగా చూస్తే 1.5 సంవత్సరాల లోపు అసలు స్క్రీన్ అనేది ఇవ్వకూడదండి. స్క్రీన్ అంటే ఏంటి, మొబైల్ కానీ టీవీ కానీ ల్యాప్టాప్ కానీ ఐప్యాడ్ కానీ ఏదైనా స్క్రీనే, ఏ స్క్రీన్ ఇవ్వకూడదని క్లియర్ గా ఉంది మనకి గైడ్లైన్స్ లో ఉన్నాయి. సో స్క్రీన్ వస్తే ఏంటి నష్టం అని మీరు అడగొచ్చు. పిల్లలు స్క్రీన్ చూస్తున్నారు అనుకుందాం, ఆ స్క్రీన్ చూస్తుంటే ఆలోకంలోనే ఉండి వెళ్ళిపోతారు. ఎప్పుడైనా 3 గంటల సినిమా హాల్లో సినిమా చూసి మళ్ళీ ఇంటికి వచ్చాం అనుకోండి, సాయంత్రం పడుకునేదాకా అవే ఆలోచనలు గుర్తొస్తూ ఉంటాయి మనకి. 3 గంటల లోపలికి వెళ్ళొస్తేనే అంత ఇంపాక్ట్ ఉంటుంది కదా మీద మైండ్ మీద. అలాంటి పిల్లలకి 2 గంటలు రోజంతా అలా ఇస్తుంటే ఏమవుతుంది, ఆలోకంలోనే ఉంటారు. ఛార్జ్ అయిపోయిన కట్టేసినా కూడా మైండ్ లో అయ్యే రన్ అవుతూ ఉంటాయి. ఆ వీడియోస్ వాళ్ళు చూసేవి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. రెండోది ఏంటంటే ఇప్పుడు నేను వీడియో చూస్తున్నాను అనుకోండి, ఇది

0: వీడియో ఇది నిజమో కాదు, నిజమైన మనుషులు అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళని నేను గ్రహించగలుగుతాను. పిల్లలు అలా గ్రహించలేరండి. స్క్రీన్ అనేది వర్చువల్, మన చుట్టూ ఉండేది రియల్ వరల్డ్. ఏది స్క్రీన్ ఏది రియల్ వరల్డ్ అనేది డిఫరెన్షియేట్ చేయలేదు, బ్రెయిన్ అంత మెచ్యూర్ అవ్వదు ఆ టైంకి. సో వాళ్ళు ఏమనుకుంటారు, స్క్రీన్ కూడా రియల్ వరల్డ్ అనుకుంటారు. ఇప్పుడైతే ఆ లోకంలోనే ఉంటాడు, స్క్రీన్ లోకంలోనే. అమ్మ నాన్న ఏం మాట్లాడుతున్నారు, చుట్టాలు ఎవరైనా వచ్చి హాయ్ అంటున్నా, కొత్త వాళ్ళు ఎవరైనా ఇంట్లోకి వచ్చినా, వాళ్ళు ఎవరు వస్తున్నారు ఏం వస్తున్నారు అనేది పట్టించుకోవడం జామా పీడియాట్రిక్స్ అని ఉంటుందండి. వాళ్ళు రీసెర్చ్ ఏం చెప్పిందంటే, మీరు సంవత్సరం లోపు కానీ స్క్రీన్ ఇస్తే 3 సంవత్సరాలకు ఆటిజం లక్షణాలు రావడానికి చాలా ఛాన్స్ ఉంది అని ఇచ్చింది క్లియర్ గా. పిల్లలకి మొదట 5 సంవత్సరాలు అసలు స్క్రీన్ అనేది ఇవ్వకూడదండి. స్క్రీన్ ఇస్తే మాత్రం వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోతారు, రోజు మాటలు వినాలి. మొదట 5 సంవత్సరాలు ప్రతి పిల్లవాడు బయటకు వెళ్ళి మనుషులతో కలిసి మనుషుల మొహాలు చూసి మనుషులతో ఇంటరాక్ట్ అవ్వాలి ప్రతి పిల్లవాడు పుట్టినప్పటి నుంచి. కానీ అలా జరగదు, ఎందుకు వీళ్ళు ఈ స్క్రీన్ లోకంలోనే ఉంటారు. సో నార్మల్ గా ప్రతి పిల్లవాడికి ప్రకృతి పరంగా రోజు మాటలు ఏదైతే మాటలు వినాలో ఏదైతే మనుషుల్లో కలాలో అలాంటి స్పందన అందదో, బ్రెయిన్ ఎలా ఎదుగుతుంది, బ్రెయిన్ స్లో అయిపోతుంది ఖచ్చితంగా కదండి. ఎందుకు వస్తుందని చూడాలి, ఏదో జీన్ కారణమా అని. దానికి జెనెటిక్ టెస్ట్లు అని ఉంటాయి. కొంతమందికి నాడీ వ్యవస్థ సంబంధించిన న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉండొచ్చు ఆటిజంతో పాటు, సో ఫిట్స్ లాంటివి ఉండొచ్చు. దానికి కొన్ని పరీక్షలు ఉంటాయి. పేరెంట్స్తో మాట్లాడినప్పుడు డాక్టర్కి డౌట్ వస్తుంది, యాక్చువల్గా వీళ్ళకి న్యూరలాజికల్ కారణం ఉందా, జెనెటిక్ కారణాలు ఉన్నాయా అనేది అన్నప్పుడు జెనెటిక్ టెస్ట్ రిఫర్ చేయడం. నెక్స్ట్ ఈ ఆటిజం లక్షణాలు ఉంటే ఎంత సివియారిటీ ఉంది అనేది కూడా పరిశీలించాలండి. దానికి పరీక్షలు ఉంటాయి. మనకి యాక్చువల్గా కొన్ని స్కేల్స్ ఉన్నాయన్నమాట. ఆ స్కేల్స్ ప్రకారంగా క్వశ్చన్లు అడిగితే ఆటిజం ఉందా ఉంటే ఎంత సివియర్గా ఉంది అనేది కూడా మనకి వస్తుంది. ఆటిజం ఉన్న పిల్లలకు కొంతమందికి బుద్ధిమాంద్యం కూడా ఉంటుంది, మెంటల్ రిటార్డేషన్ అంటారు దాన్ని. ఇప్పుడు దాన్ని ఇంటలెక్చువల్ డెవలప్మెంటల్ డిజార్డర్ అంటారు అండి ప్రెసెంట్ టైంలో. అది కూడా ఉంటే ఎంత ఉందనేది కూడా పరిశీలించాలి మనకి. తర్వాత కొంతమందికి బ్రెయిన్లో కెమికల్స్ అవి కొన్ని ఎక్కువ తక్కువ ఉంటాయి. బ్రెయిన్లో ఉండే ప్రోటీన్సే కానివ్వండి, బ్రెయిన్లో ఫ్యాట్సే కానివ్వండి, కొన్ని ఎక్కువ తక్కువ ఉంటాయి. అలాంటి ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఆటిజం లక్షణాలు రావచ్చు. అలాగే ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని అవి ఎంత ఉన్నాయనేది మన బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా కనిపెట్టచ్చు అనమాట. ఉండి దానికి తగ్గ చేంజెస్ కూడా చేయొచ్చు మనం ట్రీట్మెంట్లో. ఓవరాల్గా ఏమేమి కారణాల వల్ల ఆటిజం వచ్చింది అనేది అధ్యయనం చేసి పరిశీలించి దాని తగ్గ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. కరోనా తర్వాత ఎక్కువ శాతం ఈ స్పందన అందపోవడం వల్లే వస్తుంది ఎక్కువగా. అలాంటప్పుడు ఏం చేయాలంటే స్పందన ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా అంటే ఏంటి, ఇంట్లో మాట్లాడి మనుషులు ఎక్కువ ఉండాలి, ఇంట్లో మనుషులతో కలిసిలా చేయాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఇవ్వకుండా మనం ఎన్నిచ్చినా ఇంప్రూవ్మెంట్ రాదు. స్క్రీన్ సున్నా చేయాలి 100%. కొంతమంది అంటారు మా అబ్బాయి అన్నం తినట్లేదండి, అప్పుడప్పుడు ఇస్తామండి. అన్నం తినకపోతే మీరు స్క్రీన్ అనేది ఏంటి, డిస్ట్రాక్ట్ చేయడానికి, తనని మనసు మార్చడానికి ఇస్తున్నారు. మీరు చంద్రుని చూపించడం, కుక్కను చూపించడం, ఇంకోళ్ళు లేకపోతే రకరకాల నిజం బొమ్మలు చూపించండి, రంగులు రంగులు లైట్లు చేసి బొమ్మలు అలాంటివి చూస్తే వాళ్ళు మళ్ళీ డిస్ట్రాక్ట్ అవుతారు. కానీ ఆ వంక చెప్పి మళ్ళీ ఇస్తారు స్క్రీన్. మనం ఎంత డాక్టర్లు ఎంత చెప్పినా స్క్రీన్ ఆపమన్నా ఇస్తూ ఉంటారు. అలా ఇస్తే ఇంప్రూవ్మెంట్ రాదు. కొంతమంది ఏంటంటే ఇంప్రూవ్ అయిపోతారు, మళ్ళీ స్క్రీన్ ఇస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. సో స్క్రీన్ అనేది అసలు ఇవ్వకూడదు. థెరపీ ఇవ్వాలి ఖచ్చితంగా. థెరపీ అంటే స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ అని చాలా ఇంపార్టెంట్ అండి. ఆటిజం పిల్లలకి ఈ రెండు చాలా ఇంపార్టెంట్. వీళ్ళు కొద్దిగా హైపర్ యాక్టివ్గా ఉంటారు, కుదురుగా ఉంటారు. అలాంటప్పుడు కుదురు తెప్పించడానికి వాళ్ళ దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఆక్యుపేషనల్ థెరపీలో, అవి చేస్తుంటే కొంత కంట్రోల్ అవుతారు. స్పీచ్ థెరపీ అంటే మాటలు స్టార్ట్ చేయడానికి ఇంప్రూవ్ చేస్తారు వాళ్ళు. కానీ ఎంత చేసినా థెరపీ వాళ్ళు ఎంతసేపు ఇస్తారంటే అండి, రోజుకి 45 నిమిషాలు ఇస్తారు వాళ్ళు. కానీ మిగిలిన టైం అంతా ఇంట్లో వీళ్ళు రోజంతా మాట్లాడి మనుషుల్లో కలిసిలా చేయలేదనుకోండి, పూర్తిగా రాదు వాళ్ళకి ఇంప్రూవ్మెంట్. సో థెరపీలు అసెస్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రోజంతా ఆటలాడించి రోజంతా మాట్లాడించడం అనేది ఖచ్చితంగా ఉండాలి ఆటిజంకి. అలా లేకపోతే ఎన్ని రకాల ట్రీట్మెంట్లు ఇచ్చినా ఇంప్రూవ్మెంట్ సరిగ్గా రాదు.
1: ఇప్పుడు ఒక ఆటిస్టిక్ చైల్డ్ పట్ల సమాజం యొక్క బాధ్యత ఏంటండి?
0: ఆటిజం కిడ్ అనే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మనకులాంటి పిల్లలే. మిగతా పిల్లలతో పోలిస్తే వాళ్ళకి కొద్దిగా సోషల్ స్కిల్స్ అంటే మనుషులతో కలిసినట్టు ఎలా ప్రవర్తించాలి, అలాగే కమ్యూనికేట్ చేయలేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ అనేది మిగతా పిల్లలతో నార్మల్ పిల్లలతో పోలిస్తే కొద్దిగా తక్కువగా ఉంటుంది. తప్పితే కానీ అన్ని విషయాల్లోనూ మనకులాంటి వాళ్ళే. మనకన్నా కొన్ని విషయాల్లో వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటాయి. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మ్యూజిషియన్స్, ఎథ్లీట్స్, స్పోర్ట్స్ పీపుల్ చాలా మంది ఉన్నారు ఆటిజం ఉన్నవాళ్ళు. మామూలు వాళ్ళ కన్నా ఎక్సెల్ చేస్తారు వాళ్ళు. సో కొన్ని విషయాల్లో మనకన్నా అహెడ్ ఉన్నారు వాళ్ళు, ముందున్నారు వాళ్ళు. 5 ఏళ్ళు గోల్డెన్ పీరియడ్ కాబట్టి ఎంత చిన్న వయసులో స్టార్ట్ చేస్తే అంత ఎక్కువ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. పూర్తిగా నార్మల్ కూడా చేయొచ్చు. వీళ్ళ మీద ఏం వివక్ష చూపకూడదు. అసలు వాళ్ళకి ఇవ్వాల్సిన రైట్స్ ఇవ్వాలి. కొన్ని చోట్ల స్కూల్స్ కూడాను వీళ్ళకి స్కూల్ అడ్మిషన్ అంటే కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాడండి అని ఇవ్వరు. అది చాలా తప్పది. మనకి చట్ట ప్రకారంగా కూడా ప్రతి పిల్లవాడికి వీళ్ళకి చదువుకునే హక్కు ఉంది వాళ్ళకి. సో వివక్ష అనేది లేకుండా మొత్తం అందరికీ అవగాహన కలిగించాలి. ఇది ఆటిజం అనేది పెద్ద ప్రాబ్లం కాదు, కానీ చిన్న వయసు నుంచే ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి. చిన్న వయసు నుంచే ట్రీట్మెంట్ పెడితే చాలా వరకు వీళ్ళని బాగు చేయొచ్చు అనే అవగాహన కల్పించాలి మనకి.
1: అవగాహన కల్పించడానికి మీలాంటి ఎక్స్పర్ట్స్ చేసే కార్యక్రమాలు
0: నా సైడ్ నుంచి నేను ఏం చేస్తూ ఉంటానంటే, మా హాస్పిటల్లో కానివ్వండి, మిగతా చోట్ల కానివ్వండి, ఒకటి ఇలాగ టీవీస్లోను రేడియోస్లోను చెప్పడం, ఒకటి పేరెంట్స్ వాళ్ళకి అవగాహన సదస్సులు క్రియేట్ చేయటం, స్కూళ్ళల్లో ఈ

0: ఈ ఆటిజం లక్షణాలు ఏంటి, చిన్న వయసులో గుర్తించమని, వీలైన త్వరగా డాక్టర్ని సంప్రదించి దాని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత కింద తీసుకుని, ప్రతి ఒక్కరు కూడా ఆటిజం గురించి అవగాహన తెచ్చుకుని లేట్ చేయనివ్వకుండా కాపాడాలి. అవగాహన లేకపోవడమే మెయిన్ ప్రాబ్లం అవుతుందండి.
1: ఆటిజం గురించి ఇంత చక్కగా విపులంగా మాకు మా శ్రోతకి వివరించినందుకు ఆకాశవాణి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.
0: థాంక్స్ అండి. నమస్తే.
1: ఆటిస్టిక్ ప్రైడ్ డే సందర్భంగా ఆటిజం వ్యాధి కాదు రుగ్మత మాత్రమే ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎన్ ప్రసన్నకుమార్. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

చిన్నదాన నీ కోసం నుంచి టైటిల్ సాంగ్ వినేశారు. మనం హర్విల్లులో ఉన్నాం కదా, నేనడిగిన ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి. మన ఇండియాలో స్పైస్ గార్డెన్ అని ఏ రాష్ట్రాన్ని అంటారు? సో ఇప్పుడే జస్ట్ అలా ఆన్ చేసిన వాళ్ళు, ట్యూన్ చేసిన వాళ్ళు నాకు ఆన్సర్ చేయొచ్చు 8662488814 వాట్సాప్ నెంబర్ కి. చూద్దాం మరి ఎవరెవరు ఆన్సర్స్ కరెక్ట్ గా పంపించారో. కరెక్ట్ ఆన్సర్ చేశారు మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, అబ్దుల్ కలాం గారు పెద్దవర్మి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ గుడ్ మార్నింగ్ చందన గారు. ఈ రోజు ఆర్టిస్టిక్ ప్రైడ్ డే మాత్రమే కాదు, ఇంకొక డే కూడా ఉంది, ఇంటర్నేషనల్ పిక్నిక్ డే కూడా అంటున్నారు. రాజేష్ గారు హిందూపూర్ నుంచి, రాజేష్ గారు నేను దీని గురించి కాఫీ టైంలో మాట్లాడేశా, బట్ మధ్యాహ్నం వచ్చింటే కనుక నేను చక్క అందరినీ టూర్కి తీసుకెళ్ళదనమాట, అంటే పిక్నిక్. సో ఎనీవే థ్యాంక్ యూ షేర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ చందన అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి. ఓకే నెక్స్ట్ మీకు నెక్స్ట్ ఇంకెవరు చేశారు, వెస్ట్ తాంబరం చెన్నై నుంచి పిఎస్ రంగారావు గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ అలాగే ఫణి సత్యశ్రీ గారు తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అప్పలరాజు గారు పడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని, అండ్ అలాగే నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ గాడ్స్ ఓన్ కంట్రీ అంటూ కృష్ణ గారు పంపించారు. ఓకే అండ్ నెక్స్ట్ ఇంకా రేడియో మిత్రులకి శుభోదయం అంటున్నారు మురళి గారు అండ్ సువర్ణ లేఖ్య గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా నందికామ నుంచి, అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కొడాలి సీతారామయ్య గారు గుంటూరు నుంచి ఆన్సర్ పంపించారు, ఓకే బట్ ఇది ఆన్సర్ కాదండి. నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ చందన అంటున్నారు ఆన్సర్తో పాటుగా ఆన్సర్. ఎవరు పంపించారు? ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ శుభోదయం చందనమ్మ అంటూ వాసు గారు శనిమో నుంచి కరెక్ట్ ఆన్సర్. ఓకే గుడ్ మార్నింగ్, అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నిన్నటి రోజు మా అబ్బాయి దగ్గరకు హైదరాబాద్కి వచ్చాము, విద్ భారతి ప్రోగ్రామ్స్ని ఫోన్లో వింటూ ఉన్నాము అంటున్నారు.

అవునా? అంటే యాక్చువల్లీ ఈ రోజు ఇంటర్నేషనల్ పిక్నిక్ డే, బట్ మీరు పిక్నిక్ లాగా నిన్నే వెళ్ళిపోయారనమాట. బాగుంది. నెక్స్ట్ ఎవరు పంపించారంటే బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారనమాట, రామానగర్ నుంచి. అండ్ నెక్స్ట్ అక్కర్పాక్ నుంచి రమా గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ హాయ్ గుడ్ మార్నింగ్, విజయవాడ ప్రోగ్రామ్ సూపర్ అంటున్నారు. థ్యాంక్ యూ అండి. రాంబాబు గారు పంపించారు బైరెడ్డిపల్లి నుంచి అనమాట. అండ్ ఆన్సర్ ఆన్సర్ ఆన్సర్ వేరీస్ ఆన్సర్ ఆన్సర్ అయితే లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకా నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మన ఇండియాలో స్పైస్ గార్డెన్ గా పిలువబడే మరి ఆ రాష్ట్రం ఏది? చెప్పబోయే ముందు ఇంకొక మెసేజ్ ఉంది, చూద్దాం. పెడన్ నుంచి భీమేశ్వరరావు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఏ రాష్ట్రం అంటే కేరళ అనమాట. ఎందుకో తెలుసా? ఇక్కడ మిరియాలు, యాలకులు, లవంగాలు, జాజికాయ, దాల్చిన చెక్క ఇటువంటి సుగంధ ద్రవ్యాలతో కూడిన ఈ స్పైసెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా అక్కడ పంటలకు ప్రసిద్ధి అనమాట. సో అందుకని చెప్పి కేరళంని, యాక్చువల్లీ కేరళ కాదు, ఎప్పుడో మారిపోయింది కదా, కేరళం అని కూడా పిలవాలన్నమాట మనం. సో కేరళంని ఇలా స్పైస్ గార్డెన్ అని చెప్పి అంటూ ఉంటారనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, వినండి జాగ్రత్తగా ఆన్సర్ చేసేయండి. ఖర్జ్ శాట్ 1, ఈ ఖర్జ్ శాట్ 1 అనే ఈ ఉపగ్రహం ఏ దేశానికి చెందిన తొలి కమ్యూనికేషన్ ఉపగ్రహం? అంటే ఖర్జ్ శాట్ 1 అనే శాటిలైట్ ఏ దేశానికి సంబంధించిన ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్? తెలిస్తే 0866248814 వాట్సాప్ నెంబర్కి ఆన్సర్ చేసేయండి. ఖర్జ్ శాట్ 1 అనే శాటిలైట్ ఏ దేశానికి సంబంధించిన ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్? తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి. ఒక మంచి సాంగ్ మీకోసం వస్తుంది, వింటూ స్టే ట్యూన్.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీకు తెలుసా, ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
4: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
3: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
5: ఎస్, వింటున్నారు వివిధ భారతి 101.3. అండ్ మనం అయితే హర్వీలు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, అండ్ మనం ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ తో అలా కొనసాగుతూ ఉన్నా. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఖజ్సాట్-1 అనే యొక్క ఉపగ్రహం ఏ దేశానికి చెందిన తొలి కమ్యూనికేషన్ ఉపగ్రహం అని చెప్పి అడిగాను. మరి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి, చూసేద్దాం. సో మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ చందన అంటూ. హాయ్ అండి, అండ్ హాయ్ చందన, గుడ్ మార్నింగ్ అంటూ వీర రాఘవమ్మ, రేఖ, సాయి గారు అందరూ కూడా పంపించారు, గుడ్ మార్నింగ్. అండ్ అలాగే హాయ్ చందన చర్చితం అంటూ పంపించారు, హౌ ఆర్ యూ అంటూ. ఉబ్బన్పల్లి నుంచి భాస్కర్ రావు గారు, నాగేశ్వరి గారు, ఫైన్ అండి, మీరంతా ఎలా ఉన్నారు? అండ్ నెక్స్ట్ ఇంకా ఇందాకటి క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు దమ్మోజ్ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ అంతా. అండ్ అలాగే కృష్ణ గారు తెలంగాణ నుంచి ఫస్ట్, ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఫస్ట్ వచ్చిన కరెక్ట్ ఆన్సర్ మీదే. అండ్ రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన గారు, మీరు టూర్ కి తీసుకెళ్తారు కరెక్టే, మమ్మల్ని రాకుండా చేశారుగా అంట. యాక్చువల్లీ మధ్యాహ్నం వచ్చి ఉంటే నేను ఖచ్చితంగా మీ అందరినీ తీసుకెళ్లేదాన్ని అప్పలరాజు గారు. ఎనీవే, బట్ చూద్దాం ఈసారి ఎప్పుడన్నా ఇలా పిక్నిక్ ప్లాన్ చేద్దాం. ఈరోజు

మధ్యన వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది నాకు కూడా. బట్ ఇట్స్ ఓకే, ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ గారు మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు, పక్క కాంటినెంట్ కి, వద్దు ఇక్కడే ఉండండి. కరెక్ట్ ఆన్సర్ కాదు యాక్చువల్లీ, అంటే కరెక్ట్ ఆన్సర్ కాదు. ఓకేనా. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా శుభోదయం అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు దేవి గారంట. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ జ్యోతుల రాజారావు గారు కూల్ మార్నింగ్ అంటూ పంపించారు చీమలపాడు నుంచి, గుడ్ మార్నింగ్. అండ్ అలాగే వివిధ భారతికి గుడ్ మార్నింగ్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వెస్ట్ తామరం చెన్నై నుంచి రంగారావు గారు కూడా సేమ్, మీరు కూడా పక్క కాంటినెంట్కి వెళ్ళిపోయారు బట్ ఆన్సర్ అది కాదు. అండ్ అలాగే వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. మరి కజ్సాట్ వన్ అనే ఉపగ్రహం ఏ దేశానికి చెందిన ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ అంటే కజకస్తాన్ అనమాట. ఇది 2006 ప్రయోగించారు దీన్ని. అండ్ అది కూడా ఎప్పుడో తెలుసా, ఇవాళే జూన్ 18. సో జూన్ 18, 2026 ఈ రోజు కజ్సాట్ వన్ అనే ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ అనేది కజ్సాట్ వన్ అనేది ఈ కజకస్తాన్ నుంచి ప్రయోగించబడిందన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. మన ఇండియాలో అత్యంత పొడవైన తీరరేఖ అంటే కోస్ట్ లైన్ కలిగిన రాష్ట్రం ఏది? మన ఇండియాలో అత్యంత పొడవైన కోస్ట్ లైన్ కలిగిన రాష్ట్రం ఏది అంటే తీరరేఖ, సముద్ర తీరరేఖ ఉంటాయి కదా, సో అట్లా కోస్ట్ లైన్, అత్యంత పొడవైన కోస్ట్ లైన్ కలిగిన రాష్ట్రం ఏది? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248884 వాట్సాప్ నెంబర్కి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: రష్యా జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 14 కోట్లు. అది చాలా పెద్ద సంఖ్య కదా. గత 12 ఏళ్లలో భారత్ లో దాదాపు అదే సంఖ్యలో ఇళ్లకు కుళాయి నీటి కనెక్షన్లు అందాయి. నేడు ప్రతిరోజు అన్ని కాలాల్లోనూ 16 కోట్ల ఇళ్లకు స్వచ్ఛమైన కుళాయి నీరు అందుతోంది. కోట్లాది మహిళలకు నీటిని మోసే భారాన్ని తప్పించడమే కాదు, మెరుగైన నీటి నిర్వహణతో ఇది గ్రామాలను శక్తిమంతం చేసింది.
1: జల్ జీవన్ మిషన్ కా విజన్ సిర్ఫ్ లోగో తక్ పానీ పహుంచానే కా హీ నహీ హై, ये डिसेंट्रलाइजेशन का, विकेंद्रीकरण का उसका भी एक बहुत बड़ा मूवमेंट है. ये विलेज ड्रिवन, विमेन ड्रिवन मूवमेंट है.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: FM 101.3.

భర్త మహాశైలకు విజ్ఞప్తి. సినిమానింది సాంగ్ అయితే వినేశారు. మనం హర్విల్లులో ఉన్నాం కదా, మన భారతదేశంలో అత్యంత పొడవైన తీర రేఖ కలిగిన రాష్ట్రం ఏది అని అడిగాను. ఆన్సర్స్ వచ్చేసాయి, మన లిజినెస్ ఎవరు పంపించారు చూసేద్దాం. సో నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ఇందాకటి క్వశ్చన్ కి. అండ్ అలాగే మల్లికార్జున్ గారు ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ విజయవాడ నుంచి, అండ్ రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మీరు టూర్ తీసుకెళ్లే టైంలో ఓకే అది అంతే అండి, అది మనం ఇంకేం చేయలేమన్నమాట. సో అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పడే నుంచి, అండ్ నెక్స్ట్ ఇంకా భీమేశ్వరరావు గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆంధ్రప్రదేశ్ అయితే కాదు చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారంటే ఇది దేవి గారు పంపించారు. అండ్ నెక్స్ట్ భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, అక్కర్పాక్ నుంచి రమా గారు కరెక్ట్ ఆన్సర్, రామానగర్ నుంచి బొడు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, రంగారావు గారు వెస్ట్ తామరం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దామోద్ వెంకటాచారి గారు చిత్రియాల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్, దుర్గా గారు బెల్లారి నుంచి కర్ణాటక అని పంపించారు. ఓకే మీ మీ యొక్క స్టేట్ అది. ఓకే ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, హాయ్ చందనాజీ అంటూ గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. చల్లపాండి నుంచి మోనిష, అండ్ మధురై నుంచి పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా సంధ్య గారు, దస్తగిరి గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అన్నేపు రేవతి గారట, ఓకే టెక్కలి నుంచి పంపించారా కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. నెక్స్ట్ ఇంకా మస్తాన్ సాహెబ్ గారు ఢిల్లీ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాధాకృష్ణ గారు విజయవాడ నుంచి ఆ సముద్రం పేరు కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నరేంద్ర రెడ్డి గారు స్వరూప అండ్ ఫ్యామిలీ అంతా పంపించారు చిత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే జీకే వేణి గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆనంద్ గారు కువైట్ నుంచి పంపించారు ఆంధ్రప్రదేశ్ అట కాదండి.

అండ్ అలాగే గుడ్ మార్నింగ్ చందనా అంటూ కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ తో. గుడ్ మార్నింగ్. అండ్ అలాగే నాగార్జున గారు లక్ష్మి చెప్పేశా కదా, సో నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరి మన ఇండియాలో అత్యంత పొడవైన కోస్ట్ లైన్ కలిగిన రాష్ట్రం ఏది అని అంటే గుజరాత్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాల్లో ఒకటి ఏంటది? మనకి బీమా పథకాలు రకరకాలు ఉంటాయి, చాలానే ఉంటాయి, బట్ మన ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆరోగ్య బీమా పథకాల్లో ఒకటి ఏది తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి 0866248814కి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

సాయినాన్న నుంచి సాంగ్ అయితే వినేశారు, మనమైతే ఉన్నాం హరివిలులో. అండ్ ఫైనల్ గా నేను అడిగిన క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాల్లో ఒకటి ఏంటది అన్నాను. మరి ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి ఎవరు పంపించారు చూసేద్దాం. సో అప్పలరాజ్ గారు పడే నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ చందన ఒక సాంగ్ పాడండి అంటున్నారు. ఇదైతే దీన్ని నేను కామెడీగా చెప్పాయినా, బట్ అసలు చెప్పాల్సింది ఏంటంటే మా రూల్స్ ఒప్పుకోండి, అది అనమాట విషయం. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు, కవరింగ్ 500 మిలియన్ పీపుల్ అంటున్నారు. ఎస్, ఎవరు? కృష్ణ గారు కేరళ నుంచి. అండ్ నెక్స్ట్ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. పద్మ గారు ఎల్లాపురం నుంచి. ఇది కాదండి, ఇంకోటి ఉంది, ఇంకో పథకం ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా భరత్ గారు కాదు, రాజేష్ గారు హిందూపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కుస్మ గారు అంబటి నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఫస్ట్ది కరెక్ట్ ఓకే, మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మీ ప్రోగ్రామ్తో చాలా విషయాలు తెలుసుకోవచ్చు అంటున్నారు, థ్యాంక్ యూ అండి. చంద్రశేఖర్ గారు విజయవాడ నుంచి అండ్ కరెక్ట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ చందన ఎలా ఉన్నారు? భాస్కర్ వస్తూ పోతూ వరుణ్ వచ్చాడు చందన, తెల్లారుజామున కూల్ కూల్ క్లైమేట్ అంటున్నారు. యాక్చువల్లీ నేను కూడా పొద్దున్న వెయిటింగ్ అనమాట సూర్య కోసం, బట్ ఎక్కడ నాకు కనబడలా. అలా అని పోనీ వరుణ్ వస్తాడా అంటే వరుణ్ కనబడలా, ఇంకా నేను మేఘ ఇద్దరం కలిసి వచ్చాం అనమాట, అది విషయం. సో మా విజయవాడ పరిస్థితి అయితే ఇది. ఇప్పుడు ఎలా ఉందో మరి తెలియదు, బయట వరుణ సూర్యన ఎవరున్నారనేది వెళ్తే కానీ తెలియదు అనమాట బయటకి. అండ్ ఫైనలీ ఆన్సర్ విషయానికి వస్తే మీ ఆన్సర్ కూడా కరెక్ట్, వేదాంతం జానకి గారు. అండ్ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇంకా మన ఆరోగ్య యోజన అంట కాదు కాదు, దమోజ్ వెంకటాచారి గారు. మరింతకి ఆన్సర్ ఏంటి అనంటే ఆయుష్మాన్ భారత్ అనమాట. సో ఆయుష్మాన్ భారత్ అనే ఆరోగ్య బీమా పథకం మన ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం అనమాట. సో ఇది మన హరివిలు ప్రోగ్రామ్, మీరైతే చక్కగా ఎంజాయ్ చేశారు కదా. అండ్ నేను మళ్ళీ త్వరలోనే కలుస్తాను, మీ అందరితో కలిసి మంచిగా ఎంటర్టైన్ అవుతాను నేను కూడా. సో అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి 101.3. టాటా బాయ్ బాయ్. జాగ్రత్తగా ఉండండి, వర్షాలు పడుతాయి కాబట్టి. ఎప్పుడు వస్తున్నాడో వరుణ్, ఎప్పుడు వెళ్తాడో అనేది మనం చెప్పలేము. నైట్ షిఫ్టా మార్నింగ్ షిఫ్టా ఇంకా తన ఇష్టం అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మీతో పాటు గొడుగులు పట్టుకెళ్ళండి, రెయిన్ కోట్లు పట్టుకెళ్ళండి. అండ్ వీలైతే మీతో పాటు ఈ వర్షాన్ని మీరు ఏం చేయలేం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మెడిసిన్స్ ఏమన్నా మీకు అవసరమైన ఉంటే వాటిని కూడా తీసుకెళ్ళండి. సో అది విషయం. టాటా బాయ్ బాయ్. టాటా బాబాయ్. చందన సైనింగ్ ఆఫ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతి రాణి. సంజీవని కార్యక్రమంతో యోగాను అనుసంధానం చేసి రాష్టంలో ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని, ఇంటింటికి యోగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఆరోగ్యంపై అందరూ దృష్టి పెట్టేలా యోగాంధ్రను విజయవంతం చేయాలని సూచించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం పనులు దసరా నాటికి పూర్తవుతాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. మొత్తం 824 కోట్ల రూపాయలతో విజయవాడ విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ది చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. ఓటు హక్కును కాపాడే విషయంలో ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు. రాష్టంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులందరికీ ప్రశస్తి యాప్ 2.0 ద్వారా స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పిలుపునిచ్చారు. జిల్లాలోని తాడిపత్రి పట్టణంలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో ఈ రోజు నిర్వహించిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అద్భుత వరం యోగా అని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రమైన రామనారాయణం వేదికగా ఈ రోజు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. విశాఖపట్నంలోని ఋషికొండలో నిర్మించిన భవనాల వినియోగంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమావేశమైంది. సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, ఋషికొండలోని నిర్మాణాలను పర్యాటక రంగ అభివృద్దికి వినియోగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. హెల్మెట్ ధారణ, రోడ్డు భద్రతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని పార్వతీపురం మన్యం జిల్లా ఏఎస్పీ మనీషారెడ్డి సూచించారు. పార్వతీపురం రూరల్ సర్కిల్ పరిధిలోని సీతానగరం పోలీస్ స్టేషన్ను ఆమె నిన్న సందర్శించి తనిఖీ నిర్వహించారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం విత్ యూ ఆర్జే ప్రసన్న అనమాట. మరి నేనైతే సినిమా కబుర్లు చెప్పడానికి రెడీగా ఉన్నా, అలాగే వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే ఏమాత్రం లేట్ చేయకుండా మీ అందరి కోసం నేను ఇందాక మీరు విన్న సాంగ్ అయితే బాంబే మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వినేశారు కదా, మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినిపించబోతున్నాను అనమాట. సో ఎందుకు ఏంటి అనేది దాని తర్వాత తెలుస్తుంది. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం వెంకటేష్ యాక్ట్ చేసిన బాబు బంగారు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. విన్ టు స్టేట్యూన్ టు 101.3 విత్ భారతీయ ఫ్యామ్.

మనము నామ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా నేను కూడా చెప్పడానికి రెడీగా ఉన్నానమాట. మరి ఇంతకి ఏంటి అంటే, మరి ఇప్పుడు వెంకటేష్ గురించి మాట్లాడుతున్నా అని చెప్పి ఆల్రెడీ గెస్ట్ చేసే ఉంటారు కదా, మరి సాంగ్ విన్న తర్వాత ఎగ్జాక్ట్లీ అనమాట. మరి ఏంటి అంటే కనుక, విక్టరీ వెంకటేష్ ఇంకా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ఫ్యామిలీ డ్రామా మనందరికీ తెలిసిందే అనమాట, ఆదర్శ కుటుంబం అనమాట. మరి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే కనుక, రామ్ చరణ్ నటించిన పెద్ద చిత్రంలో రామ్ బుజ్జిగా ఒక పవర్ఫుల్ నెగటివ్ రోల్లో మెప్పించిన దివ్యేందు ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నారనమాట. మరి శ్రీనిధి శెట్టి అయితే ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు, ఈ విషయం మనందరికీ తెలిసిందే. మరి ఎప్పుడు మనందరి ముందుకి రాబోతోంది అంటే, ఆల్మోస్ట్ వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన నువ్వు నాకు నచ్చావు మూవీ ఎంత హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. సో దాని తర్వాత మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత సో రాబోతున్న మూవీ అనమాట. సో ఎలా ఉండబోతోంది ఏంటి తెలియాలి అంటే, దసరా వరకు కూడా మనందరం వెయిట్ చేయాల్సిందే అనమాట. సో దసరా వరకు వెయిట్ చేస్తే ఆదర్శ కుటుంబాన్ని మీ కుటుంబ సమేతంగా హ్యాపీగా థియేటర్స్ లో చూసేయచ్చు. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత నువ్వు నాకు నచ్చావు మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ కూడా ప్లే చేస్తున్నాను. ఈ టూ సాంగ్స్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: TFM 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

అప్డేట్ ఏంటి అని చెప్పి ఎదురు చూస్తున్నారు కదా. ఎవరి గురించి చెప్పబోతున్నాను అంటే మాస్ మహారాజా రవితేజ అనమాట. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న అండ్ అలాగే మన రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ఏంటి అంటే ఇరుముడి అనమాట. మరి ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే ఆగస్ట్ 21న ఈ చిత్రం అయితే మనందరి ముందుకి అధికారికంగా రాబోతోంది అని చెప్పి ఈ చిత్ర యూనిట్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట. మరి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అంటే ప్రియా భవానీ శంకర్ అయితే హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే సాయి కుమార్ బేబీ నక్షత్ర కీలక పాత్రలు అయితే పోషిస్తున్నారనమాట. మరి తండ్రి కూతుళ్ల బంధం అనేది ఎలా ఉండబోతోంది, అసలు ఏంటి ఈ కథ, ఇరుముడి అనేది ఆల్రెడీ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాతే ఒక ఇంట్రెస్టింగ్ బజ్ని అయితే క్రియేట్ చేసింది, ఎలా ఉండబోతోంది మరి అని చెప్పి మరి మనకి తెలియాలి ఇంకా అంటే కనుక ఆగస్ట్ 21 వరకు వెయిట్ చేయాల్సిందే. ఈలోపు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అన్ని నాకు తెలిసిన తర్వాత మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేసేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను బలాదర్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. దాని తర్వాత అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అనమాట. ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మాస్ యాత్ర మూవీ నుంచి సూపర్ డూపర్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఎవరి గురించి అంటే, చాలా కాలంగా సినిమాలకి దూరంగా ఉంటూ మళ్ళీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనే చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారనమాట నవీన్ వడ్డే అనమాట. మరి నవీన్ అని మనకి హీరోని తలుచుకోగానే గుర్తొచ్చే మూవీ ఏంటి అంటే అందరికీ పెళ్లి మూవీ అనమాట. మరి పెళ్లి మూవీ అయితే ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే కదా. మళ్ళీ అంటే అప్పుడైతే చాలా మంచి మూవీస్లో యాక్ట్ చేశారు, సో ఇప్పుడు మళ్ళీ ఈ మూవీతో రాబోతున్నారనమాట. కమల్ తేజ నార్ల ఈ చిత్ర దర్శకుడిగా అయితే పరిచయం అవుతున్నారనమాట. మరి ఈ మూవీ ఎప్పుడు మనందరి ముందుకి రాబోతోంది అంటే జూన్19 అనమాట, అంటే రేపే ఈ మూవీ అయితే రాబోతోంది. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నవీన్ వడ్డే యాక్ట్ చేసిన మూవీ అనమాట పెళ్లి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్యూన్ టూ 101.3 వివిధ భారతీయ ఫ్రమ్.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో.

లియాన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్ నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే, చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట ఈ మూవీ గురించి. అయితే నందిని రెడ్డి దర్శకత్వం వహించిన అనమాట, సమంత మెయిన్ రోల్లో యాక్ట్ చేసిన మూవీ ఏంటి అంటే మా ఇంటి బంగారం. మరి చాలా రోజుల నుంచి ఏదైతే రిలీజ్ అవ్వాలి అనుకుంటూ డేట్ అయితే పోస్ట్ పోన్ అవుతూ ఫైనల్గా జూన్ 19 ఈ మూవీ కూడా రేపే థియేటర్లో రిలీజ్ అవ్వబోతుందనమాట. మరి సమంత అయితే ఎలా చాలా రోజుల తర్వాత అంటే ఆ పోస్టర్ చూస్తూ ఇలా గన్ పట్టుకుంటూ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉందని చెప్పాలి. మరి కంప్లీట్గా అసలు తను ఎలాంటి క్యారెక్టర్ చేసింది ఏంటి ఇవన్నీ మనకి తెలియాలి అంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే అనమాట. మరి ఈ మూవీలో అయితే శ్రీముఖి, శ్రీలక్ష్మి, అంజలి, సత్యరాజ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా కీలక పాత్రలు అయితే పోషిస్తున్నారు. సో శ్యామ్కి అయితే ఆల్ ద బెస్ట్ చెప్పేస్తున్నాను. అలాగే మీ అందరి కోసం నేను ఖుషీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. అలాగే ఇవాళ సినిమా కపులు ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ చాలా నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

0: Shakti FM 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: विविध भारती न्यूज हेडलाइंस तो कनपड़ुत्रानी రైతులు పెద్ద ఎత్తున ప్రకృతి సేద్యం వైపు మళ్లేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఎల్నినో కారణంగా ప్రత్యేక వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని రాష్టంలో పంటల సాగు విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం పనులు దసరా నాటికి పూర్తవుతాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. మొత్తం 824 కోట్లతో విజయవాడ విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ది చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మార్కాపురంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. విశాఖపట్నంలోని ఋషికొండలో నిర్మించిన భవనాల వినియోగంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమావేశమైంది. సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవు పాత్రికేయులతో మాట్లాడుతూ ఋషికొండలోని నిర్మాణాలను పర్యాటక రంగ అభివృద్దికి వినియోగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. హెల్మెట్ ధారణ, రోడ్డు భద్రతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని పార్వతీపురం మన్యం జిల్లా ఏఎస్పీ మనీషారెడ్డి సూచించారు. పార్వతీపురం రూరల్ సర్కిల్ పరిధిలోని సీతానగరం పోలీస్ స్టేషన్ను ఆమె సందర్శించి తనిఖీ నిర్వహించారు. అమరావతి క్వాంటం వ్యాలీలో భాగంగా క్వాంటం ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ను ఈ రోజు ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఐబీఎం సహకారంతో ఈ కేంద్రం ఏర్పాటు కానుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

మనము మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మరి చేనేత కార్మికులకి ఉచిత విద్యుత్ పథకం గురించి ఇందాకే చెప్పాను. 93,000 చేనేత కుటుంబాలు ఉండగా 11,488 పవర్లూమ్ కుటుంబాలు ఉన్నాయని చెప్పాను కదా. మరి ఈ పథకం కింద ప్రభుత్వం అయితే 150 కోట్లు అనమాట, 150 కోట్ల రూపాయలు ఏడాదికి ఖర్చు పెట్టబోతుంది అనమాట. అలాగే చేనేతలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో పలు పథకాలకి నిధులను కూడా కేటాయించడం జరిగిందనమాట. అవేంటి అంటే విశాఖపట్నంలో యూనిట్ మాల్ దీనికి సంబంధించి ఏంటి అంటే 86 కోట్ల రూపాయలు, అలాగే థ్రిఫ్ట్ ఫండ్కి 5 కోట్ల రూపాయలు అనమాట కేటాయించిందనమాట. అలాగే దీని ద్వారా ఏంటి అంటే కనుక 5,386 మంది చేనేతలకి ప్రయోజనాలు అయితే సమకూరే అవకాశం ఉందన్నమాట. అలాగే వెంకటగిరిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ అంటే IIHT అనమాట, దీని ఏర్పాటుకైతే 1.26 కోట్ల రూపాయలు, ముడి సరుకు కొనుగోలుదారికి 6,265 మందికి నిధులు సమకూర్చేందుకు 20 లక్షలు అయితే అందించడం జరిగిందనమాట. సో మొత్తంగా అసలు వీటన్నిటి కోసం ప్రభుత్వం 115.53 కోట్లు అయితే అందజేసిందనమాట. సో ఇంకా ఎలాంటి పథకాలు కేటాయించారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ మాట్లాడుకుందాం మీకు తెలిసే ప్రోగ్రాంలో అయితే. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా ఫ్రమ్ ద మూవీ మంచి రోజులు వచ్చాయన్నమాట. సో మనందరికీ కూడా తొందరలోనే ప్రతిరోజు మంచి రోజుని అనుకుందాం, అలాగే మంచి రోజులు రావాలి అని చెప్పి కోరుకుంటూ మంచి రోజుల మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వేస్తున్నాను. వింటూ స్టేట్ 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్. ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు. అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
5: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
4: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అలాగే దానికోసం కేటాయించిన బడ్జెట్ ఏంటి అని చెప్పే దాని గురించి. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలు స్త్రీశక్తి పథకం కింద ఉచిత ప్రయాణం అయితే చేస్తూ ఉన్నారు కదా, ఈ విషయం మనందరికీ తెలుసు. మరి ఈ పథకం కోసం ప్రభుత్వం 2026-27 బడ్జెట్ లో 1420 కోట్లు అయితే కేటాయించిందన్నమాట. అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద 4000 కోట్లు, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద 27719 కోట్లు అయితే కేటాయించిందన్నమాట. సో ఇవి వివిధ పథకాల కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులు, బడ్జెట్, అలాగే చేనేత కార్మికుల కోసం ఎలాంటి పథకాలు తీసుకొస్తోంది, అలాగే విద్యుత్ పథకం, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంద్ర మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, అది వినేసేయండి. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈరోజు కూడా 12:30 తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తాయి, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రాంలో, ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్ అయితే చెప్పేస్తానన్నమాట. మరి అది ఏంటో తెలియాలి అంటే మళ్ళీ నేను టాపిక్ చెప్పేంత వరకు ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్ లో సమావేశమవుతారు. రాష్టపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన కోసం ఈరోజు మధ్యప్రదేశ్ లో ఇండోర్ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల పాలన ఒక స్వర్ణ యుగంలో నడిచిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువతే ముందుడి నడిపిస్తున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా చెప్పారు. వార్తలు వివరంగా. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్ లో సమావేశమవుతారు. దీనిలో భాగంగా సెయింట్ గోబెన్ చైర్మన్ సీఈఓ బెనాయిట్ బాజన్తో సమావేశమై పర్యావరణ అనుకూల ఉత్పాదకత, స్థిరమైన మౌలిక సదుపాయాల కల్పనపై చర్చిస్తారు. ఆ తర్వాత స్టార్ట్ మొబిలిటీ, రైల్వే రంగాన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దే అంశాలపై సహకారం కోసం ఆల్సోమ్ సీఈఓతో సమావేశమవుతారు. ఏఐ కోఫౌండర్ సీఈఓ ఆర్థర్ మెన్స్తో కృత్రిమ మేధస్సు, సరికొత్త ఆవిష్కరణల వంటి అంశాలపై సంభాషిస్తారు. చివరిగా సీఎంఏ సీజీఎం గ్రూప్ చైర్మన్ సీఈఓ రొడోల్ఫ్ సాడేతో సమావేశమై సముద్ర వ్యాపారం, ఓడరేవుల ఆధునికీకరణపై చర్చలు జరుపుతారు. అంతకుముందు నిన్న రాత్రి ప్యారిస్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఫ్రాన్స్ అధ్యకుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో కలిసి నరేంద్ర మోదీ వివాటెక్ 2026 సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సు ఐరోపాలోనే అతిపెద్ద టెక్నాలజీ స్టార్టప్ ఈవెంట్. ఈ వేదికపై భారత్లో వేగంగా వృద్ది చెందుతున్న ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ, సాంకేతిక పురోగతిని మోదీ ప్రముఖంగా ప్రస్తావిస్తారు. అలాగే ప్రవాస భారతీయుల కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సామాజిక మాధ్యమ వేదికగా ఒక సంస్కృత సుభాషితం పంచుకుంటూ మానవ జీవితానికి అవసరమయ్యే విలువల గురించి వివరించారు. నిజాయితీ, సత్యాన్ని అనుసరించేవారిని సంపద వెతుక్కుంటూ వస్తుందని, స్వార్థం లేని సేవ చేసేవారికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నిరంతర సాధన ద్వారానే జ్ఞానం సిద్ధిస్తుందని తెలిపారు. ఈ విలువలు వ్యక్తుల వ్యక్తిత్వ నిర్మాణంలో, సమాజ అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తాయని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన కోసం ఈరోజు ఉదయం మధ్యప్రదేశ్లో ఇండోర్ చేరుకున్నారు. దేవి అహిల్యాబాయ్ హోల్కర్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, గవర్నర్ మంగుభాయ్ పటేల్ రాష్టపతికి ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా రాష్టపతి మధ్యప్రదేశ్లో బెతుల్లో గిరిజన సమాజ సాధికారతపై జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు అంతర్జాతీయ సికిల్ సెల్ అనీమియా దినోత్సవ వేడుకలకు, అలాగే జూన్ 21న జబల్పూర్లో జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలకు హాజరవుతారు. రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ కాన్వకేషన్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై అనంతరం కునో నేషనల్ పార్క్ సందర్శించి తిరిగి న్యూఢిల్లీ చేరుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల పాలన అభివృద్ది, వారసత్వాల కలయికతో ఒక స్వర్ణయుగంలా నడిచిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈ కాలంలో శ్రీరామ జన్మభూమి మందిరం, కాశీ విశ్వనాథ్ కారిడార్, ఉజ్జయిని మహాకాళ్ లోక్ నిర్మాణాలు జరిగాయని, అదే సమయంలో

0: మేక్ ఇన్ ఇండియా, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు దేశ అభివృద్దికి అపూర్వ వేగమిచ్చాయని తెలిపారు. కోటి రికార్డు డిజిటలైజేషన్, 668 పురాతన కళాఖండాల పునరుద్దరణ, 11 గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియంల ఏర్పాటు, 11 భారతీయ భాషలకు ప్రాచీన భాషా హోదా కల్పించడం జరిగిందని అమిత్ షా వివరించారు. న్యూఢిల్లీలో 3 రోజుల పాటు జరిగే ప్రజా సంక్షేమ శిబిరాలను ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈరోజు ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో 12 ఏళ్ల విశ్వాసం, వికాసం, జనకళ్యాణం స్ఫూర్తితో ఈ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజధాని అంతటా మొత్తం 42 ప్రాంతాల్లో ఈ సంక్షేమ శిబిరాలు ప్రభుత్వం నిర్వహిస్తోందని వెల్లడించారు. ఢిల్లీ పౌరులు తమకు అర్హత ఉన్న వివిధ కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం, ప్రయోజనాలు ఒకే చోట పొందేందుకు ఉపయోగపడతాయని రేఖా గుప్తా పేర్కొన్నారు.
1: दिल्ली की जनता को अलग अलग विभागों द्वारा जितनी भी योजनाओं का लाभ मिल रहा है या केंद्र की जितनी योजनाओं के लिए वो एलिजिबल है, उन सारी योजनाओं के शिविर यहाँ पे सभी विभागों द्वारा लगाए गए हैं. सारे की सारी सुविधाएं अंडर वन रूफ यहाँ पे लोगों को मुहैया कराई जा रही है. पूरी दिल्ली में 42 जगह पे 3 दिन के ये शिविर 18, 19 और 20 तारीख के रहेंगे.
0: ఢిల్లీ వాసులంతా తమకు సమీపంలో ప్రజా సంక్షేమ శిబిరం సందర్శించి ఈ సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని రేఖా గుప్తా పిలుపునిచ్చారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HODని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నాగ్పూర్లో అంబజోరి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి చెందిన యంత్ర ఇండియా లిమిటెడ్లో 10,000 టన్నుల అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్ కు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేస్తారు. రక్షణ, అంతరిక్ష రంగాల అవసరాలు తీర్చేందుకు అవసరమయ్యే అల్యూమినియం మిశ్రమ ఎక్స్ట్రూషన్ తయారు చేస్తుంది. అల్యూమినియం భాగాల దిగుమతులపై ఆధారపడడం తగ్గించడమే కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ విజన్లో భాగంగా స్వదేశీ తయారీకి ఈ ప్రాజెక్టు ఎంతగానో తోడ్పడుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువతే ముందుడి నడిపిస్తున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈరోజు ఒక జాతీయ దినపత్రిక రాసిన వ్యాసంలో దేశ యువతను అమృతతరంగా అభివర్ణించారు. గడిచిన దశాబ్ద కాలంలో విద్య, నైపుణ్యాభివృద్ది, ఉపాధి, క్రీడలు, ఆరోగ్యం, సామాజిక భాగస్వామ్యం వంటి రంగాల్లో మన దేశం యువతకు విస్తృత అవకాశాలు కల్పించిందని వివరించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో యువతే ప్రధాన శక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలంగా నమ్ముతున్నారని ఆ నమ్మకాన్ని ఈ వ్యాసం ప్రతిబింబిస్తోందన్నారు. దేశ నిర్మాణంలో యువత ఆకాంక్షలు నెరవేరుస్తూ వారి శక్తి సామర్థ్యాలను సరైన దిశలో ఉపయోగించుకునేందుకు గత 12 ఏళ్లుగా ప్రభుత్వం అనేక అవకాశాలు సృష్టించిందని మాండవీయ స్పష్టం చేశారు. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా యోగా సంగమం పోర్టల్లో ఇప్పటి వరకు 1,70,000 మందికి పైగా నిర్వాహకులు తమ కార్యక్రమాలు నమోదు చేస్తున్నారని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా యోగా సందేశం విస్తరించడంలో వివిధ సంస్థలు సంఘాల నుంచి వస్తున్న స్పందనకు ఈ భాగస్వామి నిదర్శనమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ కార్యక్రమంపై ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ స్పందిస్తూ యోగా అనేది ఆరోగ్యం ద్వారా ఐక్యత చాటి ఒక గొప్ప వేడుకన్నారు. ప్రపంచ కేంద్రంగా ఉన్న భారతదేశ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. యోగా ప్రయోజనాలు సమాజంలో ప్రతి వర్గానికి అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ చురా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోయారు. పుక్రి మస్రూన్ రోడ్డుపై బొలెరో వాహనం అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ఈ ఘటన జరిగింది. మహల్ గ్రామానికి చెందిన వీరంతా కక్దోదాలో ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణంగా చంబా ఎస్పీ విజయ్ సక్లని తెలిపారు. ఈరోజు ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో గ్రూప్ ఏ మ్యాచ్లో భారత జట్టు 95 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేయగా నెదర్లాండ్స్ 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్

170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.5 ఓవర్లలో 402 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులు చేసింది. ఈ సిరీస్లో చివరి మ్యాచ్ శనివారం చెన్నైలో జరగనుంది. అంతకుముందు ధర్మశాల జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలుస్తుందే. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో సమావేశమవుతారు. రాష్టపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన కోసం ఈరోజు మధ్యప్రదేశ్లో ఇండోర్ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 పాలన ఒక స్వర్ణ యుగంలో నడిచిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువతే ముందుడి నడిపిస్తున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మనము మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకోబోతున్నాం అనమాట ఈ రోజు డే స్పెషాలిటీ గురించి. ఇంతకీ ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే గనక జాతీయ విహారయాత్ర దినోత్సవం అనమాట. నేషనల్ డే క్యాలెండర్ రిజిస్టర్ మొదటి జాతీయ విహార దినోత్సవాన్ని జూన్ 18, 2021 ప్రకటించారనమాట. అంటే 2021 సంవత్సరంలో అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా జూన్ 18 మనందరం కూడా జాతీయ విహారయాత్ర దినోత్సవాన్ని అయితే జరుపుకుంటున్నాం అనమాట. మరి అసలు ఏంటి దీని హిస్టరీ అయితే చెప్పేసా, ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం అనే దాని గురించి, మరి ఈ రోజు మనం ఏం చేయాలి అనే దాని గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. మరి ఖచ్చితంగా ఈ రోజు మనం ఏం చేయాలి అనేది కన్ఫర్మ్ గా మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే మీ అందరి కోసం జయం మందిరా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఒక మంచి టూర్ కి అలా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఎలాగో ఈ రోజు జాతీయ విహారయాత్ర దినోత్సవం కాబట్టి ఈ సాంగ్ వింటూ మీకు ఇష్టమైన డెస్టినేషన్ ని అలా ఊహించుకుంటూ ఉండండి వెళ్తున్నట్టు. సో ఇప్పుడైతే సాంగ్ వచ్చేస్తోంది, స్టే ట్యూన్డ్ 101.3 వివిధ్ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ఈ రోజు డే స్పెషాలిటీ గురించి అనమాట, జాతీయ విహారయాత్ర దినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఇందాకే చెప్పేసా హిస్టరీ ఏంటి అనేది. మరి ఈ రోజు మనం ఏం చేయాలి అంటే, అసలు మనందరికీ, మనలో ఎవరో ఒకళ్ళకి కాదు యాక్చువల్లీ అందరికీ అనమాట, ఖచ్చితంగా ఒక డ్రీమ్ డెస్టినేషన్ అయితే ఉండే ఉంటుంది కదా. లేకుండా ఎలా ఉంటుంది, ప్రపంచం ఇంత పెద్దదైనప్పుడు మనం కొన్ని ప్లేసులు అయినా చూడాలి కదా. కాలమేమో అసలు ఆగనే ఆగదు, ముందుకలా వెళ్ళిపోతూనే ఉంటుంది. కాబట్టి కాలంతో పాటు మనం పరిగెత్తాలి. అండ్ అప్పుడప్పుడు ఇలాంటి విహారయాత్రలు, ఇలాంటి డేలు వచ్చినప్పుడైనా కనీసం నెక్స్ట్ ఇయర్ అయినా వెళ్ళాలి అంటే ఇప్పటి నుంచి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేవి ఆలోచించాలన్నమాట. సో ఇలాంటి ప్లాన్లు అంటే మీకు కూడా ఒక డ్రీమ్ డెస్టినేషన్ అనేది ఉంటే కనుక ఒక ప్లాన్ అయితే వేసుకోండి. అలాగే ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అనుకునే ప్లేసెస్ కొన్ని ఉంటాయి కదా, సో అవన్నీ చూడాలి అనుకున్నవి చూసేసేయండి అనమాట. అలాగే ఈరోజు మీ జ్ఞాపకాలని గుర్తు చేస్తే ఏ ప్లేస్ అయినా సందర్శించవచ్చు. అంటే మేము చాలా బిజీగా ఉన్నాం, అసలు మేము ప్రపంచంలో అంతంత దూరాలు వెళ్ళలేం, అంటే పరిస్థితులు, కొన్ని కొన్ని కారణాలు ఇలాంటివి చాలా ఉంటాయి. కానీ మన అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకొక ఊళ్ళో ఉన్నప్పుడు, మన నేటివ్ ప్లేస్ ఇంకోటి అయినప్పుడు అక్కడ మన అమ్మమ్మ వాళ్ళ ఇల్లు లేదంటే మనకి కొన్ని జ్ఞాపకాలు, సో ఇలాంటివి కూడా ఉంటాయి కదా. సో వాటిని చూడొచ్చు. మీకు ఏది హ్యాపీగా అనిపిస్తే అది, అంటే ప్లేస్ అనమాట, ఇక్కడికి నేను వెళ్తే మీరు చిన్నప్పుడు ఆడుకున్న పార్క్ కానివ్వండి, ఇంకొకటి, సో ఇలాంటివి చాలా ఉంటాయి కదా. సో ఇలా టైం ఫైండ్ చేసుకొని వెళ్ళి చూడొచ్చు అనమాట. అలాగే మానసిక ఆరోగ్యం మెరుగుపడటానికి మనందరికీ కూడా కాస్త విశ్రాంతి, విరామం ఇవన్నీ కూడా అవసరం అవుతాయి అనమాట. మరి రీఫ్రెష్ అవ్వాలి కదా. ఎప్పుడు ఉరుకులు బరుకులు జీవితంలో చాలా టెన్షన్స్ ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి, మరి అవన్నిటి నుంచి బయటపడాలి అంటే మన కోసం మనం కొంచెం టైం కేటాయించుకోవాలి. అలాగే అప్పుడప్పుడు బయటకు వెళ్తూ ఉండాలన్నమాట. మరి రోజువారీ జీవితంలో ఒత్తిళ్ళని, సవాళ్ళని ఎదుర్కొనాలి అంటే మన పనుల నుంచి దూరంగా మనం అప్పుడప్పుడు ఇలాంటి విహారయాత్రలు అయితే ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో కొంతమందికి స్పిరిచువల్గా టెంపుల్స్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం ఉంటుంది, కొంతమందికి సో అంటే వాటర్ ఫాల్స్ అంటే ఇష్టం ఉంటుంది. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ అనేది ఉంటుంది కాబట్టి, సో ఖచ్చితంగా మీకు నచ్చిన ప్లేస్కి అయితే మీ ఫ్యామిలీతో పాటు ప్లాన్ చేసుకోండి. సో కొన్ని కొన్ని ప్లేసెస్కి ఫ్యామిలీతో వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఒక ఎనర్జీ అయితే వస్తుందన్నమాట. సో ఎప్పుడైనా సరే మనం ఏదైనా పనులు చేస్తూ విసుగ్గా అనిపించినప్పుడు ఇలా రిఫ్రెష్ అయ్యి చక్కగా ఒక మంచి ప్లేస్ చూస్తే ఇంకా ఉత్సాహంగా, అంటే ఆల్రెడీ మనకున్న ఉత్సాహం డబుల్ అయిపోతుందన్నమాట. సో అప్పుడు

మనం మన పనులని ఉత్సాహంగా ఉల్లాసంగా అయితే చేసుకోవచ్చు. అలాగే ఇష్టమైన వాళ్లతో సమయం గడపడం వల్ల ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. మరి అంతకంటే ఇంకేముంటుంది చెప్పండి. అలాగే ఒకటి లేదా రెండు చిన్న చిన్న సాహసయాత్రలు అప్పుడప్పుడు ప్లాన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని ఎవరినైనా కలవాలి అన్నా, మీకెవరినైనా చూడాలి అని అనిపించినా కూడా సో వాళ్ళని కూడా మీరు హ్యాపీగా ఆహ్వానించవచ్చు అనమాట. అలాగే గత సాహసాలని గుర్తు చేసుకోండి. ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఏవో ఒక సాహసాలు అయితే చేసే ఉంటారు కదా, మరి వాటన్నిటినీ ఈరోజు హ్యాష్టాగ్ నేషనల్ వన గెటవేడే లేదంటే జాతీయ విహారయాత్ర దినోత్సవం అని చెప్పి మీ జ్ఞాపకాలని, మీ మెమోరీస్ని మీ స్నేహితులతో, సన్నిహితులతో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో, అందరితో పంచుకోవచ్చు అనమాట. సో ఇలా ఏంటి అంటే మనం కొత్త ప్రదేశాలు అన్వేషిస్తున్నప్పుడు మనం చాలా విషయాల్ని నేర్చుకోవచ్చు. అలాగే ప్రయాణం అనేది కొత్త ఆహారాలని రుచి చూడటం, అలాగే కొత్త స్నేహితుల్ని ఇలాంటివన్నీ అంటే కొత్త స్నేహితులతో మాట్లాడటం, అక్కడ వ్యక్తుల్ని పలకరించడం, ఇలాంటి అనుభవాలన్నింటినీ కూడా మనకి అందించాలి అంటే కనుక మనం నేర్చుకోవాలి, కలవాలి, చాలా తెలుసుకోవాలి, చాలా నేర్చుకోవాలి, చాలా జ్ఞాపకాలు మనకి కావాలి అంటే ఖచ్చితంగా విహారయాత్ర అయితే ప్లాన్ చేసుకోవాల్సింది అనమాట. మరి ఇప్పటి వరకు వెళ్ళని వాళ్ళైతే ఖచ్చితంగా ఈరోజు ప్లాన్ చేసేసుకోండి. నెక్స్ట్ జూన్ 18 కల్లా మీరందరూ బోల్డ్ అని జ్ఞాపకాలు, మెమోరీస్ అందరితో షేర్ చేసుకొని ఇంకొకళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అది మరి ఇవాళ మీకు తెలిసే ప్రోగ్రామ్ అయితే. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను జాను మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. అండ్ ఇవాళ మీకు తెలిసే ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఈ సాంగ్తో మీకు తెలిసే ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టేట్ 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

0: रेडियो विविद भारती FM 101.3। హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిద్ భారతి FM 101.3.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
4: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
5: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
6: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: చుట్టూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: Vivid Bharati FM News Headlines.
1: వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపీబీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్టంలో పెట్టుబడులు పారిశ్రామిక అభివృద్దికి సంబంధించిన పలు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. చేనేత కార్మికులు కళాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు రాష్ట స్థాయి చేనేత పురస్కారాలను ప్రవేశపెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాసిన మంత్రి చేనేత రంగం రాష్ట సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు మలేషియా చేరుకున్నారు. సెలంగార్లోని వ్యర్థాల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి ఘన వ్యర్థాల నిర్వహణపై మలేషియా అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ను పరిశీలించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ సురక్షితమైన తాగునీరు నిరంతరంగా అందేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. రాష్టంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తుందని ఆలూరు శాసనసభ్యులు బి విరూపాక్షి అన్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని పలు గ్రామాల బూత్ స్థాయి ఏజెంట్లు బీఎల్ఏలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. వికసిత్ భారత్ ప్రయాణంలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం మెరుగైన పౌరసేవల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేటలోని పలు ప్రాంతాల్లో ఆయన ఈరోజు పర్యటించి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గోదావరి జిల్లాలకు ముఖ్యమైన ధవళేశ్వరం ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేపట్టేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా కొత్త గేట్ల ఏర్పాటు, మరమ్మతు పనుల కోసం 150 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. ఆర్టిస్టిక్ ప్రైడ్ డేను ప్రతి సంవత్సరం జూన్ 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఆర్టిస్టిక్ వ్యక్తుల ప్రాముఖ్యతను గుర్తిస్తూ సమాజంలో వారి పట్ల సానుకూల దృక్పథాన్ని తీసుకురావటమే ఈ వేడుక ముఖ్య లక్ష్యం. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

కింద సేవ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అవి అంటే ఆడపిల్లల పై చదువులు, వాళ్ళ వివాహం ఇలాంటి వాటన్నిటికీ కూడా ఉపయోగించవచ్చు అనమాట. అండ్ అలాగే పన్నురహిత వడ్డీ కూడా వస్తుంది. అలాగే ఇందాక నేను చెప్పినట్టు మనం సంవత్సరానికి 1,50,000 రూపాయలు అయితే దాచుకోవచ్చు అనమాట, ఎక్కడ ఒక సంవత్సరానికి సుకన్య సమృద్ధి యోజన పథకం కింద. సో ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి మరి వాళ్ళకి సంబంధించిన అన్ని ఖర్చులు చాలా ఉంటాయి కాబట్టి, సో SSY అనమాట, అంటే సుకన్య సమృద్ధి యోజన, ఈ పథకం అనేది వాళ్ళందరికీ కూడా చాలా రకాలుగా బెనిఫిట్ అనే చెప్పాలి. మరి ఇంకా ఏంటి అంటే కనుక మిషన్ ఇంద్రధనుష్ అనమాట. ఈ అంటే ఈ మాటలన్నీ మీరు వింటారు బట్ ఏంటి అనేది మనం కొంచెం ఇలా మాట్లాడుకుంటే ఎప్పుడైనా తెలుస్తుంది. మరి ఏంటి ఈ పథకం అంటే ఏంటి అంటే భారతదేశంలో మహిళా సాధికారత కోసం ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రతిష్టాత్మక పథకమే మిషన్ ఇంద్రధనుష్ అనమాట. మరి ఈ పథకం కింద ఏంటి అంటే గర్భిణీ స్త్రీలకి ఇంకా పిల్లలకి ప్రభుత్వం పూర్తి స్థాయిలో రోగ నిరోధక టీకాలు అయితే అందిస్తుందన్నమాట. మరి మీ అందరికీ తెలుసు టీకాలు అనేవి ఎంత ఇంపార్టెంట్ అనేవి. పిల్లలు పుట్టినప్పటి నుంచి ఖచ్చితంగా వాళ్ళకి 5 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా టీకాలు అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయనే చెప్పాలి. మరి అలాంటి టీకాలన్నీ కూడా ఈ పథకం కింద పిల్లలకి ఉచితంగా కూడా అందించడం జరుగుతుందన్నమాట. సో ఇదేంటి అంటే మిషన్ ఇంద్రధనుష్ అనమాట. మరి ఇంకా ఏంటి ఎలాంటి పథకాలు మహిళలకి ప్రయోజనాలు చేకూర్చేలాగా తీసుకొచ్చింది భారత ప్రభుత్వం అనేది ఇవాళ ధీరాలో మనం మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఎగ్నమ్ అనమాట. వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మొదటి సినిమా ఈ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఎంటర్ అయిపోయాం ఇవాంటి ధీరా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ అన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇప్పుడు ధీరాలో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే భారతదేశంలో మహిళా సాధికారిత పథకాలు అనేవి మహిళలందరికీ కూడా ప్రయోజనాలు అందించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అనేవి ఇవాళ ఇప్పుడు ధీరాలో అయితే తెలుసుకుందాం అన్నమాట. అత్యంత ప్రజాదరణ పొందిన బేటీ బచావో బేటీ పడావో మీరందరూ వినే ఉంటారు ఎప్పటి నుంచో. మరి ఈ మిషన్ లో భాగంగా ఎస్ఎస్వై అన్నమాట, అంటే సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రవేశపెట్టడం జరిగిందనమాట. మరి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఈ పథకం గురించి, 15 సంవత్సరాల కాలానికి సంబంధించిందనమాట. అంటే మీరు 15 సంవత్సరాల వరకు ఈ పథకం కింద అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు, గరిష్టంగా సంవత్సరానికి 150,000 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకా అంటే ఈ పథకం

మనము నామ్ వీరా ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా. మరి భారత ప్రభుత్వం చేపట్టిన మహిళా సాధికారతకి సంబంధించిన పథకాలు ఏంటి అనే దాని గురించి మరి ఇందాకే చెప్పా, మిషన్ ఇంద్రధనుష్ గురించి మాట్లాడుకుందాం. అలాగే బేటీ బచావో బేటీ పడావో ఈ మిషన్లో భాగంగా సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి చెప్పాను. అలాగే గ్రామీణ మహిళలకి డిజిటల్ ఉపాధి, ఇంకా ఆర్థికంగా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సో వాళ్లకంటూ కొంత ఆదాయం రావడం కోసం కేంద్ర ప్రభుత్వం కంప్యూటర్ దీది దీదిక దుకాణ్ పథకం అమల్లోకి అయితే తీసుకొచ్చిందనమాట. యూనిసెఫ్ అలాగే రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ పథకాన్ని అమలు చేసి దేశ వ్యాప్తంగా 7,000 బ్లాకుల్లో 35 లక్షల మంది లఖ్పతి దీదీల్ని చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం సంకల్పంతో ఈ దీది దీదిక కంప్యూటర్ దీది దీదిక దుకాణ్ పథకం అమల్లోకి తీసుకురావడం అయితే జరిగిందనమాట. మరి సంకల్పం మంచిదైనప్పుడు ఖచ్చితంగా ఈ పథకం అన్ని కూడా అంటే ఎవరికైతే నిజంగా ప్రయోజనాలు చేకూరాలో వాళ్ళందరికీ అందేలాగా ఉంటే కనుక అందేలాగా చేయగలిగితే సో ఇంకా చాలా బాగుంటుందన్నమాట. అప్పుడు ఉపాధి అనేది ప్రతి ఒక్క మహిళకి కూడా ఉంటుంది. అలాగే దేశవ్యాప్తంగా మహిళల ఆరోగ్యం కేంద్ర ప్రభుత్వం మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని హ్యూమన్ పాపిల్లోమా అనమాట ఈ వైరస్ అంటే హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 28 ఫిబ్రవరి రాజస్థాన్లోని అజ్మీర్లో ప్రారంభించారనమాట. అంటే మహిళలకి ఇప్పుడు అనేక రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి కదా, సో గర్భాశయ క్యాన్సర్, ముఖద్వార క్యాన్సర్తో పాటు ఇంకా నివారించదగ్గ అనేక రకాల క్యాన్సర్లని అరికట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందనమాట. మరి 14 సంవత్సరాల వయసున్న ఆడపిల్లల దగ్గర నుంచి మహిళలందరూ కూడా ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల సో మనకైతే ఇలాంటివి రాకుండా ఉండాలి, ఇలాంటి ప్రమాదాలు ముందే అరికట్టొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం అయితే జరుగుతోంది. మరి కేంద్ర ప్రభుత్వం ఇంకా ఇలాంటివి చాలా చాలా మనందరి కోసం ముఖ్యంగా మహిళల కోసం తీసుకురావడం జరుగుతోందనమాట. సో అవన్నీ మనం ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు అనమాట. సో మళ్ళీ ప్రసన్న వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకోసం నేను ఇంకా చాలా మంచి విషయాలు అయితే చెప్తా. మరి ఇప్పుడైతే కొన్ని క్షణాల్లో అయితే మీ అందరి కోసం ప్రతిరోజు వచ్చినట్టే ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తున్నాయి అనమాట తెలుగులో, అవి వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం ధీరా ప్రోగ్రాంలో ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్తో కలుసుకుందాం అనమాట. మరి ఆ టాపిక్ ఏంటో తెలియాలి అంటే మీరు మాత్రం వింటూనే ఉండండి 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జీ ప్రసన్నా.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి సమావేశంలో పెట్టుబడులపై చర్చిస్తోన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక అటవీకరణ కార్యక్రమాలు మరింత విస్తరించాలని అధికారులకు సూచించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాష్టంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. దేశంలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్టంలో పెట్టుబడులు పారిశ్రామిక అభివృద్దికి సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం మత్స్యశాఖ ఆక్వారంగం పొగాకు పంటకు సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పెట్టుబడులు పారిశ్రామిక రంగ ప్రస్తుత పరిస్థితులు, రైతులు మత్స్యకారుల సమస్యలు, అభివృద్ది కార్యక్రమాల పురోగతిపై ముఖ్యమంత్రి చర్చించనున్నారని అధికారులు తెలిపారు. రాష్టంలోని కోస్తా తీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ అంశాలపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రాష్ట సచివాలయంలో ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తీర ప్రాంతాల్లో హరిత వలయాల విస్తరణ, సామాజిక అడవుల పెంపకం కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. గ్రీన్ బెల్ట్ అభివృద్దికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక అటవీకరణ కార్యక్రమాలను మరింత విస్తరించే అవకాశాలపై సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి అటవీ సంపద పెంపుతో పాటు తీర ప్రాంతాల్లో వృక్ష సంపద అభివృద్దికి ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, హరితాంధ్ర లక్ష్యాల సాధనకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు మలేషియా చేరుకున్నారు. కౌలాలంపూర్లోని భారత రాయబార కార్యాలయంలో అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మలేషియా ప్రజాప్రతినిధులతో నారాయణ సమావేశమయ్యారు. అనంతరం సెలంగార్లోని వ్యర్థాల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి ఘన వ్యర్థాల నిర్వహణపై మలేషియా అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ను పరిశీలించారు. అలాగే ఇళ్లతో పాటు పరిశ్రమల నుంచి వచ్చే ఘన వ్యర్థాల నిర్వహణలో అనుసరిస్తున్న విధానాలను తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం బయోమెడికల్, పారిశ్రామిక పౌల్ట్రీ వ్యర్థాల నిర్వహణ కేంద్రాల పనితీరును పరిశీలించనున్నారు. రాష్టంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ప్రథమ సంవత్సరంలో 39% ఉత్తీర్ణత సాధించగా ద్వితీయ సంవత్సరంలో 56% ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను రిజల్ట్స్ bie.ap.gov.in వెబ్సైట్లో లేదా 9552300009 నంబర్కు వాట్సాప్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు ముఖ్యమైన ధవళేశ్వరం ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేపట్టేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తూర్పు

0: గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం ప్రాజెక్టును మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా కొత్త గేట్ల ఏర్పాటు, మరమ్మత్తు పనుల కోసం 150 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. ధవళేశ్వరం ప్రాజెక్టు ఆధునికీకరణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల పునరుద్దరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 150 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి టెండర్లు పిలిచి వర్క్ అగ్రిమెంట్ కూడా ఇచ్చి ఈ రోజు పనులు ప్రారంభిస్తా ఉన్నామని అంటే గోదావరి డెల్టా మీద ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి అది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఒక ధవళేశ్వరం బ్యారేజీ గేట్లతో సరిపెట్టట్లా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి ధాన్యాగారంగా ప్రసిద్ది చెందినటువంటి గోదావరి జిల్లాలకు సంబంధించి డెల్టా కూడా ఈ రోజు ప్రమాదభరితంగా ఉంది. గతంలో ఏ రకంగా అయితే పచ్చగా కలకల్లాడిందో మళ్లీ అటువంటి పరిస్థితి జిల్లాల్లో తీసుకొచ్చేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది.
0: చేనేత కార్మికులు, కళాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు రాష్ట్ర స్థాయి చేనేత పురస్కారాలను ప్రవేశపెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాసిన మంత్రి చేనేత రంగం రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, చీరాల, పెడన, పొందూరు, శ్రీకాళహస్తి, బొబ్బిలి, భట్టిప్రోలు, మదనపల్లి ప్రాంతాల చేనేత ఉత్పత్తులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జాతీయ చేనేత పురస్కారాల తరహాలో ప్రతి రాష్ట్ర స్థాయి పురస్కారాలను 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రదానం చేస్తే చేనేత కార్మికులు, డిజైనర్లు, కళాకారులకు ప్రోత్సాహంగా ఉంటుందని తెలిపారు. వికసిత్ ప్రయాణంలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశాభివృద్దితో పాటు వారసత్వ పరిరక్షణకు సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందని ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వారసత్వంతో పాటు అభివృద్ది అనే దార్శనికతతో కేంద్ర ప్రభుత్వం దేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక, చారిత్రక సంపదను సంరక్షిస్తూనే వాటిని దేశ అభివృద్దికి పునాదులుగా మలిచే దిశగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని పురంధేశ్వరి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందని ఆలూరు శాసనసభ్యులు బి విరూపాక్షి అన్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని పలు గ్రామాల బూత్ స్థాయి ఏజెంట్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో బూత్ స్థాయి ఏజెంట్ల పాత్ర కీలకమని అన్నారు. ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు కనిపిస్తే వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని బీఎల్ఏలకు సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆర్టిస్టిక్ ప్రైడ్ డేను ప్రతి సంవత్సరం జూన్ 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఆర్టిస్టిక్ వ్యక్తుల ప్రాముఖ్యతను గుర్తిస్తూ సమాజంలో వారి పట్ల సానుకూల దృక్పథాన్ని తీసుకురావడమే ఈ వేడుక లక్ష్యం. ఆర్టిజం అనేది ఒక వ్యాధి కాదని, అది ఒక రుగ్మత మాత్రమే అన్న విషయాన్ని తెలియపరచడం కోసం ప్రత్యేకంగా ఈరోజును ఆర్టిస్టిక్ ప్రైడ్ డేగా నిర్వహిస్తున్నారు. ఆర్టిస్టిక్ ప్రైడ్ డేను మొదటిసారిగా 2005లో యాస్పైస్ ఫర్ ఫ్రీడమ్ అనే సంస్థ బ్రెజిల్లో ప్రారంభించింది. ఆర్టిజం గురించిన అపోహలు తొలగించడమే లక్ష్యంగా ఈరోజు పలు కార్యక్రమాలు చేపడతారు. ఆర్టిజం గురించి సమాచారాన్ని అందరికీ తెలియజేసే విధంగా కార్యశాలలు, సమావేశాలు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్రమోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ప్రజా సమస్యల పరిష్కారం, మెరుగైన పౌర సేవల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పలు ప్రాంతాల్లో ఆయన ఈరోజు పర్యటించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి సమావేశంలో పెట్టుబడులపై చర్చిస్తోన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక అటవీకరణ కార్యక్రమాలు మరింత విస్తరించాలని అధికారులకు సూచించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాష్టంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. దేశంలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీకు తెలుసా భారత్ లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ? 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
2: లఖపతి దీదీ బనానే కా ఈ అభియాన్ ఆనే వాలి పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
1: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.
3: అలాగే ఇప్పుడు ఒక ప్రకటన. లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారన్నమాట, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలోని బీడి, లైమ్ స్టోన్, డోలమైట్, ఐరన్, మాంగనీస్ గనులు, క్రోమ్, మైకమ్ అండ్ కార్మికులు, సినీ కార్మికులు, పిల్లలు 2026-2027 సంవత్సరానికి గాను ఆన్లైన్లో స్కాలర్షిప్ కి దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీలు 1 నుంచి 10వ తరగతి చదివిన వారు 31/8/2026 లోపుగా, అలాగే 11 నుండి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారన్నమాట 31/10/2026 లోపుగా దరఖాస్తు చేసుకోవాలన్నమాట. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు ఆర్ కళాశాలలో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. మిగిలిన వివరాలకి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.government.in/application/form/login అనే వెబ్సైట్ లో చూడవచ్చు, లేదంటే ఆఫీస్ ఆఫ్ ద వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నెంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు అన్నమాట.

మనమున్నాం దీరా ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి మనం మాట్లాడుకోబోతున్న ఇంకొక టాపిక్ ఏంటి ఇవాళ దీరా ప్రోగ్రామ్ లో అంటే, పొందికైన ఇంటి కోసం మనం ఏం చేయాలి అనేదన్నమాట. ఇంట్లో వస్తువులు ఎంత చిందరవందరగా ఉంటే మన ఆలోచన విధానం కూడా అంతే గందరగోళంగా ఉంటుందన్నమాట. చూడడానికి ఇల్లు చక్కగా పొందిగ్గా ఉంటే దానిలో నివసించే వాళ్ళు అంటే మనందరం ఉండేవాళ్ళు కూడా మానసిక పరిస్థితి కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మరి ఇంట్లో పొందిగ్గా సామాన్లు ఎలా అమర్చుకోవాలి అనేది ఇవాళ దీరాలో తెలుసుకుందాం. అందుకే ఒక సామెత కూడా ఉంది కదా, సో ఇంటిని చూడు ఇల్లాలని చూడు అనేది, అంటే ఇంటిని చూస్తే ఇంటి ఇల్లాలని చూస్తే ఇల్లు తెలిసిపోతుంది. సో ఇలాంటి మాటలు చాలా ఉన్నాయి. అంటే మ్యాక్సిమం మనకి ఇప్పుడు టైం ఉండట్లేదు కాబట్టి మన అమ్మలు అమ్మమ్మలు అయితే సర్దిని వాళ్ళు సర్దినట్టు, చెమ్మిన వాళ్ళు చెమ్మినట్టే ఉండేవాళ్ళు అనమాట. బట్ ఎనీవే అవన్నీ పక్కన పెట్టేస్తే ఇంటిని ఇలా పొందిగ్గా సర్దుకోవడం వల్ల మనం మానసికంగా ప్రశాంతంగా ఉంటాం, అలాగే మన బుర్ర గందరగోళం ఉండకుండా గందరగోళంగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మరి వీటి కోసమైనా మన ఇంటిని మనం శుభ్రంగా అయితే ఉంచుకోవాలి. మరి ఎలా పొందిగ్గా అమర్చుకోవాలి అనేది తెలియాలి అంటే ఏం చేయాలి, ఇవాళ దీరా అయితే వినాల్సిందే అనమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే

వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ. ఇప్పుడు నేను మీకోసం వెన్నెల కురిపించబోతున్నాను అనమాట. ముద్దల కొడుకు మూవీ నుంచి సాంగ్ ప్లే చేసి వింటూ స్టేజ్ ఇంటూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

ఉంటుంది. మరి అలా ఉండకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, మనం మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. సో స్టోరేజ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి మనకి చాలా తక్కువ స్పేస్లోనే వచ్చేస్తున్నాయి కాబట్టి. మరి ఎక్కువ ఫర్నిచర్ని స్టోరేజ్ యూనిట్గా కూడా వాడుకుంటే మంచిదన్నమాట. అంటే ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, ఈ మధ్యకాలంలో ఫర్నిచర్ అయితే సోఫాలు కానివ్వండి, లేదంటే మనకి ఇష్టమైన కార్డ్స్ కానివ్వండి, చాలా డిజైన్స్లో చేయించుకుంటున్నాం కదా. సో వాటికే స్టోరేజ్ ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట. కాబట్టి వాటిలో స్పేస్ ఉంటుంది కాబట్టి వాటి లోపలే సామాన్లు కూడా సర్దేసుకుంటే ఇంకా చుట్టుపక్కల ఇలా పెట్టకుండా సో ఇంపార్టెంట్వన్నీ అలా కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం మనకి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే స్పేస్ కూడా సరిపోతుందన్నమాట. అలాగే చాలా మంది ఇందాక నేను అన్నట్టే చాలా డిజైన్గా వాళ్ళకి ఇష్టం వచ్చిన మోడల్లో మంచాలు అయితే చేయించుకుంటూ ఉంటారు కదా. మరి ఒకవేళ ఆ మంచాల్లో సామాన్లు సర్దుకోవడానికి ఎలాంటి స్టోరేజ్ కనుక లేకపోతే బాక్సుల్లో సామాన్లను సర్ది మంచం కిందకి తోసేయడం మంచిది అనమాట. మరి అవకాశం ఉన్నంత వరకు మనం ఇల్లు నీట్గా సర్దుకోవాలి కదా. దీనివల్ల ఏంటి అంటే సామాన్లు పాడుగా అలాగే పాడైపోకుండా ఉండే, అట్ ద సేమ్ టైం స్పేస్ కూడా కలిసి వస్తుంది. కాకపోతే ఏంటి అంటే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆ స్పేస్ అప్పుడప్పుడు, అంటే మనం ఏదైతే మంచం కింద బాక్సెస్లో అన్నీ పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా, అప్పుడప్పుడు తీస్తూ మంచం కింద కూడా శుభ్రం చేస్తూ ఉంటే ఏంటి అంటే అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. సో ఎలుకలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, అవి కొట్టేసాయా, లేదంటే మనవి అలాగే ఉన్నాయా, సో మనం చూసుకోవాలి కదా. బట్ ఏంటి ఇలా చేయడం వల్ల ఏంటి అంటే స్పేస్ ఉంటుంది, అలాగే మనకి ఇంకేంటి అంటే మనం ఎక్కువగా సామాన్లు కూడా సర్దుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. మరి ఇంకా ఏం చేయాలి పొందికైన ఇంటి కోసం అనేది ఇవాళ తీరాలో మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తా. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ యువసేన అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. House music on my mind.

మనము నా బీరా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, మరి పొందికైన ఇంటి కోసం మనం ఏం చేయాలి, ఇంట్లో వస్తువులు ఎంత చిందరవందరగా ఉంటే మన ఆలోచన విధానం కూడా అంతే గందరగోళంగా

0: తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివు.
0: ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు
1: కైకు.

0: పెదాలనే ఉంటారు
1: చూడు
0: నడుముని
1: ఇడుపు
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఉంటారు
1: ఆశ దోష అమ్మమండి మీష
0: చెప్పమంటుంటే
1: చెప్పనా

నా ఆటోగ్రామ్ స్వీట్ మెమోరీస్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా పొందికైన ఇంటి కోసం మనం ఏం చేయాలి అనే దాని గురించి, ఇందాకే చాలా చెప్పా. మరి ఇంకా మనం ఏం చేయాలి అంటే కనుక, సో మనకి కిచెన్ లో అప్పుడప్పుడు సింకుల కింద కూడా కొంచెం ప్లేస్ అనేది ఉంటుంది కదా, జనరల్ గా మనం దాన్ని వదిలేస్తాం. బట్ అక్కడ కూడా ఏంటి అంటే కొన్ని అంటే అలమర్లు లాంటివి ఇలాంటివి పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే అరలు అమర్చుకోవడం వల్ల ఎక్కువగా మనకి వస్తువుల్ని అమర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మనకి వస్తువుల్ని స్టోర్ చేసుకోవడానికి ఎక్కడ ప్లేస్ ఉన్నా, అంటే నేను ఎగ్జాంపుల్కి చెప్పా, సింకుల దగ్గర కింద ప్లేస్ ఉంటుంది, అలాగే బాత్రూమ్స్ లో ఎక్కువ వస్తువులు పెట్టుకోవాలంటే గోడలకి కూడా అరలు అమర్చుకుంటే మంచిదన్నమాట. అప్పుడు మనం ఎక్కువ వస్తువుల్ని సులభంగా అమర్చుకోవచ్చు, దీనివల్ల మనకి స్పేస్ కూడా ఉంటుంది, అలాగే స్టోరేజ్ కూడా ఎక్కువగా మనం దానిలో అంటే స్టోరేజ్ కూడా ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. అలాగే చాలా సందర్భాల్లో ఇంట్లో అనేక ప్రాంతాలని మనం వాడకుండా ఉంటూ ఉంటాం కదా, ఇందాక నేను చెప్పినట్టే సింకుల కింద ప్రాంతాలు ఉంటాయి, అలాగే కొన్ని మెట్ల కింద. అంటే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది, ఇప్పుడు అసలు ఎక్కడ కూడా స్పేస్ అనేది కొంచెం కూడా వదలట్లేదు అనమాట, ఇప్పుడు కట్టిన ఇళ్ళకైతే కనుక. సో ఏదైనా సరే ఇలాంటి ప్లేసులు ఒకవేళ ఖాళీ ఉంటే కనుక అక్కడ కూడా మనం బాక్స్లను చేయించుకుంటే వాటిల్లో కూడా వస్తువుల్ని పెట్టేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఫర్నిచర్ ఎలాగో, ఇప్పుడు ఫర్నిచర్ కూడా చాలా ట్రెండింగ్ గా స్టోరేజ్ తో పాటు వస్తుంది కాబట్టి ఫర్నిచర్ లో స్టోరేజ్ ఏదైతే స్టోరేజ్ బాక్సులు ఉన్నాయో వాటిలో మనం సామాన్లు సర్దుకోవచ్చు. అలాగే ఇంకా ఇలా ఇందాక నేను చెప్పినట్టు ఖాళీ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయో వాటిని వదిలేయకుండా, సో వాటిని అరలు అమర్చుకుంటే అక్కడ కూడా అంటే వంటింట్లో అమర్చుకోవాల్సినవి వంటింట్లో అలా అనమాట, అప్పుడు మనకి స్పేస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సామాన్లు సర్దుకోవడానికి ప్లేస్ లేదు ఇలాంటివన్నీ అనుకోకుండా ఉంటాం. అండ్ చూడటానికి కూడా ఇల్లు పొందిగ్గా నీట్గా ఉంటుందన్నమాట. మరి పొందిగ్గా ఇల్లు అమర్చుకోవడం ఎలా అనేది అయితే ఇలాగే అనమాట. మరి వాటి దీరా అయితే మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మిస్టర్ ఎర్రబాబు అనమాట ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో దీరా ప్రోగ్రామ్కి అయితే నేను సైన్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సండే సండేలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: Sunday, Sunday, only on Vivid Bharati FM 101.3.

హలో హాయ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాల్టి సండే సండే ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్న అనమాట. మరి సందడి చేయడానికి నేనైతే రెడీగా ఉన్నా, నాతో పాటు కలిసి సందడి చేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నా. బట్ దానికంటే ముందు కొంతమంది లిజనర్స్ అయితే ప్రసన్నాన్ని పలకరిస్తూ మెసేజ్లు అయితే పంపించారనమాట. చూద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే, శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి, చిత్రాల గ్రామం నుంచి దమ్ముజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు. అలాగే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారనమాట లక్ష్మీ, సత్యనారాయణ్, భాను వీళ్ళందరూ అనమాట. ఎక్కడి నుంచి అంటే కనుక నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ అని చెప్పి మెసేజ్ చేశారు. అలాగే కామర్తి శంకర్ రాజోలి నుంచి హాయ్ అంటున్నారు. అలాగే ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారికి, అలాగే ఆర్జీలందరికీ కూడా నమస్కారాలు అంటున్నారు, ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట. ఎవరు అంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ ఇంకా శ్యామల, ఇంకా చాలా మంది ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారు. అండ్ కడప నుంచి ఎవరు మానస్ కుమార్, శ్రీలతాదేవి వీళ్ళందరూ అనమాట, థ్యాంక్ యూ. అండ్ అలాగే రాజోలి నుంచి బోరెల్లి జయన్న హాయ్ అంటున్నారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు ఎవరు అంటే కాజ నుండి టీవీ సుబ్బారావు గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపిస్తున్నారు. అలాగే అప్పలరాజు గారు పెడన జోగానందరావు కాలనీ నుంచి అనమాట హాయ్ ప్రసన్న గారు అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ అయితే పంపించేశారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ రాజు, శ్రీవాస్త వీళ్ళందరూ కోనాపూర్ నుంచి మెసేజ్ చేశారు. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కటి కూడా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ పంపించారనమాట. అలాగే మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్లు అయితే పంపించేశారు. సో ఇప్పుడైతే నాకు అర్థమైంది ఏంటి అంటే, మరి మీ అందరూ కూడా క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, ఇవాళ సండే సండేలో చాలా అంటే చాలా సింపుల్ క్వశ్చన్స్ అయితే అడిగేయాలనుకుంటున్నాను అనమాట. సో నాకు తెలిసి నేను ఇలా అడగగానే మీరు అలా ఆన్సర్ అయితే చేసేస్తారు. సరే ఇంకా క్వశ్చన్స్ అడుగు అని చెప్పి మీరు అలా అనుకుంటూ ఉంటారు, నేను కూడా ఇంకా లేట్ చేయకుండా అడిగేస్తున్నా. వైజయంతి మాల, శివాజీ, భారతి మొదలగు వారు ఏ నాట్య కళలో ప్రఖ్యాతి గాంచారు, ఇది అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం దొరసాని మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్యూన్ టూ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనము నామ్ సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. చూద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే గనక శుభ మధ్యాహ్నం ప్రసన్న మేడం అంటూ ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మహమ్మద్ దయ్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేశారనమాట. మీరు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్. అలాగే క్యాదర్ వీరేష్ రాజుల మండలం నుంచి రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్. కనకరావు గారు పెడ నుంచి రాంగ్ ఆన్సర్. రాజోలు నుంచి బోరెల్లి జయన్న రాంగ్ ఆన్సర్. అలాగే హరికృష్ణ నంద్యాల డిస్టిక్ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కోట శ్రీమన్నారాయణమూర్తి, కోట సుజాత వీళ్ళందరూ భవానీపురం విజయవాడ నుంచి మెసేజ్.

అన్నమాట రాంగ్ ఆన్సరే. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా అక్కరపాక నుంచి రమా వేణు వీళ్ళందరూ అనమాట క్వశ్చన్ వినలేదు అంటున్నారు అనమాట. సరే ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే వైజయంతి మాల శివాజీ భారతి మొదలగు వారు ఏ నాట్య కళలో ప్రఖ్యాతిగాంచారు అని చెప్పి అడగడం అయితే జరిగిందనమాట. సో అది భరతనాట్యంలోనే ఒక పార్ట్, సో దానికి కూడా ఒక పేరు అనేది ఉంది, అదేంటి అని చెప్పి అడిగా ఒకళ్ళు పంపించారు. సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. సో ఆలోచించిన తర్వాత మీకు ఆన్సర్ తెలిస్తే కనుక మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు టైప్ చేసి, దాని తర్వాత ఆన్సర్ కూడా టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండొచ్చు. అండ్ ఇప్పుడైతే ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే పంపించారనమాట. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురుహరి యశోద వీళ్ళందరూ అనమాట రాంగ్ ఆన్సర్. అలాగే తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి వైవి రావు జయలక్ష్మి గారు మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మానస్ కుమార్ శ్రీలతాదేవి వీళ్ళందరూ అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామా కార్తిక్ వీళ్ళందరూ అనమాట మీరు కూడా రాంగ్ ఆన్సరే పంపించేశారు. ఇంతకీ అసలు ఆన్సర్ ఏంటి? చిలుక నారాయణ ఆన్సర్ ఏమైనా వీళ్ళందరూ కూడా అనమాట నిజామాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్. అలాగే ఇంకా మస్తాన్ సాహెబ్ ఢిల్లీ నుంచి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు భాస్కర్ గారు పెడ నుంచి. మీరు పంపించిన వాటిలో ఒకటి కరెక్టే అనమాట. అలాగే నమస్తే ఆర్జే ప్రసన్న మేడం అంటూ మీ ప్రశ్నకి జవాబు అని చెప్పి రాంగ్ ఆన్సరే పంపించేశారు ఎర్రమెల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి అనమాట. అండ్ అలాగే సాయి ప్రసాద్ ద మంగళగిరి నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అలాగే దమ్మోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్. అలాగే మరదని రాంగ్ ఆన్సర్ కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి మెసేజ్ చేశారనమాట. అండ్ అలాగే దేవునూరు మధురా చిన్నంపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు రాంగ్ ఆన్సరే పంపించేశారు. అలాగే మంగళగిరి నుంచి దామల చిన్నమస్తన్రావు గారు దామల పెద్దమస్తన్రావు గారు నమస్తే అండి అంటూ రాంగ్ ఆన్సరే పంపించేశారు. అలాగే హాయ్ అండి నమస్తే మేడం సండే సండేకి స్వాగతం అంటూ జాఫర్ విశాల్ మీ అందరి కోసం అని చెప్పి ఓకే ఓకే ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ టైం అయితే వచ్చేసింది అంటున్నారు అనమాట. ఇంకా ఎవరు మెసేజ్ చేశారు అంటే కనుక మలాన్ బి కర్నూలు నుంచి బాలాజీ నగర్ నుంచి రాంగ్ ఆన్సరే పంపించేశారు. సో ఇంతకీ అసలు ఆన్సర్ ఏంటి అంటే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి మెసేజ్ చేశారు. అలాగే కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కూడా రాంగ్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అలాగే కనకరావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అలాగే గణేష్ రాజు శ్రీవత్స కోణాపూర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మేడం అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ ఇంకా శ్యామల అనమాట. అండ్ అలాగే కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఆన్సర్ కూడా రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి మీరు నెక్స్ట్ క్వశ్చన్కి అయితే రెడీగా ఉండండి. ఆల్మోస్ట్ అందరి ఆన్సర్స్ అయితే చదివేశాను. మహమ్మద్ ఇనాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా అక్కరపాక నుండి రమా అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. వేటపాలెం దగ్గర నుంచి రమానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ వీళ్ళందరూ అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే దమోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్. క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే దేవనూరు మజారా చిన్నంపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు కరెక్ట్ ఆన్సర్. అలాగే విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అంటూ దైన్యతుల్లా కాదు కాదు మహమ్మద్ జైనుద్దీన్ గారు అలాగే స్నేహభాను జైనుద్దీన్ గారు అనమాట నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మెసేజ్ చేశారు ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ. అలాగే కాకాని నుంచి పద్మశేఖర్ వీళ్ళందరూ అనమాట గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు అనమాట. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఇప్పుడే ట్యూన్ చేసా అంటున్నారు ఆన్సర్ చెప్పేస్తున్నా. ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళందరూ నెక్స్ట్ క్వశ్చన్ కోసం రెడీగా ఉండండి. అండ్ అలాగే ఇంకా ఎవరు అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మ్యామ్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి మెసేజ్ చేశారనమాట. సో మీరైతే రాంగే. సరే ఎంతో మంది మొత్తానికి కరెక్ట్గా పంపించిన వాళ్ళు కొంతమంది, తెలుసుకొని పంపించిన వాళ్ళు ఇంకొంతమంది. సో వీళ్ళందరూ ఉన్నారు, తెలియని వాళ్ళు క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మరి క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే కనుక. సో మీ అందరూ పంపించింది అనమాట. దానిలోనే ఏంటి అంటే మోహిని అట్టం అనమాట మీరు పంపించారు కదా. సో మోహిని అట్టం ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇందాక అడిగిన క్వశ్చన్కి. అండ్ ఇంకా నేను అలా చెప్పకపోతున్న ముందే పంపించేశారు యాక్చువల్గా. సో మీ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించినట్టే కన్సిడర్.

అనమాట. కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే చిలుక నారాయణ ఆన్సర్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ కామర్తి కాదు కాదు ఓకే గణేష్ నేను చెప్పిన తర్వాత ఇప్పుడు విన్నామని అనుకుంటున్నా, కోడాపూర్ నుంచి మెసేజ్ చేశారు. అలాగే పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటో వినేశారు కాబట్టి నేనైతే ఇప్పుడు మీ అందరి కోసం ఒక మంచి సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ పౌర్ణమి అనమాట. సో ఈ సాంగ్ అయితే వినేసేయండి, దాని తర్వాత ఖచ్చితంగా మీ అందరి కోసం ఇంకొక క్వశ్చన్ అయితే అడిగేస్తా. అదైతే మాత్రం అస్సలు డౌటే లేదు, చాలా అంటే చాలా ఈజీ అనమాట. సో ఇప్పుడు నేను ఇంకేం చెప్పాలనుకోవట్లే, ఆ క్వశ్చన్ అడిగేటప్పుడు చెప్తా. మరి ఇప్పుడు మాత్రం మీ అందరి కోసం పౌర్ణమి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టేట్యూన్ టూ 101.3 వివిధ్ భారతి ఫామ్, నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనము నామ్ సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు. అండ్ అలాగే చాలా ఈజీ క్వశ్చన్ అని చెప్పాను కదా, మరి ఇంతకీ అసలు ఆ క్వశ్చన్ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ మూవీకి ఒక పదాన్ని చేరిస్తే వచ్చే వెంకటేష్ చిత్రం ఏది? సో మీ అందరి కోసం నేను ఇంకొకసారి క్వశ్చన్ అయితే అడుగుతున్నాను, అడగకుండానే అడుగుతున్నా మీ అందరి కోసం, అంటే అంత నమ్మకం అనమాట మీరు చాలా తొందరగా గెస్ చేసి పంపించేస్తారని. పవన్ కళ్యాణ్ మూవీకి ఒక పదాన్ని చేరిస్తే వచ్చే వెంకటేష్ హీరో వెంకటేష్ చిత్రం ఏది అనేది క్వశ్చన్ అనమాట. కొంచెం ఆలోచించండి. మరి ఆలోచించిన తర్వాత ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి తెలుసు కదా, మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి అయితే మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలన్నమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను

ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాను ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే, ఈ సాంగ్ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో మెమొరీస్ని అలా అంటే ఒక 10-20 సంవత్సరాలు అలా బ్యాక్ వెళ్ళిపోతారు. ఇంతకీ అసలు ఆ సాంగ్ వింటే నిజంగానే షాక్ అయిపోతారు, అండ్ మూవీ కూడా షాకే అనమాట. సో షాక్ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది. విన్ టూ స్టేట్ యూన్ 2 101.3 వివిద్ భారతీయ ఫ్యామ్. క్వశ్చన్ అయితే గుర్తుంది కదా, సో ఆ క్వశ్చన్ మాత్రం మర్చిపోకండి, ఆన్సర్ ఆలోచిస్తూ ఉండండి, అండ్ ఈ సాంగ్ కూడా వినండి. అంటే మెమోరీస్లోకి వెళ్ళిపోతారని చెప్పాను కదా, మళ్ళీ 10 ఏళ్ళు బ్యాక్ వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు క్వశ్చన్ గుర్తుంటుంది కదా, అందుకని ఇంకొకసారి రిమైండ్ చేశాను అనమాట. ఎనీవేస్, ఈ సాంగ్ విన్ టూ ఆన్సర్ కూడా ఆలోచిస్తూ ఆ తర్వాత మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం.

0: swear to God.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమాపేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్టంలో పెట్టుబడులు పారిశ్రామిక అభివృద్దికి సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం మత్స్యశాఖ ఆక్వారంగం పొగాకు పంటకు సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు మలేషియా చేరుకున్నారు. కౌలాలంపూర్లోని భారత రాయబార కార్యాలయంలో మలేషియా ప్రజాప్రతినిధులతో నారాయణ సమావేశమయ్యారు. అనంతరం సెలంగార్లోని వ్యర్థాల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి ఘన వ్యర్థాల నిర్వహణపై మలేషియా అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్నం బయోమెడికల్ పారిశ్రామిక పౌల్ట్రీ వ్యర్థాల నిర్వహణ కేంద్రాల పనితీరును పరిశీలించనున్నారు. గ్రీన్ బెల్ట్ అభివృద్దికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. రాష్టంలోని కోస్తా తీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ది పర్యావరణ పరిరక్షణ అంశాలపై ఉప ముఖ్యమంత్రి రాష్ట సచివాలయంలో ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. రాష్టంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను రిజల్ట్స్ బీఐఈ డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్లో లేదా 9552300009 నంబర్కు వాట్సాప్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ సురక్షితమైన తాగునీరు నిరంతరంగా అందేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగం సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. చేనేత కార్మికులు కళాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు రాష్ట స్థాయి చేనేత పురస్కారాలను ప్రవేశపెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాసిన మంత్రి చేనేత రంగం రాష్ట సాంస్కృతిక వైభవానికి ప్రత్యేకంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం మెరుగైన పౌరసేవల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పలు ప్రాంతాల్లో ఆయన ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో సమావేశమైన ఆయన తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

సోదరి గ్రామం నుంచి బాసోది ఈరన్న అనమాట. అండ్ ఇంకా తిరుపతి నుంచి మురళి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఒక్కటే కరెక్ట్ అనమాట మీరు పంపించిన టూ మూవీస్ లో. అండ్ ఇంతకీ ఆన్సర్ పంపించింది ఎవరు అంటే కనుక కే శర్వన్ ముస్తాబాద్ నుంచి పంపించారనమాట. అండ్ ఇంకా నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రాజోలి నుంచి బోరెల్లి జయన్న అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు శేషు ఫ్రమ్ కాకినాడ నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. చిలుక నారాయణ అనసూయ వీళ్ళందరూ అనమాట. జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా చదవాల్సినవి చాలా మెసేజ్లు అయితే ఉన్నాయన్నమాట, మరి అవన్నీ కూడా చదివేస్తా. మరి క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నాను, సో ఆన్సర్ కూడా ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఈ సాంగ్ కూడా, ఫ్రమ్ ద మూవీ రణం అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

అతడు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు అయితే పంపించేశారనమాట. మరి ఇంకా ఎవరు ఏంటి అంటే కనుక మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే దస్తగిరి సంజయ్ ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే వైవి రావు జయలక్ష్మి వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీ సత్యనారాయణ వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి అంటే నాగర్ కర్నూల్ డిస్టిక్ నుంచి అని రాంగ్ ఆన్సర్ అయితే మెసేజ్ చేసేసారు. అండ్ ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు గారు అలాగే దామర్ల పెద్దమస్తానరావు గారు నమస్తే అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. నిన్న నుండి శోభారాణి రంగారావు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఇందాక అడిగిన క్వశ్చన్ కి అలాగే ఇప్పుడు క్వశ్చన్ కి కూడా అనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక అక్కరపాక నుండి రమ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నైస్ అండి మంచి ఇన్ఫర్మేషన్. అలాగే కర్నూలు ముజఫర్ నగర్ నుంచి అనమాట రామకార్తిక ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారు. అండ్ ఇంకా రాంగ్ ఆన్సర్ పంపించేశారు శ్రీగిరి హరికృష్ణ నంజల్ డిస్టిక్ నుంచి అనమాట. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ ఇంకో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గాంధీ అని పంపించారు. మీ పేరే అదా గాంధీనా? ఓకే తిరుపతి నుంచి అనమాట. అండ్ ఆన్సర్ కూడా కరెక్టే. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ ఇంకా శ్యామల అనమాట. అండ్ ఇంకా ప్రియా ఫ్రమ్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా రాంగ్ ఆన్సర్ పంపించేశారు గణేష్ రాజు వీళ్ళందరూ కోణాపూర్ నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే చంద్రశేఖర్ గారు సర్కపూర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక తేజేశ్వరి శ్రీనివాసులు వీళ్ళందరూ అనమాట కర్నూలు డిస్టిక్ కొడుమూరు మండలం నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా చెప్పేస్తా, కొంచెం వెయిట్ చేయండి. సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి అండ్ ఆన్సర్ రివీల్ చేసే టైం కూడా వచ్చేసింది. అండ్ అలాగే మండూర్ మధుకుమార్ లక్ష్మీదేవి వీళ్ళందరూ ఎక్కడి నుంచి అంటే వెంకటగిరి సాలికాల నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అప్పలరాజు గారు, అలాగే మీరు పంపించిన ఆన్సర్ కూడా కరెక్టే అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహవాను జైనుద్దీన్ అనమాట. సో మీరందరూ ఇలా వింటారు కాబట్టి మా అందరికీ కూడా క్వశ్చన్స్ ఏం అడగాలి, ఎలా చెప్పాలి, ఎలా అడగాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం అనమాట. సో అంతా మీ క్రెడిట్ గోస్ టు యూ. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎవరు ఈ మెసేజ్ చేసింది అంటే కనుక అక్కరపాక నుంచి రమా అనమాట థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు పల్నాడు జిల్లా రామిరెడ్డిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా చెప్పేస్తా, కొంచెం వెయిట్ చేయండి. నందిపేట నుంచి ఆర్ఎస్ గౌడ్ మెసేజ్ చేశారనమాట. అండ్ ఫైనల్లీ భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేయడం జరిగింది. మరి ఇంతకీ అసలు ఆ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అంటే రివీల్ చేసే టైం కూడా వచ్చేసిందనమాట. పవన్ కళ్యాణ్ మూవీకి ఒక పదాన్ని చేరిస్తే వచ్చే హీరో వెంకటేష్ చిత్రం ఏది అని చెప్పి అడగడం జరిగిందనమాట. మొత్తానికి మీరు పట్టేసి పంపించేశారు. ఇంతకీ ఏంటి ఆన్సర్ అంటే బాబు బంగారం. సో బాబు బంగారం ఈజ్ ద రైట్ ఆన్సర్. బంగారం

బంగారం పవన్ కళ్యాణ్ అయితే, బాబు బంగారం వెంకటేష్ అనమాట. సో అలా సెట్ అయిపోయింది. అండ్ ఆన్సర్ కూడా ఇదే. మరి కరెక్ట్ ఆన్సర్ ఎవరైతే చెప్పారో వాళ్ళందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా ఫ్రమ్ ద మూవీ బంగారం అనమాట. బట్ దానికంటే ముందు క్వశ్చన్ అడగచ్చు కదా, అప్పుడప్పుడు అట్లాంటివి అప్పుడప్పుడు మాత్రమే వినిపిస్తాయి అనమాట నేను అడగాలి అనుకున్నప్పుడు. ఇంతకీ మరి అసలు ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే అడిగేస్తా, దాని తర్వాత బంగారం మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తా. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, మైన జాతి ప్రజలు ఏ రాష్ట్రంలో అధికంగా గలరు? మీ అందరి కోసం ఇంకోసారి అడుగుతున్నా, మైన జాతి ప్రజలు ఏ రాష్ట్రంలో అధికంగా గలరు? మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇందక్కడి నుంచి నేను చెప్తూనే ఉన్నా, మరి బంగారం నుంచి ఫైనల్ గా ఈ మూవీ నుంచి సాంగ్ వినే టైం అయితే వచ్చేసింది. వింటూ అలాగే నేను అడిగిన క్వశ్చన్ కి ఆలోచిస్తూ ఆన్సర్ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనము ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి లిజనర్స్ లో చాలా మంది మెసేజ్లు అయితే పంపించారనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా ఇవన్నీ తెలియాలి అంటే ముందు నేను మెసేజ్లు చదవాలి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్ పంపించేశారు మీరు. అలాగే కనకారావు గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్ మధ్యప్రదేశ్లోకి వెళ్తారు, కాదు వెళ్ళద్దు. అలాగే కర్నూలు జిల్లా గోనగండ గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి వీళ్ళందరూ అనమాట రాంగ్ ఆన్సర్. అలాగే పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే రాజోలి నుంచి జయన్న కరెక్ట్ ఆన్సర్ పంపించారనమాట. అండ్ అలాగే కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే శ్రీ విశాఖపట్నం నుంచి ట్రై చేయండి తెలీదు అని పంపించేశారనమాట. ఏం పర్లేదు, తెలియను తెలుసుకుంటూ ముందుకెళ్ళిపోవడమే జీవితం అనమాట. అప్పుడప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని చెప్పి రాంగ్ ఆన్సర్ పంపించేశారు రంగోలీ శ్రీనివాస్ గౌడ్ ఇందిరా వీళ్ళందరూ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే జాన్సన్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే వైవి రావు, జయలక్ష్మి వీళ్ళందరూ అనమాట తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా తేజేశ్వరి శ్రీనివాస్లో వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి అంటే కొడుమూరు మండల్ ముల్లకుర్తి విలేజ్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గణేష్, రాజు, శ్రీవత్స వీళ్ళందరూ కోనాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే మళ్ళీ మీ అందరి కోసం ఒకసారి క్వశ్చన్ ప్లీజ్ అని అడిగిన వాళ్ళందరి కోసం క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. మైన జాతి ప్రజలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటారు అనమాట, అధికంగా గలరు. సో ఇదే క్వశ్చన్, మైన జాతి ప్రజలు ఏ రాష్ట్రంలో అధికంగా ఉన్నారు అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం నేను సిరిమల్లల వాన కురిపించబోతున్నాను అనమాట ఫ్రమ్ ద మూవీ వాన. మరి సిరిమల్లల వానలో తడుస్తూ ఆ తర్వాత క్వశ్చన్ కూడా మర్చిపోకుండా ఆలోచిస్తూ ఆన్సర్ మెసేజ్ చేస్తూ స్టేజ్ ఉంటూ 101.3 వివిధ భారతీయ ఫ్రమ్. మరి అసలు ఇంతకీ ఈ సాంగ్ ఎవరు పాడారు ఏంటి అంటే కనుక రంజిత్ ఇంకా చిత్ర పాడిన సాంగ్ అనమాట. సో లిరిసిస్ట్ వచ్చేసరికి సిరివెన్నెల గారు. సో మరి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ స్టేజ్ ఉంటుంది.

మనము నామ్ సండడే సండడే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విద్యుత్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జ ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించారు. మళ్ళీ ఇంకొకసారి క్వశ్చన్ కూడా అడిగేశాను. దాని తర్వాత ఇంకా చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారు అనమాట. మరి చూద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే గనక అనంతనాగ్ త్రివేణి నిఖిల్ వీళ్ళందరూ అనమాట. ముద్దునూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే చిలుక నారాయణ అనసూయ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే ముజఫర్నగర్ నుంచి అనమాట, కర్నూలు నుంచి అనురాధ గారు, మదన్ కుమార్ వీళ్ళందరూ అనమాట. ఎగ్జాక్ట్లీ ఒకటి మీరు పంపించిన వాటిలో ఒకటి కరెక్ట్. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎర్రమిల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఇంకా పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం నుంచి రామిరెడ్డిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ ఇంకా శ్యామల అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే కేవి రమణమూర్తి శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సింగపూర్ అంటున్నారు. ఇంతకీ ఆన్సర్ పంపించింది ఎవరు అంటే కాకా నుంచి పద్మాశేఖర్ అనమాట. ఏదో అలా ట్రై చేశారు కదండి ఊరికే ఒకసారి సింగపూర్ అంటే పోలా, తర్వాత థాయిలాండ్ అని పంపించారు. ఆ రెండు అయితే కాదు, మరి కరెక్ట్ ఏంటి అనేది తెలియాలి అంటే ఆన్సర్ రివీల్ చేసే టైం కూడా వచ్చేసింది అనమాట. ఇంకా కొన్ని మెసేజ్లు ఉన్నాయి. అండ్ అలాగే జేఎం భాష వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ ఇంకా క్వశ్చన్ రిపీట్ అంటున్నారు. క్వశ్చన్ తో పాటు ఆన్సర్ కూడా రిపీట్ చేసేసే టైం అయితే వచ్చేసింది. అండ్ అలాగే పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఆర్ఎస్ గౌడ్ నందిపేట నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు మంగళగిరి నుంచి దామర్ల చినమస్తన్ రావు గారు, అలాగే దామర్ల పెద్దమస్తన్ రావు గారు అనమాట. మీరు క్వశ్చన్ విన్నారు అన్నారు.

అలాగే ఆన్సర్ కూడా కరెక్టే పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక సిరిగిరి హరికృష్ణ అనమాట, నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి టౌన్ అన్నమయ్య జిల్లా నుంచి. ఎంత పెద్ద అడ్రస్ పెడతారండి, నిజంగా చాలా లెంతీగా ఉంటుంది. ఆన్సర్ మాత్రం ఒకే ఒక్క పదం ఉంటుంది అనమాట. అండ్ ఇంతకీ ఆన్సర్ కూడా కరెక్టే పంపించేశారు. అండ్ అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దమ్మోజ్ వెంకటాచారి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నల్గొండ జిల్లా చిత్రాల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ ప్రసన్న మేడం, గుడ్ ఆఫ్టర్నూన్, బాగున్నారా అంటూ ఐఆమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిషా అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే VBVWD అని పంపించారు, అంటే మీ పేరు ఏమనుకోవాలి. అండ్ అలాగే నిజామాబాద్, ఓకే మీరు పంపించిన ఆ పైన ఏంటో నాకైతే అర్థం కాలేదు, బట్ ఆన్సర్ అయితే కరెక్టే. అలాగే ఈ మెసేజ్ చేసింది ఎవరు అంటే ఎం మురిహరి, యశోద వీళ్ళందరూ అనమాట. మరి అదేంటి అనేది నాకు కూడా అర్థం కాలేదు, ఆ స్టార్టింగ్ మీ మీ అక్షరాల భావం ఏంటి అనేది. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి కరెక్ట్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక శ్రీనివాసరావు, పద్మ వీళ్ళందరూ అనమాట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నిన్న నుండి శోభారాణి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎక్కడి నుంచి సునీల్ కార్తిక్ వీళ్ళందరూ కూడా అనమాట, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆన్సర్ కూడా కరెక్టే అనమాట. ఓకే అలాగే వినండి, ఇంకా వినిపిస్తూ కూడా ఉండండి వివిధ భారతి ఎఫ్ఎంని, ఇంకా ట్రావెల్ చేస్తూ వింటూ ఉంటామని చెప్పారనమాట. సో అందుకే ఈ మాట మనం మాట్లాడటం జరిగింది. అండ్ ఇంకా అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు టైలర్ రమేష్ గారు. అలాగే ఇంకా కార్లపూడి నుంచి గౌష్ భాష అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన క్వశ్చన్ ఏంటి, ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే కనుక మైన జాతి ప్రజలు ఎక్కువగా రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటారనమాట. సో ఆల్మోస్ట్ లిజనర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక సాంగ్ ప్లే చేస్తా, ఆ సాంగ్ మూవీ ఏంటి అనేది గెస్ చేసి చెప్పండి, అదే మీ నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను, ఆ సాంగ్ మూవీ ఏంటి నేనైతే చెప్పను, సాంగ్ మాత్రమే ప్లే చేస్తున్నాను. సో మీరే ఆన్సర్ చేయాలన్నమాట, అదే మరి క్వశ్చన్ అయితే. సో ఇప్పుడైతే సాంగ్ వచ్చేస్తోంది, ఆ సాంగ్ మూవీ ఏంటి అని గెస్ చేసి ఆలోచించి ఆ తర్వాత ఏం చేయాలి, మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

వాటర్ ఎమోషనల్ సాంగ్ కదా, అప్పుడప్పుడు ఇలాంటి సాంగ్స్ కూడా వింటూ ఉండాలి. అంటే అసలు ఇంత డిఫరెంట్ గా ఉంది, అసలు ఎవరు గెస్ట్ చేశారు, అసలు తెలిసిందా లేదా మూవీ ఏంటి అని చెప్పి అడిగా. ఇప్పుడు సాంగ్ విన్నారు కదా, ఈ సాంగ్ మూవీ ఏంటి అని ఇందాకే ఆల్రెడీ క్వశ్చన్ అయితే అడిగేశాను. మరి చూద్దాం ఎవరు మూవీ పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా అని చెప్పి చూసేద్దాం. భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అండ్ అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి ఆ మూవీ ట్యాగ్ లైన్ తో సహా పంపించేశారనమాట. మామూలుగా కాదు, అసలు అట్లుంటదనమాట మీతోని. అండ్ అలాగే ఇంకా ఎవరు అంటే కనుక మనోజ్, విష్ణు వీళ్ళందరూ అనమాట. ఎక్కడి నుంచి అంటే కోడూరు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే శ్రీ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. అలాగే రాజోలి నుంచి బోరెల్లి జయన్న కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. చంద్రశేఖర్ సాకపూర్ విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి ఎవరు అంటే కనుక ఎవరు, టైలర్ రమేష్ అనమాట, కరెక్ట్ పంపించేశారు. అండ్ అలాగే వైవి రావు, జయలక్ష్మి వీళ్ళందరూ తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి అనమాట. మీరైతే రాంగ్ ఆన్సర్ పంపించేశారు. చిలకం మారగానే మీకు ఆ మూవీ గుర్తొచ్చినట్టుంది కదా, లాహిరి లాహిరి లాహిరిలో అని పంపించారు, కానీ కాదనమాట. అండ్ ఇంకా ఐఎం భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు అనమాట, మీరు కూడా ట్యాగ్ లైన్ తో సహా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఇంకా ఎవరు అంటే కనుక మోహన్ రావు, లీలావతి, హిమప్రియ వీళ్ళందరూ కప్పలదొడ్డి నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గణేష్, రాజు, శ్రీవత్స వీళ్ళందరూ కోనాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి అనురాధ, రామ్, కార్తీక వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి, యశోద వీళ్ళందరూ. అండ్ అలాగే ఉరవకొండ నుండి ఈశ్వరయ్య కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మూవీ నేమ్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు, అనంతపురం నుంచి ఎన్ఎంటీ అని పంపించారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఫణి సత్యశ్రీ అనమాట, తినాలి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సుబ్బారెడ్డి, శివాజీనగర్, మదనపల్లి నుంచి అనమాట మీరు పంపించిన ఆన్సర్ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే రాంగ్ ఆన్సర్ పంపించేశారు సిరిగిరి హరికృష్ణ, నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి అనమాట. అండ్ ఇంకా క్యాదర్ వీరేష్, రాజోల్ మండలం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఈవినింగ్ అంటూ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవి నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, ఇంకా శ్యామల అనమాట. అండ్ అలాగే భద్రాద్రి కొత్తగూడెం నుంచి మారిపోయిన శ్రీనివాసరావు గారు, ఇంకా పద్మ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నిజామాబాద్ ద వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి, యశోద వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మహమ్మద్ ఇనియాతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాంగ్ ఆన్సర్ పంపించేశారు.

గారు ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి అనమాట. అలాగే కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతకీ అసలు కొంతమంది ఆలోచిస్తూ, కొంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపిస్తూ, కొంతమంది ఏంటి అసలు కరెక్ట్ ఆన్సర్ తెలుసుకోవాలి అనుకునేవాళ్ళు. సో ఎనీవే అందరి కోసం ఆన్సర్ అయితే ఒకటే ఉంటుంది కాబట్టి క్వశ్చన్ కి, మరి ఆన్సర్ అయితే రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. దానికంటే ముందు ఇంకా కొన్ని మెసేజ్లు అయితే వచ్చినాయి అనమాట. ఎవరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు మీరు? పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం నుంచి రామ్ రెడ్డి పాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతకి ఏంటి ఆ సినిమా అంటే, ఇందాక మీరు విన్న సాంగ్ నోట్బుక్ అనమాట. సో నోట్బుక్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో అదనమాట సంగతి. మరి అదనమాట ఇవాళ సందడే సందడి కూడా మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక లవ్లీ సాంగ్తో సండడే సండడి ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నా. మీ అందరి కోసం నేను గోదావరి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నా. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రాంలు. అంతవరకు స్టే ట్యూన్డ్.

0: గురించి తీసుకోనంటావా?
1: తీసుకో.
0: నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించవా?
1: నా చావు గురించి కూడా ఆలోచించవా?
2: వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్?
3: Get that on ya!

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 18వ రాష్ట స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమాపేశం సచివాలయంలో జరిగింది. ఇంధన, ఐటీ, ఎలక్ట్రానిక్స్, పర్యాటక, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు సంబంధించిన ప్రాజెక్టుల ప్రతిపాదనలపై చర్చించి ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్

ఈ రోజు విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో 39% మంది, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 53% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు మాధవ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈరోజు పర్యటించిన ఆయన పోస్టల్ శాఖ ద్వారా కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల నమోదు స్టాల్ను ప్రారంభించారు. చౌకగా అతి తక్కువ ప్రీమియంతో జీవిత బీమా పథకాలను ప్రధాని మోదీ అమలు చేస్తున్నారని తెలిపారు. ఈపీఎఫ్ చందాదారులకు ఈపీఎఫ్ వార్షిక వడ్డీ ఈ నెలలోనే జమ కానుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ప్రతిపాదించిన 8.25% వడ్డీకి కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం కారణంగా పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడడంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గినా భారత్లో వెంటనే ఇంధన ధరలను మాత్రం తగ్గించలేమని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది. వికసిత్ భారత్ ప్రయాణంలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశాభివృద్దితో పాటు వారసత్వ పరిరక్షణను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందని ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. ఆర్టిస్టిక్ ప్రైడ్ డేను ప్రతి సంవత్సరం జూన్ 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఆర్టిస్టిక్ వ్యక్తుల ప్రాముఖ్యతను గుర్తిస్తూ సమాజంలో వారి పట్ల సానుకూల దృక్పథాన్ని తీసుకురావడమే ఈ వేడుక లక్ష్యం. ప్రజా సమస్యల పరిష్కారం, మెరుగైన పౌరసేవల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పలు ప్రాంతాల్లో ఆయన ఈరోజు పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగ్గయ్యపేటలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్ 2026లో భాగంగా బుధవారం అర్ధరాత్రి నుంచి ఈ ఉదయం వరకు 3 మ్యాచ్లు జరిగాయి. తొలుత ఘనా పనామా తలపడగా క్రొయేషియాతో ఇంగ్లండ్ తలపడింది. ఉజ్బెకిస్తాన్ను కొలంబియా ఎదుర్కొంది. పనామాపై ఘనా 1-0 తేడాతో విజయం సాధించగా క్రొయేషియాపై ఇంగ్లండ్ 4-2 తేడాతో గెలుపొందింది. కొలంబియా 3-1 తేడాతో ఉజ్బెకిస్తాన్పై ఘన విజయం సాధించింది. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

బీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్గా 4:07 40 సెకండ్లు అయితే అయిపోయిందనమాట. మరి మనం అయితే ఎంటర్ అయిపోయాం ఇవాళ వివిధ ప్రోగ్రాంలోకి ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతీ ఎఫ్ఎం. అండ్ ఇవాళ వివిధలో థీమ్ ఏంటి అంటే కనుక ఒకే డైరెక్టర్ అనమాట, ఒకే ఫిలిం డైరెక్టర్. మరి ఎవరి సాంగ్స్ వినిపించబోతున్నాను అంటే ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపించబోతున్నా. ఆల్రెడీ మీరు వినేశారు ఇందాక సాయి మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం మగధీర, దాని తర్వాత సింహాద్రి, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఈవెన్ టూ స్టేజ్ ఇన్ టూ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మనమున్నాం వివిధ ప్రోగ్రామ్ లో. అండ్ ఇవాళ వివిధాల థీమ్ ఏంటి అంటే ఒకే ఫిలిం డైరెక్టర్ అనమాట. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం బాహుబలి, దాని తర్వాత బాహుబలి 2, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేట్ యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: भारती एफएम 101.3।
1: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరులని

0: ஆர்த்தி எஃப்எம் 101.3.
1: तेरे द्वार पे तेरी मौत आ गई।

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో. అండ్ ఇవాళ వివిధాల థీమ్ ఏంటి అంటే ఒకే ఫిలిం డైరెక్టర్ అనమాట, ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం ఛత్రపతి, దాని తర్వాత విక్రమార్కుడు, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్.

మనం ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో. అండ్ ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే ఒకే ఫిలిం డైరెక్టర్ అనమాట, ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపించేశాను కదా. మరి వివిధ ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీరాయ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో వివిధ ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెలా వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఎప్పుడు చెప్పేదే మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు, అంటే ప్రసన్న కూడా సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం

Hello dear friends, welcome to Vennela program with me, your RJ Chetan. ఒకవేళ మీకు టీనేజ్ కిడ్ ఉంటే వాళ్ళ యాటిట్యూడ్, హార్మోన్స్, కొత్త కొత్త పనులు చేయాలనుకునే నేచర్కి దగ్గరగా మీరుండాలి. ఒక రకంగా చెప్పాలంటే టీనేజ్ పిల్లలను పెంచడం కాస్త కష్టంగా ఉంటుంది. వాళ్ళ శారీరక మానసిక మార్పులు తల్లిదండ్రులకు చాలా ఛాలెంజ్గా మారుతాయి. టీనేజర్ పెంపకం కంటే అప్పుడే పుట్టిన శిశువును పెంచడం చాలా తేలికని చాలామంది తల్లిదండ్రులు అభిప్రాయపడతారు. వాళ్ళ మూడ్ స్వింగ్స్, యాటిట్యూడ్, విభిన్నమైన ప్రవర్తన వంటివన్నీ హార్మోన్లో మార్పుల వల్ల వస్తాయి. ఈ హార్మోనల్ చేంజెస్ 13 నుండి 18 ఏళ్ల లోపు ఉంటాయి. ఈ సమయంలో వాళ్ళ పెంపకం తల్లిదండ్రులకు చాలా కష్టంగా మారుతుంది. ఇలాంటి సమయంలో వాళ్లకు సరైన సలహా, గైడెన్స్, అటెన్షన్ ఇవ్వడం చాలా అవసరం. ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వడం వల్ల టీనేజ్ లో తప్పటడుగులు వేయకుండా జీవితంపై ఫోకస్ పెడుతుంది.

ఇప్పుడు చూద్దాం మన వెనల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. అలాగే టీనేజ్ పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా అనుసరించాలో కూడా తెలుసుకుందాం. ఎక్కువగా కంట్రోల్ చేయడం, మరీ ఎక్కువగా మీ టీనేజర్ ని కంట్రోల్ చేయకూడదు. కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకునే ఫ్రీడమ్ ఇవ్వాలి. మరీ ఎక్కువగా కంట్రోల్ చేయడం వల్ల తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని విషయాల్లో పేరెంట్స్ పిల్లలతో కొంచెం ఓపెన్ గా, ఫ్రీగా, ఫ్రెండ్లీగా ఉండాలి. సరైన సలహాలు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, స్మోకింగ్, డ్రగ్స్, ఆల్కహాల్ వంటి వాటి వల్ల కలిగే హాని గురించి వివరించాలి. కొత్త వాళ్లతో పరిచయం అలవాటవ్వాలి. అలా కాకుండా తన ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకురమ్మని చెప్పండి. దీనివల్ల వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు తెలుస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని మానిటర్ చేయకుండా మీకు తెలుసుకోవాలి అని ఉంటే డైరెక్ట్ గా అడగండి. పిల్లల విషయాల గురించి మాట్లాడటానికి సంకోచించకండి. అందం విషయంలో టీనేజర్స్ లో వాళ్ళ అందం, ఆకర్షణ గురించి తక్కువ అభిప్రాయం ఉంటుంది. ఒకవేళ అలాంటి సంకేతాలు గమనించినట్లయితే వాళ్లకు కావలసిన సలహాలు, సూచనలు ఇవ్వండి. జనరల్ గా వాళ్ళ బాడీ పట్ల, వాళ్ళ బ్యూటీ పట్ల వాళ్లకు కొంచెం ఎగ్జాజరేటెడ్ ఫీలింగ్స్ ఉంటాయి. సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. అదే కాకుండా ఒత్తిడి, చదువు విషయంలో లేదా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో మరీ ఎక్కువగా ఒత్తిడి చేయకూడదు, స్ట్రెస్ అస్సలు ఇవ్వకూడదు. పదే పదే వాటి గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్లకు మీపై కోపం పెరుగుతుంది. ఫ్యామిలీ ట్రిప్స్, సినిమాలు, డిన్నర్ ప్లాన్ చేయడం వంటివి తరచుగా ప్రణాళికలో చేర్చుకోండి. ఫ్యామిలీతో వాళ్లకు బంధం బలపడటానికి ఇలాంటి సరదాలు సహాయపడతాయి. లైఫ్ లో క్రష్ అనేది 10 నుండి 13 ఏళ్ల వయసులోనే ఉంటుంది. వారిలో సాధారణ ప్రేమ వంటి బంధాలు ఆ వయసులోనే ప్రారంభమవుతాయి. సాధారణ హెల్తీ రిలేషన్షిప్స్ బిల్డ్ చేయడంలో ఒక కీ రోల్ పోషిస్తాయి. ఓ అబ్బాయి నిజమైన రిలేషన్ లోకి వెళ్లక ముందే వారు ఇలాంటి మరెన్నో క్రష్లను ఫీల్ అవుతారు. అది మీరు గుర్తుంచుకోవాలి. కొన్ని వారు ఇష్టపడే వ్యక్తిని అలా ఆరాధిస్తారు. ఇవి ఇప్పుడిప్పుడే లేత ప్రాయంలో వచ్చే కోరికల వంటివి. పిల్లల మొదటి వారి కుటుంబాల్లోని ప్రేమ, బాధ్యత వంటివి నేర్చుకుంటారు. ఆ తర్వాత ఫ్రెండ్స్, టీవీ, సోషల్ మీడియాను, మరెన్నో మెసేజెస్ తెలుసుకుంటారు. వారు నేర్చుకున్న వాటిలో అన్ని మంచివి కాకపోవచ్చు. కాబట్టి ఈ విషయం గురించి పిల్లలతో పేరెంట్స్ మాట్లాడటం చాలా ముఖ్యం. హార్మోన్ల ప్రభావంతో మీ పిల్లలు మీతో క్రష్ గురించి మాట్లాడినప్పుడు వాటిని అప్పుడే వ్యతిరేకించొద్దు. ఎందుకంటే వారికే కొన్ని విషయాల్లో క్లారిటీ ఉండదు. దీంతో మొదట్లోనే అడ్డు చెబితే మీతో ఏం మాట్లాడరు. క్రష్ జీవితంలో ఆరోగ్యకరమైన భాగం, ఫ్యూచర్ కోసం మంచి ప్రాక్టీస్. ఇలాంటి రిలేషన్షిప్స్ పిల్లలకి చాలా నేర్పిస్తాయి. మరోవైపు వారు ముఖ్యంగా టీనేజ్ లో ఉంటారు. హార్మోన్ల ప్రభావం ఉంటుంది. పిల్లలు క్రష్ కి ఎక్కువగా శారీరక ప్రతిస్పందన ఉంటుంది. అది కూడా గందరగోళంగా ఉంటుంది. మీరు పాల్గొనాల్సిన అవసరం లేని సందర్భాలున్నాయి. కానీ మీ కూతురు తన మొదటి క్రష్ తో బిహేవ్ చేసే తీరులో మీరు కొన్ని విషయాలు చెప్పండి. మీ కూతురు ఫీలింగ్స్ అర్థం చేసుకోవడానికి కొన్ని మాటలు ఆమెతో మాట్లాడండి. ఆ క్రష్ తేలిగ్గా ఉంటే మీరు దాని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. అది కేవలం ఇంట్లో బుజ్జికుక్క పిల్లల్ని ఇష్టపడినట్లుగానే ఉంటుందని ఆమెతో మాట్లాడండి, ఓదార్చండి. తన సిచ్యువేషన్ ని వ్యతిరేకిస్తే సరికాదు. ఈ విషయం లైఫ్ లో సాధారణమని చెప్పండి. లైఫ్ లో ఎన్నో విషయాల్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. మీరెప్పుడు కూడా సరైన వ్యక్తిని కనుక్కోలేరు. ఆప్యాయత చాలా సార్లు పరస్పరంగా ఉండదు. ఒక్కోసారి ఫీలింగ్స్ రెసిప్రోకేట్ కూడా చేయరు వాళ్ళ క్రష్. మీ పిల్లల భావాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వాటిని ఒకంట కనిపెట్టడం కూడా ముఖ్యమే. ప్రారంభ దశలో గ్యాడ్జెట్స్ వాడకం, అర్ధరాత్రుల్లో కనిపెట్టుకుని ఉండడం ముఖ్యం. దీంతో మీ పిల్లలు సురక్షితంగా ఉంటారు. డియర్ ఫ్రెండ్స్, మనం ఇవాళ ఒక టీనేజ్ డాటర్ తో ఎలా కనెక్ట్ కావాలో మాట్లాడుకుంటున్నాం. బట్ దిస్ ఈజ్ అప్లికబుల్ టు బాయ్స్ యాజ్ వెల్. చాలా మటుకు టీనేజ్ ఏజ్ లో ఏమవుతుందంటే సడన్ గా హార్మోనల్ రష్ ఉంటుంది, బాడీలో చేంజెస్ వస్తాయి, అట్రాక్షన్స్ పెరిగిపోతాయి. అలాగే వాళ్ళ చుట్టుపక్కల ఏముందో అన్న దానిపైన ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అవుతుంది. ఎనర్జీ హైగా ఉంటుంది, విపరీతమైన ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఏదో చేద్దాం, ఏదేదో చేద్దాం అనుకుంటారు. కానీ ఏం చేద్దామో వాళ్ళకే తెలియదు. ఒకవేళ తెలిసినా కానీ వాటికి కావాల్సిన రీసోర్సెస్ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. అది దొరికితే ఒకలాగా ఎక్సిలరేషన్ ఉంటుంది, ఇలేషన్ ఉంటుంది, ఎక్కువ సంతోషపడిపోతారు. అదే ఒకవేళ తనకు చిక్కకపోతే, వాళ్లకు దొరకకపోతే మాత్రము గాఢాంధకార లోయలో పడ్డట్టుగా మరీ బాధపడిపోతూ ఉంటారు. సో యూ షుడ్ బి అవేర్ విత్ ఆల్ దీస్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. ఒక తల్లి తండ్రి పిల్లల్ని కనిపెట్టుకొని ఉంటే ఇలాంటి చిన్న చిన్న జర్నీలో వాళ్ళకి కొంచెం సరైన మార్గంలో ఇస్తే ఆఫ్టర్ ది గ్రో అవుట్ ఆఫ్ ఏజ్ దే విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని

0: ఒప్పుకుంటారు, అయ్యో ఇలా నేను చేశానా అని. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వి ఆల్ గో త్రూ దీస్ చేంజెస్. ఎమోషనల్ బిహేవియర్ కానివ్వండి, చాలాసార్లు పిల్లలు ఏదైనా చేయాలి అని వాళ్ళని మరీ మరీ ఫోర్స్ చేస్తే చిరాకు పడతారు, కోప్పడతారు, అరిచేస్తూ ఉంటారు. ఏంటి అంటే వాళ్ళకు క్లారిటీ ఉండదు. అదే టైంలో ఏంటంటే పేరెంట్స్ కూడా పెరిగి వాళ్ళ ఏజ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది, వాళ్లకు కూడా కొంచెం సహనం తగ్గిపోతుంది, బాడీలో పేరెంట్స్ కి కూడా ఎన్నో చేంజెస్ వస్తాయి, కొంచెం వీక్నెస్ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు అప్పటికే 50 ది ఏజ్ లో ఉంటారు జనరల్ గా తీసుకున్నైతే ఇండియన్ కాంటెక్స్ట్ లో. వాళ్ళ బాడీ కూడా ఏంటంటే కొంచెం అప్పటికే వీక్ కావడం మొదలు పడిపోతూ ఉంటుంది, ముందు ఉన్నంత యాక్టివ్ గా ఉండరు. సో దిస్ ఈజ్ లైక్ మిర్రర్ ఎఫెక్ట్ అన్నట్టు, అటు వాళ్ళ ప్రాబ్లం ఇటు వీళ్ళ ప్రాబ్లం, ఇద్దరిది కలిసి ఒక ఫ్రిక్షన్ ఏర్పడుతుంది అన్నట్టు. చైల్డ్ అండ్ పేరెంట్స్ అనేది దిస్ ఈజ్ అ వెరీ క్రూషియల్ ఏజ్ అండ్ టైమ్ వేర్ పేరెంట్స్ షుడ్ బి మోర్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ షుడ్ మెండ్ ద వే స్లోగా. ఏంటంటే మరీ కోపం తెచ్చుకోకుండా, ప్రతిదానికి అరవకుండా, బ్లేమ్ చేయకుండా కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. అసలు యాక్చువల్ గా మీ మెడికల్ కండిషన్ ఏంటి, మీకెందుకు ఇంత కోపం వస్తుందో ఒకసారి ఆలోచించండి. దాని తర్వాత స్లోగా హస్బెండ్ వైఫ్ ఇద్దరు ప్లాన్ చేసుకొని ఒక టీనేజ్ డాటర్ ని ఎలా తీర్చిదిద్దాలి అన్న దానిపైన దే కెన్ వర్క్ ఆన్ దట్, దే కెన్ స్లోలీ వర్క్ ఆన్ ద రిలేషన్షిప్స్. ఒకవేళ మీ వల్ల కాకపోతే మీరు ఒక కౌన్సిలర్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. దీస్ ఆర్ ద ఫార్మేటివ్ ఇయర్స్ ఆఫ్ అ చైల్డ్. ఈ ఏజ్ లో ఏంటంటే నేను అన్నట్టు వాళ్లకు స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకా చెరగని ముద్ర వేస్తాయి, కాబట్టి ఈ ఏజ్ లో అయినవన్నీ వాళ్లకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. సో ఆల్వేస్ గివ్ దెమ్ అ స్వీట్ మెమరీ విత్ దిస్ లవ్లీ మెసేజ్ అబౌట్ కనెక్టింగ్ విత్ యువర్ టీనేజ్ డాటర్. దిస్ ఇస్ చేతన్ సింగ్ బాయ్ ఇన్ ఆర్ వెనిలా ప్రోగ్రామ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709 నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: Shakti FM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, స్టూడియో క్లాక్లో సమయం 5 గంటలు దాటి 13 సెకండ్లు కావస్తుంది. ఇప్పుడు విందాం

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: ఆకలంటే ఏమైనా తినాలి అని అనిపించే ఒక భావన. కాలేయంలో గ్లైకోజన్ ఒక నిర్దిష్ట స్థాయి కంటే తగ్గినప్పుడు కలిగే అనుభూతిని ఆకలి అంటారు. ఆకలి వేసిన వెంటనే ఏమైనా తినాలి అనే కోరిక కలుగుతుంది. అది సహజం. ఒక సాధారణ మానవుడు ఆహారం తీసుకోకుండా వారాల తరబడి బ్రతకగలిగినా ఆకలి అనే భావన మాత్రం ఆహారం లేని 2 గంటల నుండే మొదలవుతుంది. ఇది కేవలం కడుపు నింపుకునే అవసరం మాత్రమే కాదండి, మనిషి జీవితంలో పోరాటం, కన్నీరు, కసిని తెలియజేసే ఒక బలమైన భావోద్వేగం. ఈ బాధ అన్ని బాధల కన్నా గొప్పది. ఆకలి అనేది అశ్వానికే గరిగడ్డి తినిపిస్తుందట, సోమరులను కష్టపడి పనిచేసేటట్టు చేస్తుందట. ఆకలి రుచి ఎరుగదు. ఆకలిగా ఉన్నప్పుడు చేదు వస్తువు కూడా తీయగా ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, ఆకలిని కొలిచిన వాడికే జీవితం విలువ తెలుస్తుంది. కాబట్టి ఇది గొప్ప అపూర్వ శక్తి. ఇది ఆవేదనను పెంచుతుంది. అంతేకాకుండా కోటి విద్యలు కూటి కోసమే. ఎందుకన్నారు? ఆకలి రుచి కోరదు, శుచి చూడదు. కాసన్ని పచ్చడి మెతుకులతో కడుపు నిండితే చాలు అనుకుంటుంది. అందుకే ఆహారాన్ని వృధా చేయకండి. ఆకలికి ఔషధం అన్నమే. ఇప్పుడు ఒక పాట విందాం.

ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ఆకలి అనే అంశంతో కూర్చిన మాటలు పాటల కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీమతి జె. నిర్మల. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

జానుడు పొట్టకోసమే కదా ఈ బాధలు, రెండు మెతుకుల కోసమే కదా ఈ తాపత్రయం. మనిషి ఆకలి వారితో ఏ పనైనా చేపిస్తుంది. భిక్షగాళ్ళు, లక్షాధికారి ఇద్దరూ సంపాదించేది ఆ ఆకలి తీర్చడానికే. ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఆకలి తీర్చుకుంటారు. అదే కొంతమంది అన్నం, అలాగే రొట్టె, బ్రెడ్, నూడిల్స్, పిజ్జా, జ్యూస్, డ్రింక్స్, ఇలా ఎన్నో రకాలు. అన్నీ ఆ కడుపులోకే కదా. కడుపు నిండితేనే కదా ఆకలి తీరితేనే కదా కేకలాగేది. ఆకలి తీర్చుకోవడం అంటే కడుపు నింపుకోవడం మాత్రమే కాదు, నవరస జీవన గమనానికి ఇరుసవ్వడం. ఇది మనిషి జీవన ప్రయాణంలో భాగం. ఇది అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటుంది. తోడుగా ఉన్నట్టుండి పేగుల్ని గిల్లుతూ మనిషిని మనిషిని అని గుర్తు చేస్తూ ఉంటుంది. ఎంత ఆకలికి అంత రుచి. చెమట కాచిన రైతన్న చేతిలోని పెరుగన్న ముద్ద అమృతమండి. ప్రపంచంలో అడుగుపెట్టిన ప్రతి జీవికి భాష రాకపోయినా, బంధం అర్థం కాకపోయినా బాధ మాత్రం తెలుసు. అదే ఆకలి. ఆకలి ప్రతి జీవి ఆకలి ఆపుకోలేక ఆరాటం తీర్చడానికే పోరాటం. ఇప్పుడు ఒక పాట విందాం.

సందర్భాల్లో అకృత్యాలకు దారితీస్తుంది. అందుకే కదా అన్నారు కోటి విద్యలు కూటి కొరకని. మీకు తెలుసా, ఆకలి అశ్వానికి వరిగడ్డి తినిపిస్తుందన్న సామెత సోమరిని వేటకు తరుముతుంది. అంతేకాదు ఆకలి ఆయుధాన్ని సంధించడం, ఎదురొచ్చిన దాన్ని ఒడిసి పట్టడం. ఇంకా ఆకలి స్వచ్ఛం, సత్యం, నిష్కల్మషం, సకల జీవుల్ని సమానంగా ప్రేమిస్తుంది. సమసమాజ భావనను పుట్టించి కఠినమైన గుండెల్లో కరుణను మొలిపిస్తుంది. ఆకలి లోకానికి ఆట, పాట, వేట, నటన, నాట్యం, నడక, కవిత్వం సకల కళల్ని దారిపోస్తుంది. అందుకే ఆకలి కంటే ఉత్తమమైన టీచర్ లేరేమో అనిపిస్తుంది. ఆగని ఆకలి ప్రేగుల్ని పెకిలిస్తూ, నరాల్ని నలుపుతూ, కణాల్ని కదుపుతూ, గుండెను గుచ్చుతూ, ఆకలి బాధ బహువిధాలైన బాసలేని భావమై బ్రతకటానికో, భరించటానికో, బరి తెగించటానికో ఆకలి నేర్పిస్తుంది. ఒక ఆలోచనను, అలాగే ఒక ఆవేశాన్ని, అబద్ధాన్ని, ఆవేదనను. ఆకలి నేరం కాదండి, అది ఆలోకనల్ని రేకెత్తిస్తుంది, అవకాశాల్ని కల్పిస్తుంది, ఆదర్శాల్ని ప్రేరేపిస్తుంది. ఇప్పుడు పాట విందాం.

0: ఆకలి అంటే అంగుళం పేగుల్లో ఆహారం నింపడమే. ఈ లోకంలో అమ్మ తెలియని జీవి ఉంటుందేమో కానీ ఆకలి తెలియని జీవి లేదు అంటే అతిశయోక్తి కాదేమో. ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు. ఇంట్లో అమ్మ ఎంత రుచిగా వండి పెట్టినా కూడా ఆకలి లేకపోతే అది తీగాలేదు, ఉప్పుగా ఉంది, బాగలేదు అంటూ ఏదో ఒక వంక పెట్టి తప్పించుకుంటుంటాం. అదే ఆకలిగా ఉంటే ఏమీ అనకుండా తినేస్తూ ఉంటాం కదా. అలాగే రాత్రిపూట పడుకునే సమయంలో నిద్ర రాకపోతే పక్క సరిగా లేదు, మెత్తగా లేదు అంటూ పేచీలు పెడతాం. అదే బాగా అలసిపోయామనుకోండి ఏం మాట్లాడకుండా ఎక్కడైనా సరే పడుకొని మంచిగా నిద్రపోతాం. ఇలాంటి విషయాలను పోలుస్తూనే పెద్దలు ఒక సామెత అన్నారు. తెలుగు సాహిత్యంలో ఆకలి అనేది కేవలం కడుపు నింపుకోవడం గురించే కాకుండా సమాజంలో అసమానతలను, పోరాటాన్ని, జీవిత వాస్తవాలను ప్రతిబింబించే ప్రధానమైన వస్తువుగా ఉంది అన్నారు. అంతేకాదు, ఆకలి తీరిన తర్వాత గర్వం, ఆస్తులు పెరిగిన తర్వాత అహంకారం మనిషి పతనానికి కారణమవుతుంది. నువ్వు దాచుకున్న కోట్ల డబ్బు కంటే నీకోసం అమ్మ దాచుకున్న ఆకలి విలువ చాలా ఎక్కువ. అందుకే కదా ఆకలి రోజులు మరిచి నడిచావు, వ్యక్తిత్వం సంచిలో దాచి గడిపావు అంటుంటారు ఒక సామెతగా. ఇప్పుడు ఒక పాట విందాం.
1: ఆకలయ్యి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు, కడుపు మళ్ళీ న్యాయమడిగితే

0: చేశాడన్నారు నాయాళ్ళు.
1: ఆకలి విలువ తెలిసిన వారు ఒకరి కడుపు నింపుతారు. చరిత్ర పొడవునా ప్రపంచ జనాభాలో కొంత భాగం తరచుగా సుదీర్ఘకాలం పాటు ఆకలితో బాధపడ్డవాళ్ళు. చాలా సందర్భాలలో యుద్ధం, ప్లేగ్, ప్రతికూల వాతావరణం వల్ల, ఆహార సరఫరా అంతరాయం కలగడం వల్ల ఆకలి ఏర్పడుతుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సాంకేతికత పురోగతి వలన ఆకలితో బాధపడే ప్రజల సంఖ్య తగ్గింది. ఆకలిని సామాజిక సమస్యగా అధ్యయనం చేసిన వారు, దాని తీవ్రత తగ్గించడానికి ప్రయత్నించేవారు ఆకలిని కొలవడానికి ఒక విధమైన కొలవానం, ఆకలిని కొలవడానికి ఒక విధానం ఉంది. అదే ఐక్యరాజ్య సమితి యొక్క FAO కొలమానం, అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. ప్రపంచ లేదా ప్రాంతీయ స్థాయిలో పనిచేస్తున్న ఆకలి నివారణ సంస్థలకు ఆహార భద్రత కోసం ఎక్కువగా ఉపయోగించే కొలమానం, అదే IPC స్కేల్, అంటే సమీకృత ఆహార భద్రత దశ వర్గీకరణ. ఒక నిర్దిష్ట కాలానికి అవసరమైన పౌష్టికాహారం అందకపోవడాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆకలి సమస్యగా పరిగణిస్తారు. ఆకలి అనేది ఒక జీవి మనుగడకు అత్యంత ప్రాథమికమైన అవసరం. మానవ శరీరానికి శక్తి అందించడానికి ఆహారం ఎంతో అవసరం. కొన్ని సందర్భాల్లో మానసిక ఆకలి కూడా ఉంటుంది, ఆందోళన లేదా భావోద్వేగాల వల్ల కలిగే ఆకలిది. మరొక విషయం ఏమిటంటే, ఒక మనిషికి ఆకలి వేస్తుంది అంటే గనక వెంటనే మనం గుర్తించవచ్చు ఆ మనిషి ఆరోగ్యంగా ఉన్నారు అని. తగిన సమయంలో ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు అందుతాయి. పేదరికం వలన కూడా ఆకలితో బాధపడేవారు మనకు తటస్థపడుతూ ఉంటారు. ఈ పేదరికపు వలయంలో చిక్కుకున్న కుటుంబాలకు చాలా తక్కువ వనరులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అసలుండవు. పేద పిల్లలు పేద పెద్దలుగా ఎదుగుతారా? అది ముమ్మాటికి నిజమేనండి. ఒక అధ్యయనం ప్రకారం తరాల మధ్య ఆదాయం చలనశీలతను ప్రభావితం చేసే ఏకైక అత్యంత ముఖ్యమైన అంశం డబ్బు మాత్రమే కాదని, అధిక నైపుణ్యం, అధిక విద్య కలిగిన వ్యక్తులకు లభించే ప్రతిఫలాలు వీరి పిల్లలకు అవసరమైన నైపుణ్యాలు, అర్హతలు పొందే అవకాశం, ఈ రెండూ కూడా చాలా ముఖ్యమైనవని వెల్లడించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో భరించలేని ధరలు పెరగడం వల్ల, ఆహార ధరల సంక్షోభం వల్ల ఈ ఆకలి నెలకొంది. అంతేకాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలలో విద్య, ఉద్యోగ అవకాశాల ద్వారా ఎక్కువ మంది మహిళలకు సాధికారత కల్పించడం ప్రపంచ ఆకలిని తగ్గించడానికి ఎంతో ముఖ్యమైన కీలకం అని సర్వేలు చెబుతూ ఉన్నాయి. ఇప్పుడు పాట విందామా?

శ్రోతలు, మీరింతవరకు వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ఆకలి అనే అంశంతో కూర్చిన మాటలు పాటల కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి జె నిర్మలా.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 5:30 దాటి 42 సెకండ్లు. ఇప్పుడు విందాం

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం ఐఐటి జేఈ అడ్వాన్స్లో ఆల్ ఇండియా స్థాయిలో 15వ ర్యాంక్ సాధించిన మాస్టర్ వెల్దుర్తి హర్షితో పరిచయ కార్యక్రమం.

మొదటి భాగం వింటారు. పరిచయకర్త శ్రీమతి జె. నిర్మల. రెండవ భాగం రేపు సాయంత్రం 5:30 ప్రసారం అవుతుంది. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఇండియన్ నేవీ అగ్నివీర్ అప్రెంటిస్ జనవరి 2027 బ్యాచ్, అగ్నివీర్ అప్రెంటిస్ ఫిబ్రవరి 2027 బ్యాచ్ల భర్తీకి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ట్రేడ్లు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటల్ టెక్నాలజీ, మెకానికల్, వెల్డర్, ఫిట్టర్, మెషనిస్ట్, టర్నర్, షీట్ మెటల్ వర్కర్, కార్పెంటర్ తదితరాలు. అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఏఐసిటిఈ గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వయసు: జనవరి 2027 బ్యాచ్కు 2004 నుండి 2008 మధ్య జన్మించి ఉండాలి. ఫిబ్రవరి 2027 బ్యాచ్కు 2005 నుండి 2008 మధ్య జన్మించి ఉండాలి. స్టైఫండ్: మొదటి ఏడాది నెలకు 30,000 రూపాయలు, రెండవ ఏడాది నెలకు 33,000 రూపాయలు, మూడవ ఏడాది నెలకు 36,500 రూపాయలు, నాలుగవ ఏడాది 40,000 రూపాయలు. ఎంపిక విధానం: స్టేజ్ 1, ఐఎస్ సెట్ స్టేజ్ 2, పిఎఫ్టి రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్, తుది మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 29, 2026. శ్రోతలు, దరఖాస్తుకు చివరి తేదీ గమనించుకోవాలి, జూన్ 29, 2026. స్టేజ్ 1 ఆగస్ట్ 2026. ఫలితాల తేదీ సెప్టెంబర్ 2026 ఫలితాలు విడుదల చేస్తారు. మరిన్ని వివరాల కోసం వెబ్సైట్ joinindiannavy.government.in. మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం వెబ్సైట్ మరొకసారి joinindiannavy.government.in. మీరు ఇంతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు.

2026-27 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రభుత్వ మరియు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు కళాశాలల్లో 1వ తరగతి నుండి 10వ తరగతి ప్రీమెట్రిక్ మరియు 11వ తరగతి నుండి ప్రొఫెషనల్ డిగ్రీ పోస్ట్ మెట్రిక్ వరకు చదువుతున్న బీడీ కార్మికులు, సున్నపురాయి లైమ్స్టోన్, డోలామైట్ గనుల కార్మికులు, ఇనుప ఖనిజం ఐరన్ ఓర్, మ్యాంగనీస్ ఖనిజం క్రోమ్ ఖనిజం గనుల కార్మికులు, మైకా గనుల కార్మికులు, సినీ రంగ కార్మికుల పిల్లల నుండి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ NSP ద్వారా ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రీమెట్రిక్ 1 నుండి 10వ తరగతి దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 31 ఆగస్టు 2026 మరియు పోస్ట్ మెట్రిక్ 11వ తరగతి నుండి ప్రొఫెషనల్ డిగ్రీ

0: దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 31, 2026. శ్రోతలు, మరిన్ని వివరాల కోసం నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ scholarships.government.in/application/form/login సందర్శించండి. దరఖాస్తుల ప్రక్రియ లేదా ఎన్ఎస్పిలో దరఖాస్తుల పరిశీలనకు సంబంధించిన సందేశాల కోసం helpdesk@nsp.government.in ఈమెయిల్ ద్వారా లేదా హెల్ప్ లైన్ నెంబర్ 0120-66-19-540 ద్వారా సంప్రదించవచ్చు. దరఖాస్తుదారులు వెల్ఫేర్ కమ్యూనికేషన్ కార్యాలయం, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నెంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ 50001. వారిని స్వయంగా లేదా ఫోన్ నెంబర్ 0402956-1297 ద్వారా సందర్శించవచ్చు. అలాగే ఈ సంస్థకు చెందిన సమీప డిస్పెన్సరీలకు కూడా సంప్రదించవచ్చు. శ్రోతలు, ఈనాటి యువవాణి యోజనల కార్యక్రమంలో ఐఐటి జేఈఈ అడ్వాన్స్లో ఆల్ ఇండియా స్థాయిలో 15వ ర్యాంక్ సాధించిన మాస్టర్ వెల్దుర్తి హర్షిత్తో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీమతి జే నిర్మల.
1: అవుట్ ఆఫ్ 1991 మార్క్స్. ఇకపోతే ఐఐటి మామూలే కదండి. జేఈఈ మెయిన్స్లో ఆల్ ఇండియా ర్యాంక్ 64 అంట. ఇక జేఈఈ అడ్వాన్స్లో ఆల్ ఇండియా ర్యాంక్ 15. అంటే ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ ర్యాంక్ అండి అడ్వాన్స్లో. వావ్, ఎవరి అబ్బాయి? వి హర్షిత్. బా, ఈ హర్షిత్ ఎలా చదువు ఉంటాడు, ఇంత ర్యాంక్ ఎలా తెచ్చుంటాడు? ఆ అబ్బాయిని పలకరిస్తే ఎంత బాగుంటుందో కదా. ఓ, అన్నట్టు మాటల్లో హర్షిత్ వచ్చేసాడు. హాయ్ హర్షిత్.
2: హాయ్ మేడం.
1: బాగున్నావా?
2: బాగున్నాను మేడం.
1: ఓ, చాలా ఎగ్జైటింగ్గా ఉంది హర్షిత్. ఓకే, వెల్కమ్.
2: థ్యాంక్ యూ మేడం.
1: హర్షిత్, మరి ఏంటి ఈ క్లాస్ 12లో అన్ని మార్క్స్ ఎలా వచ్చాయి జేఈఈ మెయిన్స్లో? అంటే మా తిరుపతికి ఒక పెద్ద ప్రౌడ్ అన్నమాట. సరే, ఇలాంటి వాళ్ళతో కాస్త మాట్లాడితే చాలా బాగుంటుంది. నీతో మాట్లాడుతున్నాను హర్షిత్, మరి ఎలా చదివావు, ఎలా ఇన్ని మార్క్స్ వచ్చాయి? మరి ఫస్ట్ నుంచి, అంటే నువ్వు ప్లే క్లాస్ నుంచి ఇప్పటి వరకు, మరి నీ యొక్క అంబిషన్ ఏంటి, ఎలా చదవాలనిపించింది, ఇంత ర్యాంక్ తెచ్చుకోవడంలో మరి నువ్వు పడ్డ కష్టం ఏంటో మా శ్రోతలకి, ముఖ్యంగా మా ఇంటర్మీడియట్ శ్రోతలకైతేనేమి, చదువుకునే స్టూడెంట్స్కి చక్కగా వివరిస్తావా?
2: థ్యాంక్ యూ మేడం. నా పేరు వి హర్షిత్. నేను తిరుపతిలోనే చదివాను. అమ్మ పేరు డాక్టర్ గిరిజా కుమారి, తను అనస్థీషియాలజిస్ట్. నాన్న పేరు డాక్టర్ విఏ కిరణ్ కుమార్, నాన్న న్యూరోసర్జన్. నేను నారాయణ కాలేజ్లోనే చదివాను తిరుపతిలో. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆల్ ఇండియా ర్యాంక్ జేఈ అడ్వాన్స్లో 15th ర్యాంక్ రావడం. దాంతోపాటు నాకు జేఈ అడ్వాన్స్లో ఏపీలోనే ఫస్ట్ ర్యాంక్ రావడం నాకు ఇంకా సంతోషాన్ని కలిగించింది.
1: సంతోషం హర్షిత్. అసలు మన ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం కాకుండా జస్ట్ మన తిరుపతికి కూడా నువ్వు చాలా మంచి పేరు తెచ్చావు. నాకైతే ఈ టైంలో నీతో కలిసి మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇలా ఎలా కష్టపడ్డావు, ఎలా చదివావు, దీనికి ముందు బేసిక్ ఎవరు, అంటే నిన్ను ఎవరు ఎంకరేజ్ చేశారు, ఇవన్నీ చెప్పవా?
2: నేను చిన్నప్పటి నుంచి 5th క్లాస్ వరకు కూడా తిరుపతిలో భారతీయ విద్యాభవన్ స్కూల్లో చదివాను. చిన్నప్పటి నుంచే నాకు ఆటలు అంటే చాలా ఇష్టం. అన్ని గేమ్ ఉన్న అన్ని ఆటలు, క్రికెట్, ఫుట్బాల్ రోజు ఆడడం అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. అలా తర్వాత 6th క్లాస్లో నేను సైనిక్ స్కూల్, మిలిటరీ స్కూల్ ఎగ్జామ్స్ రాశాను. 6th క్లాస్లో సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రాసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3rd ర్యాంక్ వచ్చింది. మిలిటరీ స్కూల్లో నేను ఆంధ్రప్రదేశ్కి నేను ఒక్కడనే సెలెక్ట్ అయ్యాను 6th క్లాస్లో. మా నాన్న సైనిక్ స్కూల్లో చదివారు, అందుకే నాన్నకు కూడా నన్ను సైనిక్ స్కూల్లో చదివిపించాలనేది ఒక ఆశ ఉంది. మళ్ళీ నేను 6th క్లాస్లో రాష్ట్ర మిలిటరీ స్కూల్లో జాయిన్ అయ్యాను. అక్కడ నేను అంటే ఆటలు, దాంతోపాటు డిసిప్లిన్, టైం మేనేజ్మెంట్ అవన్నీ నేర్చుకున్నాను. అక్కడ అంటే షెడ్యూల్ చాలా రిగరస్గా ఉంటుంది.
1: అంటే మిలిటరీ స్కూల్ ఎక్కడది?
2: మిలిటరీ స్కూల్ బెంగళూరులో ఉంది మేడం.
1: ఓకే.
2: బెంగళూరులో
1: అంటే హాస్టల్లో ఉండేవాడివి?
2: 6th క్లాస్లో అంతా హాస్టల్లో ఉన్నాను. హాస్టల్లో ఉండడం, పేరెంట్స్తో దూరంగా ఉండడం చాలా కష్టమైంది స్టార్టింగ్లో. మళ్ళీ అక్కడ మళ్ళీ ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ చేసుకున్నాను, హిందీ మాట్లాడేది నేర్చుకున్నాను. ఇలా అక్కడ కొత్తగా అంటే చాలా ఫుట్బాల్ అవన్నీ గేమ్స్ కూడా చాలా బాగా ఆడాను.
1: కొత్త

0: కొత్త వాతావరణం
1: కదా. అక్కడ నీకు చాలా అంటే ఫస్ట్లో కష్టం అనిపించినా తర్వాత చదువుతూ ఉంటే చాలా మంచిగా సంతోషంగా ఆనందంగా ఉంది, ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది అనుకుంటాను కదా.
0: అవును మేడం.
1: ఓకే ఓకే. అయితే తర్వాత చదువుతూ ఉన్నప్పుడు ఏమైంది అక్కడ?
0: అక్కడ అంటే సిక్స్త్ క్లాస్ అంతా చదివాను. అక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ ఉంటుంది, గేమ్స్ బాగా ఆడిపిస్తారు అక్కడ. కానీ కొంచెం అకాడమిక్స్కి ఓన్లీ ఒక స్కూల్ టైమింగ్స్ ఓన్లీ ఒక 4-5 అవర్స్ 6 అవర్స్ ఉంటుంది అక్కడ. మళ్ళీ 7th క్లాస్లో కరోనా రావడంతో నేను ఇంటికి వచ్చేసాను. ఇంకా 7th 8th అంతా కరోనాలో తిరుపతికి వచ్చి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నింది. మళ్ళీ అక్కడ 7th 8th అంతా అంటే చెస్ అలాంటి చాలా ఇండోర్ గేమ్స్ ఆడాను. పేరెంట్స్తో అలా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతూనే ఉన్నాను. మళ్ళీ మెయిన్ మళ్ళీ స్టార్ట్ అయింది 9th క్లాస్లో ఐఐటి బాంబేకి వెళ్ళాలనే గోల్ పెట్టుకున్నాను మెయిన్.
1: ఓకే.
0: ఇంకా అప్పటి నుంచి కొంచెం అంటే ఆటలు, అప్పటిదాకా గేమ్స్ అంటే ఫుల్ ఇష్టము, రోజుకి 4-5 అవర్స్ దాకా కూడా ఆడుతున్నాను. ఫుట్బాల్, బ్యాడ్మింటన్, క్రికెట్, అన్ని గేమ్స్. కానీ ఇంకా 9th క్లాస్కి వచ్చిన తర్వాత లేదు, నాకు ఐఐటి బాంబేకి వెళ్ళాలని ఉంది, తర్వాత ఇవన్నీ గేమ్స్ ఆడదామని డిసైడ్ అయ్యాను. అంటే టెక్ వైపుకి వెళ్దామని చాలా ఇంట్రెస్ట్ ఉన్నింది.
1: కానీ నీకు అప్పటిదాకా క్లాస్లో ఫ్రెండ్స్తో కొత్త ప్లేస్లో బెంగళూరులో అలా ఉంటూ ఒక్కసారి కోవిడ్లో ఇంటికి వచ్చేసావు కదా, ఇంటికి వస్తానే నీకు ఎలాంటి ఏమైనా బాధ అనిపించలేదా? ఇంటికి వచ్చేసాను, ఆన్లైన్లో క్లాసులు వినాలి, మరి అలోన్గా, కానీ చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గలేదా? బాగా ఇంట్రెస్ట్ ఉన్నిందా?
0: అంటే చదువు మీద ఇంట్రెస్ట్ అనే కంటే చదువు కంటే గేమ్స్ మీద ఎక్కువ ఉంది మేడం.
1: అప్పుడు కోవిడ్ టైంలో బయట వెళ్ళావు కదా.
0: అంటే ఇంటి దగ్గర క్యాంపస్లో ఉంటాం మేము, క్యాంపస్లో ఫ్రెండ్స్ అందరూ చాలా బాగుంటారు. కరోనాలో అయితే అంటే బోర్ అయితే కొట్టలేదు, ఫుల్ ఎంజాయ్మెంట్గానే ఉంది.
1: ఎంజాయ్మెంట్గానే చేసాం అన్నమాట. ఓకే, వెరీ నైస్, బాగుంది. మరి ఆటలు ఉన్నాయి, బాగుంది. ఆటలు ఒక్కసారి ఆటల్లోకి వెళ్ళిపోతే పిల్లలు అంటే నువ్వు జస్ట్ అప్పుడు ఎంత 8th క్లాస్ కదా, ఆటల్లోకి పడిపోతే మళ్ళీ చదువులోకి రావడం చాలా కష్టం ప్రతి పిల్లవాడు. ఎందుకంటే ఆటలు ఆటలు ఆటలు ఎంత ఆడినా వాళ్ళకి సరిపోదు అనమాట. అలాంటిది ఒక్కసారిగా నీకు నేను బాంబేకి వెళ్ళి చదవాలి, అక్కడ నేను జేఈ ఐఐటి చదవాలి అని ఎందుకు అనిపించింది అంటావు?
0: అంటే దీనికి ఒక 2-3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ది కరోనాలో అంటే 2 గేమ్స్ ఉంటాయి, ఆన్లైన్ గేమ్స్ అయితే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనకు బోర్ కొట్టేస్తుంది. ఎంత వద్దన్నా అంటే ఆడినా కూడా అంత ఇంట్రెస్ట్ రాదు ఆన్లైన్ గేమ్స్ ఏ గేమ్ అన్నా. ఒక స్టేజ్ తర్వాత ఆ గేమ్ ఆడినా అంత ఏమో ఎంజాయ్మెంట్ రాదు. ఫ్రెండ్స్తో ఆడేది ఎన్ని రోజులు ఆడినా ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ అట్లే ఉంటుంది, అది డిఫరెన్స్. సో ఆ టైంకి నాకు ఆన్లైన్ గేమ్స్ కొంచెం ఆడుతున్నా అవి కూడా ఇంట్రెస్ట్ పోయింది కంప్లీట్గా. యూట్యూబ్ మీద అవన్నీ కూడా కొంచెం చాలా వరకు ఇంట్రెస్ట్ పోయింది. అంటే చూస్తున్నా కూడా అంత సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యేది కాదు. మళ్ళీ సెకండ్ రీజన్ ఏమంటే బెంగళూరులో ఉన్నప్పుడు నాకు ఐఐటికి వెళ్ళాలని, టెక్నాలజీ వైపు వెళ్ళాలనేది డ్రీమ్గా ఉన్నింది. సో ప్లస్ అది కాకుండా నాకు సైట్ రావడంతో నేను ఎన్డీఏకి కూడా డిఫెన్స్కి కూడా సెలెక్ట్ అవ్వను, మళ్ళీ ఫ్లాట్ ఫుట్ ఉంది దానివల్ల డిఫెన్స్కి కూడా సెలెక్ట్ అవ్వను అని అర్థమైంది. సో ఇంకా అక్కడ ఉండడం కంటే ఇక్కడికి వచ్చేసి అంటే తిరుపతికి రావడం బెటర్ అనిపించింది ఆ టైంలో.
1: ఏ టైంలో? 8th 9th 8th
0: ఎండ్ అయిన తర్వాత 9th లో ఒక 1st మంత్ తర్వాత మేడం.
1: వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసావు ఇక్కడ?
0: ఇంకా అప్పుడు అలా ట్రాన్సిషన్ రావడంతో ఒక కరెక్ట్ గోల్ ఉండాలనేది అర్థమైంది. దేనికన్నా ఫస్ట్ స్టెప్ కరెక్ట్, నిజంగా హార్ట్ ఫెల్త్గా ఏదన్నా గోల్ ఉంటే మనం ఇన్ని రోజులు అయిన డిస్ట్రాక్షన్స్ని కూడా ఒక రోజులో ఓవర్కమ్ చేసే ఎబిలిటీ, నిజంగా మన హార్ట్ నుంచి వచ్చే గోల్ అంతే ఎఫర్ట్ని క్రియేట్ చేస్తుంది.
1: ఓకే, ఎప్పుడైనా సరే మన హార్ట్లో నుంచి నేను ఇది రీచ్ అవ్వాలి అని కనుక అనుకుంటే ఎన్ని ఉన్నా, ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా, ఎన్ని అట్రాక్షన్స్ ఉన్నా, ఎంతమంది నిన్ను డిస్టర్బ్ చేసినా కదా,
0: అలా అని ఆ గోల్ ఏదో తొందరలో వీళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు కదా, వీళ్ళు చెప్తున్నారు కదా అని పెట్టుకోవడం కాకుండా నిజంగా కాసేపు కూర్చొని ఆలోచిస్తే మనకు ఏం చేయాలో మనకే క్లారిటీ వస్తుంది. ఏం తీసుకున్నా కూడా ఎనీ డిసిషన్ విటే అది కరెక్టే అవుతుంది, కానీ దానిలో మనం ఫుల్ ఎఫర్ట్ పెట్టాలి.
1: అంటే ఎఫర్ట్ ఎలా పెట్టావు?
0: ఎఫర్ట్ పెట్టడం అంటే ఫస్ట్ అది దేన్ని స్టార్ట్ చేస్తా, నేను ఒక చదవడం అన్నా దేన్నన్నా కూడా ఇష్టంతోనే చదువుతాను. ఎందుకంటే అలా చదివితేనే మనకు ఈజీగా అన్ని క్వశ్చన్స్ అవుతాయి, ప్లస్ ఎప్పుడు కూడా బోర్ కొట్టదు, ప్లస్ ఎనర్జీ అవంతా బాగుంటాయి.
1: ఇష్టపడి చదివేవాడు? అంటే ఇష్టపడి చదవడం అంటే ఎన్ని సబ్జెక్టులు ఉండేవి మీకు? చాలా ఉంటాయి కదా.
0: అంటే 9th 10th లో అంతా, అప్పుడు నేను 9th 10th లోనే ఐఐటి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అంటే మేము మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్టులు ఉన్నాయి. కానీ దాంతో పాటు లాస్ట్ 10th క్లాస్కి వచ్చేటప్పటికి తెలుగు, సంస్కృతి,

0: ఇంగ్లీష్ సోషల్ ఆ సబ్జెక్ట్స్ కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. ఇంకొక ప్రాబ్లం కూడా స్టార్టింగ్లో వచ్చింది, అదేమంటే తెలుగు బెంగళూరులో ఉన్నంత వరకు తెలుగు అనే సబ్జెక్టే లేదు అక్కడ. మళ్ళీ తిరుపతిలో వచ్చి స్టేట్ సిలబస్ జాయిన్ అయినప్పుడు మళ్ళీ తెలుగు అనే సబ్జెక్ట్ నేర్చుకోవాల్సి వచ్చింది.
1: సో
0: అప్పుడు మళ్ళీ తెలుగు రైటింగ్ చాలా వరకు మర్చిపోయాను. మళ్ళీ గ్రామర్ వచ్చు, అంటే మాట్లాడేది వచ్చు తెలుగు బాగానే, కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ పోతాయి, రాస్తే కొంచెం గ్రామటికల్ ఎర్రర్స్ వస్తాయి. ఇంకా అప్పటి 9th నుంచి హ్యాండ్ రైటింగ్ కూడా తెలుగు కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ఉంది, కానీ ఇక్కడ స్టేట్కి వచ్చిన తర్వాత హ్యాండ్ రైటింగ్ మార్చాలని చెప్పారు. అలా రోజు ఒక 1 అవర్ ఐఐటి రోజంతా చాలా వరకు ఐఐటి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీనే చేస్తున్నాను, దాంతోపాటు తెలుగులో హ్యాండ్ రైటింగ్ గ్రామర్ అవన్నిటికీ ఇంకొక 1 అవర్ రోజు పెట్టుకొని రైటింగ్ స్పీడ్ అవన్నీ ఇంప్రూవ్ చేశాను రోజు 9th 10th అంతా.
1: అలా ఎన్ని గంటలు చదివేవాడివి
0: అంటే 9th 10th లో కాలేజ్ స్కూల్కి వెళ్ళడంతో పాటు ఇంటికి వచ్చి ఒక స్కూల్లోనే ఒక 10 అవర్స్ చదువుతాను, అంటే నార్మల్ 10 అవర్స్. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2-3 అవర్స్ 10th లో అయితే.
1: ఓకే, అంటే స్కూల్లో చదవడం అంటే ఏంటి, క్లాసులకు వెళ్తారు, క్లాసులకు వెళ్తే క్లాసులు వింటాం, క్లాసులు విన్న తర్వాత బ్రేక్ ఉంటుంది, తర్వాత లంచ్ బ్రేక్ అంటూ సాయం ఈవినింగ్ స్నాక్స్ బ్రేక్స్ ఉంటాయి, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు స్టడీ అవర్స్ ఇస్తారు, చదివిస్తారు, అది కాకుండా హోంవర్క్ ఇస్తారు. హోంవర్క్ కదా, ఏ రోజు స్టడీస్ ఆ రోజే ఫినిష్ చేసేవాడివా, లేకుంటే కాస్త అడ్వాన్స్గా ఉండేవాడివా, ఇప్పుడు అడ్వాన్స్లో కదా వచ్చావు, అడ్వాన్స్గా ఉండేవాడివా, లేకుంటే కొంచెం ఎప్పుడంటే ల్యాకింగ్ ఉండేదా, అంటే తక్కువ చదివేవాడివా?
0: అంటే ఫస్ట్ నేను ఏమన్నా స్కూల్లో అయ్యే సిలబస్ని ఫస్ట్ అయిపోయి ట్రై చేస్తాను, అది అయిపోతే మళ్ళీ జేఈ అడ్వాన్స్కి 11th 12th క్లాస్ సిలబస్ చదివే ట్రై చేస్తాను.
1: 9th లోనే
0: అంటే ఆన్లైన్లో నేర్చుకుని అలా ఇలా, అంటే క్లాస్లో కూడా వాళ్ళు చెప్పేది 9th 10th లో అడ్వాన్స్ 11th 12th సిలబస్ లైట్గా ఇంట్రడక్షన్ ఇస్తారు ఫౌండేషన్గా ఒలింపియాడ్ స్కూళ్ళలో, దాంతోపాటు ఏం చేసినా ఫుల్, అంటే క్లాస్లో ఏ సబ్జెక్ట్ జరిగినా దాంట్లో నా 100% ఇచ్చే ట్రై చేస్తాను. అంటే క్లాస్లో క్లాస్ జరిగేంత వరకు క్లాస్ మీద ఫుల్ ఫోకస్, ఒక్కసారి బ్రేక్కి రాగానే బ్రేక్లో ఫుల్ ఎంజాయ్మెంట్.
1: ఎలా మేనేజ్ చేసేవాడు, ఇప్పుడు ఒక్కసారి బ్రేక్ వచ్చింది అనుకో, అప్పుడు ఒక్కసారి మళ్ళీ రీఛార్జ్ అవ్వడం కష్టం ఏ స్టూడెంట్ కన్నా, నువ్వు ఎలా మేనేజ్ చేసేవాడు?
0: అంటే ఏ సబ్జెక్ట్ని కూడా మనం కంటిన్యూస్గా ఒక 2-3 అవర్స్ కంటే ఎక్కువ చదవలేము అసలు, అంటే బోర్ కొట్టేస్తాము, ప్లస్ మనం చేసే స్పీడ్ అంత స్పీడ్ కూడా ఉండదు, మెల్లిమెల్లిగా ఒక టైం తర్వాత మనం స్లో అయిపోద్ది చేసే స్పీడ్, ఆ టైంలో తెలుస్తుంది మనం నిద్ర వస్తున్నట్లుంది, కరెక్ట్ ఫోకస్ మెయింటైన్ చేయలేకపోతున్నానని. అలా అంటే కరెక్ట్ ఫోకస్ లేదు అని నాకు తెలియగానే నేను వెంటనే బ్రేక్ తీసేసుకుంటాను. బ్రేక్ తీసుకోవడం అంటే ఏం లేదు, ఫ్రెండ్స్తో మాట్లాడడము లేదంటే ఏదన్నా సబ్జెక్ట్ మార్చడము, అప్పుడప్పుడు ఏదన్నా అంటే నార్మల్ జనరల్ క్లాసెస్ వినడం, హాబీస్ ఏమన్నా అంటే గేమ్స్ ఆడడం అలా చేస్తాను. అంటే ఫోకస్ షిఫ్ట్ అయినప్పుడు ఇన్ఎఫిషియెంట్గా చదవడం కంటే కరెక్ట్గా బ్రేక్ తీసుకొని మళ్ళీ రావడం బెటర్ అని నా అభిప్రాయం.
1: ఓకే ఓకే, జస్ట్ బుక్కుల ముందే కూర్చొని గంటలు గంటలు బుక్కుల ముందు కూర్చొని ఏదో ఆలోచించడం కన్నా నీకు ఎప్పుడైతే బోర్ కొట్టింది లేదంటే నిద్ర వచ్చినట్టుంది లేకుంటే ఇప్పుడు వద్దు చదువు అని అనిపించడం, వెంటనే దాన్ని బ్రేక్ తీసేసుకుంటావు, అది నీ టెక్నిక్ అన్నమాట. తీసుకొని నువ్వు ఏమైతే పెయింటింగ్ ఉందో ఆ పెయింటింగ్ వర్క్ చేసేస్తావు, అలాగా
0: అదర్ యాక్టివిటీస్ అంటే సబ్జెక్ట్ మార్చడం లేదా ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉన్న పని ఏదైనా చూసే ట్రై చేస్తాను.
1: మరి మిలిటరీ స్కూల్ అన్నావు కదా, వాళ్ళు ఈ చాలా స్పోర్ట్స్ గేమ్స్ అన్ని ఉంటాయి, మరి వాటిలో ఎందుకు అట్రాక్ట్ కాలేదు నువ్వు? అసలు
0: అట్రాక్ట్ కాదనే కంటే అంటే నాకు
1: అంటే అందులో గోల్ ఎందుకు పెట్టుకో, చాలా మంది ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లో ఫుట్బాల్లో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్స్ వెళ్ళిపోతున్నారు కదా, అందులో స్టార్టింగ్ నుంచే మిలిటరీ స్కూల్ కాబట్టి అక్కడ చాలా వాళ్ళ ఫోకస్ అంతా గేమ్స్ మీద ఎక్కువ ఉంటుంది, స్పోర్ట్స్ మీద ఉంటుంది, అట్లా అట్రాక్ట్ అవ్వకుండా ఇలా ఎందుకు వచ్చావంట, దానికి ఎవరైనా మూలం ఉన్నారా, అంటే ఎవరైనా కాజ్ ఉందా ఏమన్నా?
0: ఒకటి అంటే అన్ని హాబీస్ని మనం పక్క పర్స్యూ చేయాలని ఏం లేదు, నిజంగా నాకు ఫుట్బాల్ ఇంట్రెస్ట్ ఉంది, నేను ఆడగలుగుతానని ఉనింటే నేను ట్రై చేసింటాను, కానీ నాకు ఫుట్బాల్ ఒక హాబీగా అంటే టైమ్ ఎంజాయ్మెంట్ లాగా మోర్ ఉనింది, మోర్ దాన్ వర్క్ ప్యాషన్గా అనే కంటే. అంటే ఫుట్బాల్ని నేను ఐఐటి బాంబేకి వెళ్ళిన తర్వాత కూడా ఆడొచ్చు కదా, అక్కడ కూడా ఈవినింగ్స్ ఆడొచ్చు అలా అనుకుని ఐఐటి బాంబే చూస్ చేశాను, అంటే గేమ్స్ అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయని.
1: మామూలుగా అమ్మ నాన్న డాక్టర్స్ అంటే ఖచ్చితంగా పిల్లలు డాక్టర్సే అవుతారు, ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ప్రాపర్టీస్ అంటే వాళ్ళ హాస్పిటల్ అయితేనేమి, వాళ్ళకున్న నాలెడ్జ్కి నెక్స్ట్ వారసులు కావాలంటే వాళ్ళ పిల్లలు డాక్టర్స్ అవ్వాల్సిందే. దట్టు ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు ఒక ప్రౌడ్ అన్నమాట, మా పిల్లలు డాక్టర్స్ అని.

0: ఖచ్చితంగా ఏ ఫ్యామిలీలోనే ఉంటుంది. అలాంటిది ఆ ఇద్దరు, నానేమో సూపర్ స్పెషాలిటీ డాక్టర్ రియా హాస్పిటల్లో, మమ్మీ ఏమో అనస్థిషా, వీళ్ళిద్దరు ఎంత ఫేమస్గా ఉండి మరి వాళ్ళ ఫస్ట్ సన్నని డాక్టర్ని చేయకుండా ఐఐటికి ఎందుకు ఎంకరేజ్ చేశారు? దీంట్లో వాళ్ళ యొక్క ప్రమేయం ఉందా నీదేనా?
1: అంటే ఫస్ట్ అమ్మా నాన్న ఇద్దరు కూడా ఎప్పుడు కూడా ఫోర్స్ చేయలేదు అంటే డాక్టర్ అవ్వమని. అంటే వాళ్ళ ఆప్షన్స్ అయితే ఇచ్చారు, నువ్వు డాక్టర్ అవ్వాలన్నా ఏమవుతామన్నా మేము మీకు సపోర్ట్ చేస్తామని అన్నారు. నాకు బయాలజీ కంటే కూడా మ్యాథ్స్ చాలా ఇంట్రెస్ట్ ఉండింది. 9th 10th లో మ్యాథ్స్లో నేను ఇంకా బాగా పర్ఫామ్ చేయగలుగుతానని అనిపించింది. దాంతో ప్లస్ డాక్టర్గా అనే కంటే కూడా నాకు టెక్నాలజీ వైపు వెళ్ళడం కాస్త ఇంట్రెస్ట్ ఉండేది 9th 10th లో.
0: ఓకే,
1: వాళ్ళు నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే వెళ్ళు అని అన్నారు. దాంతో ఇంకా నేను ఎంపీసీ తీసుకున్నాను.
0: అయితే ఇంట్లో నువ్వు ఇలా అనుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ఫోర్స్ చేయలేదా, లేదు నువ్వు డాక్టర్ అవ్వాల్సిందే అని?
1: అంటే చెప్తారు కానీ నా ఫైనల్ డిసిషన్ నాకే వదిలేస్తారు.
0: అంటే నీకు ఆ చిన్న వయసులోనే అంత మెచ్యూరిటీ ఎలా వచ్చిందంటావు? అంటే ఏమన్నా చుట్టుపక్కల కండిషన్సా, ఫ్రెండ్సా, లేకపోతే ఎవరైనా టీచర్సా?
1: ఫ్రెండ్స్ అవన్నీ అనేకంటే కూడా మెయిన్, అంటే నేను ఆలోచిస్తాను, నేను నార్మల్గా నేనే ఖాళీగా ఉన్నప్పుడు కూర్చొని అంటే మెడిటేషన్ లాగా ఆలోచిస్తే నాకు ఇలా చేయాలని మోర్ ఇంట్రెస్ట్ ఉన్నది, వెళ్ళాను అంతే.
0: దానికి ఇంట్లో యాక్సెప్ట్ చేశారు?
1: అంటే ఏం చేసినా ఫుల్ ఎఫర్ట్ పెట్టడం అనేది నా మెయిన్ గోల్.
0: ఓకే, అంటే దీన్ని బట్టి నీతో ఉన్న స్టూడెంట్స్కి అంటే వాళ్ళకి ఏమర్థమవుతుందంటే, అంటే ఇప్పుడు మనకు ఒక సబ్జెక్ట్ మీద ఏది ఎక్కువగా నేను ఇంట్రెస్ట్ చూపగలను అంటే దాని వైపు వెళ్ళటం బెస్ట్ అంటాం. అంటే ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి చూస్తే బయాలజీ కన్నా మ్యాథ్స్ నాకు చాలా బాగుంది, చాలా ఈజీగా ఉంది అన్నా. ఇప్పుడు బయాలజీ తీసుకొని ఖచ్చితంగా ఫోర్స్గా తీసుకొని అందులో తక్కువ మార్క్స్ తెచ్చుకోవడం కన్నా నీకు ఏదైతే బాగా ఇంట్రెస్ట్ ఉందో అందులో నేను రాణించాలి అనుకోవడం బెస్ట్ అంటాం, అంతే కదా ఫ్రెండ్స్ చెప్పేసి.
1: ఇప్పుడు మెయిన్ ఏమంటే బయాలజీలో తక్కువ వస్తే నేను దాన్ని కోపప్ చేసే కంటే మ్యాథ్స్లో తక్కువ వస్తే నేను దాన్ని ఇంకా మోర్ ఎఫర్ట్ పెట్టి బాగా వచ్చే ట్రై చేస్తాను. అంటే అలానే మ్యాథ్స్ నాకు ఇంట్రెస్ట్ కదా, మ్యాథ్స్లో తక్కువ వస్తే అని కాదు. ఫైనల్ 11th 12th వచ్చేటప్పటికి నా వీక్ సబ్జెక్టే మ్యాథ్స్ అయింది, వన్ ఆఫ్ ది. కానీ అది వీక్ అయినప్పటికీ కూడా నాకు అది ఇష్టం.
0: ఓకే,
1: సో నేను దాంట్లో అయినా కూడా అంటే క్వశ్చన్లు అంత బాగా రాకపోయినా కూడా నేను చదువుతూ నిన్నాను.
0: అలా నీకు ఇష్టమైన దాన్ని చదవాలంట, అంతే. అంటే నీ ఫ్రెండ్స్ కూడా చెప్పే సలహా అది,
1: మనకు అనిపించింది మనం చెయ్యాలంట, ఏం చేసినా కూడా ఫుల్ ఫుల్గా మనం కమిట్ అయ్యి ఎలా ఏం చేసినా గో ఫర్ ఇట్ అంటాను నేనైతే.
2: శ్రోతలు, మీరు ఇంతవరకు ఐఐటి జేఈ అడ్వాన్స్లో ఆల్ ఇండియా స్థాయిలో 15వ ర్యాంక్ సాధించిన మాస్టర్ వెల్దుర్తి హర్షిత్తో పరిచయ కార్యక్రమం మొదటి భాగం విన్నారు. పరిచయకర్త శ్రీమతి జే నిర్మల. ఈ కార్యక్రమం రెండవ భాగం రేపు సాయంత్రం 5:30 ప్రసారమవుతుంది.
3: బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

శ్రోతలు, స్టూడియో క్లాక్లో సమయం 6 గంటలైంది. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు వింటారు. ప్రసార విశేషాల అనంతరం 6:05కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10కు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:20కు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:30కు భక్తి కుసుమాలు భక్తి గీతాల కార్యక్రమం వింటారు. 7:05కు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15కు ప్రసారమయ్యే కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రపంచ ఎడారీకరణ కరువు కట్టడి దినోత్సవం గురించి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డాక్టర్ సంగటి చెన్నకేశవరెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45కు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం. నషా ముక్త భారత్ అభియాన్లో భాగంగా మత్తు పదార్థాల వ్యసనం కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ బల్లారపు గిరిజా కుమారి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి జె నిర్మల. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇక రాత్రి 8:40కు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం వింటారు. 8:15కు కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:30కు తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:00కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15కు స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30కు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం వింటారు. ఇక రాత్రి 10:00కు వ్యాసపీఠం మహాభారతంపై ప్రసారమవుతున్న ధారావాహికలో ద్రోణ పర్వం 3వ భాగం ప్రసారమవుతుంది. 10:30కు ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమం వింటారు. 11:00కు దేశభక్తి గీతాలు, 11:10

0: నిమిషాలకు కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. రేపు ఉదయం 6 గంటలకు ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో దేవీ కీర్తనలు వింటారు. అనంతరం నాతియా కలం, 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత ఎండి అక్బర్ బాషా గారు, 6:35 పొలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇక 7 గంటలకు ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ప్రసారమయ్యే ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం శతవసంత సాహితీ మంజిరాలు, చిలకమర్తి గారి గణపతి నవల గురించి కొన్ని వివరాలు, చదివిన వారు శ్రీమతి డి కృష్ణవేణి, అనంతరం నిత్య జీవితంలో యోగా ప్రాధాన్యత గురించి వివరాలు. 7:45 ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమం. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:30 వరదగుడి కార్యక్రమంలో సినీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన చిత్రగీత కదంబం. 9:00 చిత్రలేఖ, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం. 10:00 అంతర్జాతీయ సికిల్ సెల్ వ్యాధిపై ముఖాముఖి, అతిథి డాక్టర్ ప్రియాంక. ఇక 10:25 మధ్యాహ్నం 12:10 12:40 తిరిగి 1:30 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. అనంతరం యుద్ధ రంగాల్లో లైంగిక హింస నిర్మూలనకు సంబంధించి అంతర్జాతీయ దినోత్సవం గురించిన వివరాలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం. అనంతరం ఐఐటి జేఈఈ అడ్వాన్స్లో ఆల్ ఇండియా స్థాయిలో 15వ ర్యాంక్ సాధించిన మాస్టర్ వెల్దుర్తి హర్షిత్తో పరిచయ కార్యక్రమం 2వ భాగం వింటారు. పరిచయకర్త శ్రీమతి జె నిర్మల. 6:30 వైద్య విజ్ఞానం కార్యక్రమంలో మెరుగైన సౌందర్యానికి కాస్మెటిక్ సర్జరీ గురించి తిరుపతి ఎస్వీఆర్ రుయా హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి స్వాతి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీమతి జె నిర్మల. 7:15 ప్రసారమయ్యే పల్లెసీమలు కార్యక్రమంలో మెట్ట సాగులో వ్యవసాయ యాంత్రీకరణ, గ్రామీణ ప్రాంతాలలో ఆగ్రో ప్రాసెసింగ్ గురించి డాక్టర్ సిహెచ్ మురళీకృష్ణ గారి ప్రసంగం వింటారు. 7:15 వికసిత భారతం. ఇక 8:00-8:40 చిత్రకుసుమాలు.
1: 7:30 today held a series of high-level meetings with leading French business leaders in Paris as part of efforts to deepen India-France economic and industrial cooperation. Speaking to Akashvani after the meetings, top executives highlighted the growing opportunities in India and announced plans for deeper engagement with the country. Our correspondent covering the Prime Minister's visit reports that discussions focusing on manufacturing, artificial intelligence, sustainability and maritime infrastructure.
2: Senkoba chairman and CEO Benoît Bazin said India is emerging as a major manufacturing and export hub for the Asia-Pacific region. He highlighted the company's investment in low-carbon technologies and energy-efficient building solutions to support India's net-zero goals. Mistral AI CEO Arthur Mensch said the company is keen to strengthen support for Indian languages, expand AI research partnerships and explore greater collaboration on sovereign AI. He also indicated plans to expand the company's presence in India. CMS CGM Chairman and CEO Rodolphe Sade said India is rapidly developing as a hub for green shipbuilding. He welcomed company's decision to build 6 LNG-powered vessels in partnership with Indian shipyards and said discussions with the Prime Minister also covered logistics, ship recycling and deep seaport development. The meetings underscored growing economic and technology cooperation between India and France. This is Mahesh Sopre, Akashvani News, Paris, France.
1: The Prime Minister also met CEO of Alstom, Martin Sean. In a social media post, the Ministry of External Affairs said that the discussions between them focused on opportunities in mobility and railway modernization. Prime Minister Narendra Modi is attending the Viva Tech

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు: పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు. పేద మధ్యతరగతి ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో గనుల రంగంలో సమగ్ర సంస్కరణలను అమలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీందర్ చెప్పారు. ఉత్తరాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని సచివాలయంలో ఆయన అధ్యక్షతన 18వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో వివిధ కంపెనీల ఏర్పాటుకు అనుమతులిచ్చారు. మొత్తంగా 50 కంపెనీలకు సంబంధించి 30,515 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఈ కంపెనీల ద్వారా మొత్తంగా 29,677 ఉద్యోగాలు రానున్నాయి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోందని, ఈ మేరకు స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందించాలన్నారు. రోబోటిక్స్ వంటి ఆధునిక టెక్నాలజీ కోర్సులు విద్యాసంస్థల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఇథనాల్ సెమీ కండక్టర్ల పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాలని చెప్పారు. ఇథనాల్ తయారీ పరిశ్రమలతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, ఇథనాల్ బేస్డ్ ఇంధనం ఎక్కువగా ఉపయోగిస్తే దిగుమతి చేసుకునే ఇంధన భారం తగ్గుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ను పరిశ్రమలు పెట్టుబడుల

0: తీర్చిదిద్ది ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గనుల రంగంలో సమగ్ర సంస్కరణలను అమలు చేస్తోందని ఆ శాఖ మంత్రి కొల్లు రవీందర్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న గనుల రంగాన్ని పునరుద్ధరించి రాష్ట ఆదాయాన్ని పెంచడంతో పాటు పారదర్శకతను నెలకొల్పామని పేర్కొన్నారు. సహజ వనరులు కొద్దిమంది స్వార్థ ప్రయోజనాలకు కాకుండా ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడిస్తూ,
1: మన శాండ్ పాలసీలో సేంద్రీయ తీసాం, డిఎంఎఫ్ తీసేసాం, మెరిట్ తీసేసాం, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసాం. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, అక్కడ ఎక్స్కవేషన్ లోడింగ్ మాత్రమే వాళ్ళు వసూలు చేసుకునే విధంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. 2024 జూలై నుంచి మే వరకు ఇప్పటికి 1,91,85,793 మెట్రిక్ టన్ల శాండ్ ఫ్రీగా అందించడం జరిగింది.
0: ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథకం నిధులు వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కడపలో మాదిరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించామని, మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ నాటికి పూర్తి స్థాయిలో కిట్ల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు. రాష్ట్రంలోని 430 కేజీపీవి పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 6,360 మంది విద్యార్థినులకు 53,180 బంక్ బెడ్స్ ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. కేజీబీవీలతో పాటు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీల్లో కూడా బంక్ బెడ్స్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో నిర్ణయించిన ఫీజులను స్కూల్ వెలుపుల బోర్డులపై ప్రదర్శించడంతో పాటు పబ్లిక్ డొమైన్లో పొందుపరచాలని సూచించారు. పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక పథకాలను ప్రవేశపెట్టారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈరోజు పర్యటించిన ఆయన పోస్టల్ శాఖ ద్వారా కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల నమోదు స్టాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చౌకగా అతి తక్కువ ప్రీమియంతో జీవిత బీమా పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. కేవలం 750 రూపాయలు చెల్లిస్తే 1,500,000 రూపాయల ప్రమాద బీమా సదుపాయం ఉందన్నారు. పోస్టల్ శాఖ ద్వారా అత్యధిక వడ్డీ వచ్చే పలు పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో చేరేందుకు అన్ని నగరాల్లో శిబిరాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వికసిత్ భారత లక్ష్య సాధన కోసం అందరూ భాగస్వాములు కావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. వ్యవసాయ శాస్త్రవేత్తల ఆవిష్కరణలను రైతులకు చేరువ చేయడానికి అనేక చర్యలు చేపడుతున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అధికారులతో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, జిల్లా రైతులకు అవసరమయ్యే విత్తనాల్లో కనీసం 50% ఈ విశ్వవిద్యాలయం నుండే ఇవ్వాలని కోరామని చెప్పారు. అలాగే డ్రోన్ల వాడకం, వ్యవసాయ యాంత్రీకరణపై మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నామని పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేస్తూ,
2: 80,000 ఎకరాలకి ఎన్జీ రంగా యూనివర్సిటీ ద్వారా సీడ్ తయారు చేసి ఇచ్చే విధంగా టార్గెట్ ఇచ్చాం, చేస్తానన్నారు. 70,000 ఎకరాల్లో కాటన్ ఇస్తా ఉన్నారు. కాకపోతే నెక్స్ట్ ఇయర్ కు వచ్చినప్పటికి కనీసం 20,000 నుంచి 30,000 ఎకరాలకి సీడ్ ఇచ్చే విధంగా ప్లాన్ చేయమని చెప్పాం. అది కూడా వర్క్ చేస్తున్నారు. మ్యాసివ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ తోటి పెస్టిసైడ్స్ తగ్గించే మెకానిజం ఒకటి, ఎక్సెసివ్ గా ఇంక్లూడ్ చేసి టోటల్ కాస్ట్ రిడక్షన్ చిల్లీస్ లో చేయాలనేటువంటి ఒక ఆలోచన తీసుకున్నాం.
0: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేకపోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో రంపచోడవరం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం అవినీతి పాలన కొనసాగుతోందని, గత ప్రభుత్వ హయాంలో తాము సుపరిపాలన అందించామని గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి 99% హామీలను అమలు చేశామన్నారు. వార్షిక క్యాలెండర్ పెట్టుకుని మరీ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని చెప్పారు. మరో ఏడాదిన్నరలో రాష్ట్ర వ్యాప్తంగా తన పాదయాత్ర ప్రారంభమవుతుందని జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు.

0: రాష్ట అభివృద్ది, పారిశ్రామిక ప్రగతి, ఉపాధి కల్పనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని వైఎస్ఆర్ కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత అన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కడపలో ఈరోజు నిర్వహించిన విజయోత్సవ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కడప జిల్లాను పునరుత్పాదక ఇంధన పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా భారీ సోలార్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు 107,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు రానుండగా వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని పేర్కొన్నారు. యువతకు నైపుణ్యాభివృద్ది, శిక్షణ అందించి స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. విద్య, రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి సవిత పేర్కొన్నారు. వాతావరణం. జార్ఖండ్ నుండి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు విస్తరించి ఉన్న నిన్నటి అల్పపీడన ద్రోణి ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ద్రోణి ప్రభావంతో రేపు ఉత్తరాంధ్రతో పాటు కాకినాడ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. అలాగే కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పారిశ్రామికాభివృద్ది ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో గనుల రంగంలో సమగ్ర సంస్కరణలను అమలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీందర్ చెప్పారు. ఉత్తరాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो.
2: TLI है ना.
1: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं PLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी. अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉग इन करें indiapost.gov.in पर.
3: EM आकाशवाणी సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్యారిస్ నగరే ప్రముఖైః ఫ్రాన్స్ దేశీయైః వాణిజ్య నేతృభిః సహ అనేకాని ఉచ్చస్తరీయ మేళనాని కృత్వా వీబాటేక్ 2026 ఇత్యస్మిన్ కార్యక్రమే భాగం గృహణాతి. కేంద్రం అస్మిన్ ఆర్థిక వర్షే 26,000 కిలోమీటర్ మితానాం గ్రామీణ మార్గాణాం నిర్మాణాయ 18,900 కోటి రూప్యకాణి వినియోజయతి. కేంద్రీయ శిక్షామంత్రి ధర్మేంద్ర ప్రధాన నీట్ యూజీ ఇతి పునః పరీక్షాయై సర్వాన్ సంబంధాన్ అధికారిణ జాగరూకా భవేయురితి నిర్దిష్టవాన్. అమెరికా ఇరాన్ దేశాభ్యాం ఆగామి 6 దినపర్యంతం వ్యాపక శాంతి సంధివార్తాయాం సహమతి ప్రకటిత. అపిచ న్యూజిలాండ్ దేశే FIH మహిళా నేషన్స్ కప్ ఇతి హాకీ స్పర్ధాయాం భారతదళం ఉరుగ్వే దేశం 3-2 ఇతి అంతరాలేన విజిత్య ఉపాంతి చక్రం ప్రవిష్టం. अथ वार्ताः विस्तरेण. प्रधानमन्त्रिणः भारत फ्रांसयोः आर्थिक औद्योगिक सहकारं प्रगाढं कर्तुं प्रयत्नस्य भागरूपेण प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना पेरिस नगरे प्रमुखैः फ्रांस देशीयैः वाणिज्य नेतृभिः सह अनेकानि उच्चस्तरीय मेलनानि कृतानि. प्रधानमन्त्री नरेन्द्रमोदी फ्रांस देशस्य पेरिस नगरे आल्स टोम संस्थायाः मुख्य कार्यकारी अधिकारिणा मार्टिन सियोन इत्यनेन सह मिलितवान्. సామాజిక ప్రసార మాధ్యమే విదేశ కార్యమంత్రాలయ అవదత్ యత్ ప్రధానమంత్రిణ ఆల్స్టోమ్ ఇత్యస్య ముఖ్య కార్యకారి అధికారిణ చ మధ్యే ఆయోజితా చర్చా మొబిలిటీ ఇతి అథ రేల్ ఆధునికీకరణస్య అవసరేషు కేంద్రితా ఆసీత్. ప్రధానమంత్రి ప్యారిస్ నగరే మిస్ట్రల్ AI సంస్థాయాః సహ సంస్థాపకేన ముఖ్య కార్యకారి అధికారిణా చ ఆర్థర్ మెన్స్ ఇత్యనేన సహ అపి మిలితవాన్. సామాజిక ప్రసార మాధ్యమే ప్రధానమంత్రిణా భారత

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: శ్రోతలు, మీరు ఇంతవరకు భక్తి కుసుమాలు, భక్తి గీతాల కార్యక్రమం విన్నారు. నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. సాంప్రదాయ పద్ధతులు విఫలమైన చోట ఆవిష్కరణలు పరిష్కారాలను అందించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో నిర్వహించిన వివాటెక్ సదస్సులో అన్నారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్తలతో ఈరోజు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుంచి 3 రోజుల పాటు లద్దాఖ్లో పర్యటిస్తారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్దతపై దృష్టి పెట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది. ఇక వార్తల వివరంగా. సాంప్రదాయ పద్ధతులు విఫలమైన చోట ఆవిష్కరణలు పరిష్కారాలను అందించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్యారిస్లో జరిగిన వివాటెక్ 2026 సదస్సులో మోదీ ప్రసంగిస్తూ డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సమ్మిళితం, విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం వంటి రంగాల్లో భారతదేశం సాధిస్తున్న వేగవంతమైన సాంకేతిక పరివర్తనను ప్రముఖంగా ప్రస్తావించారు. అంతరిక్ష సాంకేతికత, అణుశక్తి రంగాలలో సాధించిన విజయాల ద్వారా భారతదేశం మానవ సామర్థ్యపు పరిధులను విస్తరిస్తుందని మోదీ తెలియజేశారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్తలతో ఈరోజు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్యారిస్లో సెయింట్ గోబెన్ సంస్థ సీఈఓ బెనాయిడ్ బేజిన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు సుస్థిరత్వంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ వస్తువులు నిర్మాణ రంగంలో అవకాశాలపై చర్చించారు. భారత్లో సెయింట్ గోబెన్ భవిష్యత్తు పెట్టుబడులు విస్తరణపై బేజిన్ సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్ పర్యటనలో భాగంగా కీలక ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలతో తయారీ రంగం, కృత్రిమ మీద, సుస్థిరత్వం, సముద్ర మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తూ చర్చలు జరిపారు. ఈ సమావేశాల అనంతరం అగ్రసంస్థల సీఈఓలు ఆకాశవాణితో మాట్లాడుతూ భారత్లో పెరుగుతున్న అవకాశాలు, భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ ప్రధాన తయారీ రంగం, ఎగుమతుల హబ్గా ఎదుగుతోందని బెజిన్ అన్నారు. అలాగే ప్రధాని మోదీ లాజిస్టిక్ కంపెనీ సీఎంఏ సీజీఎం గ్రూప్ సీఈఓ రొడాల్ఫే సాడేతో సమావేశమయ్యారు.

సముద్ర భద్రత, నౌకాయానం, లాజిస్టిక్, పటిష్టమైన సప్లై చైన్ నిర్మాణంలో సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై వారు చర్చించారు. భారత్లో నైపుణ్యాభివృద్ది, నౌకా నిర్మాణం, లాజిస్టిక్స్ విస్తరణ, సప్లై చైన్లో ఆవిష్కరణలు వంటి మొదలైన రంగాల్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు రొడాల్ఫ్ సాడే ఈ సందర్భంగా తెలియజేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుండి 3 రోజుల పాటు లద్దాఖ్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా లద్దాఖ్లోని లేహ్లో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. కాగా కేంద్రపాలిత ప్రాంతంలో ఉపరాష్టపతి పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ఉపరాష్టపతి ఈ నెల

నిర్వహిస్తారు. జూన్ 21వ తేదీన లేహ్లో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. నషాముక్త పరిసర అభియాన్లో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయం సాధించిన గణనీయమైన పురోగతిని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. ఈ ఏడాది మాదక ద్రవ్యరహిత ప్రచార ప్రారంభోత్సవం ఈ ప్రతిజ్ఞ వేదిక చొరవ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. యువత నషాముక్త భారత రాయబారులుగా మారి మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా గలం విప్పాలని ఉపరాష్టపతి పిలుపునిచ్చారు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ తొలి బ్రిక్స్ ఎంఎస్ఎంఈ సదస్సు 3వ కార్యవర్గపు సమావేశాన్ని రేపు ఆగ్రాలో నిర్వహించనుంది. ప్రపంచ ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థ బలోపేతం, సుస్థిర వృద్దిని ప్రోత్సహించడం, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై చర్చించేందుకు బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాలు, పారిశ్రామిక నాయకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విధాన రూపకర్తలు చర్చించేందుకు ఈ వేదిక దోహదపడుతుంది. ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా తదితర దేశాలు పాల్గొంటాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రోజున పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 18,880 కోట్ల రూపాయలను ప్రత్యక్షంగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడతలో 2.18 కోట్లకు పైగా మహిళలు లబ్ది పొందుతారని తెలిపింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్లో అనేక కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు. పశ్చిమ బెంగాల్ రాష్టంలో సహజ వ్యవసాయంపై జాతీయ మిషన్ కూడా ప్రారంభిస్తారు. ఈ పథకం కింద 17,300 హెక్టార్లలో 346 సహజ వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు. తద్వారా 43,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIR న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో భారత్లో అమెరికా రాయబారి సర్జియో గోర్తో సమావేశమయ్యారు. భద్రత, ముఖ్యంగా ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల నిరోధకత చర్యలపై ఇరు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై వారు సమగ్రంగా చర్చించినట్లు అమిత్ షా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్, అమెరికా మధ్య సమగ్ర వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, ఈ ద్వైపాక్షిక సంబంధాలతో ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు భారత్ కృతనిశ్చయంతో ఉందని అమిత్ షా చెప్పారు. గత 12 నెలల్లో భారతదేశ పరివర్తన కథనం దేశ యువత కథనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రాసిన వ్యాసాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రధానమంత్రి ఈ మేరకు పేర్కొన్నారు. నైపుణ్య అభివృద్ది, ఆవిష్కరణ, ఔత్సాహిక పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులతో నేటి యువతకు అపూర్వమైన అవకాశాలు అందిస్తూ తమ కలలను సహకరించే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందని మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో నీట్ పునః పరీక్ష జరగనున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యర్థులకు, వారి తల్లిదండ్రులకు కీలక సందేశాన్ని పంపింది. విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్దతపై దృష్టి పెట్టాలని సూచించింది. పరీక్షను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21వ తేదీన పరీక్ష ఉంటుందని, పరీక్ష వాయిదా పడుతుందన్న వదంతులను సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఎన్టీఏ కోరింది. ఎన్టీఏ నుంచి వచ్చే అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని పేర్కొంది. మరోవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పరీక్ష నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట ప్రభుత్వాలు, భద్రతా సంస్థల సమన్వయంతో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశామని, పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలియజేశారు. రానున్న 4-5 రోజుల్లో తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 4 రోజుల్లో అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, ఉప హిమాలయ ప్రాంతాలు, సిక్కిం రాష్టంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రానున్న 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 2027 హజ్ యాత్ర సమీక్షా సమావేశానికి కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షత వహించారు. ఈ సమీక్షా సమావేశ అనంతరం కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలోనే 2026 హజ్ యాత్ర విజయవంతమైన యాత్ర అని పేర్కొన్నారు.

26 హజ్ యాత్రకు సంబంధించి సౌదీ అరేబియా హజ్ ఉమ్రా మంత్రిత్వ శాఖ నుండి భారత్ 2 లబైతుమ్ అవార్డులను కూడా అందుకుందని మంత్రి తెలియజేశారు. 2027 హజ్ యాత్రకు సంబంధించి ప్రభుత్వం కొత్త హజ్ విధానాన్ని ప్రవేశపెట్టనుందని కూడా కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు.

0: దేశవ్యాప్తంగా మరో 3 రోజులు జరగనున్న నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యర్థులకు కీలక సూచనలు జారీ చేసింది. పరీక్ష సంబంధిత ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థులు మానసిక ఆరోగ్య హెల్ప్ లైన్ నెంబర్ 1446 సంప్రదించవచ్చని ఎన్టీఏ సూచించింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. సంప్రదాయ పద్దతులు విఫలమైన చోట ఆవిష్కరణలు పరిష్కారాలను అందించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో నిర్వహించిన వివాటెక్ సదస్సులో అన్నారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్తలతో ఈరోజు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుంచి 3 రోజుల పాటు లదాఖ్లో పర్యటిస్తారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్దతపై దృష్టి పెట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
1: అక్క పోనీ ఇక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయ ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, స్టూడియో క్లాక్లో సమయం 7:16 దాటి 9 సెకండ్లు. ఇప్పుడు విందాం

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రపంచ ఎడారీకరణ కరువు కట్టడి దినోత్సవం గురించి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డాక్టర్ సంగటి చెన్నకేశవరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
2: पुतला बोल रहे हैं
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
2: मतलब
1: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी हाँ?

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: శ్రోతల నమస్కారం. ప్రకృతి మనిషికి ప్రసాదించిన అమూల్యమైన సంపదలలో భూమి ఒకటి. వ్యవసాయం, పశుపోషణ, జీవవైవిధ్యం, నీటి వనరులు అన్నీ భూమిపైనే ఆధారపడి ఉన్నాయి. అయితే పెరుగుతున్న జనాభా, అటవీ నిర్మూలనం, అసమతుల్య భూ వినియోగం, వాతావరణ మార్పులు, నీటి వనరుల దుర్వినియోగం వంటి కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా భూమి క్షీణత తీవ్రమవుతుంది. తత్ఫలితంగా సారవంతమైన భూములు క్రమంగా ఎడారులుగా మారిపోతున్నాయి. అందుకే ప్రతి ఏటా జూన్ 17వ తేదీన ప్రపంచ ఎడారీకరణ ఇంకా కరువు కట్టడి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ విషయమై మరింత అవగాహన కల్పించేందుకు మనతో పాటు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డాక్టర్ సంగటి చెన్నకేశవరెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
7: నమస్తే అండి.
6: సార్, ముందుగా ఈ ప్రపంచ ఎడారీకరణ ఇంకా కరువు కట్టడి దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటో తెలియజేస్తారా?
7: ప్రధాన ఉద్దేశం ఏమనగా, ఇప్పుడు ప్రస్తుత తరంలో ప్రపంచవ్యాప్తంగా డీఫారెస్టిఫికేషన్ రిస్క్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది. దాన్ని అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం కోసము, ప్రజలకు ముందుకు తీసుకురావడం కోసము డిజర్టిఫికేషన్ రిస్క్ ఒక కారణము, నీటి లభ్యత అనేది రెండవ కారణము, ప్రజలకు నీటి ఉపయోగం పైన అవగాహన లేకపోవడం మూడవ కారణం. వీటన్నిటినీ కలిపి తరువాత మనకు వచ్చేటటువంటి సమస్యలపైన ఇప్పటి నుంచి మనం ఒక అవగాహన అనేది ఇవ్వగలిగితే కనుక రేపు భవిష్యత్తు తరాలకు ఒక మార్గనిర్దేశకంగా, దానితో పాటు ఒక ఈ సమస్య నుంచి బయటపడేదానికి ఒక దారి అనేది చూపించడానికి దోహదపడుతుంది.
6: సార్, మరి ఇప్పుడు ఈ ఎడారీకరణ అంటే ఏంటి అసలు, అలాగే ఇది ఎలా సంభవిస్తుంది?
7: ఎడారీకరణ అంటే కనుక నీటి లభ్యత తక్కువ అవడం వలన, వర్షము కురవడం తక్కువ అవడం వలన, ఆ తర్వాత ఇంకొకటి దాన్ని సాగు చేయకోకుండా వదిలేయడం వలన, ఈ మూడు కారణాల వలన సారవంతమైన భూమి కావచ్చు, ఎటువంటి భూమి అయినా కావచ్చు, ఆ భూమి అనేది యోగ్యమైనటువంటి భూమి నుంచి అయోగ్యమైనటువంటి భూమిగా తయారవుతుంది. ఆ అయోగ్యమైనటువంటి భూమినే మనము మామూలు మనకు తెలిసినటువంటి లాంగ్వేజ్లో అట్లా ఎడారి అని చెప్పేసి మనం అంటున్నాం. అందులో మనము ఎటువంటి కార్యక్రమాలు మనం చేయలేము
6: కాబట్టి ఆ భూమి ఉపయోగం లేకుండా పోతుందండి.
7: ఉపయోగం లేకుండా.
6: సార్, మరి ఈ సంవత్సరం ఈ దినోత్సవం ఇతివృత్తం ఏంటి?
7: వాతావరణ స్థితిస్థాపకత, ఆహార భద్రత మరియు జీవవైవిధ్యంలో పచ్చిక బయళ్ళ కీలక పాత్రను చెప్పడమే ఈ ఇతివృత్తము. ఇందులో పచ్చిక బయళ్ళు గుర్తించండి, గౌరవించండి, పునరుద్ధరించండి.
6: సార్, మరి ప్రస్తుత తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ఈ ఎడారీకరణ సమస్య ఎంత తీవ్రంగా ఉంది?
7: ఇది ప్రస్తుతానికి మనము ఒక స్టాటిస్టికల్గా తీసుకుంటే కనుక ప్రతి సెకండ్కు సుమారు 5.30 ఎకరాల సమానమైనటువంటి సారవంతమైనటువంటి భూమి క్షీణిస్తుంది. ఇది ప్రతి సంవత్సరం 25 కోట్ల ఎకరాలతో సమానం. అది ఒక ఉదాహరణ మాత్రమే, అలాంటివి చాలా రకాలైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి.
6: సార్, మరి ప్రత్యేకంగా మన భారతదేశంలో ఈ

0: ఎడారీకరణకు ప్రధాన కారణాలేంటి?
1: మన భారతదేశంలో ఎడారీకరణకు ప్రధాన కారణం తీసుకుంటే గనక మనకు ఉన్నటువంటి రాజస్థాన్ ఏరియా తప్ప మిగతాది ఎడారి అనేదానికి మనకు ఒక సైంటిఫిక్గా మనకు ఒక రీజన్ అనేది లేదు. మన మిగతా సారవంతమైనటువంటి భూమి, కానీ దాన్ని మనం ఉపయోగించుకోలేదని మనం చెప్పచ్చు. ఇంకా మనకు ఉన్నది, మనకు సారవంతమైనటువంటి భూమి ఉన్నది, ఒక రాళ్ళు రప్పలతో కలిసి ఉన్నటువంటి భూమి ఉన్నది, ఆ తర్వాత రకరకాలుగా ఇట్లా సెలైనిటీ ఉండేటటువంటి భూమి అంటది. ఎడారి భూమి అంటే కనుక అది ఎందుకు పనికిరాదు. ఈవెన్ మనము ఒక బిల్డింగ్ కట్టుకోవాలన్నా, ఒక కన్స్ట్రక్షన్ నిర్మాణం చేయాలన్నా కానీ అది పనికిరాదు. కానీ ఇలాంటి భూమిని మనము దాని మీద ఒక కాన్సన్ట్రేషన్ చేసుకోకుండా వదిలేయడం వలన ఉపయోగపడేటటువంటి భూమి ఎడారి భూమిగా కన్వర్ట్ అయ్యేదానికి అవకాశం ఉండదు. ఆ దాన్ని మనము ఇప్పుడు మెల్కొని దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా అంటే రేపు భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఉపయోగపడేటటువంటి భూమి కూడా రేపు ఎడారి భూమిగా కన్వర్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉండదు. అందుకోసం ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. తర్వాత మన భారతదేశంలో చాలా కారణాలలో ప్రధాన కారణాలు అడవులు నరికివేయడం. ఇప్పుడున్నటువంటి మనకు ఒక 10 సంవత్సరాలు ఉన్నటువంటి అడవుల సాంద్రత, సంవత్సరము అడవుల సాంద్రత ఏ విధంగా తరిగిపోతున్నది అనేది మనము బేరీజు వేసుకుంటే కనుక ఆటోమేటిక్గా మనకు ఆ అడవులు నరికివేయడం అనేది ఒక రీజన్ అనేది మనకు తెలుస్తుంది. ఇంకొకటి ఏమంటే కనుక నీటిని ఉపయోగించుకోకుండా ఉండడం. నీరు అవైలబుల్గా ఉన్నా కూడా మనకు ఆ నీటిని ఒక సిస్టమేటిక్గా ఉపయోగించుకో,
0: అంటే భూగర్భ జలాలు అధికంగా ఉపయోగించడం వల్ల ఇలాంటి నష్టం జరిగే అవకాశం ఉంది.
1: ఇంకొకటి ఏమంటే కనుక ఇప్పుడు వచ్చినటువంటి అత్యాధునికమైనటువంటి ఆర్ఓ టెక్నాలజీ అని మనం పిలుస్తున్నాం. మనం ఆర్ఓ టెక్నాలజీ వలన నీటి శుద్ధి అయితే జరుగుతుంది, కానీ ఆ శుద్ధి వలన వృధాగా పోయేటటువంటి నీటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం లేదు. అది దాదాపు 80% నీటిని మనకు వృధాగా పోతుంది, 20% మాత్రమే మనకు కంజప్షన్ ప్యాటర్న్ లేక వస్తుంది. ఇలాంటి టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి సమస్యలను కూడా మనము రేపు కాన్సన్ట్రేట్ చేయగలిగితే కనుక ఈ సమస్యలను మనము ఓవర్కమ్ చేయగలుగుతాం.
0: సార్, మరి ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎడారీకరణ ప్రభావం ఉన్న ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా?
1: ఎడారీకరణ దారిలో వెళ్తున్నటువంటి కొన్ని మనకు జిల్లాలు ఉన్నాయి, ముఖ్యంగా అనంతపూర్, కడప, ఈవెన్ చిత్తూరు జిల్లా. అంతకుముందు మీరు ఒక 15 సంవత్సరాల క్రితం చిత్తూరు జిల్లాను మనం ఎడారీకరణ దశగా వెళుతున్నటువంటి జిల్లాగా మనం కన్సిడర్ చేయడం లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను చూస్తుంటే కనుక దాన్ని చిత్తూరు జిల్లాను కూడా మనము ఎడారీకరణ దిశగా వెళుతున్నటువంటి జిల్లాగా మనం కన్సిడర్ చేయగలం.
0: సార్, మరి ఇప్పుడు ప్రస్తుతం సంభవిస్తున్న ఈ వాతావరణ మార్పులు ఈ ఎడారీకరణపై ఎలాంటి ప్రభావం చూపించనున్నాయి?
1: తీవ్రమైన ప్రభావమే చూపిస్తుందని చెప్పచ్చు అండి. ఈ ముఖ్యంగా ఈ ఎల్నినో అనేటటువంటి ప్రభావం ఒకటి, దానితోపాటు భూ ఉష్ణోగ్రత పెరగడం. మీరు చూసుకుంటే కనుక బెంగళూరు అనేది చల్లని ప్రదేశం అని అందరూ అనుకుంటారు. ఇప్పుడు ప్రస్తుత తరుణంలో బెంగళూరు కూడా టెంపరేచర్ విపరీతంగా పెరిగేటటువంటి కండిషన్ మనకు చూస్తున్నాం. అట్లే ఏంటంటే కనుక మొక్కలను నాటుకోకుండా ఉండడం, ఆ తర్వాత డిజర్టిఫికేషన్ రిస్క్ వలన, దాంతోపాటు డిఫారెస్టేషన్ రిస్క్ వలన అట్మాస్ఫియర్లో ఉండేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఇది ఒక సమస్యకు దారి తీయకోకుండా చాలా రకాలైనటువంటి సమస్యలకు దారితీస్తుంది అన్నమాట. అది మెయిన్ కారణం.
0: సార్, మరి ప్రస్తుతం రైతులు పాటిస్తున్న ఈ వ్యవసాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో, అధికంగా రసాయనాలు ఇలాంటివి వాడుతున్నారు, వాటి వల్ల కూడా సారవంతంగా ఉన్న నేల దాని సారాన్ని కోల్పోతుంటుంది. మరి ఇది కూడా ఒక రకంగా ఎడారీకరణకు దారితీస్తుందా?
1: తప్పకుండా దారితీస్తుంది. ఇప్పుడు కొన్ని సంవత్సరాల కిందట మనం చూసుకుంటే కనుక సాయిల్ ఫర్టిలిటీ అంటారు. మనము ఒక మొక్క నాటితే కనుక ఆ మొక్క వచ్చేసి గ్రోత్ ఇండెక్స్ అంటారు, ఆ గ్రోత్ ఇండెక్స్ చాలా ఫాస్ట్గా ఉండేది. ఇప్పుడు ఈ హైబ్రిడ్ మొక్కలు నాటినా కానీ ఆ గ్రోత్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే కనుక మీరు మొక్క నాటితే కనుక, ఒక విత్తనం నాటితే కనుక 24 గంటల నుంచి యాక్షన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఉన్నటువంటి భూమి యొక్క సారవంతతను బేస్ చేసుకునేసి మనం చెప్పగలిగితే, ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే కనుక దానికి ఏదో ఒక ఫర్టిలైజర్ వేస్తే కానీ, ఆ తర్వాత వచ్చేసి ఏదన్నా కానీ పెస్టిసైడ్స్ ఇలాంటివి మనము యాడ్ చేసేసి ఇగ్నైట్ చేస్తే తప్ప ఆ మొక్క మొబిలైజ్ అయ్యేదానికి కండిషన్ లేదు ఇప్పుడు.
0: సార్, మరి ఇప్పుడు ప్రస్తుతం మనం వింటూ ఉన్నాం ఈ సహజ వ్యవసాయం,

0: లేదంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నారు. ఇలాంటి వాటి వల్ల భూమి సారవంతంగా మారి రైతులకి భవిష్యత్తులో ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఏమైనా ఉందా? అలాగే ఈ ఎడారీకరణ ప్రభావాన్ని కొంచెం ఏమైనా ఇలాంటి పద్ధతులు పాటిస్తే ఈ ప్రభావం తగ్గుతుందా?
1: తప్పకుండా తగ్గుతుంది. ఆర్గానిక్ అగ్రికల్చర్ అనేది మనం అడాప్ట్ చేసుకుంటే కనుక, ముందు మనము ఇచ్చేటటువంటి ఇన్పుట్స్ అంటే కనుక రసాయనక ఎరువులు, ఇది తగ్గించగలిగితే కనుక న్యాచురల్ ఫర్టిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది భూమిలో. అదే ఆటోమేటిక్గా ఏమంటే ఇది చాలా రకాలైనటువంటి సమస్యలకు సొల్యూషన్ చూపిస్తుంది. అంటే కనుక మనము సాయిల్ ఫర్టిలిటీని చాలా రకాలుగా మనం మెజర్ చేస్తాము. ఈ ఈసీ అని, ఎలక్ట్రికల్ కండక్టివిటీ అని, ఆ తర్వాత సెలైనిటీ అని, ఆ తర్వాత వచ్చేసి వాటర్ అబ్జార్ప్షన్ రేషియో అని, ఇలా చాలా రకాలుగా ఉండదు. ఎప్పుడైతే మనం రసాయనాలను భూమిలో మనం మిక్స్ చేసేస్తామో అప్పుడు ఈ యొక్క పారామీటర్స్ పైన డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. అది ఆటోమేటిక్గా సాయిల్ ఫర్టిలిటీని దెబ్బతీస్తుంది.
0: సార్, మరి ఇప్పుడు ఈ మట్టి ఇంకా నీటి సంరక్షణలో మనం ఈ వాటర్ షెడ్ కార్యక్రమాలు అంటుంటాం, ఇలాంటి వాటర్ షెడ్ అభివృద్ధి కార్యక్రమాలు పాత్ర ఏంటి?
1: చాలా ఉన్నాయండి. ఓకే, మనము ఒక డ్యామ్ను నిర్మించే బదులు ప్రతి ఒక్క చోట ఇలాంటి చిన్న చిన్నటువంటి వాటర్ షెడ్స్ అనేది మనము నిర్మించగలిగితే కనుక సరౌండింగ్లో భూమిలోకి నీరు ఇంకేదానికి అవకాశం ఉంటుంది, భూగర్భ జలాలు పెరుగుతాయి. దాంతోపాటు ఏంటంటే కనుక వాటర్ భూమిలో ఒక రెండు మూడు లేయర్స్ నుంచి స్కాటర్ అయిపోయేసి ఆ చుట్టుపక్కల వివిధ రకాలైనటువంటి వృక్ష జాతులు పెరిగేదానికి అవకాశం ఏర్పడుతుంది. అలా కాకుండా ఒక చోట మనం డ్యామ్ కట్టి దాని నుంచి వాటర్ని తీసుకుని వచ్చి మళ్ళీ దీన్ని ఎత్తిపోతల పథకంలో అని చెప్పేసి సర్కులేషన్ చేసే బదులు ఈ చిన్న చిన్న వాటర్ షెడ్లను ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడైతే కనుక మనం పెట్టగలుగుతామో అక్కడ పెడితే కనుక దీని నుంచి మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుందండి.
0: సార్, మరి ఇప్పుడు మీరు చెప్తున్నారు దీని ప్రకారం వర్షపు నీటిని మనం నిల్వ చేసుకోవడం వల్ల కూడా ఈ ఎడారీకరణ ప్రభావాన్ని తగ్గించవచ్చు అంటారు? అయితే
1: తప్పకుండా అండి. వర్షపు నీటిని ఇప్పుడు మనకు ఒకనొక సమయంలో ఎక్కువ వర్షపాతం ఉంటుంది, ఒకనొక సమయంలో తక్కువ ఉంటుంది, ఒక్కొక్క సంవత్సరం చాలా తక్కువ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లో మనము ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ను అనేది మనం డెవలప్ చేయగలిగితే, మనం ఎలాగైతే సోలార్ సిస్టమ్ను ప్రమోట్ చేస్తున్నామో అట్లే ప్రతి పెద్ద పెద్ద బిల్డింగ్లలో ఎంతో ఎక్కువ, నేను బిల్డింగ్ల గురించి మాట్లాడుతున్నాను, బిల్డింగ్ల కన్స్ట్రక్షన్లో వాటర్ అంతా వృధాగా వెళ్ళిపోతుంటుంది. ఎట్లు పడితే అలా వెళ్తుంది. ఒక సిస్టమ్ అనేది డెవలప్ చేసి దాన్ని హార్వెస్ట్ చేసి దాన్ని ప్యూరిఫై చేస్తే కనుక మనము అగ్రికల్చర్కు రెయిన్ నుంచి వచ్చేటటువంటి వాటర్ చాలా మంచి పోషకాలు, అదర్త భూమితో ఎప్పుడైతే టచ్ అయ్యి మిక్స్ అయ్యి ఆ లవణాలు అన్నీ మిక్స్ అవుతాయో అప్పుడు అగ్రికల్చర్కు చాలా బాగా ఉపయోగపడుతుందండి.
0: సార్, మరి ఇప్పుడు ప్రస్తుతం సాంకేతికత పెరిగిపోయింది, మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ కరువు పరిస్థితులను ముందుగానే అంచనా వేసి ఆ ప్రభావాన్ని తగ్గించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయవచ్చు?
1: ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఉన్నాయండి, కానీ ఇది రైతుల దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మొదటి వచ్చేసి ఐబిఎం టెక్నాలజీస్ డెవలప్ చేసినటువంటి వరల్డ్ ఫారెస్ట్ వాచ్ అంటారు, వరల్డ్ ఫారెస్ట్ వాచ్ కింద మన మొబైల్లోనే ఎప్పుడు వర్షం వస్తుంది, ఎంత వర్షం పాతం వస్తుంది, ఈ విధమైనటువంటి డేటా అంతా అందులో మనకు నిక్షిప్తమై ఉంటుంది. ఫార్మర్స్ వాళ్ళందరికీ వాళ్ళే ట్రాక్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళకి అవగాహన అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అదే కాకోకుండా ఐఓటీ సెన్సార్ మెకానిజం వచ్చిన తర్వాత ఆ సాయిల్ ఫర్టిలిటీని మనము రియల్ టైంలో మనం అనాలిసిస్ చేయొచ్చు, దానితోపాటి వాతావరణ పరిస్థితులను కూడా అనాలిసిస్ చేయొచ్చు. ఈ విధంగా మనము ఈ కొత్త టెక్నాలజీస్ మనము అడాప్ట్ చేసుకునేదానికి అవకాశం ఉన్నదండి.
0: సార్, మరి ఇప్పుడు ఈ పచ్చదనాన్ని పెంచడానికి ఈ మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు ఈ ఎడారీకరణను తగ్గించడానికి ఎలా ఉపయోగపడతాయి?
1: తప్పకుండా అండి. ఈ మొక్కలు నాటడంలో ఒక శ్రద్ధ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. మొక్కలు నాటేటప్పుడు మనకు క్యామ్ ప్లాంట్స్ అంటారన్నమాట, క్రేసిలేసియస్ యాసిడ్ మెటబోలిజం ప్లాంట్స్. దానితోపాటు మనం మొక్కలు నాటేటప్పుడు మన ఏరియా ఎంతైతే మొక్కలు నాటుతున్నామో ఆ ఏరియాలో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కార్బన్ డైఆక్సైడ్ను మనము క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. క్యాల్కులేట్ చేసి ఆ మొక్క నాటిన తర్వాత సంవత్సరానికి ఎంత ఆ ఏరియాలో కార్బన్ డైఆక్సైడ్ శాతం మనకు తగ్గుతూ వస్తుంది అనేది క్యాల్కులేట్ చేసి డేటా వేస్తే కనుక ఏ మొక్కలను నాటితే మనకు మన భారతదేశంలో వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ను మనం తగ్గించగలుగుతాము, అది తగ్గించగలిగితే మనం ఆటోమేటిక్గా అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి మనం ఓవర్కమ్ అవుతాం. ఈ మొక్కలు నాటేటప్పుడు ఈ క్యామ్ మొక్కలను మనం నాటితే కనుక మనకు ఒక 50% సమస్యను అనేది భవిష్యత్తులో తగ్గేదానికి అవకాశం ఉంటుంది.
0: సార్, మరి ఇప్పుడు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అమలు చేస్తే

0: ముఖ్యమైన ఈ భూ సంరక్షణ పద్ధతులు ఏమైనా ఉన్నాయా? ఏమైనా కార్యక్రమాలు అవలంభిస్తున్నారా దీనికి సంబంధించి?
1: భూ సంరక్షణ పద్ధతులు చాలానే ఉన్నాయండి. మనకు మొదటగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంటే కనుక మనకు ఈ బ్యారెన్ ల్యాండ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడంతా కానీ ఒక మొక్కలు నాటేదానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు సహకారం అందిస్తూ ఉన్నారండి. దానితోపాటు మనము ఇప్పుడు రైతులకు ఉన్నటువంటి సమస్య ఏమనగా, ఒక మొక్కను నాటితే కనుక ఆ మొక్క నుంచి ఏమైనా ఇన్కమ్ వస్తుందా అనేటటువంటి కాన్సెప్ట్లో ఫార్మర్స్ ఉండడం వలన ఈ మొక్కను నాటితే నాకేమి రాదు, ప్రభుత్వ పథకాలు ఉన్నా కానీ ఈ మొక్కను నాటితే నాకేమొస్తుంది అనే ఉద్దేశంతో మొక్కలు నాటడం లేదు. ఎప్పుడైతే మనకి ఈ కార్బన్ క్రెడిట్స్ సిస్టమ్ అనేది మన కేంద్ర ప్రభుత్వం వారు ఇంట్రొడ్యూస్ చేశారో అప్పుడు మనకి ఈ కార్బన్ క్రెడిట్ సిస్టమ్ను ఫార్మర్స్కు మనం తెలియజేయగలిగి వాళ్ళు నాటితే కనుక వాళ్ళ ఎకరాలు నాటినటువంటి ఒక కొన్ని మొక్కలు ఏమైతే ఉంటాయో ఎంత శాతం కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకుంటాయో ఆ తర్వాత ఆ లోడ్ను మనం ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్ముకునేసి డబ్బులు వచ్చేటటువంటి స్కీములు అయితే మనకు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయండి.
0: సార్, మరి ఇప్పుడు ఈ భూమి క్షీణతను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ పాటించవలసిన ఏవైనా కొన్ని ముఖ్య సూచనలు మన శ్రోతలకు అందజేస్తారు?
1: ముఖ్యంగా అంటే కనుక ప్లాస్టిక్ వాడకం అండి. మనం వాడేటటువంటి ప్లాస్టిక్ను ఎక్కడో పడేసేస్తున్నాం. ఆ పడేసే దానికి ఒక సిస్టమ్ ఉన్నది, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్ట్రక్షన్ అనేది ఫాలో అయ్యి ఆ ప్లాస్టిక్ డిస్పోజల్ మెకానిజం చేయగలిగితే ఒక 20% మనం భూమికి మంచి చేయగలుగుతాం. దానితోపాటు ఇప్పుడు మనం వాడేటటువంటి డిటర్జెంట్స్, ఇళ్లలో వాడేటటువంటి డిటర్జెంట్స్, ఇవి లాస్ట్కు తిరిగి ఎక్కడికి వెళ్తాయి అనేది మీరు చూసుకుంటే ఈ చెరువులోకి వెళ్తాయి, భూములలోకి వెళ్తాయి. దీని మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేయడం లేదు. ఇల్లును శుభ్రంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో, మనకు ఈ ఇల్లును కట్టుకునే దానికి బేస్ అయినటువంటి భూమిని సంరక్షించుకోవడం కూడా అంతే ముఖ్యం. అది మనము ఇట్లాంటి విషయాల మీద మనము ఒక ఇండిపెండెంట్ సిటిజన్గా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనం వాడేటటువంటి డిటర్జెంట్లు నెలకు ఎంత వాడుతున్నాము, దీన్ని డిక్రీజ్ చేసుకుంటే అందులో దాని కాన్సన్ట్రేషన్ చాలామందికి తెలియదు. టాయిలెట్ క్లీన్గా రావాలి, ఇల్లు క్లీన్గా మెరవాలి అంటే కనుక ఇంత పర్సెంటేజ్ యాసిడ్ ఉండాలి, ఇంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేస్తున్నాం, యాసిడ్ ఎక్కడికి వెళ్తుంది, ఫైనల్గా వెళ్తే కనుక చెరువులలోకి వెళ్తుంది, అదేమి డీకంపోజ్ కాదు, ఆ చెరువుల నుంచి మళ్ళీ భూమిలోకి, సారవంతమైన భూములలోకి స్కాటర్ అయిపోతుంది.
0: కాబట్టి ఇవి కూడా ఒక రకంగా ఏడారికరణకు
1: కారణమవుతున్నాయి తప్పకుండా.
0: సార్, మరి ఇప్పుడు ఈ భూమిని కాపాడితేనే మనం భవిష్యత్తుని కాపాడుకోగలుగుతాం అనే ఈ సందేశాన్ని మన యువతకు చేరవేయడానికి ఎటువంటి కార్యక్రమాలు లేదంటే అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు?
1: ఇప్పుడు మనం చేపట్టేది ఏంటంటే కనుక స్కూల్ విద్యార్థులు, పాఠశాల లెవెల్లో విద్యార్థులకు భూమి అంటే ఏంటి, ఎన్ని రకాలైనటువంటి భూములు ఉన్నాయి అంటే కనుక డిజర్ట్గా ఉండే ఎడారి భూమి ఎలా ఉంటుంది, రాళ్ల భూమి ఎలా ఉంటుంది, సారవంతమైన భూమి ఎలా ఉంటుంది, దాంట్లో మొక్క నాటితే కనుక ఎలా గ్రో అవుతుంది, ఆ మొక్కను రియల్ టైంలో చూడగలిగితే కనుక ఆ విద్యార్థికి అర్థమవుతుంది రేపు నాకు ఈ భూమి కావాలనా, రాళ్ల భూమి, ఎడారి భూమి, ఈ భూమి కావాలనా, ఐడియాను మనము విద్యార్థుల్లోకి నింపగలుగుతే కనుక ఆటోమేటిక్గా రేపు భవిష్యత్తు తరాల వాళ్ళు డిజర్టిఫికేషన్ రిస్క్ నుంచి బయటపడేదానికి అవకాశం ఉంది.
0: సార్, చివరగా మీరు ఈ ప్రపంచ ఎడారీకరణ ఇంకా కరువు కట్టడి దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి?
1: ప్రజలకు ఇవ్వాలనుకున్నది ప్రతి ఒక్కరూ భూమి గురించి ఆలోచన చేయాలి. మనము తెలిసినా తెలియకపోయినా మనము చేస్తున్నటువంటి భూమికి హానికరమైనటువంటి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో అవి గుర్తించి వాటిని సిస్టమేటిక్గా నిర్వహించగలిగితే కనుక ఆటోమేటిక్గా మనకు రేపు భవిష్యత్తులో మంచి సారవంతమైన భూమిని మనకు దొరకగలుగుతుంది.
0: ధన్యవాదాలు సార్. మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి ప్రపంచ ఎడారికరణ ఇంకా కరువు కట్టడి దినోత్సవం గురించి మన శ్రోతలకు ఎంతో చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
1: ధన్యవాదాలండి.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे. इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी. पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 23వ విడత నిధుల విడుదల కార్యక్రమం ఈ నెల 20వ తేదీన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం జమ చేయబడుతుంది. రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం రైతులకు ఎంతో తోడ్పాటును అందిస్తోంది. రైతుమిత్రులందరూ పీఎం కిసాన్ 23వ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని ఆకాశవాణి ద్వారా విని ఈ పథకం ద్వారా లభిస్తున్న ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.

శ్రోతలు, మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రపంచ ఎడారీకరణ కరువు కట్టడి దినోత్సవం గురించి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డాక్టర్ సంగటి చెన్నకేశవరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: శ్రోతలు, మరి స్టూడియో క్లాక్లో సమయం 7:45 కావస్తోంది. మరి కొద్దిసేపట్లో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం, నషాముక్త భారత్ అభియాన్లో భాగంగా మత్తు పదార్థాల వ్యసనం కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ బల్లారపు గిరిజకుమారి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి జె నిర్మల. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర.
1: వికసిత్ భారత్ కార్యక్రమంలో నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా మత్తు పదార్థాల వ్యసనం కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల అంశం గురించి డాక్టర్ బెల్లారపు గిరిజా కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి జె నిర్మల.
2: ఆకాశవాణి యువతే మన భారతదేశ భవిష్యత్తు. వారి ఆరోగ్యం, ఆలోచన విధానం, సామాజిక బాధ్యతలపై దేశ ప్రగతి ఆధారపడి ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో మద్యం, పొగాకు, మాదక ద్రవ్యాలు వంటి వ్యసనాలకు యువతలో పెరుగుతున్న ఆకర్షణ ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో సామాజిక న్యాయం ఇంకా సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2020 నశాముక్త్ భారత్ అభియాన్ ప్రారంభమైంది. నశాముక్త్ భారత్ అభియాన్ ద్వారా పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువత, విద్యార్థులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య నిపుణులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులవుతున్నారు. వ్యసనాల దుష్పరిణామాలపై చైతన్యం కల్పించడం, వ్యసనాల బారిన పడిన వారికి చికిత్స ఇంకా పునరావాసం అందించడం, యువతను సానుకూల కార్యకలాపాల వైపు మళ్లించడం వంటి చర్యలు ఈ కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్నాయి. మత్తుకు దూరంగా ఆరోగ్యానికి చేరువగా అనే సందేశంతో సాగుతున్న నషాముక్త్ భారత్ అభియాన్ ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన, బాధ్యతాయుతమైన భారత నిర్మాణానికి దోహదపడుతుంది. ఇందులో భాగంగా ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో మనకు మత్తు పదార్థాల వ్యసనం కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచేయడానికి డాక్టర్ బల్లారపు గిరిజా కుమారి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి జె నిర్మల.
3: మనిషి అనగానే ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా మనిషికి మహాభాగ్యం ఏంటంటే ఆరోగ్యమే. సామెత కూడా ఉంది కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అని. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి మనిషి తనకున్న అలవాట్లని, మరి ముఖ్యంగా ఆహార అలవాట్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ప్రస్తుత సమాజం చూశామంటే ఆహార అలవాట్లు కాదు కదా, ప్రతి అలవాటు ఆరోగ్యానికి కీడు కలిగించేటివే చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మత్తు పదార్థాల వ్యసనానికి గురైపోతున్నారు. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు ఇదే అలవాట్లతో తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అయితే ఈ విషయాలన్నీ కూడా శ్రోతలకు వివరించడం కోసం మన స్టూడియోస్కి వచ్చారు డాక్టర్ బల్లారపు గిరిజా గారు. వీరు మన స్టూడియోలో ఉన్నారండి. నమస్కారం అండి గిరిజా మేడం గారు.
4: నమస్కారం మేడం.
3: మేడం, ఈరోజు ఆరోగ్యంగా ఉండాలి అనుకునే ప్రతి మనిషి దానికి భిన్నంగా అనారోగ్యానికి గురైపోతున్నారు. దీనికి కారణం ఏంటా అని ఒకసారి చూసుకున్నప్పుడు మత్తు పదార్థాల వ్యసనానికి గురవుతున్నారు. అసలు ఈ మత్తు పదార్థాలు అంటే ఏంటండి, కొంచెం వివరిస్తారా?
4: మత్తు పదార్థాలంటే ఒక మనిషి మళ్లీ మళ్లీ ఆల్కహాల్, మద్యపానం గాని లేక టొబాకో, సిగరెట్, డ్రగ్స్ ఇలా

0: అలాంటి అలవాటుకి బానీసైపోయి అందులో నుంచి బయటికి రావడం కష్టంగా ఉండడం, అంటే దీనివల్ల వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ సంసారము, పని, సమాజంలో కూడా వాళ్ళ విలువ తగ్గించుకునే రకానికి వాళ్ళు ఏదానికైనా సిద్ధంగా అవుతారు. ఇది తప్పు అని వాళ్లకు తెలిసినా అందులో నుంచి బయటికి రావడం వాళ్లకు వీలవ్వదు. అప్పుడు వాళ్ళని మనము మత్తు పదార్థాలకి బానిష్ అయిపోయారు అని మనం చెప్తాం.
1: అంటే మత్తు పదార్థాలు అంటే ఆ వ్యసనం ఎలా వస్తుంది?
0: యూజువలీ పిల్లలకి అయితే ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ లో నుంచి ప్రెషర్, అంటే కొంతమంది తాగుతూ ఉంటారు, సిగరెట్ స్మోకింగ్ చేస్తూ ఉంటారు, డ్రగ్స్ కి అలవాటు అయి ఉంటారు. సో వాళ్లల్లో కలిసి ఉండాలి అంటే రా తీసుకుందు రా అని ఫోర్స్ చేయడం వల్ల, పీర్ ప్రెషర్ వల్ల వాళ్ళు అలవాటుకు బానిస అవుతారు. ఇంకొకటి క్యూరియాసిటీ, వీళ్లకు చాలా అంటే ఏముంది దాంట్లో చూద్దాము, ట్రై చేద్దాము, ఒకేసారి కదా ఏం కాదు అని అది తీసుకోవడం ఫస్ట్ అలవాటు చేసుకుంటారు. అది ఒక్కసారి తీసుకుంటే ఆగదు కదా, అలా కంటిన్యూ అయిపోతుంది. సో దీనివల్ల వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ గాని, ఇది యువతకు చాలా చాలా హానికరం.
1: అయితే సమాజంలో మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు ఎక్కువగా దుర్వినియోగానికి గురవుతున్నటువంటి ఈ మత్తు పదార్థాలు ఏమైతే ఉన్నాయో అవి ఏమిటి అంటారు?
0: మత్తు పదార్థాల్లో చాలా ఉన్నాయి మేడం. అందులో వచ్చి అంటే మనము ఆల్కహాల్ మద్యపానం అంటాము, టొబాకో అంటాము, అండ్ టొబాకోలో ఉండే వేరే ఐటమ్స్ లైక్ గుటకా ఉన్నది, మ్యారిజువనా అని, ఓపియాయిడ్స్, కొకెయిన్, డ్రగ్స్ ఉన్నాయి. ఈవెన్ కాఫీ కూడా ఎక్కువగా తాగడం మనం అడిక్షన్ అని కిందకే వస్తుంది.
1: కాబట్టి ఈ మత్తు పదార్థాలు ఇన్ని రకాలు ఉన్నాయి, కానీ యువత అంటే యూత్ కి చాలా వయసు ఉంది, భవిష్యత్తు దేశం యొక్క అభివృద్ధి యువత మీద ఆధారపడింది. అలాంటి యువత బాగా యాక్టివ్ గా పనిచేసి చదువుకొని గొప్పవారై దేశానికి మంచి పేరు తేవాల్సిన వయసులో వీళ్ళు ఎందుకు ఇలాగా వీటికి గురవుతున్నారు? దీనికి అంటే ఆ గురైనప్పుడు ఆ లక్షణాలు ఎలా ఉంటాయి?
0: సో వీళ్ళు ఎందుకు గురి అవుతారంటే, ఒకటి క్యూరియాసిటీ, అంటే ఇందులో ఏముందో చెక్ చేద్దాము అనే ఒక థాట్ లో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అండ్ ఇదే కాదు, వీళ్ళకి ఇప్పుడు ఉండే స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్, డిప్రెషన్ అని, పర్ఫార్మెన్స్ అంటే బాగా చదువుకోవాలి, ఇతరులు చదువుతూ ఉన్నారు వీళ్ళకి తక్కువ రావడము, సో ఇవన్నీ ఉండడం, ఆ ప్రెషర్ కి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు వేరే డైవర్షన్స్ ని ఎత్తుక్కుంటూ ఉన్నారు. ఎలా నేను ఇక్కడి నుంచి బయటికి రాగలను? మత్తు పదార్థాలు ఈజీగా దొరుకుతూ ఉన్నాయి మనకు మార్కెట్ లో కాబట్టి, అండ్ మనకు సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా దీనిల గురించి చూపించడం వల్ల దాన్ని చూసి వీళ్ళు అంటే ఈ సొసైటీలో నేను ఫిట్ అవ్వాలి, అంటే ఇవి నేను చెయ్యాలి అనే ఒక థాట్ నుంచి వాళ్లకు పెద్ద పెద్ద ఆలోచనలు లేకుండా ఇలా ఎక్కువగా బ్యాడ్ దానికి వెళ్ళడానికి
1: ఈజీగా కూడా ఉంది.
0: ఈజీగా ఉంది, అది చాలా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. దీని నుంచి తప్పించుకోవడం చాలా కష్టంగా ఉంది, చాలా మనోధైర్యం ఉంటే గాని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళలేరు.
1: వీటికి మన మీడియాలో, సోషల్ మీడియాలో అయితేనేమి, టీవీలో కానీ ఇంకా అడ్వర్టైజ్మెంట్లలో వీటన్నిట్లో కూడా ఈ మత్తు పదార్థాలకి బానిసలు అవే ముందు అవి ఎంత అట్రాక్షన్ గా చూపిస్తున్నారు, యూత్ ఎక్కువగా గురైపోతున్నారు అన్న విషయం చక్కగా చెప్పారు. అయితే ఫ్రెండ్స్ అని కూడా చెప్పారు, ఈ ఫ్రెండ్స్ ఒత్తిడి అంటే ఆ అడిక్షన్ వైపు, ఆ మత్తు పానీయాల వైపు, మత్తు పదార్థాల వైపు వాళ్ళని మళ్లించడానికి కారణాలు ఏంటంటారు?
0: ఒక్కటి చాలా ఈజీగా దొరుకుతుంది, అండ్ వీళ్ళకి ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే వాళ్ళు ఎప్పుడైతే కొంచెం మైండ్ వీక్ అవుతుందో అప్పుడు అలాంటియే కనిపిస్తాయి, అలాంటి ఫ్రెండ్స్ మధ్యలోనే తిరగాలి అని అనుకుంటారు. అండ్ వాళ్ళు కూడా అదే టైంలో వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది, రా ఏం కాదు ఇవన్నీ ఇలాగే ఉంటుంది, మర్చిపోవచ్చు దీన్ని తీసుకుంటే అని. సో ఇలా అవ్వడం వల్ల వాళ్ళు దాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళకి ఈ ప్రెషర్స్ మొత్తం తగ్గిపోతాయి. సో ఈ తగ్గించుకోవడానికి ఒక దావ దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఇలాంటి దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్ మ్యాడమ్.
1: ఈ ఫ్రెండ్స్ వల్ల ఏమవుతా ఉంది?
0: ఆ గ్రూప్ లో ఉండాలి అని అంటే వీళ్ళు కూడా అది స్టార్ట్ చేస్తేనే ఆ గ్రూప్ లో ఫిట్ అవుతారు, లేకుంటే ఆ గ్రూప్ లో ఉండరు, సపరేట్ గా ఉండిపోవాలి.
1: వీళ్ళకేమో ఆ గ్రూప్ లో ఉండాలని కోరిక ఉంటుంది,
0: ఆ గ్రూప్ లో ఉండాలని కోరిక ఉంటుంది. ఎవరికైనా మనిషికి ఒకటిగా ఉండడం కంటే ఏదో గ్రూప్ లో ఉండడం మంచిది అని అనిపిస్తుంది. ఒంటరిగా ఉంటే వానికి సపోర్ట్ ఎక్కడ ఉండదు,
1: సపోర్ట్ ఉండదు, వాడిని ఇన్సల్ట్ కూడా చేస్తారు,
0: ఇన్సల్ట్ చేస్తారు.
1: దానికని ఆ గ్రూప్ లో చేరటం వల్ల ఆ చేరిన గ్రూప్ లో

0: ఇలాంటి వ్యసనాలు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు?
1: నాకు ఇలాంటి సమస్యనే ఉంది, నేను ఇట్లా బయటకు వచ్చాను, నువ్వు తీసుకో ఏం కాదు, ఒక్కరోజు తీసుకో ఏం కాదు మళ్ళీ అని. సో ఒక్కరోజుతో ఆగని పని ఇది.
0: ఈ స్నేహితుల ఒత్తిడి అనేది వాళ్ళని ఎక్కువగా ఈ డ్రగ్స్ కి, మత్తు పానీయాలకి వాళ్ళని అలవాటు చేస్తుంది అంటారు.
1: అంటే స్నేహితులతో ఒకటే కాదు మేడం, అంటే ఫ్యామిలీలో ఏదైనా హస్బెండ్ వైఫ్ బాగాలేకపోయినా, ఇంట్లో గొడవలు ఉన్నా కూడా, లేక వీళ్ళు చదువుకుండే చోట చాలా చాలా ప్రెషర్ ఉన్నా కూడా, వర్క్ లో ప్రెషర్ ఉన్నా కూడా, సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఎక్కడో ఒక చోట ఈ మెంటల్ స్ట్రెస్ ని వీళ్ళు పక్కకు తీసుకురావాలి అని అంటే ఈ అడిక్షన్ కి వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకు మనము పేరెంట్స్ గా పిల్లలకి ఎప్పుడు స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఇలా ఉండడం వల్ల పిల్లలు మంచి దావలో ఉంటారు అని నా ఒపీనియన్. సో ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఫ్యామిలీ మంచిగా ఉంది, రిలేషన్షిప్ బాండింగ్ అంతా కరెక్ట్ గా మంచిగా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కి వెళ్లే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అయితే పీర్ ప్రెషర్ అనేది, అంటే ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే దీని నుంచి మనం అలాంటి దాంట్లో ఉండకుండా ఉండాలి అంటే అలాంటి యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండడం వల్ల వాళ్ళు మంచిగా తయారవుతారు.
0: అంటే మీరు చెప్పేది కుటుంబ వాతావరణం బాగుంటే స్టూడెంట్స్ కానీ మన ఇంట్లో పిల్లలు కానీ ఇలాంటి వాటికి గురవ్వకుండా ఉంటారంటారు, బానే ఉన్నంత వరకు. కానీ కుటుంబ వాతావరణం బాగున్నా కూడా బయటకు వెళ్లిన తర్వాత తెలియకుండా పిల్లలు అలవాటు పడిపోయినారు, ఆ విషయంలో తల్లిదండ్రులు ఎలా గుర్తించాలంటారు?
1: తల్లిదండ్రులుగా మన పిల్లల్ని మనము క్లోజ్ అబ్జర్వేషన్ లో ఉండాలి. రోజు మన పిల్లలు కమ్యూనికేట్ చేస్తున్నారా, మనతో మాట్లాడుతూ ఉన్నారా, సడన్ గా మార్పులు ఏమైనా వాళ్లలో వస్తుందా, మూడ్ స్వింగ్స్ ఏమైనా ఉన్నాయా, మన నుంచి ఏమైనా
0: స్వింగ్స్ అంటే అందులో
1: అంటే ఒకసారి బాగా మాట్లాడము, ఇంకొకసారి ఆవేశంగా మాట్లాడము, ఇలా ఏదైనా మర్చిపోతూ ఉన్నారా చెప్పడంలో, మతిమరుపు వస్తూ ఉందా, అండ్ డిసిషన్లు చేయలేకపోతున్నారా, నిద్రలో సమస్యలు వస్తూ ఉన్నాయా, వాళ్ళు అకాడమిక్ పర్ఫార్మెన్స్ కూడా, అంటే అంతవరకు వచ్చే మంచి మార్కులు తగ్గిపోతూ ఉన్నాయా. సో ఇవన్నీ మనకు ఒక పేరెంట్స్ గా మనము గమనించాలి వాళ్ళని. గమనించి వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందో దాన్ని చూసి మనం వాళ్ళకు సపోర్ట్ ఇవ్వాలి.
0: కాబట్టి దాన్ని తల్లిదండ్రులు పిల్లలు మొదటి నుంచి దాన్ని తుంచివేయాలంటే వాళ్ళని మీరు చెప్పినట్టుగా దగ్గరగా గమనిస్తే కానీ అందులో నుంచి వాళ్ళని బయటకు తీసుకురాలేము. కానీ అది ముదిరిపోతే కష్టమైపోద్ది,
1: చాలా కష్టము. అయితే కష్టము అంటూనే దీని నుంచి బయటికి రారు అనేది ఇది లేదు. ఫ్యామిలీ అప్పటికి కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ, మోటివేట్ చేస్తూ, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూ పిల్లలకి, అలాగే మనకు హెల్దీ లైఫ్ స్టైల్ ఉండే కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, డి అడిక్షన్ ప్రోగ్రామ్ అని హెల్త్ కేర్ ప్రొవైడర్స్ తో సహాయంతో అండ్ టీచర్స్ సహాయంతో పిల్లల్ని మళ్ళీ మనము బయటికి తీసుకురాగలము.
0: సరే మేడం, బాగుంది. ఈ మత్తు పదార్థాలు వాడకం వల్ల మెదడు, గుండె, కాలేయం ఉంటాయి కదా, వాటి మీద ఎంత ప్రభావం ఉంటుంది అంటారు?
1: ఇది ఒక్కొక్క మత్తు పదార్థము ఒక్కొక్క ఆర్గన్ పైన ప్రభావం పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఆల్కహాల్ మద్యపానం అంటూనే అది మనకు లివర్ కి ఎక్కువగా దెబ్బతింటుంది, అండ్ గుండెకి కూడా నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. సిగరెట్ ఇలాంటివి ఫస్ట్ గుండెకే రావడం జరుగుతుంది, ఊపిరితిత్తులకి రావడం జరుగుతుంది, తర్వాత స్టేజెస్ లో నెక్స్ట్ ఆర్గన్స్ కి వెళ్లడం జరుగుతుంది. సో ఇలా మనము ఆఖరికి గన చూసుకుంటే మనకు ఈ అవయవాలన్నీ కూడా దెబ్బతినడం చాలా ఎక్కువగా జరుగుతుంది. అంటే గుండె పెద్దదవ్వడము, హార్ట్ అటాక్లు రావడము, స్ట్రోక్ రావడము, లివర్ లో ప్రాబ్లమ్స్ రావడము, కామిళ్ళు రావడము, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడము, సో ఇలా వాళ్ళు ఎక్కువగా మర్చిపోవడము, బ్రెయిన్ లో స్ట్రోక్, హార్ట్ లో స్ట్రోక్, సో ఇలాంటి చాలా చాలా సమస్యలకి గురి అవుతారు.
0: అయితే మేడం మీరు ఎంత బాగా చెప్పారు, దీనికి ఏమైనా చికిత్స విధానాలు ఉన్నాయంటారా?
1: ఖచ్చితంగా ఉన్నాయి. ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్, సో అంతేగాని ఇది జబ్బు రకంగా మనం తీసుకోలేము. ఎప్పుడైతే మనకు ఆర్గన్స్ అన్ని లోపల డ్యామేజ్ అవ్వడం మొదలవుతాయో అప్పుడు ఒక జబ్బు కిందికి మారుతుంది ఇది. సో ఇది బ్యాడ్ హ్యాబిట్ ని మళ్ళీ మనము రివర్స్ చేయగలము ఒక ఫ్యామిలీ సపోర్ట్ తో, ఒక టీచర్ సపోర్ట్ తో, ఒక కౌన్సిలర్ హెల్త్ కేర్ సపోర్ట్ తోనే ఇది పాసిబుల్ అవుతుంది. బిహేవియరల్ థెరపీ ఇవ్వడము, కౌన్సిలింగ్ ఇవ్వడము, అంటే వాళ్ళు ఉండేది ఒక ట్రాన్స్ ఫేజ్ లో, ఇది కాదు ప్రపంచం చాలా ఎక్కువగా ఉంది అని, ఇలా వాళ్లలో నుంచి అది ఎందుకు ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ వలన పీర్

0: ప్రెషర్ వలన, లేక ఇప్పుడు మనకు 100% రావాలి అని 99 వచ్చినా కూడా 100 రాలేదు అనే ప్రెషర్ ఫ్యామిలీలో ఉంటుంది, అండ్ స్కూల్ కాలేజెస్ నుంచి కూడా ఆ ప్రెషర్ ఉంటుంది. సో ఇవన్నీ ప్రెషర్స్ వల్లనే వాళ్ళు బానిష్ అంటారు. లేకపోతే ఆ ఏముంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చూస్తాం ఇవన్నీ ట్రై చేయడము అని ట్రై చేయడం కూడా ఉంటుంది. బట్ దీనికి ముందు నుంచి మనం ఎక్స్ప్రెస్ చేసుకుంటూ అవేర్నెస్ ఇస్తూ ఉంటే దాని గురించి వాళ్ళు మంచిగా మారుతారు. అలాగే డాక్టర్స్ ఇందులో ఏంటి అంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, ఎవరైతే బానిష అయింటారో వాళ్లకు డి అడిక్షన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అండ్ బిహేవియరల్ థెరపీస్ ఉంటాయి, కౌన్సిలింగ్స్ ఉంటాయి. మనకి ఇక్కడ రుయా హాస్పిటల్లో ఈ విభాగం చాలా బాగా ఉంది మేడం. మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో డి అడిక్షన్ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి ఇక్కడ.
1: బాగుంది మేడం, మా శ్రోతలకి మా స్టూడియోస్ కి వచ్చి మత్తు పానీయాలకి బానిసైన పిల్లలు కాని పెద్దలు కాని ఎవరైనా సరే వాటికి ఎలా బానిసవుతున్నారు, వాటి నుంచి మనం బయటపడితే మనకున్నటువంటి ఆరోగ్య లక్షణాలు ఎలా ఉంటాయి, తర్వాత ఎలా బయటపడచ్చు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. నమస్కారం మేడం.
0: నమస్కారం మ్యామ్.
2: మీరింతవరకు ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో నషాముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా మత్తు పదార్థాల వ్యసనం కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ బల్లారపు గిరిజాకుమారి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి జె నిర్మల. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 8:08. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. శ్వేతామోహన్ గారు, జీవి ప్రకాష్ కుమార్ గారు గానం అందించిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి గారు సాహిత్యం అందించారు. సంగీతం జీవి ప్రకాష్ గారు. చిత్రం సార్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: శ్రోతలు, మీకోసం ఒక పత్రిక ప్రకటన. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై కలెక్టర్ మరియు తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు గారు, ఐఏఎస్ అధికారి ప్రకటన విడుదల చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఈ నెల 15/2026 నుండి ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు తిరుపతి జిల్లాలో 7,67,396 ఎన్యూమరేషన్ ఫారాలను బూత్ స్థాయి అధికారుల ద్వారా ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పంపిణీ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గం పేరు 121 సుల్లూరుపేట. మొత్తం ఓటర్ల సంఖ్య 243,284. పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాల సంఖ్య 1,20,636. పంపిణీ చేయబడిన శాతం 49%. అసెంబ్లీ నియోజకవర్గం పేరు 122 వెంకటగిరి. మొత్తం ఓటర్ల సంఖ్య 245,781. పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాల సంఖ్య 116,214. పంపిణీ చేయబడిన శాతం 47%. అసెంబ్లీ నియోజకవర్గం పేరు కోడూరు 127. మొత్తం ఓటర్ల సంఖ్య 206,065. పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాల సంఖ్య 84,457. పంపిణీ చేయబడిన శాతం 40%. నియోజకవర్గం పేరు చంద్రగిరి. మొత్తతం ఓటర్ల సంఖ్య 313,795. పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాల సంఖ్య 107,740. పంపిణీ చేయబడిన శాతం 34. తిరుపతి జిల్లా 167. పంపిణీ ఓటర్ల సంఖ్య 295,288. పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాల సంఖ్య 96,863. పంపిణీ చేయబడిన శాతం 32%. అసెంబ్లీ నియోజకవర్గం పేరు శ్రీకాళహస్త్రి 168. మొత్తం ఓటర్ల సంఖ్య 249,123. పంపిణీ ఎన్యూమరేషన్ ఫారాల సంఖ్య 127,297. పంపిణీ చేయబడిన శాతం 51%. అసెంబ్లీ నియోజకవర్గం పేరు సత్యవేడు 169. మొత్తం ఓటర్ల సంఖ్య 216,102. పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాల సంఖ్య 114,189. పంపిణీ చేయబడిన శాతం 52%. మన తిరుపతి జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 17,69,438. మొత్తం పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాల సంఖ్య 767,396. మొత్తం పంపిణీ చేయబడిన శాతం 43%.
2: శ్రోతలు, చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు.

ది ఫ్యామిలీ స్టార్ చిత్రం నుండి మంగ్లీ గారు, కార్తిక్ గారు గానం అందించిన ఈ పాటకు గోపీ సుందర్ గారు సంగీతం అందించారు. సాహిత్యం అనంత్ శ్రీరామ్ గారు.

శ్రోతలు, ఒక ముఖ్య గమనిక. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వికసిత భారత్ రోజ్గార్ యోజనలో భాగంగా రేపు సాయంత్రం 5:10 న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు పాల్గొనే రోజ్గార్ మేళా 2026 కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptylettersatgmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక

0: ഓഫ് ആകാശവാണി. വിജ്ഞാനം, വിനോദം,
1: വിദ്യ, വൈദ്യം,
0: കലలు, సాహిత్యం,
1: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
1: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై
0: తప్పక వినండి ప్రభాత రేఖలు.
2: శ్రోతలు, మీరు ఇంతవరకు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం విన్నారు. స్టూడియో క్లాక్లో సమయం 8:15 కావస్తోంది. మరికొద్దిసేపట్లో కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశంలో గత 12 సంవత్సరాల అభివృద్ది ఈ అంశం గురించి కర్నూలు బీ క్యాంప్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ నాగస్వామి నాయక్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ జి చంద్రశేఖర్. కార్యక్రమ నిర్వహణ డాక్టర్ జి చంద్రశేఖర్.
1: ప్రస్తుత ప్రభుత్వము తన పుష్కర కాలాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గత 12 సంవత్సరాలుగా ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలు, వాటి పనితీరు, ప్రజలు పొందిన లబ్ది, తద్వారా 2047 సంకల్పం చేరే దిశగా సాగించిన ప్రయాణంలో అమలైన పథకాల గురించి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు కర్నూలు బీ క్యాంప్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ అయిన డాక్టర్ నాగస్వామి నాయక్ గారు. మరి వీరొచ్చేసి ఒక ప్రిన్సిపల్గానే కాకుండా, అంటే విద్యావేత్తగానే కాకుండా, ఇక ఎన్నో సేవా కార్యక్రమాలు, అంతేకాకుండా ఎన్నో అవార్డులు వీరిని వరించాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్గా, నోబెల్ అవార్డు గ్రహీతగా, లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్గా, మరియు యుఎన్ఓ సర్టిఫైయర్గా పైగా 70 అవార్డులు వీరిని వరించాయి. మరి వీరి ద్వారా మన ప్రభుత్వము తన పుష్కర కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 12 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి పనుల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ నాగస్వామి నాయక్ గారు.
2: నమస్కారం అండి.
1: మరి మన ప్రభుత్వం అండి ఈ పుష్కర కాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మీరు చెప్పదలుచుకున్న ముఖ్య అంశాల గురించి తెలియజేస్తారండి.
2: నమస్కారం అండి. పుష్కర కాలంగా మనము ఈ 12 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి అయితేనేమి, ప్రపంచ దేశాలకి మనము ఆదర్శంగా నిలుస్తున్నామండి. అదేవిధంగా భారతదేశాన్ని ఇప్పుడు ప్రపంచ దేశాల్లో యువత ముఖ్యంగా మనకి కొనియాడబడుతున్నారండి. మనకు మన అభివృద్ధి, అంటే మన దేశంలో జరిగిన అభివృద్ధి ఏ దేశంలోనూ అంత అభివృద్ధి చెందలేదండి. వాటిలో మన దేశంలో ముఖ్యంగా డిజిటల్ విప్లవము, మౌలిక సదుపాయ అభివృద్ధి, రైల్వే ఆధునీకరణ, విమానయాన రంగ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్టార్టప్ మరియు ఆవిష్కరణలు, తర్వాత పునరుత్పాదక శక్తి, తర్వాత గ్రామీణ అభివృద్ధి, తర్వాత గృహ నిర్మాణం మరియు సంక్షేమ పథకాలు, పట్టణాభివృద్ధి అనే ఈ 10 అంశాలను తీసుకుని భారతదేశంలో ఎనలేని పురోగతి అండ్ అభివృద్ధి కూడా సాధించడం జరిగిందండి ఈ 12 సంవత్సరాల్లో.
1: చాలా అంశాల గురించి తెలియజేశారండి. భారతదేశంలో గత 12 సంవత్సరాల అభివృద్ధి గురించి ముఖ్యంగా మీరు 10 రంగాల గురించి చెప్పారండి. మొదటగా గత 12 సంవత్సరాల్లో భారతదేశంలో డిజిటల్ రంగంలో జరిగిన ప్రధాన అభివృద్ధి ఏంటో తెలియజేస్తారండి.
2: తప్పకుండానండి. సో ముఖ్యంగా యూపీఐ ద్వారా అండి మనము డిజిటల్ చెల్లింపులు విస్తృతంగా మనము చేపట్టడం జరిగిందండి. ఇండియాలో డిజిటల్ ఇండియా ద్వారా భారత ప్రభుత్వ సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయండి. మరియు 5G సేవలు మనం విస్తృతంగా యూజ్ చేసుకుంటున్నామండి. అందులో భాగంగా మొన్న చూసుకున్నామండి, మనకి నిర్మలా సీతారామన్ గారు ఒక పోస్ట్ పెట్టారండి. అది ఆశ్చర్యకరం ఏంటంటే మన డూడు బస్ వనరుల తలపైన యూపీఐ

0: ఎక్కడ స్కాన్ చేసి చెల్లించిన విధానాన్ని చాలా మంచిగా కొనియాడబడింది మేడం గారు. అంటే ఇప్పుడు భారతదేశంలో మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ డిజిటలైజేషన్ అనేది చాలా త్వరగా వ్యాప్తి చెందిందండి.
1: ఇకపోతే అండి, మరొక ప్రశ్న అండి, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భారతదేశం సాధించిన ముఖ్య విజయాల గురించి తెలియజేస్తారా అండి?
0: ఖచ్చితంగానండి, ఇది మంచి క్వశ్చన్ సార్. నిజంగాను జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు, తర్వాత వంతెనలు, సొరంగ మార్గాలు నిర్మించబడ్డాయండి. తర్వాత భారత్లో ముఖ్యమైన కొన్ని సంస్కరణలు చేయబడ్డాయండి. సో వాటిలో రవాణా సంస్థ కూడా అతి ముఖ్యమైనది. అదే కాకుండా అండి, ఈరోజు కూడా జోజో అనే ఒక టనల్ని కూడా మనము స్టార్ట్ చేసుకున్నామండి. మన నితిన్ గడ్కరీ గారు ఈరోజు దాని అది ఎక్కడ హిమాలయాల్లో సొరంగ మార్గంలో మనం యాక్చువల్గా హిమాలయాల్లో మనకు మంచు పడితే దాదాపుగా 6 నెలల వరకు మనకు ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఉండేది కాదండి. ఈరోజు వారు చేసిన ప్రారంభోత్సవము ఏ విధంగా ఉందంటే, కనెక్టివిటీ సొరంగ మార్గం ద్వారా మన డిఫెన్స్ అయితేనేమి, ఆర్మీ అయితేనేమి, తర్వాత ఈజీగా కొన్ని వస్తువులు సరఫరా చేయడానికి చాలా వీలవుతుందండి. అదే ప్రకారంగా మనకి దాదాపుగా 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఇంకా తగ్గిపోతుందండి.
1: చాలా సంతోషం అండి. ఇక ముఖ్యంగా మన భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ సంస్థ అయినటువంటి రైల్వే రంగము లో జరిగిన ముఖ్యమైన మార్పుల గురించి మా శ్రోతలు కాస్త
0: వినిపిస్తారండి. బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్ తో మనం నడిచే వాళ్ళమండి. ఈ విధంగా ఇప్పుడు రైల్వే రంగంలో చాలా ఎలక్ట్రిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఆ ఎలక్ట్రిఫికేషన్ పూర్తి స్థాయిలో మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి వందే భారత్ వంటి అత్యాధునికమైన రైళ్లు ప్రవేశపెట్టడం జరిగిందండి. తర్వాత మెట్రో రైలు వ్యవస్థ అనేక నగరాలను కలుపుకుంటూ అనేక నగరంలో డెవలప్మెంట్ సాగిస్తున్నామండి.
1: ఇకపోతేనండి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ గత 12 సంవత్సరాల్లో ఎలా అభివృద్ధి చెందిందో మా శ్రోతలకు వినిపిస్తారండి.
0: ఖచ్చితంగానండి, ముఖ్యంగా మనము భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టడం వల్ల మనము 2 నుంచి 4 ట్రిలియన్ డాలర్స్ యొక్క అమౌంట్ మనకి పెరిగిందండి. సో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశాల్లో మనది 3వ స్థానం ఆక్రమించుకోబోతున్నామండి. ప్రపంచంలోనే ఇది భారతదేశం 1గా కొనియాడబడుతుందండి.
1: ఇకపోతే అండి, స్టార్టప్ రంగంలో భారతదేశము సాధించిన పురోగతి చాలా ఉందండి. ఈ 12 సంవత్సరాల్లో స్టార్టప్లు, ఎన్నో స్టార్టప్లు మనము అందించామండి. మరి స్టార్టప్ల గురించి, మన సాధించిన పురోగతి గురించి మా శ్రోతలకు తెలియజేస్తారండి.
0: ఖచ్చితంగానండి, ఎందుకంటే యువత ఇప్పుడు ముఖ్యంగా మనకు భారతదేశం పట్టుకొమ్మలు అనుకుంటున్నామండి. వారు ప్రధానమంత్రి గారు దూరదృష్టితో ఆలోచన చేసేసి యువతలో గాన నైపుణ్యాన్ని ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటామో అప్పుడు తర్వాత ఈ స్టార్టప్ అనే రంగంలో ఎప్పుడైతే మనం ప్రపంచ దేశాలకు 3వ అతిపెద్ద స్టార్టప్గా మనము నిలబడ్డామండి ఇప్పుడు. సో వీరు తీసుకున్న ఈ కామర్స్ అయితేనేమి, ఏఐ వంటి రంగాల్లో మనం కొత్త పొంతలు మనకు చూపిస్తున్నామండి. మనము కొత్త సంస్థలు కూడా ఏర్పడి ఇక్కడ అండి స్టార్టప్ రంగానగానే ఇటు ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, అటు భారతదేశంలో మన సెంట్రల్లో అయితేనేమి, ఇక్కడ అండి ముఖ్యంగా యువతకు ఉద్యోగం కల్పన. ఇప్పుడు ఏ విధంగా వచ్చిందంటే, ఒకప్పుడు ఉద్యోగం రావాలంటే కష్టం అనేది, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలి అనే ఒక సంకల్పంతో మన మోడీ గారైతేమి వారి రూపకల్పంతో భారతదేశం ఇంకా ముందుకు సాగుతుందండి.
1: ఇక భారతదేశానికి ప్రధాన గ్రామాలు పట్టుకొమ్మలు అని చెప్తా ఉంటారండి.
0: అవునండి.
1: ఇక భారతదేశంలో గ్రామీణ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల గురించి మా శ్రోతలకు వివరిస్తారండి.
0: ఎస్ అండి, ఇందులో భాగంగా అండి ఇప్పుడు స్టార్టప్ రంగాల్లో మనము అని చూసుకున్నాం కదండి, భారతదేశంలో కాదు రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరికి ఉద్యోగ కల్పన అనేది మనకు సాగుతుందండి. ఇప్పుడు భారతదేశ గ్రామీణ అభివృద్ధిలో మన విప్లవాత్మకమైన మార్పులు మనం చూస్తున్నాము. దాంట్లో ముఖ్యంగా రోడ్స్ కనెక్టివిటీ అండి, తర్వాత కన్స్ట్రక్షన్లో, తర్వాత పవర్ డిస్ట్రిబ్యూషన్లు అయితేనేమి, సో వాటర్ తాగునీటి సౌకర్యము మరియు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణము చేపట్టడం జరిగిందండి. ఇక్కడ ఒకటి కోట్ చేస్తున్నానండి, స్వచ్ఛ భారత్లో మా కాలేజీ ముఖ్యంగా, అంటే మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము మా కాలేజీలో స్వచ్ఛ భారత్గా ఈవెన్ మా కాలేజ్ క్యాంపస్ బి క్యాంప్ అంతా మేము క్లీన్గా చేసేసి ఆ ప్లాస్టిక్ని, తడి చెత్త,

0: పొడిచేత వేడి చేసేసి ఆ విధంగా గత 3 సంవత్సరాలుగా చేస్తున్నామండి. అది మా కమిషన్ ద్వారా కూడా మా ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగిందండి.
1: ఇక పోతే అండి, మరొక చిన్న ప్రశ్న అండి. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశంగా
0: అవునండి
1: గుర్తింపబడింది.
0: అవునండి,
1: మరి వ్యవసాయ రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి వికసిత్ భారత్ 2047లో భాగంగా?
0: ఎస్ అండి, మనము రాయలసీమ అనగానే ఫుడ్ బౌల్ అని ఒక నానుడి అండి, మనం ప్రపంచానికి అన్నం పెడుతూ ఉన్నాము. అదేవిధంగా భారతదేశం కూడా మనకి ఇక్కడ మన వ్యవసాయదారులు చిన్న చిన్న పరికరాలతో వాళ్ళ భూమిని సాగు చేస్తుంటారండి. అదేవిధంగా అందులో శిక్షణ అంటే నైపుణ్యాన్ని జోడించి కానీ మనము చేను చదువు చేయడం, మనకున్న వ్యవసాయ భూమిని సక్రమంగా యూజెస్ ఆఫ్ టెక్నాలజీతో సక్రమంగా యూజ్ చేసుకుంటే కానీ మనకి దిగుబడులు ఎక్కువ వస్తాయండి. అదేవిధంగా మనకు ఇది ఎక్కువ వంగడాలను కూడా మనము భూమిపైన వేసిన తర్వాత వాటి నుంచి కూడా మనం మంచి ఫలాలను తీసుకోవచ్చు అండి.
1: ఇక మరొక ముఖ్యమైన అంశం అండి, ఇదే ప్రభుత్వంలో ఒక 5 ఏళ్ల క్రితము ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టారండి. ఆ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో పలు అభివృద్ధి పథకాలు చేస్తూ ఇక వికసిత్ భారత్ 2047 అంటే మనకు స్వాతంత్రం వచ్చిన 100 సంవత్సరాలకు వికసిత్ భారత్ గురించి అలాగే 2047 అనే ఒక లక్ష్యంతో ముందరికెళ్తా ఉన్నారండి మన మోడీ గారు. ఇక మన ప్రధానమంత్రి గారు చేపట్టిన ఈ బృహత్కరమైన పథకం గురించి మా శ్రోతలకు వివరిస్తారండి.
0: ఖచ్చితంగా తప్పకుండా అండి, ఇది శ్రోతలు మరియు యువత ఖచ్చితంగా తెలుసుకోవాలి అండి. ఇది 12 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి, డిజిటల్ సాంకేతిక మౌలిక సదుపాయాలు, ఆర్థికాభివృద్ధి, పునరుత్పాదక శక్తి, గ్రామీణ మరియు పట్టణాభివృద్ధి రంగాల్లో సాధించిన పురోగతి భారతదేశానికి వికసిత దేశంగా మార్చే దిశగా మనము మన ప్రధానమంత్రి మోడీ గారు నడిపిస్తున్నారండి. అదేవిధంగానండి మనకి స్వచ్ఛ భారత్లో భాగంగాను మనము కొన్ని ఏరియాస్ సెలెక్ట్ చేసుకుని దాన్ని డెవలప్ చేయడము, తర్వాత యోగాంధ్రలో భాగంగా ప్రతి పౌరుడికి ఫిట్గా ఉండాలనే ఉద్దేశంతో, అంటే మనము ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశంలో పరోగభివృద్ధి చెందడానికి వీలవుతుందని మన 2 నాయకులు యొక్క ఆలోచన అండి.
1: డాక్టర్ నాగస్వామి నాయక్ గారు, మీరు ఈరోజు మా స్టూడియోకి వచ్చి 2014 నుండి 2026 వరకు అంటే ఒక పుష్కర కాలం వరకు మన ఈ ప్రభుత్వం భారతదేశంలో డిజిటల్ సాంకేతికత, మౌలిక సదుపాయాలు, రవాణా, ఆర్థిక వ్యవస్థ, శక్తి ఉత్పత్తి, గ్రామీణ ఇంకా పట్టణాభివృద్ధి రంగాలలో విశేష పురోగతిని సాధించింది అని చెప్పారు. ఇక ఈ అభివృద్ధి భారతదేశాన్ని వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధన దిశగా ముందుకు నడిపిస్తుందని తెలియజేసినందుకు మా కర్నూలు ఆకాశవాణి తరపున, ఉభయ రాష్ట్ర ఆకాశవాణి శ్రోతలందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. నమస్కారం.
0: నమస్కారం అండి. భారతదేశంలో మన నరేంద్ర మోడీ గారు పుష్కర కాలము కంప్లీట్ చేసిన తర్వాత వారు పుష్కర కాలం మనం తయారు చేసుకున్నామండి. అదేవిధంగా భారతదేశంలో కాకుండా ప్రపంచంలోని ఎనలేని నాయకుడిగా కొనియాడబడ్డారండి. నిజంగా 2047లో మనం పూర్తిగా 100 సంవత్సరాల ఫ్రీడమ్ను జరుపుకోబోతున్నామండి. అది యువత శక్తిలో ఉంది, యువత శక్తి దాగి ఉంది అండి. భారతదేశాన్ని ముందు నడిపే శక్తి మన అందరిపైన మనం తీసుకొని యూత్ కానీ స్టూడెంట్స్ కానీ దూరదృష్టిగా ఆలోచించాలి. ఒకరిపైన ఆధారపడకుండా మీరు మన స్టార్టప్ అయితేనేమి, మన లక్ష్యాలను ముందు పెట్టుకొని మనం ముందుకు నడిస్తే భారతదేశం పురోభివృద్ధి చెందుతుంది. అండ్ భారతదేశంలో ప్రపంచంలో నంబర్ వన్ స్థాయి వచ్చే కాలము అతి దగ్గరలోనే ఉందండి.
1: చాలా సంతోషం అండి. ధన్యవాదాలు అండి.
0: థ్యాంక్ యూ అండి.
2: మీరు ఇంతవరకు ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశంలో గత 12 సంవత్సరాల అభివృద్ది ఈ అంశం గురించి కర్నూలు బి క్యాంప్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ నాగస్వామి నాయక్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ జి చంద్రశేఖర్. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ జి చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
4: లక్షల్లో ఐటీ జీతం, వందలేని వసంత గీతం,
5: పబ్బుల్లో పర్సులు.

0: మాయం, పది ఇస్తే మర్డరు ఖాయం.
1: పల్లెలు కూడా రక్తం మరిగే, వాడవాడలా నేరం పెరిగే.
0: సొంత బతుకులు సంతలో దొరుకును, తాగేందుకు తల్లిని నరుకును.
1: అందుకే మనమందరం శాంతి కపోతాలమవుదాం,
0: అహింసను జపించే మానవతావాదాన్ని అనుసరిద్దాం.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. అభివృద్ధికి సాంప్రదాయ విలువలకు మధ్య సమతుల్యతే సుసంపన్నమైన సమాజానికి పునాది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సాంకేతికత భారతదేశంలో పరివర్తనాత్మక మార్పులు తీసుకువచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ పునఃపరీక్షపై వస్తున్న వదంతులను నమ్మవద్దని, పరీక్ష సన్నద్ధతపై దృష్టి సారించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విద్యార్థులకు సూచించింది. రాబోయే 4 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. వార్తల వివరాలు. అభివృద్ధికి సాంప్రదాయ విలువలకు మధ్య సమతుల్యతే సుసంపన్నమైన సమాజానికి పునాది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని బేతుల్లో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా గిరిజన వర్గాల సాధికారత అనే కార్యక్రమంలో రాష్ట్రపతి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గిరిజన వర్గాలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో జరిగిన ఈ సదస్సు కేవలం ఈ ప్రాంతానికి మాత్రమే కాకుండా యావత్ దేశానికి ముఖ్యమైనదన్నారు. ఇది దేశాభివృద్ధిలో గిరిజన వర్గాలు కీలక పాత్ర పోషించడానికి సహాయపడుతుందన్నారు. గిరిజన వర్గాల జీవన శైలి సహజంగానే ప్రకృతికి ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉంటుందని, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతితో సామరస్యంగా జీవించడం అనేది గిరిజన వర్గాల నుండి నేర్చుకోవచ్చని తెలిపారు. ఆధ్యాత్మికత, సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణ, మానవ సంక్షేమం మన సమ్మిళిత అభివృద్ధికి మూల స్తంభాలుగా చేసుకుని భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించడానికి అందరూ మరింత నిబద్ధతతో కలిసి పనిచేయాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
1: इस महासम्मेलन में भविष्य के लिए ऐसे समग्र कार्य योजना बनेगी जो देश के जनजातीय समाज को राष्ट्रीय प्रगति के प्रमुख भागीदार के रूप में सशक्त करने में सहायक होगी. तेज भागती दुनिया में समाज के हर वर्ग की आध्यात्मिक शुचिता बहुत महत्वपूर्ण हो जाती है. मैं ब्रह्मा कुमारी संस्था को इस महत्वपूर्ण पहल के लिए हार्दिक बधाई देती.
0: సాంకేతికత భారతదేశంలో పరివర్తనాత్మక మార్పులను తీసుకువచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ప్యారిస్లో వివాటెక్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. మానవ కేంద్రీకృత ఏఐ, అత్యాధునిక సాంకేతికతల పట్ల భారతదేశపు దార్శనికతను, అలాగే వర్ధమాన సాంకేతికల్లో భారత్ ఫ్రాన్స్ సహకారం పెరుగుతున్న విస్తరణను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. డిజిటల్ చెల్లింపులు, ఏఐ ఆధారిత వ్యవసాయ పురోగతి నుండి అత్యాధునిక అంతరిక్ష అనువర్తనాల వరకు సాంకేతికత దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందన్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్లు ఇరువురు ఆరోగ్య సంరక్షణ, రవాణా రంగాలకు సంబంధించిన అత్యాధునిక సాంకేతికతలు, ఆచరణాత్మక పరిష్కారాలను ప్రదర్శిస్తున్న భారతీయ అంకుర సంస్థలు ఆవిష్కర్తలతో సంభాషించారు. దేశంలో రిఫైనరీలు తగినంత ముడిచమురు నిల్వలతో సమృద్ధిగా పనిచేస్తున్నాయని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. అదే సమయంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు కూడా తగినంత ఉన్నాయని వెల్లడించారు. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర మంత్రిత్వ శాఖల మీడియా

0: సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గత 3 రోజుల్లో 1,36,00,000 ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు జరిగాయని, 1,47,00,000 సిలిండర్లను పంపిణీ చేశామని తెలిపారు. అదే సమయంలో 22,945 టన్నుల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లు అమ్ముడయ్యాయని వెల్లడించారు.
1: నేచురల్ గ్యాస్ క్రూడ్ పెట్రోల్ డీజల్ ఆర్ ఎల్పీజీ సప్లై స్టేబుల్ హై హారీ రిఫైనరీస్ ఆప్టిమమ్ కెపాసిటీ పర్ వర్క్ కర్ రహీ హై రిటేల్ అవుట్లెట్స్ పర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్షిప్స్ పర్ ఆపరేషన్ నార్మల్ హై మార్చ్ సే లేకర్ అబ్ తక్ 10.02 లాక్ పిఎన్జీ కనెక్షన్స్ గ్యాసిఫై కియే గయే హై 3.22 లాక్ కనెక్షన్స్ కే లియే అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కియా గయా హై ఆర్ 9.94 లాక్ న్యూ కస్టమర్స్ పిఎన్జీ కే లియే రిజిస్టర్ హువే హై.
0: అదేవిధంగా ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఉపేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ, 62,370 మెట్రిక్ టన్నుల సరుకుతో మాల్టా జెండా కలిగిన ఎల్ఎన్జీ క్యారియర్ దిశ నౌక రేపు ఉదయం గుజరాత్లోని దహేజ్ ఓడరేవుకు చేరుకోనుందని చెప్పారు. గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుండి గత 72 గంటల్లో 47 మందితో సహా ఇప్పటి వరకు 639 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో మంత్రిత్వ శాఖ సహకరించిందని తెలిపారు. విదేశాల్లో ఉన్న భారతీయ నావికుల భద్రత, సంక్షేమాన్ని నిర్ధారించడానికి అవసరమైన సహాయాన్ని అందించడానికి డీజీ షిప్పింగ్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ వివిధ భాగస్వామ్యులతో నిరంతరం సమన్వయం చేసుకుంటోందని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నషాముక్త్ పరిసర అభియాన్లో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయం సాధించిన గణనీయమైన పురోగతిని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. ఈ ఏడాది మాదక ద్రవ్య రహిత ప్రచార ప్రారంభోత్సవం, ఈ ప్రతిజ్ఞ వేదిక చొరవను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. యువత నషాముక్త భారత రాయబారులుగా మారి మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా గలం విప్పాలని సామాజిక మాధ్యమ వేదికగా ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. మాదక ద్రవ్య రహిత భారతదేశ కల సాకారంలో సమిష్టి కృషి, యువత భాగస్వామ్యం కీలకమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అర్హత కలిగిన షెడ్యూల్ కులాల విద్యార్థులకు స్కాలర్షిప్ల పరిధి పంపిణీలో ప్రభుత్వం గణనీయమైన పురోగతిని సాధించింది. సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఎస్సీ విద్యార్థుల కోసం అమలు చేస్తున్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 6,208 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేసింది. దీని ద్వారా 47 లక్షలకు పైగా విద్యార్థులు లబ్ధి పొందారు. అదేవిధంగా ఎస్సీ ఇతర వర్గాల విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద ప్రభుత్వం 562 కోట్ల రూపాయలకు పైగా నిధులను పంపిణీ చేసింది. ఈ పథకం ద్వారా 26 లక్షలకు పైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్యలో కూడా గణనీయమైన పెరుగుదల నమోదైంది. నీట్ యూజీ పునఃపరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ తెలిపింది. విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్ధతపై దృష్టి పెట్టాలని సూచించింది. ఈ నెల 21న పరీక్ష జరగనుందని, వాయిదా పడుతుందన్న వదంతులను, సామాజిక మాధ్యమాల్లో వచ్చే దుష్ప్రచారాలను నమ్మవద్దని ఎన్టీఏ ఎక్స్ వేదికగా సందేశాన్ని విడుదల చేసింది. ఎన్టీఏ నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని పేర్కొంది. సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రతా సంస్థల సమన్వయంతో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశామని, పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇక ఈ పరీక్ష నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలోని చివరి వ్యక్తి వరకు చేరువ కావడమే కమ్యూనిటీ రేడియోల లక్ష్యమని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. చెన్నైలోని ఆల్ ఇండియా రేడియో కార్యాలయంలో ఈరోజు జరిగిన ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రజా ప్రయోజనం కోసం అవగాహన సందేశాలను అత్యంత ప్రభావవంతంగా అందించడానికి రేడియోలో నూతన ఆవిష్కరణలు అవసరమని చెప్పారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ శ్రీధరన్ రేడియో రంగానికి చేసిన కృషికి గాను ఆయనను మంత్రి అభినందించారు. ఆయన కృషి ఫలితంగానే చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో మొట్టమొదటి కమ్యూనిటీ రేడియో ప్రారంభమైందని తెలిపారు. ఒడిశా, జార్ఖండ్ సహా దేశంలోని మారుమూల ప్రాంతాలకు కమ్యూనిటీ రేడియోను తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాలను మంత్రి అభినందించారు. వాతావరణం. రాబోయే 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ ఎండీ తెలిపింది. అసోం, మేఘాలయ, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రాబోయే 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ తెలియజేస్తూ,
2: అడ్వాన్స్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్

0: conditions are becoming favorable for further advance of southwest monsoon. Some more parts of Telangana, Odisha, Jharkhand, Bihar, and some parts of Chhattisgarh during next 4 to 5 days. Weather system: a fresh western disturbance seen as a trough in middle and upper tropical western region with axis roughly along. There are several cyclonic circulation as well as troughs over different parts of the country. And because of this weather system, we are anticipating that maximum temperature, day temperature, likely to rise by 2 to 3 degrees during next 24 hours.
1: జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధికి, సాంప్రదాయ విలువలకు మధ్య సమతుల్యతే సుసంపన్నమైన సమాజానికి పునాది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సాంకేతికత భారతదేశంలో పరివర్తనాత్మక మార్పులు తీసుకువచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ పునఃపరీక్షపై వస్తున్న వదంతులను నమ్మవద్దని, పరీక్ష సన్నద్ధతపై దృష్టి సారించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విద్యార్థులకు సూచించింది. రాబోయే 4 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, మరి స్టూడియోకి సమయం 8:40 దాటి 15 సెకండ్లు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. దేవిశ్రీ ప్రసాద్ గారు సంగీతం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ గారు ఆలపించారు. చిత్రం పుష్ప. పాట వినిద్దామా మరి?

శ్రోతలు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. నిన్నే పెళ్లాడత చిత్రం నుండి హరిహరన్ గారు, కేఎస్ చిత్ర గారు పాడిన ఈ పాటకు సందీప్ చౌత గారు సంగీతం అందించారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.

శ్రోతలు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. చూడాలని ఉంది చిత్రం నుండి హరిహరన్ గారు పాడిన ఈ పాటకు మణిశర్మ గారు సంగీతం అందించారు. సాహిత్యం వేటూరి సుందర్ రామ్మూర్తి గారు. పాట వినేద్దామా మరి?

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptylettersatgmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తిముక్తావళి మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి FM లో. భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తిముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
1: విజ్ఞానం, వినోదం,
3: విద్య, వైద్యం,
1: కళలు, సాహిత్యం,
3: చరిత్ర, సంస్కృతి,

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, స్టూడియో క్లాక్లో సమయం 9:30 దాటి 9 సెకండ్లు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. శంకర్ మహదేవన్ గారు, హరిణి గారు గానం అందించిన ఈ పాటకు హారిస్ జయరాజ్ గారు సంగీతం అందించారు. సాహిత్యం చంద్రబోస్ గారు. చిత్రం అపరిచితుడు.

ఏఆర్ రెహమాన్ గారు సంగీతం అందించిన ఈ పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, హరిణి గారు ఆలపించారు. సాహిత్యం ఏఎం రత్నం గారు, శివగణేశన్ గారు. చిత్రం పేరు నరసింహ. పాట వినిద్దామా?

శ్రోతలు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. దళపతి చిత్రం నుండి రాజశ్రీ గారు సాహిత్యం అందించిన ఈ పాటను కేఎస్ చిత్ర గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించారు. సాహిత్యం రాజశ్రీ గారు.

శ్రోతలు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. ఆకలి రాజ్యం చిత్రం నుండి ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం అందించిన ఈ పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానకి గారు ఆలపించారు. సాహిత్యం ఆచార్య ఆత్రేయ గారు.

0: ஐயோ பாபு, தன்னான
1: பதமுச்சி பாட்ட கூர்ச்சலேதா
2: சுபாஷ்
1: தனி நீ.

శ్రోతలు, చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో ఆఖరి పాట వినేద్దాం. గీతాంజలి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాటకు ఇళయరాజా గారు సంగీతం అందించారు. రచన వేటూరి సుందర రామ్మూర్తి గారు.

శ్రోతలు, మీరింతవరకు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 105.5 మెగాహెడ్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, స్టూడియో క్లాక్లో సమయం 10 గంటలు దాటి 3 సెకండ్లు. ఇప్పుడు విందాం వ్యాసపీఠం మహాభారతంపై ప్రసారమవుతున్న ధారావాహికలో ద్రోణ పర్వం 3వ భాగం.

நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜெயமுதீரயேத். துரோணுனி நேதృత్వమున జరిగిన మూడవనాటి యుద్ధమున పద్మవ్యూహమునందు అభిమన్యుని సంహారము, అర్జునుడు పుత్రదుఃఖమ వల్ల కోపంతో సైంధవుని చంపుటకు ప్రతిజ్ఞ చెప్పుకొని ఉన్నాము. ద్రోణాచార్యుని ఆధిపత్యమున నాల్గవ నాడు యుద్ధం ఆరంభమైనది. అర్జునుని రథము కౌరవ్యూహమును సమీపించుతుండగా ఉభయపక్ష యోధుల శంఖనాదములు తూర్యధ్వనులు చెలరేగాయి. నదీ ప్రవాహముల ధ్వనిని మించు మహాసముద్ర ఘోషము వలె ఆంజనేయుడు కురువీరుల గుండెలు అవిజునట్లుగా సింహనాదము గావించినాడు. కౌరవుల బలమునందు ఉల్కలు పిడుగులు నలువైపుల పడ్డాయి. అర్జునుడు తనకు ఎదురైన దుర్మర్షణుని చూచి వాని గజసైన్యమును పరిమార్చి వాని గుర్రములను సారథిని రథమును కూల్చి తరిమినాడు. వాని గతిని చూచి దుశ్శాసనుడు క్రుద్ధుడై పార్థునిపైకి వచ్చాడు. అర్జునుడు వాని తీవ్రముగా ప్రహరింపగా వాడు ఆచార్యుని వైపు చూచుతూ పరువెత్తాడు. అర్జునుడు ఆచార్యునికి నమస్కరించి, నీవు నాకు తండ్రి వంటి వాడవు, నన్ను అశ్వత్థామతో సమానముగా ప్రేమతో పెంచావు, నా ప్రతిజ్ఞ తీరునట్లు అనుగ్రహింపు అని ప్రార్థించాడు. ఆయన నవ్వుతూ, నన్ను గెలవకుండా నీవు సైంధవుని ఎట్లు చేరుదువు అని పలుకుతూ బాణములను జల్లుగా కురిపించినాడు. ఆయనతో పెనుగుతూ కాలక్షేపము చేయకుండా వ్యూహములోనికి పోవలయునని శ్రీకృష్ణుడు ఉపదేశింపగా అర్జునుడు ఆచార్యునకు ప్రదక్షిణము గావించుతూ తప్పించుకొని వ్యూహములో ప్రవేశించినాడు. ద్రోణుడు తరుముతూ వెంటరాగా ఆయనను వంచించి అర్జునుడు కృతవర్మ సైన్యమును ప్రవేశించి అతనితో పోరాడదొచ్చాడు. ఆయన సేనాముఖ రక్షణమును అవశ్య కర్తవ్యముగా భావించి వెనుకకు మరలి తన స్థానమునకు చేరాడు. అర్జునుడు కృతవర్మను మూర్ఛితుని చేసి కాంభోజపతి మొదలుగా 500 మంది రథికులను వధించి అమిత వేగముతో ముందునకు పోయినాడు. దుర్యోధనుడు ఆచార్యుని వద్దకు పోయి కటకటపడుతూ, నీవు కప్పవలే ధ్వని చేయు పాము వంటి వాడవు, తేనె పూసిన కత్తివి అని ఇట్లు నిందించినాడు. నిన్ను నవలీల దాటి ప్రజ నేలకు గోలకు తెచ్చుతున్న అర్జును తల ఎత్తి వేగిన అటు చూడవా, పాండవ పక్షపాతిని మనము, అటుగాన ఎప్పుడును మా దిశ కప్పయులుంగు బామవై ఉనికి ఎరుంగ వచ్చే, అటు నూరటగా వరమిచ్చినాడవో, నిన్ను నమ్మి ఒండు బలనికి జనక జయద్రథుడు నిలిచే సైన్యములో ఆతని జంపెడు తేనెయ పూసిన కత్తివిగాక మానిసివే ఊహింపన్. మరల వెంటనే అతడు కోపమును దిగమ్రింగుకొని, ఎట్లయినా నువ్వు సైంధవుని రక్షింపమని ఆచార్యుని ప్రార్థించను. ఆయన కూడా కోపమును అణచుకొని తాను సేనాముఖమును వీడి వచ్చినతో పాండవుల తాకిడికి వ్యూహము విచ్ఛిన్నమగునని, అప్పుడు సైంధవుని రక్షించుట దుర్ఘటమని, అందువలన తాను

అర్జునుడి వెంటబడి తరుమలేదని చెప్పి ఒక బంగారు కవచమునందు అభేద్యమైన శక్తిని మంత్రించి ఆవహించి స్వయముగా అతనికి తొడిగి అర్జునుని పైకి పంపాడు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు పాండవులు పాంచాలులు వ్యూహమున ప్రవేశించుటకై వచ్చి ఆచార్యునితో తలపడ్డారు. ద్రోణుడు ధృష్టద్యుమ్నుని విరధుని గావించి పిడుగు వంటి బాణమును ప్రయోగింపగా సాత్యకి దానిని ఖండించి వారిని తప్పించి ద్రోణునిపై కవిశాడు. ద్రోణుడు విజృంభింపగా సాత్యకి ఆయన పైకెత్తిన ధనస్సులను పెక్కింటిని పైకెత్తుతుండగానే నరికినాడు. దుశ్శాసనాదులు ఆచార్యునకు బాసటి కాగా పాండవులు సాత్యకి సాయమైనారు. అర్జునుడు సైంధవుని వైపునకు పోవుతూ ఎదుర్కొనిన విందానువిందులను వధించినాడు. అప్పటికి గుర్రములకు బాణములు తగిలి అవి వేగమును పొందలేకుండెను. వానికి బాణములను తీసి ఉపచారము కావింపమని కృష్ణునితో చెప్పి అర్జునుడు రథము నుండి దిగి పాదచారి అయి చుట్టుముట్టిన చతురంగ బలములను నురుమాడసాగాడు. కృష్ణుడు గుర్రములకు బాణములను తొలగించి వడలు నిమిరి అవి దప్పికతోనున్నవని నీరు త్రావినతో అవి జయము నీయగలవన్నాడు. అర్జునుడు నవ్వుతూ ఇదిగో నీరు అనుతూ దివ్యాస్త్రములతో భూగర్భజలమును పైకి తెచ్చి బాణములతో కట్టగట్టి చెరువు ఏర్పరిచినాడు. కృష్ణుడు గుర్రములకు నీరు త్రావించి ఆ జలములయందే ఉద్భవించిన గ్రాసమును మేపసాగాడు. ఆ అద్భుతమును చూచి మూడు లోకములలో ఇట్టిది మునుపు ఎన్నడూ కన్నది విన్నది కాదు అని దేవతలు విస్మయమునందినారు. కౌరవయోధులు అది ఎంతయూ చూచుచూ నిశ్చేష్టులయ్యారు. రథమునెక్కి అర్జునుడు ప్రొద్దువాలుట చూచుచూ సైంధవుని వైపు మరలాడు. కర్ణ కృపాదులచే రక్షితుడై ఉన్న సైంధవుని చూచి కృష్ణార్జునుల సింహనాదములు గావించారు. అప్పుడు ఆచార్యుడు సింగిన కవచము చేత నిర్భయుడై దుర్యోధనుడు అర్జునుని ఎదుర్కొన్నాడు. వారిని చూడగానే అర్జునుడు విజృంభించాడు. ఆ విజృంభణమును చూచి కౌరవయోధులు రారాజు చచ్చే చచ్చేనని ఆక్రోశింపదొచ్చారు. దుర్యోధనుడు వారిని మందలించి అర్జునునిపై కవిశాడు. అర్జునుని బాణములు వాని కవచమును భేదింపలేకుండెను. ఆ వైపరీత్యమును చూచి కృష్ణుడు సాధారణ మానవుని వలె కలగుండు పడుతుండగా అర్జునుడు ఆ కవచమును భేదించుటకై ఒక దివ్యాస్త్రమును ప్రయోగించాడు. అశ్వత్థామ దానిని మధ్యలోనే ఖండించాడు. అర్జునుడు అందులోకి విరగబడియు ఉపాయమును ఊహించి దుర్యోధనుని విరధుని కావించి అమిత వేగముతో వాని కరతలములయందు నారసములను నాటినాడు. విరధుడు వికలహస్తుడును అయిన దుర్యోధనుడు బుద్ధిహీనత చేత ఆ కవచము విఫలమయ్యానని తలంచుతూ దానిని తీసివేసి మరి యొక్క కవచమును ధరింపసాగాడు. అది అదనుగా అర్జునుడు ముందునకు పోవుతుండగా వృషసేనాదులు 8 మంది ఒక్క పెట్టున అర్జునుని భయపడ్డారు. అతడు కాలాంతకుని వలె వారిని నురుమాడసాగాడు. అప్పుడు పాండవులు వ్యూహమును చొచ్చుకొని వచ్చుతుండగా ద్రోణుడు వికర్ణుడు మొదలుగా పెక్కుమంది వారికి అడ్డుపడ్డారు. ధర్మరాజు ద్రోణుని మార్కొనగా ఆయన అతని గుర్రములను కూల్చి విల్లు విరుగుగొట్టెను. అతడు రథము నుండి దిగి నిరాయుధుడై ఊర్ధ్వబాహుడై ఊరక నిలుచుండిపోయాడు. ఆ స్థితి యందు అతనిని ప్రహరించుటకు చేతులాడక ద్రోణుడు ప్రక్కలకు చూచుతూ ఇతర బలములను కూల్చసాగాడు. అది అదనుగా ధర్మరాజు సహదేవుని రథమెక్కి తొలగిపోయినాడు. ఆ సమయమున ద్రోణుడు అతనిని పట్టుకొని ఉండవచ్చును, కానీ అట్లు ఆయన చేయలేదు. అందువలన ఆయనకు ధర్మరాజును పట్టుకొని దుర్యోధనునికు అప్పగించుట ఇష్టము లేదని స్పష్టమవుతున్నది. దీనిచేత ఆయన మాట తప్పినవాడు దుర్యోధనుని వంచినవాడును అగుతున్నాడు. ధర్మపక్షమును నిర్మూలించుట తగదని ఆయన తలంచి ఉండవచ్చును. ఘటోత్కజుడు ద్రోణుని పైకి వచ్చాడు. అలంబుసుడు వారిని అడ్డగించాడు. ఘటోత్కజుడు వారిని సంహరించాడు. సాత్యకి ద్రోణుని మార్కొని విజృంభించాడు. ఆయన 100 కొలది బాణములను వాని శరీరమును నింపి అశక్తుని గావించాడు. ధర్మరాజు ఆతురతతో సాత్యకిని రక్షింపుడు రక్షింపుడు అని ఆక్రోశింపసాగాడు. భీమాదులు సాత్యకిని తప్పించి ద్రోణునిపై కవిశారు. అప్పుడు దూరము నుండి శ్రీకృష్ణుని పాంచజన్య ధ్వని వినిపించింది. గాంధీవి గుణధ్వానము వినిపింపలేదు. అర్జునునకు ఏమి ఆపద వచ్చెను అని ధర్మరాజు కలత నుండి సాత్యకిని అర్జునుని

సాయముగా పొమ్మని అర్థించాడు. అర్జునునకు అపజయము కలుగుట అసంభవమని, అర్జునుడు ధర్మజుని రక్షణమును తనకు అప్పగించనని సాత్యకి ఆయనకు దృఢముగా చెప్పాడు. అయినను ధృష్టద్యుమ్నాదులు ఉండగా తనకు ద్రోణుని వలన భయము లేదని ధర్మరాజు సాత్యకిని తొందరపెట్టి అర్జునుని యుద్ధకు పంపాడు. తనకు సాయముగా భీముడు బయలుదేరుతుండగా సాత్యకి ఆయనను ధర్మజుని రక్షణమునకై ఉండుమని అర్జునుని యుద్ధకు బయలుదేరాడు. సాత్యకి తనకు ఎదురైన ఏడుగురు రాజులను అంతమందించి అర్జునుని పైకి పోసొచ్చాడు. ద్రోణుడు అతనిని అడ్డగించాడు. ఆయనతో పోరుతున్నతో ఆలస్యమగొనని సాత్యకి ప్రక్కకు తొలగి అంగరాజ సైన్యమును చీల్చుకొనుతూ ముందునకు పోసాగాడు. కృతవర్మ సాత్యకిని మార్కొనుట చూచి ఆచార్యుడు వెనుకకు మరలి తన స్థానమునకు వచ్చాడు. సాత్యకి కృతవర్మ యొక్క సారథిని ధృంచి నిరాతంకముగా ముందునకు పోసాగాడు. కృతవర్మకు సారథిని ఏర్పరచి ద్రోణుడు అతనిని తన స్థానమున ఉండ నియమించి సాత్యకిని అడ్డగించుడు.

బయలుదేరుతుండగా సాత్సికి ఆయనను ధర్మజుని రక్షణమునకై ఉండుమని అర్జునుని యొద్దకు బయలుదేరాడు. సాత్సికి తనకు ఎదురైన 7 రాజులను అంతమందించి అర్జునుని పైకి పోసొచ్చాడు. ద్రోణుడు అతనిని అడ్డగించాడు. ఆయనతో పోరుతున్నతో ఆలస్యమగొనని సాత్సికి ప్రక్కకు తొలగి అంగరాజ సైన్యమును చీల్చుకొనుతూ ముందునకు పోసాగాడు. కృతవర్మ సాత్సికిని మార్కొనుట చూచి ఆచార్యుడు వెనుకకు మరలి తన స్థానమునకు వచ్చాడు. సాత్సికి కృతవర్మ యొక్క సారథిని ధృంచి నిరాతంకముగా ముందునకు పోసాగాడు. కృతవర్మకు సారథిని ఏర్పరచి ద్రోణుడు అతనిని తన స్థానమున ఉండ నియమించి సాత్సికిని అడ్డగించుటకు బయలుదేరాడు. ఆయన బయలుదేరినందునే పాండవ పక్షవీరులు కృతవర్మపై దాడి చేశారు. కృతవర్మ వారిని అందరూ ఓడించి తరిమేశాడు. వారి గతిని చూచి అప్పుడు ధర్మజుని రక్షించుట ఆవశ్యకమని సాత్సికి వెనుదిరిగి వచ్చి కృతవర్మను మార్కొని విరధుని గావించాడు. కృతవర్మ పరిస్థితిని చూచి ద్రోణుడు దుర్మర్షణాదులచే పరివృతుడై సాత్సికిని నిరోధించాడు. ఇంతలో దుర్యోధనుడు అచ్చటికి వచ్చాడు. సాత్సికిని నిరోధించు పనిని దుర్యోధనాదులకు అప్పగించి ద్రోణుడు తన స్థానమునకు తిరిగి వచ్చాడు. సాత్సికి కురుకుమారులను అవలీలగా నిగ్రహించి దుర్యోధనుని విరధుని గావించి తరిమేశాడు. కృతవర్మ కృతరథముతో వచ్చి సాత్సికిని నిలువరించాడు. సాత్సికి కృతవర్మ యొక్క చాపమును హయములను సారథిని కూల్చి తీవ్ర బాణములతో ప్రహరించి వానిని మూర్ఛనందించాడు. సాత్సికి మరల బయలుదేరుడిని గమనించి ద్రోణుడు వానిని ముందుకు పోనీయక అడ్డగించాడు. ఆయన వాని సారథిని ప్రహరింపగా వాడు మూర్ఛిల్లినాడు. సాత్సికి తానే సారథ్యమును వహించుతూ ద్రోణునితో పోరదూచినాడు. సారథి తేరుకొనినంతనే సాత్సికి విజృంభించి ద్రోణుని సారథిని కూల్చాడు. గుర్రములు ఆ రథముతో ప్రక్కకు పరివెత్తినాయి. ఆయన గుర్రములను నిగ్రహించుతూ వెనుకకు రాక సేనాముఖమునకు పోయినాడు. అర్జునుని వైపు పోగుతున్న సాత్సికిని సుదర్శనుడనే రాజు అడ్డబడ్డాడు. సాత్సికి వాని శీర్షమును క్షణములో ఖండించి ముందునకు పోవుతుండగా కాంభోజ యవన సైన్యములు వానిని నిరోధించినవి. అతడు ఆ సైన్యములను శవములను కుప్పలనుగా చేసి వానిపై నుండి రథమును ముందునకు నడిపాడు. దుర్యోధన దుశ్శాసనాదులు వానిపైకి రాసాగారు. వారిని దగ్గరకు రానిచ్చి సాత్సికి ఓడించి తరిమాడు. దుర్యోధనుడు దుశ్శాసనుని నాయకత్వమున అంబష్ట టేంకణ పారద ప్రముఖ దేశీయుల సేనలను సాత్సికిని అడ్డగించుటకై పంపాడు. వారు వచ్చి అతనిని మార్కొన్నారు. సాత్సికి వారిని మృక్కడి మూకలను వలె పారద్రోలి దుశ్శాసనుని తీవ్రముగా ప్రహరించాడు. అతడు తట్టుకొనలేక పారిపోయి ద్రోణుని యొద్దకు వచ్చాడు. అప్పుడు ఆయన వారిని ఎత్తుబొడుపు మాటలతో ఇట్లా అన్నాడు. ఏమి యువరాజ విభునకు సేమమే, సైంధవుని ఏమి శేషనరుడు, నీవేమిటికిట్లి రథిక స్తోమముతో విరిగితి, ఎందు వచ్చేది వింకన్, అడుగులు తిన్నట్లగునే కడుపున కుట్టెత్తినప్పుడు కడుబరచి తిన రుడదెరుగక పాండుసుతుల ఉడిగి మడుగవలసినప్పుడు ఒక్క సాత్సికి చేతన్, భీమార్జునుల బారినబడి ఏమి కాగలవాడవు అని పలికి అలుకవడమిన అంత నిలువక మరచితే ఆ సభన్ భువనమాన్య గుణోత్తర యాజ్ఞశేని నీ పరచిన పాటు పాండవుల పలికిన పలుకులు నాటి క్రొవ్వు నేర్తెరయును ఎందుబోయే, రణధీరుల వారల అల్గజేసి సిగ్గరి తుదినిట్టులైతి తగు, అక్కట తీయనగావే ప్రాణములు, బ్రతుకదలచితేని పాండునందనులకు ఇంకనైనా పుడమి ఇచ్చునట్లుగాక అన్నతోడ కార్యంబు చెప్పు, అవి వెడగు భీష్మబుద్ధి వెనక చెడియే. ఆ మాటలు విని దుశ్శాసనుడు విననట్లే నటించుతూ కృతవర్మ యొద్దకు పోయినాడు. దీనిని బట్టి దుర్యోధనాదులపై ద్రోణునకు ఎంత ఏవగింపు కోపము ఉన్నవో గ్రహింపవచ్చును. పిదప ఆయనపై వీరకేతుడు మొదలుగా ద్రుపదుని పుత్రుడు కవియగా వారి తలలను ఆయన వాయువు పువ్వులను నేలరాల్చున్నట్లు నేలపై దుర్లించాడు. ధృష్టద్యుమ్నుడు తమ్ముల పాటను చూచి కోపోద్దీపితుడై ఆయన వక్షమున నిశితములైన నారాజములను నిగిడింపగా ఆయన మూర్ఛిల్లాడు. వెంటనే అతడు ఖడ్గహస్తుడై దూకి ఆయన రథము మీదికి లంఘించాడు. ఇంతలో ఆయన తేరుకొని వానికిని తనకును ఎడము

లేకుండుటచే జయన కొలది అయిన బాణములతో వారిని ప్రహరించాడు. కందిరీగలు మూగి కరచినట్టుగా అయి అతడు ముందుకు పోలేక తిరిగి వచ్చి రథమునికి ఆయనను అనేక సాయకములతో ప్రహరించాడు. ఆయన వాని సారథిని సంహరింపగా గుర్రములు రథమును ప్రక్కకు ఈడ్చుకొని పోయాయి. ఆచార్యుని మాటలకు రోషమునంది దుశ్శాసనుడు సంక్షిప్తకులు 3000 మంది రథికులు తన్ను పరివేష్టింప సాత్యకిని మార్కొన్నాడు. సాత్యకి వారిలో ముఖ్యులను 500 మందిని హతమందింపగా తక్కిన వారు పారిపోయినారు. దుశ్శాసనుడు యుద్ధమునకు ఉద్యమింపగా సాత్యకి వారిని విరథుని గావించి తరిమేశాడు. సాత్యకికి సాయమనర్చుటకై పాండవులు ధృష్టజ్యుమ్నుడితో ముందునకు వచ్చుచుండగా కౌరవ వీరులు వారిని మార్కొన్నారు. ఆచార్యుని యుద్ధం ఎట్లున్నదో చూడవలనని దుర్యోధనుడు సేనాముఖమునకు వచ్చి అచ్చట పాండవ సంభ్రమమును చూచి వారిపై విక్రమించాడు. ధర్మరాజు దుర్యోధనుని విల్లును ఖండించాడు. ద్రోణుడు పాండవులను నిలువరించుతుండగా దుర్యోధనుడు మరల సైంధవుని యొద్దకు పోయాడు. ధృష్టజ్యుమ్నుడు ఆచార్యునిపైకి వచ్చాడు. ఇంతలో అతనిని దాటి క్షత్రవర్మ ఆచార్యుని ప్రతిఘటించాడు. ఆయన వారిని సంహరించి వానికి తోడైన చేకితానుని ఓడించి తరిమాడు. ధర్మరాజు సాత్యకి ఏమయ్యను అని దిగులుపడి భీముని చూచి, అర్జునుని కొరకు సాత్యకిని పంపాను, ఇప్పుడు అతడు ఏమయ్యానో తెలియక తాపము కలుగుతున్నది, నీవు పోయి వారిని చూచి సింహనాదము గావించినతో నాకు దిగులు తీరును అని పలికను. అతడు అట్లేయని ధర్మజుని రక్షణము ధృష్టజ్యుమ్నునకు అప్పగించి అర్జునుని జద్దుకు బయలుదేరాడు. అప్పుడు మరలా పాంచజన్య ధ్వని వినిపించింది. అర్జునునకు ఏమయ్యను అని ధర్మరాజు భీతుడై భీముని తొందర పెట్టాడు. భీముడు బయలుదేరినంతనే దుర్యోధనుని తమ్ములు అతనిని నిలువరించారు. అతడు వారిలో కొందరును వధించినంతనే తక్కిన వారు పారిపోయారు. వారి గతిని చూచి ద్రోణుడు భీమును నిలిపి, నీ తమ్ముడు నన్ను ప్రార్థించి లోనికి పోయాడు, నీవును అట్లే చేయుము అన్నాడు. నేను అట్లు చేయను అని పలుకుతూ భీముడు గదను గిరగిరగిర త్రిప్పి అమిత వేగంతో విసిరాడు. దానికి వెడచి ఆచార్యుడు రథము నుండి దూకి ప్రక్కకు తొలిగాడు. ఆ గద రథమును సారథిని గుర్రములను నుగ్గురనించింది. దుర్యోధనుని తమ్ములు కొందరు వచ్చి భీమును ఎదుర్కొని ఓడి పారిపోయినారు. ఇంతలో ద్రోణుడు మరి ఒక రథం ఎక్కి వచ్చి భీముని బాణవర్షమున ముంచసాగాడు. భీముడు కోపముతో రథము నుండి దూకి వానలో తల వంచినడుచు వృషభము వలె పోయి ఆయన రథమును పట్టి ఎత్తి విసిరివేచాడు. ఆయన ఎట్లో రథము నుండి దూకి తప్పించుకున్నాడు. భీముడు భోజ కాంభోజ సైన్యములను చీల్చుకొని సాత్యకిని చేరి అతని నుండి అర్జునుని యొద్దకు పోయి సింహనాదము గావించినాడు. అతనిని చూచి కృష్ణార్జునులు కూడా సింహగర్జన మరణించారు. ఆ ధ్వనులను విని ధర్మరాజు సంతుష్టాంతరంగుడైనాడు. ఆచార్యుని గతిని చూచి కర్ణుడు క్రుద్ధుడై భీముని పైకి వచ్చాడు. భీముడు అతనిని విరసుని గావించి తరిమాడు. అతడు పరువెత్తి వృషసేనుని రథమెక్కాడు. దుర్యోధనుడు మిత్రుని భంగపాటును చూచి ఆచార్యుని యొద్దకు పోయి నిష్ఠురముగా ఇట్లా అన్నాడు, నరుడును సాత్యకియు వృకోదరుడును మనసేన కలంచెదరు, సైంధవు చేరిరి, నీకు తగునే నరుని జ్వరనిచ్చితయేని వారి జ్వరణీయనగా, సమరంబున నీ ఓడుట సముద్రమింకుట, జయించి సాత్యకి గురున్ కయ్యమున అని ఎసగు జనవాక్యము మేలుగదలచితొక్కు ధనురాచార్య, ఈ భంగిని నీ వడగుట మా భాగ్యముగాక ఇంక మాటలు వలదు, ఈ క్షోభంబు ఎట్టులుడుగు చెప్పుమా భవదీయ శౌర్య మతులకు తగగన్. ద్రోణుడు కూడా దుర్యోధనుని ఎత్తిపొడుచుతూ ఇట్లా అన్నాడు, బుద్ధితంత్రముతో ఆనాడు గెలిచిన జూదపు గెలుపు అస్థిరము, సైంధవుడు పంద్యముగా ఏర్పడిన ఈ గెలుపు స్థిరము, నేను సేనాముఖము నుండి సైంధవుని యొద్దకు తిరుగుతూ ఓపిన ఎంత పోరాడుతున్నాను, నీవు సైంధవుని యొద్ద కర్ణాదులతో పార్థుని సాత్యకుని భీముని నిరోధింపు, నేను ఇక్కడ ఉండి సేనాముఖమును రక్షిస్తాను, నేను ఈ స్థానమును వీడి వచ్చుట మేలు కాదు పొమ్ము. దుర్యోధనుడు మారు మాట్లాడలేక తన్ను తాను పురికొల్పుకొనుతూ మరలి వచ్చి సాత్యకిని భీముని నిరోధింపబూనుకున్నాడు. ఇది వినుతున్న ధృతరాష్ట్రుడు సంజయునితో ఇట్లన్నాడు.

మనవారెల్లన్ కర్ణుండు కౌంతేయుల గెలుచునని ఆశపడుదురు. ఆ ధర్మతనయుండు ఆతని ఆటోపంపు దలంచి రేలెల్లనూ కన్నుమూయడు. అట్టి జట్టి అనిలు పట్టిచే విరధుడై పోయి పోయినట్లు పోయగాని మరలి కయ్యమునకు దొరడు. ఎట్టులు ఆతని తెలుగు చెప్పు నాకు తేటపడగా సంజయుడు చెప్పినాడు. కర్ణుడు మరలి వచ్చి భీముని మార్కున్నాడు. భీముడు వానిని మరలా విరధుని గావింపగా అతడు సిగ్గు విడిచి పారిపోయి మరి ఒక రథమునెక్కాడు. అనవిని ధృతరాష్ట్రుండిట్లను నమ్మిన బంటు పిరికి ఇటు పరవంగని మందబుద్ధి దుర్యోధనుడు ఏమని తలచనుకో తన చిత్తమునను. కర్ణుడు మరల చదులంగ బలములతో భీముని పైకి వచ్చాడు. ఆ బలములన్నయు మంత్రించినట్లుగా భీముని చేత కూలినై. భీముడు కర్ణుని విల్లును దృంచి గుర్రములను కూల్చి వాని శరీరమున బాణములు నాటి సింహనాదము నడిచినాడు. దుర్యోధనుడు కర్ణుని రక్షించుటకు తన తమ్ముని దుర్జయుని పంపాడు. కర్ణుడు ఏడ్చుతూ చూచుతుండగా భీముడు వాని శిరమును ఖండించినాడు. కర్ణుడు మరల కృత రథముతో సన్నద్ధుడై వచ్చి దీప్తమైన బాణమును భీముని వక్షమును నాటాడు. దానికతడు చెలింపగా గదతో కర్ణుని గుర్రములను బాణములతో సూతుని కూల్చాడు. దుర్యోధనుడు కర్ణుని రక్షింపగా మరియొక తమ్ముని దుర్ముఖుని పంపినాడు. వాడు భీమునకు బలి ఇవ్వటను చూచుతూ కర్ణుడు కన్నీరు కార్చుతూ వాని రథమునికి భీముని భుజముల యందు 14 బాణములను నాటినాడు. భీముడు 3 నారాసములతో కర్ణుని వక్షమును చీల్పగా అతడు సోలుచూ భీతితో పారిపోయినాడు. కర్ణుని కొరకు తన కొడుకులు బలియగుటకు సంతపించుతూ ధృతరాష్ట్రుడు ఇట్లా అన్నాడు. పాండవుల గెలుచు ఆది నితండని అగ్గించు సూతతనయుని మత్పుత్రుడు. అతడు భీమునేపున్న గండడగిన చూచి మనసు కందకయున్నే వినడే జరాసంధాదుల దునుముట మన దుర్జయుండు దుర్ముఖుడును భీముని తోడ పెనగువారే ఏమని కర్ణుని గావమనిచే ఆ బాలకులన్. కర్ణుని ఓటమిని సహింపలేక దుర్యోధనుని తమ్ములు 5 భీమునిపైకి వచ్చి యమునకు అతిథులైనారు. వారి పాటును చూచి కర్ణుడు ఇంక నేను బ్రతికి ఏమి అని దుఃఖించుతూ తెగించి భీమునిపై 75 బాణములను గుప్పించాడు. భీముడు 105 బాణములతో వారిని విరధుని గావించి ప్రహరించాడు. కర్ణుడు పాదచారి అయి పోరుచుండటను చూచి దుర్యోధనుడు మరల 7 తమ్ములను పంపాడు. కర్ణుడు చూస్తుండగా వారిని అందరినూ భీముడు నేలగూల్చాడు. సంజయుడు కర్ణుని దుర్గతిని ఇట్లు ఉద్ఘాటించాడు. సూతనందరునకు ఎడసొచ్చి సొచ్చి సమదుడగు భీమసేను చే చచ్చి చచ్చి బలములరుగా ఆ కర్ణుండు తొలగిపోవ చూచు తెగిపోడు పడిన నీ సుతుల చూచి. కర్ణుడు మరి ఒక రథముతో వచ్చి భీముని మార్కున్నాడు. భీముడు మరలా వానిని విరధును గావించి తీవ్రముగా ప్రహరించాడు. దుర్యోధనుడు మరల మిత్రవాత్సల్యముతో కర్ణుని కావుడు కావుడు అని తన యొద్దనున్న యోధులను తమ్ములను పంపాడు. తనపైకి వచ్చిన 7 బాణములతో సంహరించి భీముడు సింహనాదము గావించాడు. కర్ణుడు మరల నూతన రథముతో సన్నద్ధుడై వచ్చి భీముని సారథిని ప్రహరించాడు. వాడు ప్రక్కకు దూకి తొలగిపోయాడు. భీముడు చెలింపగా శక్తిని ప్రయోగించాడు. కర్ణుడు దానిని ఖండింపగా భీముడు ఖడ్గముని విసరి వాని విల్లును ఖండించాడు. అతడు వేరొక విల్లును గైకున్న లోపల భీముడు వాని రథముపై దూకాడు. కర్ణుడు ధ్వజము యొక్క పీఠమునకు వెనుక దాగుకున్నాడు. భీముడు నలువైపులా వెదకి కర్ణుడు రథము క్రింద దాగియుండునని పట్టుకొరుటకై క్రిందికి దూకాడు. వెంటనే కర్ణుడు లేచి భీముని అనేక విధముల ప్రహరించాడు. భీముడు నిరాయుధుడై ఏనుగుల శవముల గుట్టకు వెనుకకు పోయి నిలుచున్నాడు. కర్ణుడు భీముని సమీపించి కుంతికి ఇచ్చిన మాటను స్మరించి చంపక వింటి కొన్నతో పొట్ట మీద పొడుచుతూ ఇతడు నిందించాడు. తిండిపోతా నీకు భండనం బేటికి కడవచేరి మనసు కాంక్ష తీర ఓపుకొలది మృంగి ఊరక నీ వింటి కడన ఉండుము ఇంక అడచిపడక. కర్ణుని చేష్టలను గమనించుతున్న అర్జునుడు ఆ క్షణమే వారిని తీవ్రముగా ప్రహరించాడు. అతడు మరలా పారిపోయినాడు. ఒక్క దినములో ఇన్ని పర్యాయములు

భీముని చేత ఓడింపబడి పారిపోయిన కర్ణుడు ఒక్కసారి ఓడిపోయిన భీముని తిండిపోతా అని ఆక్షేపించుట ఎంత హాస్యాస్పదమో గ్రహింపవచ్చును. ఇట్టివాడు మహావీరుడు శూరుడు అని కొందరు ప్రగల్భములు పలుకుతుంటుట కలిప్రభావమనియే తలంపవలసి ఉన్నది. ధర్మజుడు ఓడినప్పుడు ద్రోణుడు ఏమియు అనకుండటను గమనించినచో ఆయన మహత్వము కర్ణుని అల్పత్వము వ్యక్తమగును. భీముడు దైన్యమును వీడి అర్జునుని యుద్ధకు వెళ్ళాడు. సాత్యకి కూడా కృష్ణార్జునులకు కనిపించాడు. సాత్యకి రాకను కృష్ణుడు మెచ్చగా అతడు ధర్మజుని విడిచి వచ్చుట అపాయకరమని అర్జునుడు తలచాడు. మహాయుద్ధమునర్చి డస్సియున్న సాత్యకిని భూరిశ్రవుడు మార్కొన్నాడు. ఇరువురు ఘోరముగా పోరి విరధులై మల్లయుద్ధము నర్పజొచ్చారు. భూరిశ్రవుడు సాత్యకిని నేలపై వేచి వాని కుడిచేతిని వక్షమును రెండు కాళ్లతో త్రొక్కిపట్టి ఖడ్గము నెత్తి శిరస్సును ఖండింపబూనాడు. శ్రీకృష్ణుడు అర్జునునకు వానిని చూపుతూ కొట్టుము కొట్టుము అని తొందర చేయగా అర్జునుడు ఒక్క బాణముతో భూరిశ్రవుని భుజమును ఖండించాడు. ఆ బాణమును అర్జునుడు ప్రయోగించినని గుర్తించి భూరిశ్రవుడు అతనిని పిలిచి నేను వేరొకనితో పోరుచుండగా నీవిట్లు కొట్టుట అధర్మము అని ఆక్రోశించను. అర్జునుడు ఇట్లన్నాడు, రాజులు యుద్ధము చేయునప్పుడు స్నేహితులు బంధువులు వారికి తోడ్పడుట అధర్మము కాదు. నిన్ను కాపాడలేని నీ సేనాధిపతులను నిందింపుము. సాత్యకిని నీవు చంపుతుండగా నేను చూచుతూ ఊరకుందునా? నిన్న మీరందరూ అభిమన్యుని చేరి చంపుట ఎట్లు ధర్మమైనది? ఇట్లు అడిగినంతనే భూరిశ్రవుడు నిరుత్తరుడై ప్రాయోపవేశము చేశాడు. సాత్యకి లేచి శ్రీకృష్ణాదులు వలదు వలదు అని వారించుతుండగా వినక వాని శీర్షమును ఖండించాడు. అర్జునుడు సైంధవుని వైపు ఉరవడించుతుండగా కృష్ణుడు పాంచజన్యమును పూరించాడు. ఆ సంకేతమును గ్రహించి దారుకుడు రథమును తీసుకుని వచ్చాడు. కృష్ణుడు దానిని సాత్యకికి ఇచ్చాడు. సాత్యకి రథముపై నెక్కినంతనే కర్ణుడు వానిని అడ్డగించాడు. భీముడు అర్జునుడితో తన్ను కర్ణుడనిన మాటలను చెప్పాను. అర్జునుడు కర్ణునకు అభిముఖుడై ఇట్లు ఆక్షేపించాడు, ఏమిరా కర్ణ, భీమునుడు లేటికి తిట్టిదివి, అతండు తోల సిగ్గేమియు లేక పారునుడ ఎవ్వరు తిట్టిరి నిన్ను? గెలుపు సంగ్రామములోన తప్పిదము కలిగిన ఎంతన ఇంత గర్వమే ఏలా? మును నిన్నెరుంగమే చలంబున సాత్యకి ఇప్పుడు గెల్వడే. ఇట్లనుసు అర్జునుడు ముందునకు పోవుతుండా కర్ణుడు అతనిని తీవ్రముగా ప్రతిఘటించాడు. అర్జునుడు వానిని విరధనుగా వింప అశ్వత్థామ వానిని తన రథముపై నెక్కించుకున్నాడు. అర్జునుడు వారితో పోరుతూ సైంధవుని చేరాడు. కృపాశ్వత్థామ శల్యాదులు వారికి అడ్డముగా వచ్చారు. ప్రొద్దు కృంకు సమయమైంది. శ్రీకృష్ణుడు మాయాతిమిరమున సూర్యుని కప్పివేశాడు. సూర్యుడు కృంగెనని కౌరవులు సంతోషముతో కేకలు పెట్టుతుండగా సైంధవుడు హర్షముతో లేచి తలపైకెత్తి పడమటి దిశను చూడసాగాడు. కృష్ణుడు వారిని అర్జునునకు చూపాడు. వెంటనే వాని తలను అర్జునుడు దీప్త శరమున ఖండించుతుండగా శ్రీకృష్ణుడు వాని తలను నేలపై పడనీయక పాశుపతము చేత వాని తండ్రి ఒడియందు పడునట్టు చేయమని చెప్పాడు. అర్జునుడు అట్లే చేశాడు. సైంధవుని తండ్రి వృద్ధక్షత్రుడు ఒడియందుబడిన కుమారుని తలను నేలకు విసరగా తల పగిలి చచ్చాడు. తన కుమారుని తలను నేలపై పడవేసిన వాని తల 100 వ్రయ్యలగునని అతడు శపించి ఉన్నాడు. దుర్మార్గుడైన తన కొడుకును ఎవడో ఎప్పుడో ఎట్లో చంపునని ముందుగానే వానిని అతడు శపించుట తప్పు. అందువలన శ్రీకృష్ణుడు ఆ శాపము వానియందే ఫలించినట్లు చేశాడు. మాయాతిమిరము తొలగినంతనే సూర్యుని చూచి దుర్యోధనాదులు శోకించుతుండా పాండవులు పరమహర్షమున నర్తించారు. విజయముతో వెనుకకు మరలుతున్న అర్జునుని కృపాశ్వత్థామలు మార్కొన్నారు. అతడు వారిపై కోపింపక విలాసమాత్రముగా వారిని బాణవర్షమున ముంచాడు. ఆ ధాటికి కృపుడు మూర్ఛిల్లగా అశ్వత్థామ బాణపీడితుడై ప్రక్కకు తొలగిపోయినాడు. కృష్ణార్జునుడు భీమాదులతో నిరాఘాటముగా యుధిష్ఠిరుని యుద్ధకు వచ్చి నమస్కరించారు. యుధిష్ఠిరుడు ఆనందాశ్రువులతో వారిని గాఢముగా కౌగిలించుకున్నాడు. స్వస్తి.

శ్రోతలు, మీరింతవరకు వ్యాసపీఠం మహాభారతంపై ప్రసారమవుతున్న ధారావాహికలో ద్రోణపర్వం 3వ భాగం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 10:30 దాటి 13 సెకండ్లు. శ్రోతలు, ఇప్పుడు విందాం ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాల కార్యక్రమం. గుండమ్మ కథ చిత్రం నుండి పి సుశీల గారు పాడిన ఈ పాటకు ఘంటశాల గారు సంగీతం అందించారు. సాహిత్యం పింగళి నాగేందర్రావు గారు.

శ్రోతలు, ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమం వింటున్నారు. డాక్టర్ చక్రవర్తి చిత్రం నుండి ఎస్ రాజేశ్వరరావు గారు సంగీతం అందించిన ఈ పాటను పి సుశీల గారు ఆలపించారు. సాహిత్యం ఆచార్య ఆత్రేయ గారు.

రుద్రవీణ చిత్రం నుండి ఇళయరాజా గారు సంగీతం అందించిన ఈ పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.

గులే బకావలి కథ చిత్రం నుండి సి నారాయణ రెడ్డి గారు సాహిత్యం అందించిన ఈ పాటను ఘంటశాల గారు పి సుశీల గారు ఆలపించారు. సంగీతం జోసెఫ్ గారు, విజయ కృష్ణమూర్తి గారు.

శ్రోతలు, ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమం వింటున్నారు. మాయాబజార్ చిత్రం నుండి ఘంటసాల గారు, పి లీలా గారు ఆలపించిన ఈ పాటకు పింగల్ నాగేందర్రావు గారు సాహిత్యం అందించారు. సంగీతం ఘంటసాల గారు.

శ్రోతలు, ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమం వింటున్నారు. ఘంటశాల గారు, వెంకటేశ్వరరావు గారు, పి లీలా గారు ఆలపించిన ఈ పాటకు పింగల్ నాగేందర్రావు గారు సాహిత్యం అందించారు. సంగీతం అందించిన వారు ఘంటశాల గారు, వెంకటేశ్వరరావు గారు. చిత్రం పాతాళ భైరవి.

రాజకోట రహస్యం చిత్రం నుండి ఘంటశాల గారు, పి సుశీల గారు ఆలపించిన ఈ పాటకు సి నారాయణరెడ్డి గారు సాహిత్యం అందించారు. సంగీతం విజయకృష్ణమూర్తి గారు.

శ్రోతలు, ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమంలో ఆఖరి పాట వినేద్దాం. మిస్సమ్మ చిత్రం నుండి పి లీలా గారు, ఎంఏ రాజా గారు ఆలపించిన ఈ పాటకు పింగల్ నాగేందర్రావు గారు సాహిత్యం అందించారు. సంగీతం రాజేశ్వరరావు గారు.

శ్రోతలు, మీరింతవరకు ఆపాత మధురాలు అలనాటి మధుర గీతల కార్యక్రమం విన్నారు. 103.2 107.5 మెగాహెడ్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. నిలయంలో సమయం 11 గంటలు దాటి 19 సెకండ్లు. ఇప్పుడు విందాం దేశభక్తి గీతాలు.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: శ్రోతలు, స్టూడియో క్లాక్లో సమయం 11:10 కావస్తోంది. మరికొద్దిసేపట్లో కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు ఇంతవరకు విన్నారు. శ్రోతలు, స్టూడియో క్లాక్లో సమయం 11:45 దాటి 4 సెకండ్లు. ఈ పూట ప్రసారమైన మా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు నమస్కారం, జై హింద్.

0: అన్ని ప్రత్యేక సందర్భాల కోసం 50 గ్రాముల నుండి 1 కిలో వరకు వివాహ ఆభరణాల సేకరణను అందిస్తుంది.
1: కుమరన్ జ్యువెలర్స్, బెంగళూరు రోడ్, కృష్ణగిరి మరియు బెంగళూరు హైవే, హుజూర్. కాల్ 04344279788.

0: హలో,
1: హలో,
0: సార్
1: వినిపిస్తుంది సార్? కొద్దిగా లిజనర్ వాయిస్ ఫ్యాడర్ పెంచండి. హలో హలో,
0: చూడండి.
1: ఓకే ఓకే ఓకే,
0: రైట్
1: రైట్.
0: సార్, రైట్.

0: హలో,
1: సార్
0: ఇన్ బిజినెస్ సార్? నా వయసు
1: వస్తుంది.
0: ఓకే,
1: నా వయసు
0: వినిపిస్తుంది వినిపిస్తుంది.
1: ఓకే రైట్. ఇంకోటి ఇస్తారా?
0: చేస్తాను.